فبتوب للمؤمنين.

ॐ श्री साई कनकाम्बर धारिणे नमः। ॐ श्री साई अद्भुतचर्याय नमः।

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

తెరకు ఇవ్వల చీవీ దేవుడవ్వల నుండు తెరకు ఇవ్వల చీవీ దేవుడవ్వల నుండు

0: ప్రేమ స్వరూపుల. ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసభస్థా సుఖినోభవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది. ఈనాటి మానవుడు లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు, కానీ నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వము దిగజారిపోతున్నది. మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతీ కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు. ఇట్టి స్వార్థ సప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు. మానవ జీవితము చాలా విలువైనటువంటి ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం, ఇది మానవత్వానికి కళంకం. ఈనాటి మానవుడు నియమమును పూనక తను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. నశ్రేయో నియమం వినా, దేనికైనను ఒక నియమం అత్యవసరం. ఒక నది ప్రవహిస్తుంది, ఈ ప్రవహించేటువంటి నదికి కొన్ని గట్టు లేకపోతే ఇది గ్రామములపైన పడి అనేక అపకారమును గురి చేస్తుంది. అదే నదికి రెండు గట్టు కట్టినప్పుడు ఇది ఏ జనోపకారిగా ఉండి జీవితాన్ని సార్థకంగా గావిస్తుంది. అది ఏ రెండు గట్లు? అష్టాక్షరనామంతో కూడినటువంటి గట్టు ఈ రెండు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు. సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు. మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి. సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు. ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వెయ్యాలి. ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది. ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహమనే సాగరంలో లీనమవుతుంది. కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి, కాని కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ. వేర్లను భద్రం చేయకపోయినా, వేర్లను కాపాడకుండినా వృక్షమే కూలిపోతుంది. జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది. నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పూనుకోవాలి. ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండినా విజయాన్ని సాధించలేడు. ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షరనామం, ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు. కానీ నిస్సంశయమైనటువంటిదే నిజమైనటువంటి మార్గము. సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గము నిరూపించినటువంటి. ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు. ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ నిస్సంశయమైనటువంటిదే ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు. పైన ఫలము, కింద వేరు. పైన ఫ్రూట్, కింద రూట్. మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. మానవుడు చెట్టును నాటే దేనికోసమని? ఫల నిమిత్తమే చెట్టును నాటుతున్నాడు. ఫలమే లేకుండా చెట్టునే నాటడు. కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షమునకు ఫలము ఏమి? అది ఏ పూర్ణ జ్ఞానము. పూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు. మానవ జీవితమును పెంచుకుని ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. దీనిని పురస్కరించుకునియే ప్రాచీనపు సాధకులందరూ కూడాను, పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు. అన్నం బ్రహ్మ రసో విష్ణు. అన్నం బ్రహ్మ, ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది. ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే. హెద్దో దేవో మహేశ్వర. ఈ మహేశ్వరుడెవరు అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి ఈ వాక్కు చేత సార్థకం పొందటమే. ఏమే బ్రహ్మ కేవలం ఒక మనసే విష్ణువు, వాక్కే మహేశ్వరుడు. ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకునియే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క పేర్లు సార్థకం చేసుకున్నారు. కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది. ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. విష్ణువు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు. కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది. మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు. విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది. కనుకనే మనస్సు విష్ణువు అన్నారు. హెద్దో దేవో మహేశ్వర. మహేశ్వరుడనగా ఎవరు? వాక్కే. ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు. చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి. కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. కనుక మానవత్వము ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితం. మన చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు. ఈ ధర్మం అనగా ఏమిటి? అది ఏ మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్కు యొక్క స్వరూపము. మనోవాక్కు యొక్క స్వరూపమే నిజమైనటువంటి మానవత్వము. భగవంతుడు సర్వదేహములు ఎందుకూడను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము, జ్యోతిని వెలిగించటము, కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము, అన్నపాదాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము, ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు.
1: బ్రహ్మాండమంతట ప్రభలుచుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగున కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు. అజహరాదులకైనా అందని వానికి ఏ రూపు గనుగుననెవరితరము. సర్వజలములయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు. వసుదరియుచున్నది పాంచ భౌతిక మనుచు బ్రతుకు కోసము బహుబాధ బద్దులైది. కంటెను వేరతి ఎరుగపరతు కాదు సద్గుణగణ్యులవు సభ్యులార. ప్రేమస్వరూపులార, సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే. సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే. సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే. ఈ భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం. కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి యొక్క ప్రకృతి స్వరూపునిగా భావించాలి. కేవలం భూమి మాత్రమే కాదు, కేవలం నక్షత్రములు మాత్రమే కాదు, కేవలం ఆకాశం మాత్రమే కాదు, సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. ఇలాంటి భగవంతుణ్ణి అల్పస్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. దక్షిణామూర్తి చెప్పాడు, విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది. అదే విధముగానే అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవస్వరూపము హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది. కనుక విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు. కనుకనే అతనికి హృదయవాసి అన్నారు. వాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది? నీవెవరు? ఈ హృదయం ఎవది? ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు. ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటి ఇది అని రెండు పదములతో ఉంటుండాలి. ఇది నేను అనేటువంటిది ద్రష్ట, ఇది అనేటువంటి దృశ్యము. ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా. ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు, అయితే ఇవంతా దృశ్యమే, చూచేది ఎవరు? కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు. కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు, నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను, దేహము ఇది దృశ్యము, కానీ చూచేటువంటి వారు నేను. కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహమునందే ఉంటున్నాయి, కానీ చూచేది ఎవరు? అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు. ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి. ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువులు కాదు. ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి. బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. చర్మచిచ్చువులు చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు. నేనుతో మనం చూడాలి. కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి? అంతర్భూతమైనటువంటి ఒక దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మానవత్వం లోపల అనేక విధమైనటువంటి ఒక స్వరూపాలు ఉంటున్నాయి. జడములుంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి. రెండు కూడా దైవ స్వరూపములే, కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం, చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము. కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపములే. భావము నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు. ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి, కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది? దైవం యొక్క స్వరూపమే. వినాయకుడు ఉంటున్నాడు, వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి, కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము, వాహనుడని వర్ణిస్తున్నాము, కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం, పెట్టి కొట్టేస్తాం. కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతటి కూడాను ఒక విధమైనటువంటి గౌరవం మర్యాదలే లభిస్తుంది. కనుక మనం అందరూ కూడాను ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. దైవంలో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి, కానీ అన్ని రూపములు కూడాను దైవ స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి? అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే, అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే, అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే యుద్ధమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు. కానీ రాతినాగల కండరే అన్నట్టు అనగా కరణంలో చెప్పాడు పురంధరదాసు, రాతినందరిని చూస్తే నొక్కుతాము, కరణంతో కూడిన అందరిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం, సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము, జీవమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము. మానవుని ఎందున్నటువంటి పెద్ద అజ్ఞానం. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే, అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామం. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఏ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు. ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు. ఎవరు పొగడగలరు? ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించలేరు? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు, 84 లక్ష జీవముల నయము గణన పాయికుందువట, పురేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలేదువట, నిన్ను గనుగొనగలమా. కానటువంటి జగత్తులోనే లేదు. సత్యాన్వేషణ అనుకుంటున్నారు, ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకటం జరుగుతుంది. సత్యాన్ని వెతికేది ఎందుకు? ఇంట్లోనో దీపం వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా, ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటాది, ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు? ప్రతిపరచుకో. దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి, జ్యోతి మానవ జీవిత జ్యోతి. ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము. జ్యోతి వెలుగుతుండగా జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు? ఈ జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా? వెలిగే జ్యోతిని చూడటానికి వెలుపుగా నీకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, అర్కెన్ ల్యాంటర్ను, పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు. మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు. జీవన జ్యోతి ద్వారానే చూడాలి. దివ్య జ్యోతిని యొక్క ప్రతిబింబమే మాంసో జీవలోకే జీవభూత సనాతన. అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు, కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది. శరణాగతి అన్నాడు సచ్చిదానంద. శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి. శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తుంది. కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి. -1=2 అంటారు, కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3-1=1. ఇది ఎట్లవుతుంది? దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి. మన ఇంటిలో ఒక అద్దం ఉంది, అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు, నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి. నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి. అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది, కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది. అదే ఏకం సత్విప్రాబోధావదంతి. కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణ చల్లారాలి. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది, ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి. బింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే. జీవుడు దేవుడు ఒక్కటే, ఇందులో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి. ప్రపంచమనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము. మిర్రర్ కూడాను మట్టే, కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే. సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. దీన్ని పురస్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. అన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు, ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం. ప్రేమ స్వరూపులారు, మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు. అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమ అనేటువంటి దానిని మనం ఆధారం చేసుకుంటే సర్వము ఈ ప్రేమ యందే ఆవిర్భవిస్తాయి. ప్రేమ లేనటువంటి ఒక తత్వం మరొకటి లేనే లేదు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ యొక్క దైవత్వం అనేటువంటిది ప్రేమనే. ఈ ప్రేమకు ఒక ఆది అంత్యములే లేవు. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది, ఘనము కంటే అది ఘనంగా ఉంటుంది. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు. సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే. సర్వస్వరూపములు ప్రేమ స్వరూపములే, ప్రేమ మార్గములే. సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే. సర్వ గమ్యం ప్రేమనే. అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. ఎట్టి సమయం నందే కూడా ప్రేమను మాత్రం మనం వదలరకూడదు. కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది, ఘనము కంటే అది ఘనంగా ఉంటుంది. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.

0: తీసుకోవాలి. దాన్ని కూడా ప్రేమగా భావించు. ఇప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు. ద్వేషం వచ్చేది ఎప్పుడు? రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది. భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరి అసూయ కలుగుతుంది. రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును, కానీ ఒకే భావమే. అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే. కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని దివ్యాత్మ స్వరూపులుగా రూపొందాలి. నిజమైన సాధన. చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ పేరునంతా కూడా పెట్టుకుని ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము. ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది. తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది. అన్ని ద్వారములు మూసివేస్తుంది, కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ, కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు. చేసేటువంటి ఒక శబ్దముకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది. విని విని విని కదప్పటికీ ఏమవుతుంది? భ్రమరం, కీటకం భ్రమరంగా మారిపోతుంది. అదే విధంగానే మానవాకారంతో ఉన్నటువంటి మీరు నిరంతరము దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్న మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు. బ్రహ్మ ఇవ భవతి బికమ్స్ బ్రహ్మ, బ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు. దాన్ని పొందాలనుకున్నప్పుడు బ్రహ్మభావాన్ని చింతిస్తుండాల. ఎక్కడ? సర్వదా సర్వకాలేషు సర్వత్రా బ్రహ్మ చింతనం. అన్ని సమయములందు కూడాను, స్థానములందు కూడాను, అన్ని పరిస్థితులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం. మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు, డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు. విధమైనటువంటి యొక్క శ్రమ పడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయ దైవస్వరూపులు ఆ విధంగా భావించుకోండి. క్రమక్రమేణ కృష్ణుడెవరు? మీరే. రాములెవరు? మీరే. ఈశ్వరుడెవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే. కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు. ఈ పేర్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటివి, దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి. దేవుడిచ్చింది ఏది? హృదయము. ఒకరికి ఇవ్వడానికి వీలు కాదు, ఇది మరొక స్వాధీనంలో లేదు. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు, ఆవిర్భవించినటువంటిది. ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము. ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకోరికి ఇచ్చేటువంటిది కానీ కాదు. హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి. ఇచ్చుకో ఇచ్చుకో, పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి. ఒకే హృదయమే. ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి. ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి. ఏకాత్మ భావం పెట్టుకోండి, అనేకంగా సాధన చేయండి, తప్పు లేదు. కానీ ఈనాడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ప్రాకృతమైన సాధన చేస్తున్నారు. జపమాల తిప్పుతుంటారు, అలా తిరుగుతుండాలి, కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి. చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్ కి పోతుంది. ఎందుకో ధ్యానంలో కూర్చుంటారు, మెదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని మాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళతే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం. ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది? దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి. చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది. ఇంత అపరత్వంతో కూడినటువంటిది ఈ దేహం, ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం. కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకుండా జరగవచ్చు, కానీ దేహములకే గాని ఆత్మకు సంబంధం లేదు. నా యొక్క దైవము, దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము. బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు, ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి యొక్క దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి. ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు. ఈ అంగములకు ఏది కారణము? సమాజమే కారణము. సమాజములకు ఏది కారణము? కారణము. ప్రకృతికి ఏది కారణము? కారణం
1: గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి. ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ. ఓ దైవమా, ఈ తిన్నటువంటి అన్నము దేహంలో సర్వత్రా ప్రసాదించి ఈ దేహాన్ని తగినటువంటి శక్తిని అందించు. ఎందుకోసం ఈ శక్తి? నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని, సేవను ఆచరించే కోసమని దేహానికి శక్తినిచ్చి ఉండాలి. సో విష్ణు, ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు? మనసే. అప్పుడు మనసు కూడా ప్రాప్తిస్తుండాలి. దేహాన్ని నేను కాపాడుకుని దీన్ని సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది. ఇంకా తర్వాత వాక్కు, వాక్కు ఏం చెప్తుండాలి? అందమైన స్నేహాన్ని ఇచ్చావు, స్వచ్ఛమైన మనసునిచ్చావు, పవిత్రమైన వాక్కును నాకు ప్రవేశపెట్టు. కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి

0: దేహమే బ్రహ్మ, మైండే విష్ణువు, వాక్కే ఈశ్వరుడు. ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం. త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రంచి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే, ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది, త్రిదళాకారం. కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా నువ్వు త్రిదళంగా ఉంటుండాలి ఆత్మనే. కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ యొక్క ఈ బిల్వను నీకు అర్పితం చేస్తున్నాను, దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు. శరణాగతి అనగా ఈ యొక్క ఏకత్వమే శరణాగతి. ఒకనొక సమయం లోపల రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు. కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు. పణ, మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి, మనం ఇంకా ఈ 10 సంవత్సరంలో ఇక్కడే ఉండవలసి వస్తుంది, కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు. లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు. నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు. రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు. చాలా ఆశ్చర్యపడింది. ఏమన్నాడు మీ అన్నగారు? నేను తిట్టలేదు, కొట్టలేదు కదా, నీవు ఇంత బాధపడుతున్నావు అని అడిగింది సీత. తల్లి, ఇంతకంటే వేరొక దోషముందా?
1: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యుజేషన్.
0: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
1: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనాధారాది సర్వభార సమర్పితం, ఆత్మానాం శేషభూతమి, రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
1: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ surrendered myself.
0: అలాంటి సమయంలో నీకు ఇష్టమొచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టముందా?
1: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
0: ఇంత కఠినమైనటువంటి మరొక దూషణం ఉంటుందా?
1: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
0: పాపం చేశారు,
1: ఐ కమిటెడ్ సమ్ సిన్.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు,
1: దాన్ని
0: అంగీకరించాడు.
1: Compassionate Rama,
0: నువ్వు వేరుగా
1: భావించు,
0: ఇక పలాన్ చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
1: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
0: తరువాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
1: వైల్ సీతా వాజ్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామా అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
1: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్డ్.
0: ప్రదేశమునకు పోయేటప్పటికి
1: ఎన్ ఈవెంట్ ప్లేస్,
0: లక్ష్మణ మనసు మారిపోయింది.
1: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్.
0: అన్నా, నేను ఈ అడవిలో ఉండలేను.
1: బ్రదర్, ఐ కాంట్ బి హియర్ ఎనీ లాంగర్.
0: ఈ బాధను నేను సహించలేను.
1: ఐ కాంట్ బేర్ యువర్ హార్ష్ వర్డ్స్.
0: నేను అయోధ్యకు వెళ్తాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్, లీవింగ్ యూ.
0: రాములు నవ్వుతూ,
1: రామ
0: తొందరపడకు, తొందరపడకు అని చేయబట్టుకుని కొంచెం దూరం పరిస్థితాం రామన్నాడు.
1: రామ
0: పర్ణశాలకు పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
1: రామ సెడ్ స్మైలింగ్లీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్. హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హార్ట్.
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
1: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
0: అయోధ్యతో నాకేం పని ఉంది?
1: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
0: సర్వము నీదే,
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నా కళ్ళలో కూడా భావం లేదు అన్నాడు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఏ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
1: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
0: దానికి కారణమేమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాములు చెప్తున్నాడు.
1: దెన్ రామా సేస్,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్
0: స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల శూర్పణఖ సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ శూర్పణఖ లివ్.
0: స్థలంలో మనం సంచరించాము.
1: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: శూర్పణఖ భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది శూర్పణఖ ఐడియా ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ శూర్పణఖ ల్యాండ్.
0: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
1: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
0: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
1: నౌ వీ హావ్ సెయింట్లీ ఫీలింగ్.
0: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలుగా ఉంటుండాలి.
1: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
0: దుర్మార్గులు, దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్
0: సంసర్గం.
1: Run away from the bad company.
0: ఈ చెడ్డది ఎన్నివండగా మనకు వచ్చిందంటే నా నుంచి బయట పోవాలి.
1: When once bad comes to you, it will never leave you anytime.
0: స్మరించు.
1: Think of good.
0: స్వర సాధ సమాగమం.
1: Join the good and noble.
0: కురు పుణ్యమహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: మనం చేయవలసినటువంటి సాధనలు.
1: దీస్ ఆర్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: చెడ్డదాన్ని వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ అండ్ జాయిన్ ద
0: గుడ్. నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ కంటిన్యూస్లీ.
0: స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్
0: ఆత్మ. ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: సరెండరింగ్ టు ఆత్మ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
1: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నిరంతరము ఆత్మ చింతనతోనే మన జీవితం సార్థకం గావించుకోవాలి.
1: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
0: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అన్నింటికినీ మనస్సే సారథ్యము వహిస్తుంది. మనసును అదుపులో ఉంచుకున్నప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. పునర్జన్మ, జన్మరాహిత్యము రెంటికీ కారణము మనస్సే. మనసుచే జన్మలు ఉద్భవించును. మనము తిరిగి ఎన్నో జన్మలెత్తటానికి మనస్సే కారణము. మనస్సుచే జన్మలు మాయమైపోవును. జన్మరాహిత్యమైపోయి జన్మలేకుండా ఉండటానికి కూడాను మనసే కారణము. మనసుచే ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ పురుషార్థములు కూడాను సార్థకమైపోతాయి. మనసుచే యోగనిష్టలు ప్రకాశించును. ఈ మనసుచేతనే మనము చేసే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము, రాజయోగము, క్రియాయోగము ఇలాంటి యోగములన్నీ కూడాను సిద్ధిని పొందుతాయి. బంధమోక్షములకు మనసే కారణమని భావించే వేదాంతమునందు మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో అన్నారు. మనసే మన జీవితము, మనసే మన ప్రాణము, మనసే ఈ ప్రపంచము, మనసే ఒక పదార్థము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి అనంతపురంలోని మహిళా కళాశాల ప్రారంభోత్సవములో తమ దివ్యోపన్యాసములో నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకొనుడు. ఈ ఉత్తమ అవకాశమును జారవిడువకుడు. ముక్తి మార్గమునకై నన్ను అర్థింపుడు. ముందు ముందు నా దరిచేరుట దుర్లభము. నలుదిశల నుంచి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టేస్తాయి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించు విశ్వవృక్షముగా పెరుగుట తథ్యము. ఆలక్ష్యముతోనే ఈ ఆకారమును ధరించి అవతరించాను. నా సంకల్పము నిర్వికల్పము. నా పేరే సత్యము. సత్యమే నా ప్రచారము. సత్యమే నా మార్గము. నేనే సత్యము అని స్వామి భక్తులను మేల్కొల్పారు. ఈ కాలేజీకి బాబాయే సారథి. అందుచేత ఇందలి విద్యార్థినులు సద్గుణవంతులై, ధీమంతులై, ధీరులై జీవితయాత్రను కొనసాగిస్తారు. వారు సత్పుత్రికలుగను, బాధ్యతగల పౌరులుగను, ఆదర్శ గృహిణులుగను, ప్రేమానురాగములు వర్షించు మాతృమూర్తులుగను, సమర్థులైన గురువులుగను తయారగుటకు సందేహమే లేదు. తల్లి బిడ్డలను లాలించి పెంచి తండ్రిని గౌరవించమని బోధిస్తుంది. ఏలననగా ప్రకృతి సిద్ధముగా పిల్లలకు తల్లి ఎడల ఉండినంతటి అనురాగ బంధము తండ్రి ఎడల ఉండదు. స్వామి బోధించుటకు అవతరించను. మనము ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనమలెను. వారి దివ్య సమక్షములో పొందు మహదానందమును హృదయములందు పదిలపరుచుకుని మన గృహములకు కొనిపోవు ప్రయత్నము చేయవలెను. మనము ఇంటికి వెళ్లినప్పుడు భౌతికముగా స్వామికి దూరమవుతాము. స్వామి ప్రబోధలు ఆచరణలోనే ఉంచుచుండిన ఎడల ఆంతరంగికముగా స్వామి మన చేరువలోనే ఉంటారు. భౌతికమైన దూరము మనలను స్వామి నుంచి వేరు చేయజాలదని మనము మరవకూడదు. మన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించమని స్వామిని వేడుకొనాలి. అటుపైన ఏ క్షణమైనను వారి అమూల్యమైన సమాధానము రావచ్చును. ఆ సమాధానము స్పష్టముగను, నిర్దుష్టముగను ఉంటుంది. ప్రార్థించితిమా దాని అర్థము మరింత విపులముగా తెలియగలదు అని చార్ల్స్ పెన్ తెలియచెప్పారు. స్వామి స్థాపించిన కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులందరకూ ఇట్టి అనుభవములు సామాన్యములే. వారు ఎంత అదృష్టవంతులో. విద్యా విధాన పునరుద్ధరణ గురించి స్వామి ఎప్పుడు మాట్లాడినా ఆ మాటలలో ఆందోళన, ఆతృత వ్యక్తమవుతుంది. బాలబాలికలు తమ జీవిత సమరమునకు సంసిద్ధులగు ఈ తరుణము వారి హృదయాలను శుష్కింపచేసి మెదడులను మాత్రం అభివృద్ధి చేసి ఈ ఆధునిక విద్యా విధానము దారుణమైన పరిస్థితులకు దారితీస్తోంది. ఒకవైపున అనంతపురంలో కొత్త కాలేజీ భవనము చకచకా సాగుచుండగా మరొక వైపు ఆలస్యమును సహించని స్వామి ఆయేడే హైస్కూల్లో కొన్ని గదులు సేకరించి లెక్చరర్లను నియమించి వెంటనే కాలేజీ ప్రారంభించమని ఆదేశించారు. నమ్మసక్యము కానంత శీఘ్రముగానే ప్రారంభింపబడిన కాలేజీ చూసి పురజనులు, పెద్దలు సంభ్రమాశ్చర్యభరితులయ్యారు. అదే విధముగా స్వామి సంకల్పించినదే తడవుగా బాలురకు కూడా ఒక కళాశాల బెంగుళూరులో తమ నివాస భవనమైన బృందావన్ ఆవరణలో తాత్కాలికముగా కట్టిన భవనములలో ప్రారంభించబడింది. కాలేజీ అనిన ఇటుక, ఇసుక, సిమెంటులతో కట్టు భవనం కాదు. పెద్ద బిల్డింగ్ కట్టినంత మాత్రాన అది గొప్ప కాలేజీ కానేరదు. కాలేజీ యొక్క ఔన్నత్యము, అందలి విద్యార్థుల శ్రద్ధాశక్తులు, ఇంట బయట వారి ప్రవర్తన, సౌశీల్యము, క్రమశిక్షణ, వారు తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల చూపు గౌరవము, వారి భావి జీవితాశయములు వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అంటారు స్వామి. బృందావన్లో కాలేజీ ప్రారంభించుటకు క్లాసురూమ్లు, లైబ్రరీ,
లాబొరేటరీ నిర్మాణము, వాటికి కావలసిన ప్రతి వస్తు సామాగ్రి సమకూర్చు బాధ్యత స్వామియే స్వయంగా స్వీకరించి 1000 కన్నులతో చూచుటచే ప్రారంభోత్సవము నాటికి కాలేజీ సర్వాంగ సుందరముగా కళకళలాడుతోంది. 1969 జూన్ 9వ తేదీన మైసూరు ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ గారిచే ప్రారంభోత్సవం జరపబడింది. ఆ సందర్భమున వారు ధర్మ సంస్థాపనార్థము స్వామి అవతరించారు. మానవాళి మనుగడకు ధర్మమే పునాది. ధర్మమే ఆధ్యాత్మిక నైతిక విలువలకు మూలము. స్వామి స్థాపించిన ఈ కాలేజీలో చదువు విద్యార్థులలో ఇట్టి విలువలు తప్పకుండా అభివృద్ధి కాగలవు అని అన్నారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ గారు, మా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలన్నింటిలోనూ ఒక గొప్ప మణిపూస కాగలదు. విద్యారంగములోనే కాక నైతిక ఆధ్యాత్మిక రంగములలో కూడా మిగిలిన కళాశాలలకిది మార్గదర్శి కాగలదు అన్నారు. ఈ కళాశాల స్వామి సంకల్పమునకు ఒక రూపకల్పనము, వారి దూరదృష్టికి అనుగ్రహమునకు చిహ్నము, నిర్మల నిస్వార్థ సేవకు గీటురాయి. ఈ కళాశాలలోని విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు సమదృష్టి, సహనము, శాంతియుత జీవనమును అభ్యసించుటకు ఎంతైనా అవకాశము కలదు. తమ గ్రామములో కాలేజీ ప్రారంభింపబడుచున్నదన్న ఆనందోత్సాహములతో అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలనుద్దేశించి, ఇప్పటికీ మీ గ్రామీణులలోనే అన్యోన్య సహకారము, సౌభ్రాతృత్వము, భగవద్భక్తి, పెద్దల ఎడ గౌరవము నిలిచియున్నాయి. ఈ ఆదర్శములను నిలబెట్టుకొనుచు పట్టణములలోని కలుషిత వాతావరణము మీ పిల్లలకు శోకనీయకుండా జాగ్రత్త పడిన ఎడల ఆ పిల్లలు మీ భవిష్యత్తులో సుఖశాంతులతో జీవించు పౌరులుగా తయారు కాగలరని స్వామి ఉద్ఘాటించారు. ఈ కళాశాలలో చదువు విద్యార్థులకు సంపూర్ణ విద్య అనగా కర్మ మార్గము, ధర్మ మార్గము, బ్రహ్మ మార్గము నేర్పుదురు. విద్యార్థులనుద్దేశించి స్వామి, ఈ కాలేజీ విద్యార్థులైన మీరు ఈ కాలేజీలోనే తరగతిలో చేరవచ్చు, లేదా మరో కాలేజీలో చేరవచ్చు, లేకపోయినా చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లవచ్చు. మీరెక్కడ ఉండినను ఈ కాలేజీ విద్యార్థులుగా మీరందుకొనిన ప్రత్యేకమైన తర్ఫీదు వలన మీ జీవితములలో మీరు రాణించవలెనని నా కోరిక. అభిప్రాయ భేదములతో, ద్వేషముతో, అధికారోన్మాదములతో, ఉద్రేకములతో, పరస్పర విరోధములతో నిండియున్న రాజకీయ నరకములో మాత్రము ప్రవేశించవద్దు. యుగ యుగాలుగా భారతావని పొందుపరిచిన జ్ఞానదీపికను చేతపూని ఉజ్వల భవిష్యత్తు వైపు పురోగమించే నాయకులుగా మీరందరూ తయారు కావాలి అని ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు స్వామి.

కాలేజీని గురించి వివరములు తెలుపు పుస్తకములో స్వామి ఇచ్చిన సందేశమిది. ఇది పుణ్యభూమి, యోగభూమి, అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ప్రసిద్ధికెక్కినది. ఈనాడు 99% అజ్ఞానులు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును నిరసించువారు. ప్రజలు వారి సంస్కృతిని వారే న్యూనతపరచుచున్నారు. ఇకనైనను మీ తప్పులు మీరు తెలుసుకుని మీ జీవితములను సంస్కరించుకుని పావన భారతావని ప్రతిష్టను పునరుద్ధరించండి. ఇతరులలో దోషములు వెతుకుట మానుడు. మీ బంధుమిత్రుల ఎడల, తోటి మానవుల ఎడల గౌరవముతో ప్రవర్తించండి. దేశసేవ చేయండి. సర్వజన శ్రేయస్సుకు ప్రార్థించండి అని ఇచ్చారు సందేశం. ఈ కాలేజీ కొరకు స్వామి నిర్ణయించిన చిహ్నము ఈ కాలేజీ త్రికరణ శుద్ధిగా పాటించు ఆదర్శములకు ప్రతిరూపం. అందు 5 దళములు గల కమలము, దాని చుట్టూ ఒక వృత్తము కలదు. 5 దళములు 5 ముఖ్యమైన మతములను తెలియజేస్తాయి. ఓం సనాతన ధర్మమును, సిలువ క్రైస్తవ మతమును, చంద్రవంకా నక్షత్రము ఇస్లాం మతమును, అగ్నిజ్వాల జొరాస్ట్రియన్ మతమునకు, చక్రము బౌద్ధ మతమునకు గుర్తులు. పద్మము ప్రాచీన ఆర్య చిహ్నము. పద్మము బురదలో పుట్టినను బురదను తాకదు, నీటిలో పెరిగి నీటియందు తేలియాడును, కాని నీటిని దరిచేరనివ్వదు. పద్మము శుభ శాంతి సౌందర్యములకు చిహ్నము. ఆ పద్మములో జ్ఞానజ్యోతి ప్రకాశించుచుండును. ఆ జ్యోతియే లేకున్నా జ్ఞానము భారమే అగును. ఈ వృత్తాకార లాంఛనముపై అర్ధచంద్రాకృతిలో ధర్మో రక్షతి రక్షితః సత్యాన్నాస్తి పరోధర్మః అను వేదసారమగు ధర్మోపదేశ వాక్యములు వ్రాయబడి ఉండును. ధర్మమెప్పుడూ మానవుల హృదయములను స్పందింపచేసి సంస్కరించి సత్ప్రవర్తనులను చేయజాలదో అప్పుడు ప్రపంచము బాధలకు భయానికి గురికాక తప్పదు. కాలేజీ ప్రాస్పెక్టస్ లో ప్రచురించిన నిబంధనావళిలోని కొన్ని వాక్యములు కొన్ని విందాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పర్యవేక్షణలో, వారి ప్రత్యక్ష రక్షణలో ఈ కళాశాల విద్యార్థులగునట్టి భాగ్యము మీకు అబ్బినది. దీనికి పాత్రులగునట్టి విద్యార్థులుగా రూపొందుటకు క్రమశిక్షణతో మెలగు దీక్ష వహించండి. బాబా సూక్తులను సదా జ్ఞప్తి అందుంచుకోండి. శీలములేని విద్య అత్యంత ప్రమాదకరము అని గుర్తించుకొనుడు. విద్యార్థులు ముఖ్యముగా మర్యాద, సహనము, పరోపకార పరాయణత అలవర్చుకొనాలి. బాబా పంచసూత్రములు అనగా సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు విద్యార్థుల ప్రవర్తనలోనూ ఉపాధ్యాయుల తదితరుల ప్రవర్తనలోనూ ప్రతిబింబించవలెను. ఇక్కడ కూడను అనంతపురం మహిళా కళాశాలలో వలె విద్యార్థులు ఉపాధ్యాయులు భజనా ధ్యానములలోనూ నిత్యము కాలేజీ దినచర్య ప్రారంభించుటకు ముందు జరుగు ప్రార్థనలలోనూ విధిగా పాల్గొంటారు. విద్యార్థులెంతమంది ఉన్ననూ ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి కన్న తల్లి వలె ప్రేమించి లాలించెదరు. ఆ ప్రేమకు పరవశులై విద్యార్థులు కూడా స్వామికి అత్యంత విధేయులై ఉంటారు. స్వామి తమ పట్ల అలక్ష్య భావము, ఉపేక్షా చూపెదరేమో అనుభావముతో విద్యార్థులు క్రమశిక్షణాబద్ధులై మెలుగుతారు. విద్య గరపుటకు, విద్య నేర్చుకునుటకు అతి ముఖ్యమైనది అనుకూలమైన వాతావరణం. ఇట్టి నిర్మలమైన వాతావరణము సృజించుటకై స్వామి స్వయముగా కాలేజీ కార్యకలాపములన్నింటినందు పాల్గొన్నారు. కాలేజీ హాస్టలు కూడా బృందావన్ ఆవరణలోనే ఉండుటచే స్వామి తరచూ నడిచి వెళ్లి ప్రార్థనా సమావేశాన్ని తిలకిస్తారు. లేదా నీతి ప్రబోధన కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన ఉపన్యాస సమయమున అధ్యక్షత వహిస్తారు. కాలేజీ నాటక సమాజం కొరకు స్వామి స్వయంగా నాటకాలు రాసి దర్శకత్వం వహిస్తారు. స్వామి కాలేజీకి వచ్చుట రహస్య తనిఖీ వంటిది. వచ్చే ముందు ఎవ్వరికీ తెలీదు. అటువంటి సందర్భంలో ఒక తెలివైన విద్యార్థి వీపుపై ప్రేమతో చరసుటయో, ఒక ఉపాధ్యాయుడు కొద్ది నిమిషములు ఆలస్యముగా వచ్చినందుకు సున్నితముగా మందలించుటయో
ఒక సోమరి అయిన విద్యార్థితో పరీక్షలలో వచ్చిన మార్కులను ప్రస్తావించుటయో, శ్రద్ధగా చదువుకొని విద్యార్థికి ఫౌంటైన్ పెన్ కాని రిస్ట్ వాచి కాని సృష్టించి బహుకరించుటయో, లైబ్రరీ ఎంతో పుస్తక ప్రదర్శన క్రమమును గుర్చి ప్రస్తావించుటయో, లాబొరేటరీకి వెళ్లి అక్కడ విద్యార్థులు ప్రయోగములు చేయు పద్ధతిని గమనించుటయో చేయుచూ సదా విద్యార్థుల హృదయములందు సంచరిస్తారు స్వామి. బాబా నెలకొల్పిన ఆ కాలేజీలో దీని ఫలితముగా విద్యార్థులలో గుప్తముగా ఉన్న మంచితనము, సదాలోచన, సానుభూతి, చదువుయందు శ్రద్ధ, దైవభక్తి బహిర్గతమై కార్యరూపమును ధరించుచుండును.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో గిద్దలూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ సూర్య అనంతరామయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సూర్య అనంతరామయ్య గారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి వచ్చారు స్వామితోటి వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి. వారితో మాట్లాడి వారి అనుభవాలని తెలుసుకుందాం. సాయిరాం అండి.
2: అందరికీ సాయిరాం.
1: అనంతరామయ్య గారు, మీ పరిచయాన్ని మన శ్రోతలకు అందిస్తారా?
2: నా పేరు సూర్య అనంతరామయ్య. మా నాన్నగారి పేరు నారాయణ, మా అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇద్దరు అల్లుడు ఇద్దరు టీచర్స్, స్కూల్ టీచర్స్. చిన్న అల్లుడు సైంటిస్ట్, అమ్మాయి హౌస్ వైఫ్.
1: మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారో చెప్తారా?
2: మెడికల్ షాప్.
1: మరి అనంతరామయ్య గారు, మీకు స్వామి గురించి మొట్టమొదట ఎలా తెలిసింది? మీరు స్వామి దర్శన భాగ్యం మీకు ఎలా కలిగిందో చెప్పండి.
2: మాది మెడికల్ షాప్ సాయిరాం. మా మెడికల్ షాప్ నిర్వహించేటప్పుడు మా షాప్ పక్కన సాయి సంస్థ సభ్యుడు ఒక ఆయన, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అక్కడికి ఆ మిత్రుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భజన్స్, సేవా కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఆ చెప్పేటప్పుడు అంతకుముందు నాకు స్వామి అంటే షిర్డీ సాయి టెంపుల్కు నేను రెగ్యులర్ గా వెళ్లేవాడిని. అక్కడ హారతులు, నాలుగు హారతులకు అక్కడికి వెళ్లేవాడిని. మరి ఈ స్వామి చెప్పంగా ఆయన స్వామి విషయాలు, స్వామి చేసే సేవా కార్యక్రమాలు, స్వామి చెప్పే ఉపన్యాస కార్యక్రమాలు కూడా చక్కగా నాకు వివరించేవాడు. మరి ఆ అన్ని విషయాలన్నీ కూడా మెయిన్ అంటే స్వామి చేసే సేవా కార్యక్రమాలు, అట్లాగే సర్వమత సమానత్వము అనే దాన్ని నేను ఇష్టపడి, మరి ఒక రోజు ఆయన చెప్పంగా ఒకరోజు ఆ భజన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఆ భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ భజనకు కూడా బాగా ఇంప్రెస్ అయ్యాను.
1: ఇది ఏ సంవత్సరంలో చెప్పగలరా?
2: మొదటి దర్శనము స్వామివారి 60వ జన్మదినోత్సవ వేడుకలు దాదాపు 1985 సంవత్సరం నవంబర్ 23 తారీఖున స్వామివారి మొదటి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది.
1: అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చండి?
2: 32 నుంచి 33 సంవత్సరాలు ఉంటాయి నా వయసు. మొదటి నుంచి కూడా నేను చిన్నతనాన్ని నుంచి కూడా మా అమ్మగారి ప్రేరణతో ఓ భక్తిభావంతో నేను జీవనాన్ని సాగించేవాడిని. మరి ఆ రోజుల్లో కూడా మరి ఉదయాన్నే లేవంగానే గుడికి వెళ్లి స్నానం చేసి గుడికి వెళ్లి స్వామిని దర్శించే ప్రయత్నాన్ని మా అమ్మగారి ద్వారా నేను నేర్చుకున్నాను.
1: మరి మొట్టమొదటిసారి స్వామిని దర్శించుకున్నప్పుడు మీరు ఎలాగా అనుభవించారు ఆనందాన్ని చెప్తారా?
2: స్వామివారి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత మరి నాకు తెలియని ఒక ఆనందం, మరి స్వామిని చూడంగానే నాకు ఈశ్వరతత్వము బోధపడింది. మరి నేను మొదటి నుంచి కూడా శివరాత్రి పండగ రోజు శివుణ్ణి పూజించేవాడిని. ఆ స్వామిని చూడంగానే స్వామి దగ్గర విభూతి రేఖలు కనపడినాయి నాకు. అప్పటి నుంచి ఎప్పటి వెళ్ళినా, ఎంత దూరంలో నుంచి స్వామిని చూసినా స్వామితో పాటు ఆ విభూతి రేఖలు కూడా కనపడేటి. దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆ విభూతి రేఖలు కనపడేటి కాదు, మామూలుగా ఉండేటి.
1: మీరు 60వ పుట్టినరోజుకి మొట్టమొదటిసారి వెళ్లేవన్నారు, ఆ పుట్టు పండగ సంబరాల గురించి పంచుకుంటారా?
2: అది పండగకు వెళ్లాను, ఆ రోజు ఆ వైభవాన్ని చూశాను. అంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల మరి ఆ ఎక్కువ టయాన్ని అక్కడ స్పెండ్ చేయలేక మరి దర్శనానంతరం మేము మా గ్రామానికి వెళ్లి రావడం జరిగింది.
1: మరి మీరు తిరిగి స్వామి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చాక స్వామి కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు? మీ జీవితంలో స్వామిని ఎలాగ పెట్టుకున్నారు? ఆ విశేషాలు చెప్పండి.
2: పుట్టపర్తి నుంచి వచ్చిన తర్వాత నేను, మాది మెడికల్ షాపు, ఆ మెడికల్ షాపులో నేను ఒక్కనే ఉండేవాడిని. మరి భజనకు గురువారము నెలకు కనీసం ఒక్కసారైనా వెళ్లాలి అనే ఉద్దేశంతో భజనకు వెళ్లేవాడిని. వెళ్లంగా నాకు మిత్రుడు నేను ఒక్కనే షాప్ మూసి రావాలంటే ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఆయన తెలియజేసింది ఏంటంటే, కనీసం మంగళహారతి టయానికైనా వచ్చి స్వామివారి మంగళహారతిని తీసుకోమని మరి చెప్పేవాడు. నిజంగా నేను ఆ భజనకు పాల్గొనేటప్పుడు మరి ఎంత అదృష్టవంతులో కదా వీళ్ళు, మరి వీళ్ళు స్వామిని ఆ భజనలో మరి ఆ భజన ప్రసవం భగవంతుని నామాన్ని గానం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమితిలో ఒక ఆయన వచ్చి స్వామివారికి మహామంగళహారతి ఇచ్చేవాడు. వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, ఈ అదృష్టం నాకు ఎప్పుడు అబ్బుతుందా అని చెప్పేసి నేను అనుకునేవాణ్ణి. మరి ఆ విధంగా భజనకు వెళ్తూ కూడా నాకు టైం కొంత కల్పించుకొని కూడా సేవా కార్యక్రమాల్లో, సంస్థాగత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని మరి ఒకసారి సేవకు కూడా వెళ్లడం జరిగింది. ఆ సేవలో కూడా 15 రోజులు అక్కడికి ఆ సేవలో పాల్గొన్నాం. వచ్చిన తర్వాత నా భార్య అంటే అమ్మ, మరి 15 రోజులు అక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు 35 సంవత్సరాల వయసు లేదు, నీ కుటుంబ బాధ్యతలన్నీ వదిలేశావు, మరి నువ్వు పెళ్లి చేసుకోకపోతే పది సరిపోయేది కదా, ఈ ఆధ్యాత్మిక విభాగంలోనే ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆమె తెలియజేయడం జరిగింది. అప్పుడు స్వామివారి ఉపన్యాసాలతో నేను తెలుసుకున్నది ఏంటంటే, నువ్వు సంస్థ ద్వారా నా ద్వారా తెలుసుకున్న దాన్ని ముందు నీ ఇంట్లో నుంచి నీ ఇంట్లో సంస్కరించుకొని బయటికి వెళ్ళండి అని చెప్పేసి అది నాకు నచ్చింది. అప్పుడు ఆమెకు నేను తెలియజేసింది ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళావు, ఆనందాన్ని పొందాను, ఈ 15 రోజులు ఉన్న ఇక్కడ నువ్వున్న వాళ్ళు నీకు ఇక్కడ 15 రోజులు అనిపించింది కానీ నాకు అక్కడైతే 15 గంటల్లాగే నాకు అయితే గడిచిపోయిందని చెప్పి తెలియజేసి, ఆమెను కూడా అంటే నేను సంస్థాగతంగా ముందుకు వెళ్లాలా అన్నప్పుడు ఇంట్లో సహకారం కూడా ముఖ్యం కాబట్టి చిన్నగా ఆమెకు భజనకు తీసుకెళ్లి సంస్థ వైపు పయనించేటట్టుగా ప్రయత్నం చేస్తే నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా సంస్థలో ఉండేటట్టుగా నా ప్రయత్నం చేశాను.
1: చాలా బాగుందండి. ఆ భాగ్యాన్ని మీ భార్య గారికి కూడా అందించి ఆవిడ్ని కూడా స్వామి పదంలోకి తీసుకొచ్చారు. మరి మీరు మెడికల్ షాప్ బిజినెస్ చేస్తున్నామన్నారు, స్వామి చెప్పిన ఎన్నో విలువల్ని మీ బిజినెస్ లోని ఎలాగ మీరు చేస్తున్నారో ఆ విషయాలు చెప్పండి.
2: నేను 1981 బిజినెస్ స్టార్ట్ చేశాను. స్వామి సంస్థ లేకొచ్చేటప్పటికి 1985 అయింది. అప్పటి వరకు ఏదో చిన్న బిజినెస్ జరిగేది. మరి కొద్ది రోజుల తర్వాత బిజినెస్ జరగని పరిస్థితుల్లో నేను స్వామిని ప్రార్థించేది ఏంటంటే, నాకు వ్యాపారం కాదు ముఖ్యము స్వామి, నాకు ప్రశాంతమైన మనస్సును ప్రసాదించండిని స్వామిని ప్రార్థించేవాణ్ణి. ప్రార్థించినప్పుడు స్వామి విని విని ఆ ఉన్న వ్యాపారం కూడా లేకుండా చేశాడు. సరే నాకు ఇంతే ప్రాప్తం అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత ఒక ప్లేస్ మార్చేదానికి ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేసి ఇప్పుడు మేము అక్కడ ఉన్న అంటే కాలేజీ రోడ్డు అనే గిద్దలూరులో కాలేజీ రోడ్డు అనే మా షాప్ అక్కడ ఉండేది. అట్లా కాకుండా రాచర్ల బస్టాండ్ అనేది ఒక అడ్రస్ లో షాప్ షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేశాం. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఫస్ట్ స్వామివారి ఫోటోను అక్కడ పెట్టాలా స్వామి అంటే మెయిన్ సెంటర్ లో డిస్ప్లే చేయాలనే ఉద్దేశంతో నాకు కోరిక కలిగింది. ఆ కలిగినప్పుడు స్వామి సాక్షిభూతుడై వాళ్ళకు కస్టమర్స్ ఉండరు కాబట్టి నేనేదైనా తప్పు చేస్తే అది నా స్వామికి చెడ్డ పేరు వస్తుంది, నేను నియమంగా స్వామి చెప్పిన పద్ధతిలో నేను వ్యాపారం చేసేదానికి అవకాశం ఉందా లేదా, నేను పాటించగలనా లేదా అని చెప్పేసి 6 నెలలు బిజినెస్ వాల్యూస్ ను చూసుకొని, ఫస్ట్ ఏంటంటే నిజం చెప్పాలా మోసం చేయకూడదు. మాది మెడికల్ షాప్ అంటే దాదాపు ఎవరికి ఆ ప్రిస్క్రిప్షన్ తెలియదు, మేము ఇచ్చిందే వేదంలాగుంటుంది. కాకపోతే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మనస్ఫూర్తిగా వీళ్లకు తగ్గాల అని స్వామిని ప్రార్థించి మంది ఇవ్వడం చేస్తాను. ఆ ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత కరెక్ట్ గా ఈ మందులు మన దగ్గర ఉన్నాయా లేవా అని చూస్తాను. 1-2 ఏదైనా లేనప్పుడు అమ్మా అయ్యా ఈ కంపెనీ మందులు లేవు, వేరే కంపెనీ మందులు ఉన్నాయి ఇవ్వమంటా అని అడుగుతాను. అడిగిన తర్వాత వాళ్ళు ఇవ్వమంటేనే ఇస్తాను, వద్దంటే వచ్చేస్తాం. చాలా మంది మిత్రులు నాకేం చెప్పారంటే, నువ్వు ఇట్లా చేస్తే వ్యాపారం అవుతుందా? మరి అట్లా కాదు, చూసుకుంటారు వాళ్ళు, అవసరమైతే డాక్టర్ చూపిస్తారు, మరి డాక్టర్ వాడమంటే వాడతారు, లేకుంటే లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. లేదు లేదు, నేనేదైనా తప్పు చేస్తే అది నన్ను అనకుండా స్వామిని అంటారు, నా ద్వారా స్వామిని అనిపించడం అంటే దూషించడం అనేది నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు జరిగినంత వరకే జరుగుతుంది, నేను ఇదే పద్ధతిలో వెళ్తానని చెప్పేసి పిల్లలు కాని పెద్దలు కాని వృద్ధులు కాని ఎవరు వచ్చినా కూడా ఆ భావంతోనే వాళ్లకు ఇచ్చేటప్పుడు సేవాభావం కలిగి వాళ్ళు బాగుండాలా తొందరగా తగ్గాలనే భావంతోనే లాభం అంటే ఏది అమ్ముకుంటే లాభం వస్తుందనే దానికంటే ఏ మందు ఇస్తే వాళ్ళు తొందరగా తగ్గి ఉపశమనం పొందుతారు అనే ఉద్దేశంతో వ్యాపారం మొదలుపెట్టాం. 1986 95లో మొదలు పెడితే ఒక 5 సంవత్సరాలు అట్లా అట్లా అట్లా జరిగింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏ డాక్టర్ ఉండేవాడు కాదు, నేనిచ్చిన మందును స్వామిని ప్రార్థించి నేనిచ్చిన మందు మాత్రమే అది పనిచేస్తూ మరి ప్రజలకు ఆ సేవ అంటే కరెక్ట్ అంటే స్వామి బాటలో పయనించి ధర్మబద్ధమైన బిజినెస్ చేసేదానికి భగవంతుడు కల్పించాడు కాబట్టి నేను ఒక సత్ప్రవర్తనలో బిజినెస్ చేసిన నేను తీసుకుపోయిన వాళ్ళు కూడా మా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది బాగా మాకు వ్యాధి నివారణ అయింది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నీకు తెలిసిన వైద్యంతో మరి ఈ మా ఆరోగ్యాలన్నీ నయమైనవి అని చెప్పేసి స్వామిని కూడా ఎవరు ఏంది వచ్చిన వాళ్ళంతా స్వామిని చూస్తారు ఎవరు ఏంది అని మీ అంటే మీ రిలేటివ్స్ మీ పెద్దలా మీరు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడయ్యే మనకు మాట్లాడే భగవంతుడు అని చెప్పేవాళ్ళని వాళ్ళకి. అది చూసినప్పుడు అందరికి కూడా ఒక సిస్టమేటిక్ జీవన విధానాన్ని సాగిస్తున్నాడు అని సదభిప్రాయం కలిగింది.
1: చాలా బాగుంది అనంతరామయ్య గారు. స్వామి చెప్పారు అంటే వైద్య వృత్తి ఎంత ఏదో అంటే బాధపడుతున్న రోగులకి ఆ ఉపశమనం కలిగించడం డాక్టర్గా ఎంత వాళ్లు ప్రయత్నం చేస్తారో, మీరు మెడికల్ షాప్లోని ఆ మందులు అమ్ముతూ కూడా మీరు అంత పవిత్రమైన హృదయం పెట్టుకుని వాళ్ళకి తగ్గాలి అని చాలా చక్కగా మీకు స్వామి ఆ స్ఫూర్తినిచ్చి మీ చేతి పనిచేస్తున్నారు. మరి మీరు ఇంత విలువలతో అందరూ బాగుండాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలా మీరు చేయడం మీ స్నేహితుల్లో గాని మీ కుటుంబ సభ్యుల్లో గాని మీ బంధువుల్లో గాని ఏదైనా మార్పు తీసుకొచ్చిందా, వాళ్ల మీద ఎలా ప్రభావం చూపించిందో చెప్తారా?
2: నేను ఈ విలువలతో కూడిన వ్యాపారం చేయడం వల్ల అందరికీ ఒక మంచి సదభిప్రాయం కలిగింది. అంటే సత్ప్రవర్తనలో ఉన్నాడు, ఆయన ఏమి చెప్పినా కరెక్టే చెప్తాడు, ఆయన చెప్పింది మేం చెయ్యాలి అని సలహాలు తీసుకోవటము, దీంతో పాటే నేను పొందిన ఆనందాన్ని నేనెవరికే ఉంచుకోకుండా నా మిత్రులకు బంధువులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వాళ్ళను ఆ పుట్టపర్తి తీసుకెళ్లి స్వామివారిని దర్శించే అదృష్టాన్ని వాళ్ళ ద్వారా నేను పొందాను. దరిదాపు మా కుటుంబ సభ్యులు అంటే దగ్గర రిలేషన్షిప్ వాళ్ళు ఒక 100 ఇళ్ళు ఉంటాయి, 95 ఇళ్ళు స్వామి భక్తులు అయిపోయారు. దాంతోపాటి మనం సమాజంలో తిరిగేటప్పుడు మన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తా ఉన్నాము, ఏ రూట్లో ఉంటున్నాము, వీళ్ళు చెప్పేదే చేస్తారా చే. మరి అందరు జనరల్గా ఎక్కడైనా కానీ చెప్పేది ఒకటి ఉంది చేసేది ఒకటి ఉంది. ఒక సత్యసాయి సంస్థల్లో అయితేనే ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు. ఆ విషయాన్ని మనకు సత్యసాయి సంస్థల్లో వైట్ డ్రెస్ కోడ్ ఉంది. ఈ వైట్ డ్రెస్ వేసుకోవడమే కాదు, ఈ వైట్ డ్రెస్ అనేది మరి శాంతికి చిహ్నం కాబట్టి మరి వాళ్ళ జీవన విధానాన్ని కూడా ఇంత వైట్ గా అంటే ఎలాంటి మరకలు లేని జీవన విధానాన్ని అవలంబిస్తారు అనే మెసేజ్ మనం పంపిస్తున్నామంటే మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ రూట్ లో ఉన్నప్పుడు మాత్రమే స్వామికి మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. కానీ అట్లా కాకుండా ఏదో మాటలు చెప్పి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మరి మనతో పాటు మనం చేసే తప్పును స్వామిని నిందిస్తారు కాబట్టి ప్రతి భక్తుడు కూడా మనం చేసే పని ద్వారా స్వామికి మంచి పేరు తెచ్చే ప్రయత్నమే మనం చేయాలి. కానీ స్వామికి చెడ్డ పేరుని మరి మనకు సత్యసాయి సంస్థల్లో వైట్ డ్రెస్ కోడ్ ఉంది. ఈ వైట్ డ్రెస్ వేసుకోవడమే కాదు, ఈ వైట్ డ్రెస్ అనేది మరి శాంతికి చిహ్నం కాబట్టి

0: అని స్వామికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం మనం ఎవరం మన సాయి కుటుంబ సభ్యులందరం కూడా మరి పాటించాలా. నా నేను పాటించడమే కాకుండా నా పిల్లలందరికీ కూడా మనం సంపాదించిన ఆర్థిక ఆస్తితో పాటే ఆధ్యాత్మిక ఆస్తిని కూడా పంచాలనే ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి పదంలో పయనించేటట్టుగా నా ప్రయత్నం చేసి నేను సఫలీకృతుడయ్యాను.
1: చాలా చక్కగా చెప్పారండి. మీరు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి దాన్ని ఆదర్శంగా తీసుకుని పాటిస్తున్నారు. మరి మీరు ప్రస్తుతం మన గిద్దలూరు సమితి కన్వీనర్ గా పనిచేస్తున్నారు, కన్వీనర్ గా మీ సేవలను ఎలా అందిస్తున్నారు ఆ విషయాలు చెప్తారా?
0: నేను కన్వీనర్ గా 2010 ఏప్రిల్ 28 తారీఖున కన్వీనర్ గా ఇక్కడ ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ కన్వీనర్ కంటే ముందు ఒక గోపాల్ అన్న వేణుగోపాల్ అని కన్వీనర్ ఉండేవాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత నేను కుటుంబ బాధ్యతల పరంగా ఎక్కువ ఉన్నాయి, నేను చేసేదానికి నాకు వసతి లేదు, ఎవరినైనా చూడమని చెప్పేసి మా సమితిలో డాక్టర్ పిసి రంగారెడ్డి గారు మరి మిగతా పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్లు అన్వేషించారు ఎవరైతే ఈ సమితి కన్వీనర్ గా నిర్వహించే బాధ్యత కరెక్ట్ గా నిర్వహిస్తారని చెప్పేసి వాళ్లు ఆలోచించినప్పుడు నా పేరు వాళ్లకు తోచింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఒక సమితికి వెళ్తే భజనకి వెళ్ళానా, భజనకి వెళ్లిన తర్వాత భక్తిభావం తీసుకుంటాను, మరి ప్రసాదాన్ని విభూతి ప్రసాదాన్ని తీసుకుని నా పన్నెంటుగా నేను మౌనంగా వచ్చేస్తాను. దీనికంటే ముందు మన సంపదను మనం ఏదైతే సంపాదించామో దాంట్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఒక నిధినిగా నేను ఏర్పాటు చేసుకుని రోజుకింతని అమౌంట్ తీసిపెట్టి ఈ సేవా కార్యక్రమాలకు అన్ని కూడా మరి ఉపయోగపెట్టేవాడిని. దీంతో పాటు మా పిల్లలు ఉద్యోగార్థులైనా కూడా వాళ్లకు కూడా నేను ఖర్చు పెడుతున్నానని చెప్పేసి మీరేమీ ఆలోచించాల్సిన పని లేదు, మీ సంపాదన మీది, నా సంపాదన నాది, మీకొచ్చిన ఆదాయంలో ఇంతని ఎంతైనా ఒక పర్సెంటేజ్ అనేది తీసి పెట్టి ఈ సేవా కార్యక్రమాలకు, మీకు నచ్చిన సేవా కార్యక్రమాలకు, మనకైతే కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి మనల్ని వాళ్ళకు సేవ చేసే అదృష్టాన్ని మనం భగవంతుడు మనకు కల్పించాడు కాబట్టి మనకిచ్చిన సంపదను కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా పిల్లలకు నాతో నేను పాటిస్తూ కూడా మా పిల్లలతో అట్లాగే తెలియజేసి మన ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఈ సమితి కన్వీనర్ గా ముందుకంటే మా పిల్లలందరికీ కూడా వాళ్ళు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళకి మొదటి నెల జీతము సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని నా కుమారునికి 2008లో ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. మరి ఆ ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతము 28,400 వచ్చింది. నా కుమారుడు, నానా మీరు అనుకున్న ప్రకారం ఈ 28,400 రూపాయలను సమస్త ఖర్చుకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి అనేసి నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక సంవత్సరం స్వామివారి నవంబర్ పుత్ర పండుగ వచ్చింది. ఆ పండుగకు నారాయణ సేవ చేసే అవకాశాన్ని మా కన్వీనర్ లేకపోతే దీనికి ఖర్చు పెట్టండి అని చెప్పేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ 28,400లో ఈ నారాయణ సేవ, ఆ బర్త్డే కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించి దానికి జమా ఖర్చు తెలియజేసి వాళ్ల మిగిలిన అమౌంట్ను సంస్థకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్లకు ఇతను కరెక్ట్ చేయగలడు అనే ఒక నమ్మకం కలిగింది. నన్ను కన్వీనర్ గా ఉండమన్నప్పుడు నేను కుటుంబ పరంగా వ్యాపార పరంగా స్వామి వ్యాపార రీత్యా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు. నేను చాలా బిజీగా అయిపోయాను. ఇదివరకు సమస్య లేకొచ్చేటప్పుడు టైం ఎట్లా పోద్దో తెలియదు, సమస్య లేకొచ్చిన తర్వాత ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత టైం ఎట్లా మిగుల్చుకోవాలో తెలియని పరిస్థితులకి స్వామివారి భగవంతుడు తీసుకెళ్లాడు. ఆయన ఆ విధంగా ఎందుకు తీసుకెళ్లాడంటే స్వామి చెప్పిన బాటలో మనం పయనించడం వల్లే అంతేకాని మిగతాది కానే కాదు. ఎందుకంటే అసలు సత్యంగా మాట్లాడము, స్వచ్ఛంగా ఉండడం అనేది అంత సులభమైన మార్గం అసలు లేనే లేదు. కాకపోతే దాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోకుండా మనము ఏదో సాకులు చెప్పి అదే ఇదో మనం తెలియజేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే లంచము ఇవ్వడం నేరం, లంచము తీసుకోవడం నేరం. మరి స్వామి మనకు చెప్పింది ఏంటంటే సంఘ అంటే చట్టబద్దమైన పనులు వ్యాపారం చేసినా నిజ జీవితంలో కూడా అన్ని చేయాలనేసి స్వామి

0: తెలియజేశారు. దాన్ని నిజ జీవితంలో నాకు వ్యక్తిగతంగా కూడా మరి సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇన్ టైం మనం గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ అంతా కూడా పెనాల్టీ లేకుండా ఇన్ టైం కడతాం. అంటే మనం చూడంగానే సంస్థ స్థాయి సంస్థ సభ్యులు ఈ విధంగా ఉండాలా అన్నట్టుగా స్వామి మనం ఉండేటట్టుగా స్వామి మనకు నేర్పించాడు. అట్లాగే మనం సంస్థాగత కార్యక్రమాలు కూడా తీసుకున్నప్పుడు నేను చేయలేను నాకు వద్దు అని చెప్పాను. వచ్చి వద్దు అన్నప్పుడు లేదు లేదు ఎవరు లేరు నువ్వు చేయగలిగినంత వరకు చేయంటే నేను నిజంగా ఇవాళైతే ఈ నాలుగు మైళ్ళైనా మాట్లాడుతున్నాను. ఆ రోజు నేను కన్వీనర్గా తీసుకునే పరిస్థితులు ఇట్లా మాట్లాడే శక్తి కూడా నా దగ్గర ఉండేది కాదు. మరి సంస్థ కన్వీనర్ అయిపోయిన తర్వాత సంస్థ చాలా కార్యక్రమాలు ఉంటాయి. నేను వచ్చినప్పటికీ 2010 నుంచి విరివిగా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
1: ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఆ విషయాలు చెప్తారండి.
0: సంస్థాగతంగా సత్సంగాలు, మెడికల్ క్యాంప్స్, అట్లాగే బాల వికాస్ కార్యక్రమాలు అన్ని కూడా ఒక షెడ్యూల్ లాగా ఏర్పాటు చేసుకుని మరి నిత్య నగర సంకీర్తన, నిత్య భజన ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేయమని మనకు సర్క్యూల్ ద్వారా తెలియజేసేది. ఇవన్నీ చేయాలనే ఉద్దేశం చేయాలంటే టైం ఉండదు కాబట్టి ఈ సంస్థ నిర్వహణ బాధ్యత నేను చేయలేను అని ఇష్టపడలేదు. చెప్పంగా సరే నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి 2009 పత్తి యాత్రలు జరిగినాయి. ఆ పత్తి యాత్రలో నేను కూడా పత్తి యాత్ర కుటుంబ సమేతంగా వెళ్లాను. ఆ పత్తి యాత్రకి వెళ్ళినప్పుడు అందరికీ ఒక స్పెషల్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఈ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాడ్జ్ లో అందరూ కూర్చున్నాం. మరి మొదటి 2 లైన్లలో సమితి కన్వీనర్స్, అట్లాగే భజన మండలి కన్వీనర్స్, డిస్టిక్ ఆఫీస్ బేదర్స్ అందరూ కూడా 2 వరుసలు కూర్చుంటారు. నేను ఏది కాదు కాబట్టి నేను వెనక లైన్లో కూర్చున్నాను. అక్కడ ఒక సాయి సోదరుడు నన్ను ముందుకొచ్చి 2 లైన్లలో కూర్చోమన్నారు. నేను వెళ్లలేదు. మళ్ళా 2వసారి కూడా పిలిచాడు వెళ్ళలేదు. ఎందుకంటే నేనేం కాదు, బాధ్యత అంటే రూల్స్ కు వ్యతిరేకంగా చేయకూడదనేది నియమం నాకుంది కాబట్టి నేను వెళ్లలేకపోయాను. తర్వాత పిలిస్తే లేచాను. లేంగానే 2వ వరుసలో కూర్చొని వెళ్తా ఉన్నాను. వెళ్తే అటు కూర్చోగానే ఒక కొత్త సేవాదారు వచ్చి వారు కన్వీనర్ అన్నాడు. నేను పలకలేదు. మళ్ళా 2వసారి అడిగాడు, అసలు నేను కన్వీనర్ కదా ఎందుకు పోతే పర్వాలేదా కదా అన్నాను. మళ్ళీ అడిగాడు 3వసారి, నువ్వు కన్వీనర్ యాస్ కన్వీనర్ అని కూర్చున్నాను నేను. అంటే నాకు తెలియకుండానే స్వామి అంటే కుల్వంత్ హాల్లో నేను యాక్సెప్ట్ చేయించాడు స్వామి. సరే కూర్చున్నా, సరే ఎందుకు ఒప్పుకున్నావు, నేనేమో ఇంటి దగ్గరనే నేను చేయనని చెప్పాను, ఇక్కడైతే స్వామి వాడు ఒప్పించాడు, నేను చేయగలనా లేదా నాకు అంత శక్తి ఎక్కడుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అనుకున్నాగానే కూర్చున్న తర్వాత స్వామివారు దర్శనానికి వచ్చారు. స్వామివారి ఆ వైభవాన్ని చూసి ఆనందంతో పులకరించిపోయాను. నాకు చెప్తున్నారు కదా, వచ్చేటప్పటికి స్వామివారు వచ్చేటప్పటికి స్వామివారి ఫేస్ విభూతి రేఖలే కనపడతాయి. నేను అప్పుడేమనుకున్నా అంటే, స్వామి మీతో మాట్లాడే భౌతికంగా మాట్లాడే అవకాశం అదృష్టం మాకు ఉండదు, ఎందుకంటే రష్ ఎక్కువైంది కాబట్టి నాకు మీ ఆశీర్వాదం ఉన్నట్టుగా నాకు 2 చేతులతో అభయాస్తంతో ఆశీర్వదించండి స్వామి, అప్పుడు మీరు యాక్సెప్టెన్స్ ఉన్నట్టు అని చెప్పేసి నేను కోరుకున్నాను. జనరల్ గా ఎప్పుడైనా నిలయంలో ఎక్కువ పర్సెంట్ స్వామివారు ఒక్క చేతితోనే ఆశీర్వదిస్తారు. ఆ రోజు 2 చేతులతో 2 సార్లు ఆశీర్వాదం ఇచ్చి వెళ్లాడు. అప్పటికి నేను ఇంకా స్వామి పర్మిషన్ వచ్చింది కాబట్టి నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ తీసుకుని ప్రతి విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని అందరికీ సమితి సభ్యులందరికీ తెలియజేసి వాళ్ళందరి సహకారం తీసుకుని మరి కార్యక్రమాలు విరివిగా చేసుకోవడం జరిగింది. నేను వచ్చేటప్పటికి 2 బాలవికాస్ సెంటర్లున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 6 బాలవికాస్ సెంటర్లున్నాయి. 8 మంది గురువులున్నారు. 175 మంది బాలవికాస్ చిన్నారులతో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి అందరికి కూడా సంవత్సరానికి 3 సార్లు వాళ్ళందరికీ కూడా వ్యాసరచన పోటీలు, మరి నాటికలు ఇవన్నీ కూడా వాళ్ళు చేయించి వాళ్లకు ప్రోత్సాహం బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. ఎక్కడ ఏమి చేసినా మందిరం మాకు ఇక్కడ గిదలలో సొంత మందిరం ఉంది. ఈ సొంత మందిరం కట్టేటప్పుడు కూడా మా పెద్దలు ఎవరిని ఇతరులకు చందా రూపేణా మరి తీసుకోకుండా వ్యక్తిగతంగా స్వామివారి భక్తులతోనే సహాయార్థంతోనే ఈ మందిరం నిర్మించడం జరిగింది. ఆ బాటలో కూడా నేను కూడా పయనించాలి, ఎవరి దగ్గరికి వెళ్లి మరి ధనాన్ని మనము ఆశించకూడదనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించినప్పుడు స్వామిని ప్రార్థిస్తాను, స్వామి ఈ కార్యక్రమం చక్కగా అయ్యేట్టుగా ఆశీర్వదించండి అని స్వామిని ప్రార్థిస్తాను. అయిపోయిన తర్వాత మనకు దానికి కావాల్సిన ధనాన్ని మొత్తం స్వామి ఎవరితో ప్రేరణ ద్వారా మనకు కావాల్సిన కార్యక్రమాలు ఈ రోజు వరకు నవ్వు ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మిగులే గాని తగులనేది ఉండదు. మరి అంత శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. నేనైతే ఏ పని చేసినా కూడా నగర సంకీర్తనకు రోజు వెళ్తాను. వెళ్ళినప్పుడు నగర సంకీర్తన ఒకరోజు మామూలు 14-19 మంది వస్తారు. మరి గురువారం వచ్చేసి 25 మంది వస్తారు. మిగతా స్పెషల్ డేస్ వచ్చేసి దాదాపు 79 మంది వస్తారు. రోజు భజనలో 30 మంది వస్తారు. గురువారం భజన రోజు 100 మంది వస్తారు. ఈ 100 మంది వస్తున్నారంటే మనము కార్యక్రమాలు శక్తివంతం లేకుండా స్వామిని ప్రేయర్ చేసి ప్రార్థన చేసి చేస్తేనే అది అవుతుంది. కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది నేను చేస్తున్నాను అనే భావన చేస్తే కాదు, అది ఈ భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నాడు అని చేస్తే మాత్రం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారి ఆశీర్వాద బలంతో చేస్తామన్నా.
1: మరి కన్వీనర్ గా అంటే ఇది ఎంతో బాధ్యతాయుతమైన పదవి. దీన్ని నిర్వహించాలంటే అందరినీ కలుపుకొని అన్ని మనస్తత్వాల్ని ఏకం చేసుకుని ఒకే త్రాటిపై నడిపించాలి. ఈ బాధ్యతని మీరు ఎలా నిర్వహిస్తున్నారో చెప్తారా?
0: ఫస్ట్ మనము కన్వీనర్ గా ఉండి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ టయానికి రావాలా అని చెప్పినప్పుడు ముందు ఫస్ట్ యాజ్ ఏ కన్వీనర్ గా 9 గంటలకు కార్యక్రమం అయిందంటే 8:50 కన్వీనర్ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మిగతా వాళ్లకు చెప్పే అర్హత ఉంటుంది. అట్లాగే ఒక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, చేసేటప్పుడు దానికి కావాల్సిన ధనం యాజ్ ఏ కన్వీనర్ గా తన శక్తి వంచన లేకుండా మరి ముందు వితరణ చేసినప్పుడు మాత్రమే మిగతా వాళ్లకు స్ఫూర్తి ఉంటుంది. మరి ప్రేమను గురించి చెప్పేటప్పుడు మనం ప్రేమించి ప్రేమ ద్వారా ఇతరులకు కూడా వాళ్ళ ఆ ప్రేమను పంచినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా సహకరించేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఏదో మాటల ద్వారా చెప్పి చేయమంటే ఈ రోజుల్లో చేసే పరిస్థితి లేదు. స్వామివారి మీద ఎంత విశ్వాసం ఉన్నా కూడా ఆ స్వామి చెప్పినట్టుగా ఆ ప్రేమ భావంతో చెప్తే మాత్రమే అవుతుంది. కానీ ఈ అధికారంతో నువ్వు ఎందుకు చెయ్యవు అనే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇది సేవా సంస్థ కాబట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ అయితే ఎందుకు చేయవు అని అడిగేదనుకుంటుంది. దీంట్లో ఎంత నిరంతరం కన్వీనర్ గా చేయండి, సేవ చేద్దాం చేద్దాం చేద్దాం, చెయ్యండి అనేదానికి చేద్దాం అనేదానికి ఎంతో తేడా ఉంటుంది. నేను నా విధానం ఏంటంటే చేద్దామనే పద్ధతిలో ఉంటుంది. సమితిలో కూడా అందరికీ తెలిసింది ఏంటంటే మనకు చెప్తాడు, మనం చేయకపోయినా ఆయన చేస్తాడు. అది మెసేజ్ ప్రతి ఒక్క భక్తునికి తెలుసు. ఆ మెసేజ్ మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది ముందుకెళ్తాం. ఆ మెసేజ్ ఇవ్వాలంటే కూడా అది అంత ఈజీ కాదు. స్వామి ఆ శక్తి మనకు ప్రసాదించినప్పుడు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మనం చేయాలి, మనం చేసినప్పుడు మాత్రమే అది చెప్పే రైట్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి నేను మొట్టమొదటిగా 2010 వచ్చినప్పుడు స్వామివారి అమృత కంపించాలు పంపిణీ చేయడం అనేది మనకు సర్కిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ వారు అంటే స్వామి సందేశం ప్రకారం దాంట్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు లేదా చిన్న వయసున్నా కూడా వాళ్ళు చేసుకుండే శక్తి లేని వాళ్లకు అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసి మీ శక్త్యానుసారం వాళ్లకు అమృత కలిశాలంటే ఒక 10 మేము ఇక్కడ ఇచ్చేది 10 కేజీల బియ్యము, కందిపప్పు, చక్కెర, చింతపండు, దీంతో పాటు 2 పండ్లు ఇస్తాం. ఎందుకంటే ఆ పండ్లు ఇవన్నీ ఇచ్చినా కూడా వండుకొని తినేటప్పటికి లేట్ అవుతుంది. కాబట్టి ఆ 2 ప్రసాదం ఆ పండ్లు తీసుకొని స్వామి ఫోటో ఇస్తాం. ఆ స్వామి ఫోటో కళ్ళకు అద్దుకొని ఆ 2 పండ్లు వెంటనే తినేసి ఆనందపడతారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మేము అనుకున్నాం 3 అంచెలుగా సెలెక్ట్ చేశాం, మరి 60 సంవత్సరాలు దాటిన అంటే సహాయ అంటే వాళ్ళు ఎవరి సహకారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అని లిస్టు గ్రామంలో తయారు చేస్తే 5 మంది 6 మంది ఇస్తారు. దాంట్లో వీటిల్లో అత్యవసరమైన వాళ్ళు ఎవరు అన్నప్పుడు 1 ఇద్దరు 3 తీసుకుంటారు. ఈ పేర్లన్నీ కూడా విలేజ్ లో కూడా తయారు చేసి మేము మళ్ళా మా సొంతంగా వీళ్ళు కరెక్టేనా అంటే వీళ్ళు ఏమన్నా వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ బంధువులు లేకుంటే వీళ్ళు ఏదో పనిచేసే వాళ్ళు దీనికోసమని చెప్పేసి ఉన్నారనే ఉద్దేశంతో 47 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 47 మందిని కూడా స్వామివారు చెప్తా ఉంటారు, మీరు మీ దగ్గరికి ఎవరైనా వస్తే చేస్తే అది సహాయం అవుతుంది, ఇతరుల అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళ ఇంటికి వెళ్లి చేసినప్పుడు అది సేవ అవుతుంది అని. మనం ఆ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి గుర్తించి సేవ చేస్తాం. అది కూడా ప్రతి నెల మొదటి ఆదివారం, ఏదైతే జనవరి ఫస్ట్ రాదండి, లేకుంటే సోమవారి పుట్టు పండుగ రాదండి, లేకపోతే మహా ఉగాది పండుగ రాదు, ఒక్క ఈ రోజు 8 సంవత్సరాల వరకు కూడా ఒక్క రోజు కూడా పోస్ట్ పోన్ చేయకుండా ప్రతి నెల మొదటి వారం అక్కడికి వెళ్ళి కొంతమందికి ఇస్తాము. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళను ఒక 15 మందికి ప్రతి నెల 23వ తారీఖు ఒక స్పెషల్ కార్యక్రమం, ఎక్కడ ఉన్నా మందిరంలో కార్యక్రమం పెట్టేట్టుగా 23 మందికి ఇస్తూ, మరి నిరంతరంగా ఈ 8 సంవత్సరాలు ఈ అమృత కలశాలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే దీంట్లో పెద్దలు కొందరు, మేము స్వామి చెప్పేది ఏంటంటే మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఏదైతే తింటామో అదే ఇతరులకు కూడా ఇవ్వాలా అనే ఉద్దేశంతో చెప్పినారు కాబట్టి నాకు ఈ బడ్జెట్ అంతా పెరుగుతుంది, అట్లా కాకుండా ఈ స్టోర్ రైస్ అట్లా తక్కువ రైస్ తీసుకొని అందరికి ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు మరి అనే ఉద్దేశంతో తెలియజేసినప్పుడు కూడా నాకు కొన్ని ఆటంకాలు కలిగినాయి. కాకపోతే మన సంకల్పం ఏంటంటే ఆ చేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళు జీవించి ఉన్నంత వరకు ఇవ్వాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఇప్పుడు 29 మందితో నడుస్తా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అతి స్వామివారి ప్రసాదాన్ని రోజు తింటూ 2-3 రోజుల్లోనే ఏదో బాగలేదో జ్వరం వచ్చిందో అనేది అతి సాధారణమైన సహజ మరణంతో స్వామి దగ్గరికి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా వీళ్ళందరూ కూడా మరి ఈ రోజు కూడా మనం ఎక్కడికి వెళ్లి ఆ గ్రామాలకు వెళ్లి స్వామి పేరు మీద స్వామి సాయిరామ్ అని చెప్పి మాత్రమే వాళ్లకు లబ్ధిదారులకు ప్రసాదం ఇస్తాం. ఆ విధంగా ఈ సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటే అదృష్టాన్ని భగవంతుడు మాకు కల్పించాడు. రాబోయే రోజుల్లో కూడా మేము చెప్పినట్టుగా పక్కకు దొరకకుండా నాకంత చాలా మంది చెప్తారు మరి ఇన్ని రోజులని చేస్తాము మనకు రాబోయే రోజుల్లో మనకు ఆర్థిక అంశాలు అన్ని ఉంటాయి కదా ఎట్లా అన్నప్పుడు కూడా లేదు లేదు మనం ఒకసారి స్వామి పేరు మీద మనం జీవించి ఉన్నంత వరకు అని చెప్పేసి మనం ఒక హామీ ఇచ్చాం దాన్ని నిలబెట్టుకుందాం. దానికి కావాల్సిన ధనం రాలేనప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాం మనకు కావాల్సింది వస్తుంది కదా అని చెప్పేసి తెలియజేసి అందరికీ కన్వీనియన్స్ చేసి మరి కార్యక్రమాన్ని స్వామివారి ఆశీర్వాదంతో చేస్తా ఉన్నాం.
1: చాలా బాగున్నదండి. మనం డిసిప్లిన్ పాటించినప్పుడే మనం డిసిప్లిన్ గా ఉండమని చెప్పగలం. అలాగే మీరు అన్నింటికీ మూలం డిసిప్లిన్ అని చెప్పి సమయపాలనని స్వామి చెప్పిన విలువల్ని పాటిస్తూ కూడా మీ కార్యక్రమాలని చేయిస్తున్నారు. మీరు ప్రకాశం జిల్లా పర్తియాత్రలో పాల్గొనడం జరిగిందా, ఆ పర్తియాత్ర విశేషాలు చెప్తారా?
0: పంచమ పరమ పవిత్ర పర్తియాత్ర 2017 జూన్ 2వ తారీఖున ప్రకాశం జిల్లా పర్తియాత్ర జరిగింది. ఆ పర్తియాత్రలో మా ప్రకాశం జిల్లా నుంచి ఒక 1300 మంది వెళ్లాం. ఆ వెళ్లిన కార్యక్రమంలో మా గిద్దలూరు సమితి నుంచి మేము ఒక 300 మంది బాల వికాస్ పిల్లలు, భక్తులు, గురువులందరినీ కూడా తీసుకెళ్లి ఆ పర్తియాత్రలో 3 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జరిగాం. అక్కడికి వెళ్లేదానికి ముందుగా స్వామికి ఒక ప్రార్థన చేయంగా ఒక నాటికను రూపొందించుకొని అక్కడ సాయి కులంతాల్లో ప్రదర్శించే మహద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కృష్ణం వందే జగద్గురుం అనే నాటికను బాల వికాస్ చిన్నారులచే ఇక్కడ రూపొందించుకొని ఇక్కడ అందరికీ నేర్పించుకొని అక్కడ ఆ పర్తియాత్రలో ప్రదర్శించడం జరిగింది. ఆ 300 మంది చిన్నారులతో మరి భక్తులతో కూడా వెళ్లి 3 రోజులు అక్కడ ఉండి 2 రోజుల్లో సేవా కార్యక్రమాలు కూడా చేసుకుని వ్రతాలు అన్ని విధాలుగా అన్ని దర్శన స్థలాలు కూడా చూసుకొని మరి నగరోత్సవం కూడా జరిగింది. అన్ని కార్యక్రమాలు స్వామి కృపతో దిగ్విజయంగా చేసుకుని మరి మా గ్రామానికి రావడం జరిగింది.
1: అనంతరామయ్య గారు, మీరు కన్వీనర్ గా ఉన్నారు, తర్వాత స్వామిని చూసి స్వామి దగ్గర కూడా ఎన్నో సేవలు చేసుకుని ఆ సేవల్ని ఇక్కడ గిద్దలూరులో కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పాత భక్తులతో పాటు స్వామిని చూడని వారు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్లకి స్వామి యొక్క సందేశాన్ని ఎలా అందిస్తున్నారు, స్వామి మార్గంలో వాళ్ళు పయనించడానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారో చెప్తారా?
0: స్వామి భౌతిక శరీరంతో లేకపోయినా ప్రతి మనసులో, ప్రతి వాని మనసులో స్వామి కొలువై ఉన్నాడు. ఏ కోరికలున్నా కూడా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మనం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు కావాలో స్వామిని మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేసినప్పుడు తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత తీసుకుంటారు. ఎప్పుడంటే స్వామి చెప్పిన విలువలను మనం పాటించినప్పుడు మాత్రమే తీసుకుంటాడు. స్వామివారు చెప్తారు, నేను చెప్పిన విలువలను పాటించి నేను చెప్పిన బాటలో పయనించినప్పుడు మీకు మూడు తరాల వరకు కూడా నేను పునర్జన్మ లేకుండా చేస్తానని చెప్పేసి తెలియజేసినాడు. అంతకంటే భాగ్యం మనము ఎవరు ఇవ్వరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధర్మపాలన కలిగి ఉండి, మరి ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండి, ఇతరులు ఏ విధంగా ఏదైనా మనకు చేస్తే ఎంత బాధపడతామో ఆ విధంగా ఇతరుల పట్ల ఉండకుండా ప్రేమభావం కలిగి ఉండాలా. మనం ఇతరులు ప్రేమించాలని మనము కోరుకున్నప్పుడు, ఇతరుల పట్ల కూడా మనం ఆ ప్రేమభావం కలిగినప్పుడు మాత్రమే సార్థకత ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా భగవద్భక్తితో ఉండి మంచి భగవంతుడిచ్చిన అవకాశాన్ని సేవ కార్యక్రమాలు గాని విరివిగా చేసుకుంటే అదృష్టాన్ని సత్యసాయి సేవా సమితి తరఫున మాకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తమమైన భక్తులుగా తయారై మంచి ఉన్నత స్థితికి, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి మనం వెళ్లే అదృష్టాన్ని మనం పొందాలని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంస్థలో నిర్వహించే కన్వీనర్ కాని భక్తుడు కాని ఎవరైనా సరే ఈరోజు మనం చేస్తా ఉన్నాం, మరి ఈరోజు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం చేయలేకపోతాం సేవా కార్యక్రమాలు కూడా. ఇతరులు వస్తారు, వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే సంస్థకు రాని పరిస్థితి చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ మన బాధ్యతలో ఉంటే ఏ విధంగా ఉంటామో, బాధ్యత లేకున్నా కూడా ఇది నా బాధ్యతలాగా గుర్తించి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు సంస్థకు మనము మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా నేను ఫస్ట్ కన్వీనర్ అయినప్పుడు, నేను ఇక్కడికి సంస్థలోకి వచ్చినప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు చేయాలంటే మరి చెప్పే పరిస్థితి, రికార్డు చేసే పరిస్థితి ఆ రోజు లేదు. మరి అక్కడ అప్పుడున్న పరిస్థితి నేను ఆ రోజు నిర్ణయించుకున్నది ఏంటంటే సంస్థ లేకి నేను కన్వీనర్ గా వచ్చేటప్పటికీ ఉన్న పరిస్థితి ఉండకూడదు, రేపు రాబోయే రోజుల్లో సంస్థ నేను చేయలేని పరిస్థితుల్లో, అంటే శారీరక వయసు రీత్యా ఇంకొకరికి అప్పచెప్పేటప్పుడు నా అంటే సెకండ్ లైనప్ అంటే నాతో పాటి నలుగురిని తయారు చేసి నేను చేయలేకపోయినా కూడా చేసేటట్టుగా మనం ప్రయత్నం చేసి సంస్థను ముందుకు తీసుకునేటప్పుడు మాత్రమే సంస్థకు మనకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ అట్లా కాకుండా మనం ఆ ఊరికి చెప్పడమే కాదు, మనం సంస్థ బాధ్యతను వైదొలిగిన తర్వాత కూడా సంస్థకు బాధ్యంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో, లేనప్పుడు కూడా అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు ఇన్ని రోజులు చెప్పిన దానివల్ల సార్థకత అవుతుంది. అంతేగాని అట్లా కాకుండా మనం బాధ్యతగా ఉన్నప్పుడు అందరికి చెప్పి, బాధ్యత లేని తర్వాత అందరికి చెప్పనప్పుడు అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే చెప్తామో అదే చేద్దాం, ఏదైతే చేద్దామో అదే చెప్దాం, ఆ పాటల్లో పయనించి ముందుకెళ్తా ఉన్నాం.
1: చాలా చక్కగా చెప్పారండి. స్వామి యొక్క బోధల్ని మీ జీవితంలోని అనుసరిస్తూ పాటిస్తూ అందరికీ ఆదర్శాన్ని అందిస్తూ కన్వీనర్ గా మీ బాధ్యతలు నిర్వహిస్తూ మా అందరికీ ఈ ఆనందకరమైన అనుభూతులు అందించారు. చాలా సంతోషం అండి ఇలా మీ సమయాన్ని వెచ్చించి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు. మన శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయిరాం అండి.
0: సాయిరాం.
2: ఇంతవరకు మీరు గిద్దలూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ సూర్య అనంతరామయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org గాని, తెలుగు stream@radiosai.org గాని వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుడికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పనిలేనివానికే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు. కాన ఎప్పుడూ ఏదో ఒక పనిమీద మన మనస్సును లగ్నం చెయ్యాలి. దీన్ని తెలిపే పనిలేని మనసు అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక సైనిక దళంలో చురుకైన సేవాభావం గల యువకుడు ఒకడుండేవాడు. అతడు తల్లిదండ్రులకు చెప్పకుండా సైనిక దళంలో చేరాడు. కాని సైనిక దళంలో అందరికంటే కష్టపడి పనిచేసి ఆఫీసర్ను మెప్పించగలిగాడు. పనిలోనే నిరంతరమో నిమగ్నుడైనందువలన అతనికి ఇంటి సంగతి గుర్తుకురాలేదు. కొంతకాలమైన తరువాత యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోవడం చేత సైనికులెవరికీ పనిలేకుండా పోయింది. ఈ యువకునికి పనిలేకపోవడం చేత ఏవో ఆలోచనలు కలవరపెట్టాయి. ఒక చెట్టు కింద కూర్చుని, నా తల్లిదండ్రులు ఎట్లున్నారో, నా సోదరి తమ్ముడు ఎట్లున్నారో, నేను కనబడటం లేదని ఎంత విచారిస్తున్నారో అని చింతిస్తూ ఉన్నాడు. ప్రతిదినము అతనికి తెలియకుండానే ఇంటిని గురించిన ఆలోచనలు మనస్సులో చెలరేగి అతన్ని కలవరపెట్టడం మొదలుపెట్టాయి. ఆఫీసరు ఆ యువకునిలో వచ్చిన మార్పును గుర్తించాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు అతన్ని పిలిచి, ఈ స్థలంలో 4 అడుగులు ఇటు, 4 అడుగులు అటు గుర్తుపెట్టుకుని ఒక గొయ్యిత్రవ్వు అన్నాడు. ఆ యువకుడు అట్లే ఒక పార తీసుకుని కొంతసేపట్లో ఆ పని పూర్తి చేశాడు. ఆఫీసర్కు చెప్పాడు. అతను టైం చూశాడు. యువకుని విశ్రమించడానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉందని తెలుసుకున్నాడు. నాయనా, త్రవ్విన మట్టినంతా మరలా ఆ గుంటలో వేసేయ్ అన్నాడు. ఆ సైనికుడు అట్లే చేశాడు. సుమారు 5 గంటల కాలము శ్రమించి పనిచేయడం వలన అలసిపోయాడు. కాని ఉత్సాహంగా ఉన్నాడు. ఆ రాత్రి బాగా నిద్రపోయాడు, ఎటువంటి ఆలోచనలు లేకుండా. మర్నాడు ఆఫీసరు అతన్ని పిలిచి, నిన్న నీవు పనిచేస్తున్నంతసేపు ఏమైనా ఆలోచిస్తుండినావా, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగాడు. ఆ సైనికుడు, లేదు సార్, నిన్న పూర్తిగా నాకు ఎటువంటి ఆలోచనలు రాలేదు అన్నాడు. దానికి ఆఫీసర్, చూశావా, పనిలేనివానికే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు. కాన ఎప్పుడూ ఏదో ఒక పనిమీద నీ మనస్సును లగ్నం చేయి అని హెచ్చరించాడు.

0: Let us chant Swami's divine name and surrender at his lotus feet to uplift the younger generation through Sri Satya Sai Balka's program. Jai Sai Ram.
1: Thank you, Dr. Sai Lakshmi, for that inspiring and thought-provoking session. Your reflections have reminded us that nurturing a child's heart begins with nurturing our own. With utmost humility, I now prayerfully invoke Bhagwan's divine guidance by listening to his sacred discourse. We shall conclude this morning's session by offering our love and gratitude at his divine lotus feet through bhajans, followed by Maha Mangal Arati. Jai Sai Ram.
2: Om Shri Sai Ram. We'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
3: ప్రేమ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
3: మనం ఈనాడు చేయవలసినటువంటిది,
4: వాట్ వీ షుడ్ డూ టుడే,
3: యజ్ఞయాగాది క్రతువులు కాదు,
4: ఆర్ నాట్ సింప్లీ రిచువల్
3: జప తపాది యాగములు కాదు,
4: నార్ పెనెన్స్ నార్ సీక్రెట్ యాక్ట్స్.
3: మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటిది మన యొక్క ఆనందమును మన యందే ఉండది అనే సత్యాన్ని గుర్తించాలి.
4: ద ప్రైమార్డియల్ థింగ్ దట్ వీ హావ్ టు నో టుడే దట్ బ్లిస్ ఈస్ విత్ ఇన్ అస్.
3: ఈ బ్లిస్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
4: బ్లిస్ ఇస్ అన్చేంజబుల్,
3: కదలేది కాదు,
4: ఇట్స్ డజంట్ మూవ్,
3: మెదిలేది కాదు,
4: ఇట్ డజంట్ మూవ్ నో.
3: అయితే ఈ బ్లిస్ అనేటువంటి దాన్ని నీవు ఎట్లా అర్థం చేసుకోగలవు?
4: ఇన్ వాట్ వే కెన్ వీ కాంప్రిహెండ్ బ్లిస్?
3: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఈ పవిత్రమైనటువంటి పదములను అర్థం చేసుకోవాలంటే మంచి సద్గుణములు మనలో అభివృద్ధి కావాలి.
4: To understand these qualities, we should develop virtues to begin with.
3: మన యందు సద్గుణములే లేకపోయినప్పుడు వీటిని మనం అర్థం ఏ రీతిగా చేసుకోగలము?
4: Without virtues, how can you understand the attributes, the qualities of the self?
3: కనుక మొట్టమొదట సద్గుణములను మనం పోషించుకోవాలి.
4: First, we have to foster virtues in us.
3: దేనికోసం సద్గుణములు?
4: What for?
3: సాధన కోసం కాదు.
4: Not for spiritual practice.
3: ఈ పవిత్రమైన భగవత్ వాక్యములను అర్థం చేసుకునే కోసం.
4: To understand the teachings of the divine, we should cultivate
3: సర్వం
4: virtues.
3: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
4: It is said, సర్వం కల్విదం బ్రహ్మ.
3: అంతా బ్రహ్మ స్వరూపమే.
4: Everything is divine.
3: ప్రతి వ్యక్తి, ప్రతి పదార్థము, ప్రతి స్థానము, ప్రతి విషయము, ప్రతి శబ్దము అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
4: ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ సౌండ్, ఎవ్రీవేర్ యు నోటిస్ డివినిటీ.
3: ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అన్ని కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
4: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
3: అర్థం చేసుకునే నిమిత్తమై మనం ఆధ్యాత్మంలో ప్రవేశించాలి.
4: వి షుడ్ గెట్ ఇన్ టు ది స్పిరిచువాలిటీ టు నో ది మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
3: కనుక మనం ఈనాడు మానవతా విలువలను గుర్తించుకోవడానికి అనేక ప్రయత్నములు చేస్తున్నాం.
4: టుడే వి ఆర్ మేకింగ్ మెనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్.
3: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
4: ది బేసిక్ వాల్యూస్ బీయింగ్ ది ట్రూత్, ది రైచియస్నెస్, ది పీస్.
3: మొట్టమొదటి సత్యం. సత్యం అంటే ఏమిటి?
4: ది ఫస్ట్ సత్య ట్రూత్, వాట్ ఇస్ ఇట్?
3: ఇది మార్పు చెందనటువంటిది.
4: ఇట్ ఇస్ చేంజ్లెస్.
3: సత్యం బ్రహ్మ.
4: Truth is God.
3: జ్ఞానం బ్రహ్మ.
4: Wisdom is God.
3: అనంతం బ్రహ్మ.
4: Infinite is God.
3: అట్టి సత్యమైనటువంటిది మార్పు చెందేది కాదు.
4: Such eternal truth is changeless.
3: నీవు చెప్పినటువంటి మాట సత్యమని నువ్వు భావించుకుంటున్నావు, అది పొరపాటు.
4: You think what you say is truth. It's a mistake.
3: త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటిది ఏదో అదే సత్యము.
4: That which does not change in all the three periods of time is truth.
3: అది ఏ దైవం?
4: That truth is God.
3: కాబట్టి సత్యం దైవం.
4: So truth is God.
3: ధర్మం.
4: Next to ధర్మం.
3: ఈ ధర్మం అనేటువంటిది ఏమిటి?
4: What is ధర్మం?
3: మనము దానము, ధర్మము, యజ్ఞము, యాగము, యకత్వం ఇలాంటివంతా చేసేది దానం అనుకుంటున్నావా?
4: ధర్మ. Do not mistake it that's charity or a sacred ritual.
3: ధారయతీతి ధర్మః. మనం ధరించినటువంటిదే ధర్మము.
4: ధారయతీతి ధర్మ. That which is practiced is ధర్మ.
3: మనం చేసేటువంటి పనుల్లో కాదు ధర్మం అనేటువంటి ప్రభావము.
4: నాట్ మియర్లీ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్.
3: ఇవన్నీ కొన్ని నీతికరమైనటువంటి పనులే.
4: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
3: ఇది కాదు ధర్మము.
4: ఇట్స్ నాట్ ధర్మ ఇన్ ది ట్రూ సెన్స్.
3: హృదయ భావము నుండి సత్యభావమునకు ఆవిర్భవించి సత్యభావము ప్రకృతి మార్గంలో ప్రవేశించాలి.
4: that which comes out of the heart should be truthful and get into the field of action.
3: Satya dharmamulu yokka ekatvame nijamainatvanti oka dharmamu.
4: The true dharma is that which has got this righteousness dharma.
3: Shanti.
4: Then peace.
3: Shanti ante emiti?
4: What is peace?
3: Nirvana samayamlo prakashinchetvanti oka mana shanti kiritame adi mana shanti.
4: The crown of peace towards the end of life, towards liberation, is the true peace.
3: Prati manavuni yokka crownu shantiye.
4: In fact, the crown of every man is very peace.
3: Ye vyaktini neevu aashinchinappudiki naaku shanti kavali.
4: You ask anyone, he says he wants
3: ee shanti ekkada undi. You are the embodiment of peace.
4: Where is peace? You are the embodiment of peace.
3: Neeku neeve tanchukovali.
4: You have to think for yourself.
3: Naa shanti naa daggare untundali.
4: The peace is within me.
3: I am the embodiment of peace.
4: I am the embodiment of
3: peace. I am the embodiment of truth.
4: I am the embodiment of truth.
3: I am the embodiment of dharmam.
4: I am the embodiment of dharma.
3: Anta nene aatma tattvani neevu vishwasinchali.
4: I have to know the true nature of myself, which has got all these
3: aatma tattvani విశ్వసించుకోకుండా నోటి పలుకుల చేత చేతి వ్రాతల చేత నీవు ప్రపంచానికి విరింపిస్తుంటే ఇది నిజమైనటువంటి సత్యధర్మములు కాదు.
4: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ బై మియర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ యువర్ రైటింగ్స్ యూ కెనాట్ హ్యావ్
3: ఈనాడు చదివేటువంటి పిల్లల యొక్క చదువులంతా కూడా ఈ భౌతికమైనటువంటి చదువులే.
4: ఆల్ ద నాలెడ్జ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ సెక్యులర్.
3: చూస్తున్నారు వీళ్ళు చదువుతున్నారు.
4: దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్
3: వీళ్ళు చదివిన దాని ఎగ్జామినేషన్ లోకి పోతున్నారు, రాస్తున్నారు.
4: ఆల్ దట్ దే ప్రిపేర్ గో టు ది ఎగ్జామినేషన్ హాల్.
3: పాస్ అవుతుండదు, ఒక డిగ్రీ తెచ్చుకుంటున్నారు.
4: దే పాస్ అండ్ గెట్ ఎ డిగ్రీ.
3: ఈ డిగ్రీ దేనికోసము?
4: వాట్ ఫర్ ఇస్ ది డిగ్రీ?
3: పొట్టకూటి కోసమని.
4: ఓన్లీ ఫర్ దేర్ లైవ్లీహుడ్.
3: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణము మానలేడు.
4: విత్ ఆల్ ది అక్విజిషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ద నాలెడ్జ్ a mean man would never give up.
3: Tarachi chaduva chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
4: The mere acquisition of knowledge takes you to argumentation but not full knowledge or wisdom.
3: Chaduva chaduva chaduvi chavanganeetiki.
4: After all, you have to ultimately die with all this knowledge.
3: Chavuleni chaduva chaduvalevu.
4: And you should learn so as to be immortal.
3: Enni subjects teeskuntunnaru?
4: We read many subjects.
3: Enni dantono praveshistunnaru?
4: We get into specialties.
3: Anta kodunu లోకక్షేమం కోసమని కాని, లోకానందం కోసం అని కాదు, తన స్వార్థం కోసమని, తన స్వప్రయోజనం కోసమని.
4: ఆల్ దట్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఈస్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రోగ్రెస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
3: లోకక్షేమానికి నీవు శాంతి కావాలనుకుంటుంటే నీవు పవిత్రమైన కర్మ ఆచరించు.
4: ఇఫ్ యు వాంట్ ది వరల్డ్ టు బి పీస్ఫుల్ అండ్ ప్రోగ్రెస్, గెట్ ఇన్ టు రైట్.
3: తోటి మానవుని నీవు ప్రేమించు.
4: లవ్ యువర్ నైబర్.
3: తోటి వ్యక్తిని నీవు ఆనందంగా పరచు.
4: మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, బ్లిస్ఫుల్.
3: అది నీవు చేయవలసినటువంటి పని.
4: దట్స్ ద జాబ్ యూ హావ్ టు డూ నౌ.
3: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటివి కేవలం పదములతో ఏర్పడేటువంటివి కాదు.
4: సో ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ మియర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
3: ఈ హృదయంతో ఏర్పడేటువంటి ఒక సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈనాడు మనం అక్షరాలతో చెప్పుకోవటం చేత కొంతవరకు మనము అనుమానాలకు గురి అవుతున్నాం.
4: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్. బికాస్ వీ గో బై ద లెటర్ అండ్ ద వర్డ్ వీఆర్ మిస్టేకెన్.
3: కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడా మానవుని యందే ఉంటున్నది.
4: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ.
3: కనుక మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోవాలి.
4: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ డెవలప్ దిస్ ఫెయిత్.
3: ఈ విశ్వాసమే లేకపోతే
4: విదౌట్ ఫెయిత్
3: సర్వము నాశనమే అవుతుంది.
4: ఎవ్రీథింగ్ వుడ్ బి లాస్ట్.
3: కనుక ప్రతి మానవునికి కూడా మొట్టమొదట కావాల్సినటువంటిది
4: every man essentially requires
3: aadhyatmika marpu kavali,
4: needs a spiritual transformation,
3: change,
4: a spiritual change.
3: Dan tarvata association change,
4: and then change is required in association.
3: Tarvata tavantaku tave vyaktigal change avutundi,
4: and there should be individual change.
3: Ee individual change ravalante
4: for the individual change
3: society change kavali.
4: Change in the society is necessary.
3: Ee society change kavalantante
4: for the change in society
3: spiritual change kavali.
4: A change in spirituality, spiritual change.
3: Yes, association A, individual I, E S I.
4: S A I S I. Yes for spiritual change, A for association change, I for individual change, E S I.
3: చేసేటువంటి పనులంత ఇవే.
4: That's what Swami does.
3: Spiritual change, spiritual association change, individual change.
4: Sai brings about change in these three fields.
3: Dinine karmopasana gnanam annaru.
4: This is what is called the path of action, the path of worship and wisdom.
3: Service, ade karma.
4: కర్మ స్టాండ్స్ ఫర్ సర్వీస్.
3: అడరేషన్ ఇదే ఒక ఉపాసన.
4: అడరేషన్ ఇస్ ట్రూ వర్షిప్.
3: ఇల్యూమినేషన్ అదే జ్ఞానము.
4: ఇల్యూమినేషన్ ఇస్ విజ్డమ్.
3: అది ఎస్ఏఐ సాయి.
4: That's what is SAI.
3: కర్మోపాసన జ్ఞానమును బోధించేటువంటిది సాయి యొక్క పదం యొక్క అంతరార్థము.
4: SAI meaning service adoration illumination is the meaning of Sai.
3: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి పదమునకును మనం అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మనం సార్థకము చేసుకుంటాం.
4: When once we understand the meaning of every letter, we will earn the true knowledge.
3: ఈనాడు సత్యసాయి బాల వికాస్ టీచర్స్ అనేటువంటి వారు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
4: థౌజండ్స్ ఆఫ్ సత్యసాయి బాల వికాస్ గురుస్ గ్యాదర్డ్
3: హియర్. చదువులు కూడా అవసరమే.
4: ది వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
3: పిల్లలకు ఈ స్థాయి నుంచినే వారికి బోధిస్తూ రావాలి.
4: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు టీచ్ దెం ఫ్రమ్ దట్ స్టాండర్డ్.
3: మీరు నమ్మండి నమ్మకపోండి.
4: బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
3: ఎక్కడైనా గానీ కొన్ని విధమైనటువంటి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి.
4: యు నో ఆఫ్ మెనీ కాన్ఫరెన్సెస్ గోయింగ్ ఆన్ ఎల్సెవేర్.
3: ఈ కాన్ఫరెన్స్ పోతే
4: when you go to the conference
3: 10000 mandi akada conference poyinatunte vaaluga unte
4: 10000 delegates are supposed to attend.
3: 10000 delegates lo per 10 people kuda meeting lo undaru.
4: Only 10 people attend the meeting.
3: Kani mana yokka association mana yokka samaveshamu evvaru okkaru kuda kadaltam ledhu.
4: But in the conference of Sri Satya Sai organization not even one person gets up.
3: ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి ఇలాంటి కాన్ఫరెన్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.
4: సత్య సాయి కాన్ఫరెన్స్ కెనాట్ బి కంపేర్ టు ఎనీవన్. నో వేర్ సచ్ కాన్ఫరెన్స్ ఈస్ హెల్డ్.
3: నేను అన్ని తెలిసినప్పటికీ తెలిసి తెలియనట్టుగా స్క్రీన్ వెనకల పోయి చూస్తుంటాను.
4: భగవాన్ నోస్ ఎవ్రీథింగ్ బట్ యట్ హీ వాచెస్ ఫ్రమ్ బిహైండ్ ద స్క్రీన్.
3: పైన నుంచి చూస్తుంటాను.
4: హీ వాచెస్ ఫ్రమ్ ద టాప్.
3: ఎవరు కదులుతున్నారు ఎక్కడ లేచిపోతున్నారు అని.
4: He'll be watching who is moving, who is getting up.
3: అయితే కొంతమంది లేచిపోవటం లోపల కొన్ని శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండటం చేత లేచిపోతుంటారు.
4: Some naturally get up for their own body problems.
3: కానీ అసోసియేషన్ లో ఏమాత్రం కూడా తనకు అయిష్టమైపోయి లేచిపోవటం లేదు.
4: But no one gets up out of disgust because of the conference.
3: కనుక కాన్ఫరెన్స్ లోపల చాలా శ్రద్దాభక్తిగా ఉన్నారు.
4: They have got all steadiness, full faith in the conference.
3: మీరందరూ టీచర్స్ గా ఉన్నారు.
4: In every matter, all of you are teachers.
3: Teachers andaru kuda goppa students ga undali.
4: Teachers should be students.
3: Oka student chedipothe aa student maatrame chedipothadu.
4: If one student is ruined, only one person is spoiled.
3: Kaani oka teacher gin chedipothe aneka mandi students chedipothadu.
4: When one teacher is spoiled, many students under scare would be spoiled.
3: Teachers chaala jagrataga undali.
4: So teachers will have to be very careful.
3: Yedi nenu poyinanu attend cheyachanu akkada nenu chusi vachanu anukunte maatram prayojanam ledhu.
4: It's not enough if you just go attend and teach and return.
3: Meer ikkada chesinavi chuchinavi anubhavinchinavi meer baitiki poyi deeniki pracharam cheyali.
4: What all that you have learned here, what all that you have experienced must be shared with
3: many. Practical science lo meer praveshinchali.
4: You should get into the practical scientific.
3: Kevalam platform speech lo mindukoddu.
4: You should not limit to platforms.
3: Mana vidyarthulu kani teachers kani practical deento manchi heroes kavali.
4: Students and teachers should be heroes in the practical field.
3: కనుక మీరు ఇంతకాలం 3 దినములు ఇక్కడ ప్రవేశించారు.
4: You have been here for the last 3 days.
3: ఈ 3 దినములు ఎంతో మీరు అనుభవించారు.
4: In fact, you had many experiences.
3: మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని అందరికి పంచిపెట్టాలి.
4: The bliss out of this will have got to be shared with many.
3: కనుక
4: so
3: మీరు మాటలను తగ్గించుకొని
4: talk less.
3: వర్క్ ను పెంచుకొని
4: work more.
3: Talk less more work.
4: Talk less more work.
3: కనుక మనం ప్రతి దాని అందుకొను మిత భాషగా ఉండాలి.
4: సో వీ షుడ్ టాక్ లెస్ ఇన్ ఎవ్రీథింగ్.
3: ఈ మిత భాష లోపల అమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి.
4: ఇన్ లిమిటెడ్ టాక్ దేర్ ఇస్ లిమిట్లెస్ జాయ్.
3: మనము ఆనందాన్ని ఆశించాలి.
4: లెట్స్ వర్క్ ఫర్ బ్లిస్.
3: ఈ ఆనందం అనేటువంటిది బయట నుంచి మనకు రావటం లేదు.
4: బ్లిస్ ఇస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
3: మన నుంచినే వస్తుండదు ఆనందము.
4: ద బ్లిస్ ఇస్ విత్ ఇన్ అస్.
3: కనుక అందరి అందుకూడా మనం మంచిగా ఉందాం.
4: In fact, let us be good with everybody.
3: మంచి ప్రేమను మనం సంపాదించుకుందాం.
4: Let's earn love from others.
3: ఈ ప్రేమ ప్రభావం చేతనే అందరిని కూడాను ఇందులో మనము చేర్చుకుందాం.
4: Out of love, let us have this closer association.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. మన జీవితం నిత్యం కళకళలాడుతూ ఉండడానికి ప్రేమస్వరూపుడైన సత్యసాయి భగవానుడు మనకందించిన చక్కని చిట్కా, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. స్వామి ఇచ్చిన ఈ ప్రబోధను మన జీవితంలో ఆచరించే విధానాలు, తద్వారా కలిగే అనుభవాల గురించి స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ ద్వారా మీరు తెలుసుకుంటారు. 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం రెండు భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి, స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగం పునఃప్రసారం.

శక్తి చే ఏ ప్రేమ శక్తి చే ఈ దారుణి చక్రము

ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే, ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే, ఏ ప్రేమ శక్తి చే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే, ఆ మహాప్రేమ శక్తియే గొప్ప శక్తి, అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల, నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల.

0: రేడియో సాయి శ్రోతులందరికీ మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 94వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అనంత విశ్వాన్ని అత్యంత ప్రేమతో సృష్టించిన ఆ జగన్మాత సమస్త జీవజాలానికి తమ తమ జీవితాలకు అవసరమైనవి అన్నీ అందించి పోషించే ఆ జగత్పిత, జీవితానికి నిజమైన గమ్యాన్ని మరచిన తమ బిడ్డలను ఉద్ధరించటానికి తామే స్వయంగా తరలివచ్చిన శుభదినం ఈనాడు. తమ పవిత్ర పదముద్రలతో పృథ్విని పునీతం చేయటమే కాదు, మనం నేర్చుకోవలసిన జీవన సూత్రాలను తమ అవనీ సంచారంలో స్వయంగా ఆచరించి చూపిన అత్యున్నత జగదాచార్యులు మన స్వామి. ఎచ్చటినుంచి వచ్చిరో అచ్చటికే నేగుట సహజము ప్రాణికోటికిన్ అనేది పరమసత్యం. కాని మూలాన్ని మరిచిపోయిన మనం గమ్యాన్ని గుర్తించలేక జననమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రేమ రూపంబు బ్రహ్మము ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును అంటూ మనల్ని అనుగ్రహించిన కరుణామూర్తి మన స్వామి. పరిపూర్ణ ప్రేమస్వరూపునిగా అవతరించి ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తూ మనలోని ప్రేమను తట్టి లేపి దానిని విశ్వప్రేమగా తీర్చిదిద్దిన ప్రేమమూర్తి మన స్వామి. ఈనాటి ఈ పర్వదినాన మానవులు తమ జీవితాలను ప్రేమతో నింపుకుని మాధవునిగా ఎలా మారవచ్చు అంటూ స్వామి చెప్పిన విషయాలను, నేర్పిన పాఠాలను మరొక్కసారి పునశ్చరణ చేసుకుందాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీకోసం అందిస్తున్న ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమస్వరూపులారా కార్యక్రమానికి స్వాగతం.
1: సాయిరామ్
2: సాయిరామ్
1: స్వామి ప్రేమస్వరూపులని, స్వామి చేసేటువంటి ప్రతి పని, మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రేమయే అని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే మేము విద్య అభ్యసిస్తున్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, స్వామి మీరు ప్రేమ ప్రేమ ప్రేమ అంటారు, అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమ ఎలా ఉంటుంది, ఇష్టం ప్రేమనా మోహం ప్రేమనా, స్వామి ప్రేమ అంటే ఏంటి, ఆ డౌట్ ఆయన్ని లోపల తెలుస్తూ వచ్చింది. కొద్ది రోజులు స్వామి వారితో ఆయన కొడైకెనాల్ తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. స్వామి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక ఉపనిషత్ గురించి చెప్తున్నప్పుడు ఒకరి ఆ ట్రూప్ లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వారి కుమార్తె, ఆ కుమార్తె ఒడిలో ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు కెవ్వును ఏడవడం ప్రారంభించాడు. మొదట ఆయన కొంచెం సర్దమండడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ బాబు వినలేదు. 2-3 సంవత్సరాల పిల్లవాడు లేచిస్తున్న ఆడుతున్నాడు, చెప్తున్నారు వినలేదు. ఒక్కసారిగా స్వామి తీక్షణంగా ఆమె దగ్గర చూస్తూ బయటకెళ్ళు అని అన్నారు. ఈయన చూసి ప్రొఫెసర్ గారు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. స్వామి ఇట్లా అన్నారు ఏంటి అని మనసులో అనుకున్నారు. ఆ తర్వాత స్వామి నవ్వారు. ఇది ఈయన మనసులో అట్లా తట్టిపోయింది. ఒక 2-3 నెలల తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లోకి స్వామి మళ్ళీ పిలిచారు. ఈయన ప్రవేశిస్తున్నప్పుడు ఎవరైతే స్వామి ఆ రోజు బయటకు పంపించారో ఆ వారు, వారి కుటుంబం, దాంట్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. స్వామి వారిని చూపిస్తూ ప్రొఫెసర్ గారి దగ్గర చూసి నవ్వారు. నవ్వు గుర్తుంది అప్పుడు నేను పంపించాను అంటే, అవును స్వామి అని ఈయన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకు పంపించారో స్వామి చెప్పు అని అడగబోతుంటే స్వామి చెప్పారు, ఆ రోజు ఈ పిల్లవాడు అల్లరి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకనే పంపించాను అని. స్వామి మరి మీరు ప్రేమమయుడు అంటారు అని ఈయన ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన మనసులో మళ్ళీ ఆ ప్రశ్న మొదలైంది. ప్రేమ అంటే ఏంటి స్వామి, ఇంతకు బయటకు పంపించడం ప్రేమనా, పంపించకపోవడం ప్రేమనా, కోపం ప్రేమనా, ఏది ప్రేమ స్వామి అంటే. స్వామి ఆ ప్రశ్నను గుర్తిస్తూ ఆయన దిక్కు చూస్తూ చాలా చక్కని జవాబు చెప్పారు. చూడు ప్రొఫెసర్, ప్రేమకి 3 లక్షణాలు ఉంటాయి. ఒక ట్రయాంగిల్ లాంటిది ప్రేమ, త్రికోణం లాంటిది. 3 లక్షణాలు. అది మొదట సెల్ఫ్లెస్, తర్వాత ఫియర్లెస్, ఆ తరువాత అన్నింటికంటే ముఖ్యమైంది చేంజ్లెస్. దాన్నే స్వామి తెలుగులో అది స్వార్థరహితము, నిర్భయత్వము, త్రికాల భాగ్యం అని చెప్తూ వచ్చారు. అది చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారికి అర్థమైంది, ఓ ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఏ భావమైనా కూడా ప్రేమనే, అది స్వామి ఉద్దేశంలో ప్రేమ. అటువంటి స్వరూపాన్ని మనం ధరించాలని స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని మనం పిలుస్తూ వచ్చారు.
2: చాలా చక్కటి విషయాన్ని చెప్పావు రాజు. అయితే మరి భగవంతుడు కాబట్టి ప్రేమ స్వరూపుడు, ఆయన అంత ప్రేమతో నిండి ఉన్నారు, ఆయనకే సాధ్యం. మరి మనం మనల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది నాకు. స్వామి అంటే నాలో ప్రేమ అనేది లేదు కానీ నువ్వు ప్రేమ స్వరూపం అని పిలుస్తున్నావు, ఎలా అంటే ఎలా నేను అన్వయించుకోవాలి నేను ప్రేమ స్వరూపాన్ని అని అనిపించినప్పుడు స్వామి చెప్పిందే గుర్తొస్తుంది. అంటే అంతటి భగవత్ శక్తిని మనం తెలుసుకునే జ్ఞానం లేకపోవచ్చు. అందుకు స్వామి ఆ భగవంతుడిని ఒక తల్లి రూపంగా, ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర నేను ఉన్నాను అంటారు. అసలు ఆ తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమని రుచి చూపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే తల్లి 9 నెలలు గర్భంలోని ఎంతో కష్టం, తనలో వేరేగా ఒక పిల్లని మోసి ఆ కష్టాలన్నీ భరించి ప్రసవించిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఎవరైనా కొడితేనే మనకు వెంటనే కోపం వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు ఇలా చేశారనిపిస్తుంది. అలాంటిది పిల్ల పుట్టిన తర్వాత ఆ తల్లి మొదటి స్పర్శలోని, ఇప్పుడు ఇందాక స్వామి చెప్పినట్టు ఆ సెల్ఫ్లెస్ ఫియర్లెస్ ఆ ప్రేమ నన్ను ఇంత బాధ పెట్టేవి అనిపించదు. ఆ స్పర్శలోని ఆ చూపులోని ప్రేమ పొంగి పొరలతో ఉంటుంది. ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి జీవి, ఆ తల్లి ప్రేమ ఆ మొదటి స్పర్శతోనే మనం ఈ లోకంలోకి వస్తున్నాం. స్వామి ప్రతి జీవికి ఆ దీంతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయిస్తున్నారు కూడాను,
1: ఆ ప్రేమ అనేది మన అందరి లోపల
2: తెలియజేస్తున్నారు. అంటూ ఏం చెప్పారంటే ఇది రుచి చూశారు, మీరు ప్రేమ స్వరూపమే అయి ఉన్నారు. నాకు ఇంకొక విషయం అనిపిస్తుంది గణేష్, ఏంటంటే మొత్తం ప్రేమ ఇందాకల పద్యంలో స్వామి చెప్తున్నారు ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి నిబిడీకృతమై ఉన్నది అని. ఒక బెలూన్ తీసుకోండి, స్వామి బెలూన్ లో గాలి ఊదుతున్నారు, అప్పుడు ఏంటవుతున్నది, చుట్టూ గాలి ఉన్నది, ఆ బెలూన్ లోకి గాలి వస్తున్నది, అంతవరకు లేని రూపం వస్తున్నది, ఊదిన తర్వాత దానికి బెలూన్ అన్న నామం వస్తున్నది. అంటే ఏమైంది, చుట్టూ గాలి ఉన్నది, లోపల గాలి ఉన్నది, ఈ బెలూనే మనం, ఆ ఊదిన వాడే భగవంతుడు. సో ఈ దేహం అనే దాన్ని మనకిచ్చి ఏం చేస్తున్నారంటే మనకు తెలియదు, మనలో అంతా ఆ గాలి నిండుంది, మనకు తెలియటం లేదు. ఆ ఫామ్ పోయినప్పుడు ఏంటి, ఇందాక స్వామి చెప్పినట్టు ప్రేమకి చావు లేదు పుట్టుకు లేదు, గాలి అంతటా ఉన్నది. మనం ఫామ్ తీసుకున్నాం కాబట్టి మనం పుట్టేము చచ్చిపోతున్నాం అనిపిస్తున్నారు, కానీ మీరు ఆ ప్రేమ స్వరూపంగానే ఉన్నారు. ఈ శరీరం ఉన్న వచ్చిన ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇంత నిగూఢమైన అర్థాన్ని ఎంత చక్కగా ప్రేమ స్వరూపులారని జస్ట్ మనకు పిలిచి మనకు చెప్పేస్తున్నారు. అది ఈ తల్లి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటనిపిస్తుందంటే ఈ రోజు స్వామి పుట్టుపండుగ సందర్భంగా మనందరం హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నాం. స్వామికి ప్రేమకి పుట్టుక లేదు, చావు లేదు, కానీ మనం ఎందుకు ఇన్ని హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి, ఇన్ని సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పినట్టు ఆ పుట్టినప్పుడు ఏదైతే ఆ తల్లి ప్రేమని భగవత్ ప్రేమని పొందామో ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనలో స్వామి పుడుతూనే ఉండాలి, ఆ ప్రేమభావం పుడుతూనే ఉండాలి. అది మళ్లీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికే స్వామి పుట్టు పండుగను మనం జరుపుకోవాలి అని అనిపిస్తున్నది.
3: చాలా బాగుంది. అసలు ఈ పదం ప్రేమ అనేది వినగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక పులకరింత ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అంటే మనలో అది ఉన్నది కాబట్టి ఆ పులకరింత ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం అది ఫీల్ అవుతున్నామో మనలో ఉన్నది అని ఒక్కసారి మనకి భగవంతుడు జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు భగవంతుడు పక్క నుండి ఆ సృష్టి ఎలా జరుగుతుందో, తన సృష్టి బయటికి రాగబోతుంది అన్న ఆనందం అన్న ఆతృతతో వేచి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే స్వామి ఒకసారి విద్యార్థులకు రాసినటువంటి ఉత్తరంలో చెప్పారు, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఇదొక్కటి చాలు. ఎందుకంటే సాక్షాత్తు ఆ ప్రేమ స్వరూపుడు తనను తాను సెపరేట్ చేసుకుని తనను తాను ప్రేమించుకోవడానికి ఇంకొక ఫామ్ ని ధరించాడు. అంటే మనం కూడా ఆ ప్రేమ స్వరూపులమే అయి ఉండాలి కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ లాగా తీసుకుని స్వామి ఎందుకు పదే పదే మనకి ప్రేమ స్వరూపులారా అని గుర్తు చేస్తున్నారు అంటే
2: మనం మర్చిపోయాం,
3: మనం మర్చిపోయాం కాబట్టి. సో మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం మరుపు. అది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, కానీ అది మరుపు. పాపం అదే అవకాశంగా తీసుకుని భగవంతుడు పదే పదే మన దగ్గరికి వచ్చి దాన్ని గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి హరీష్ మీర్పూర్ అనే స్టూడెంట్ కి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఉన్నట్టుండి హూ ఆమ్ ఐ అని అడిగారంట. స్వామి దానికి ఆయనకి పాపం నిర్ఘాంతపోయేది, అంత సడన్ గా స్వామి అడిగారని. స్వామి యు ఆర్ గాడ్ అని. స్వామి కొంతసేపు అలా వేచి చూసి సో ఆర్ యూ అన్నారంట. అంతే, కాన్వర్సేషన్ ఎండ్స్ దేర్. మరి ఆ ఒక్క పాయింట్ ఆయన మైండ్ లో ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటుందో ఒకసారి చూడండి. మరి మనం ప్రేమ స్వరూపులమై అని తరచి తరచి మళ్ళీ అలా గుర్తు చేసుకుంటూ ఉండాలని స్వామి చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న బ్యూటిఫుల్ అనుభవం మనం గుర్తు చేసుకుందాము. ఇది స్వామి వారి చిరకాల భక్తులు శ్రీ పద్మనాభన్ గారి కుమార్తె శ్రీమతి గీతామోహన్ రామ్ గారితో జరిగింది. ఇది 70ల్లో స్వామి అప్పుడు సమ్మర్ కోర్స్ కండక్ట్ చేసేవారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూత్ అందరినీ సెలెక్ట్ చేసి స్వామి దానికి ఆహ్వానించేవారు అనమాట. ప్రతి సెషన్ తర్వాత వాళ్ళు ఆ సెషన్ లో ఏం జరిగిందో గ్రూప్స్ గా కూర్చొని వాళ్ళు నోట్స్ తయారు చేసుకునేవారు. ఒకరోజు గీతామోహన్ రామ్ గారు వాళ్ల ఫ్రెండ్ కలిసి నాన్ వైలెన్స్ అహింస గురించి ఏం చెప్పారో అనేది డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ రాస్తూ లాన్ లో కూర్చొని దాంట్లో ఉన్న గడ్డిని పీకుతూ ఆ మాట్లాడుకుంటున్నారు. సో గీతామోహన్ రామ్ గారు ఆ కాన్వర్సేషన్ అయ్యేసరికల్లా ఒక పైల్ ఆఫ్ ఒక కుప్పలాగా అయిపోయింది అనమాట ఆ గ్రాస్ అంతా పీకి పీకి. సో వాళ్ల ఫ్రెండ్ అడుగుతారు, ఏంటి గీత మనం నాన్ వైలెన్స్ గురించి అహింస గురించి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఇంత హింస చేశావు, ఇంత గడ్డి పీకేశావని. అంటే ఆవిడ గీతామోహన్ రామ్ గారు అంటారు, నువ్వు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతావు, ఏం పర్లేదు, ఇది గ్రాసే కదా అని అనేసి అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది. ప్రతిరోజు ఆ సమ్మర్ కోర్స్ లో 4 గంటలకి ధ్యానం మెడిటేషన్ తో స్టార్ట్ అవుతుంది సెషన్. ఈమెకి ఆ సెషన్ మెడిటేషన్ అన్నా ప్రేయర్స్ అన్నా పెద్దగా ఏం పడవు, నిద్రపోదాంలే లాస్ట్ లో కూర్చొని అని చెప్పి ఈవిడ లాస్ట్ లో కూర్చుంటుంది అనమాట. సడన్ గా షీ ఫీల్స్ అ ట్యాప్, ఎవరికో ఒక కుప్పలాగా అయిపోయింది అనమాట ఆ గ్రాస్ అంతా పీకి పీకి. సో వాళ్ల ఫ్రెండ్ ఏంటి గీత మనం నాన్ వైలెన్స్ గురించి అహింస గురించి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఇంత హింస చేశావు, ఇంత గడ్డి పీకేశావని. అంటే ఆవిడ గీతామోహన్ రామ్ గారు అంటారు, నువ్వు ఫిలాసఫీ మాట్లాడతావు, ఏం పర్లేదు, ఇది

ట్యాప్ ఎవరు తట్టినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి. అమ్మ, నేను వెనక్కి కూర్చొని పడుకుండిపోతున్నాను, ఇంకా స్వామి నన్ను ఈ సమర్ కోర్స్ నుంచి బయటికి పంపించేస్తారు అని ఒక భయం మొదలవుతుంది. స్వామి చిరునవ్వుతో రా అని చెప్పి చేయబట్టుకుని దగ్గరలో ఉన్న ఒక గులాబీ పొద దగ్గర తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి, ఏం చేశావు నిన్న అని అడుగుతారు. స్వామి, నేనేం చేశాను స్వామి, అంటే నేను పడుకున్నానని తెలిసిపోయింది స్వామికి అని షీ వాజ్ ఫీలింగ్. లేదు, నిన్న నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏం చేశావు అన్నాడు. ఏం చేశాను స్వామి అంటే, అహింస గురించి మాట్లాడుతూ ఎందుకంత హింస చేశావు, ఎందుకంత గడ్డి పీకావు అని స్వామి అడుగుతారన్నమాట. అప్పుడు తనకి తను చేసిన తప్పిదం తెలిసి, గడ్డే కదా స్వామి అని షీ ఆ సేమ్ ఆన్సర్ అన్నప్పుడు స్వామి అంటారు, లేదు అలా కాదు, దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, దాంట్లో కూడా చైతన్యం ఉంది, నీకు అది కూడా రెస్పాండ్ అవుతుంది అని స్వామి రా చూపిస్తానని చెప్పి ఆ గులాబీ పొద దగ్గరున్న ఒక మొగ్గ, అస్సలు విచ్చుకోని మొగ్గని స్వామి చూపించి తన ఫింగర్ తో అలా స్పృశిస్తారనమాట. స్పృశించగానే అది పరిపూర్ణంగా ఆ ఒక ఫ్లవర్ లాగా అది విచ్చుకుంటుంది. అంటే మనకి వీడియోల్లో చూపిస్తారు కదా, టైం ల్యాప్స్ తీసినప్పుడు స్లోగా అది డెవలప్ అయ్యి ఒక ఫ్లవర్ కింద అవుతుంది, అలాగ తన కళ్ళ ముందు. స్వామి, మీరు భగవంతుడు కాబట్టి మీ స్పర్శకి అది అలా తయారైంది. లేదు, ఒకసారి నువ్వు కూడా నీ ప్రేమను దానికి అందించు, అది అలాగే రెస్పాండ్ అవుతుంది. స్వామి గీతామోహన్ రామ్ గారి వేలిని తీసుకుని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకొక మొగ్గకి తాకిస్తారు. తాకించినప్పుడు సేమ్ అదే విధంగా ఆ మొగ్గ విచ్చుకొని ఒక పుష్పంగా మారుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, నీలో ఉన్న ప్రేమని దానికి అందిస్తే ఏది కూడా ప్రేమకి రెస్పాండ్ అవ్వనిది ఉండదు ఈ సృష్టిలో అని స్వామి చెప్పారు. అంటే నీలో ఉన్న ఆ ప్రేమ, దానిలో ఉన్న ప్రేమ కూడా భగవంతుడిదే కదా. మరి అలాగా స్వామి మనకి తరచూ గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. మరి మనం ముగ్గురం మాట్లాడేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వింటున్న శ్రోతలందరికీ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆలోచన పాపం వాళ్ల మనసుల్లో కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ల నుంచి తెలుసుకుందాం అసలు ఈ ప్రేమ అంటే ఏంటో.

0: చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें.
1: మనకి మన ఫస్ట్ కాలర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్వామి పుట్టినరోజు వేడుకలు. ప్రతి ఒక్క యూత్ కూడా ఎంతో ఘనంగా విలేజెస్ కి వెళ్లి సేవ చేస్తూ జరుపుతున్నారు. మనం మన ఫస్ట్ కాలర్ ని సందీప్ గారు, ఆయనతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ యూత్ ని అడుగుదాం, అసలు ఈ ప్రేమంటే ఏంటి, ఆయన భావం ఏంటి.

0: సాయిరామ్.
1: హలో
0: సాయిరామ్, సందీప్ గారండి?
1: నేనే సాయిరామ్ అండి.
0: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంత నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్, సాయిరామ్ సిస్టర్, సాయిరామ్.
0: మొదటిగా మీకు స్వామి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. సందీప్ గారు, మరి ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి మన ఎప్పుడు అలాగే కదా పిలిచేవారు. మరి ఇందులో మా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ప్రేమ అంటే యునో ఇన్ జనరల్ ప్రేమ అంటే మీ వరకు మీరు దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి?
1: సాయిరామ్, నాకు ఈ ప్రేమ అనగానే, మేము ఆదిలాబాద్ డిస్టిక్ లో, జయశంకర్ ఆదిలాబాద్ డిస్టిక్ అడవి ప్రాంతంలో ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి ఈ అడవి ఏరియాలో ఎక్కువ చేస్తుంటాను.

0: నాకు ఈ ప్రేమ అనగానే కొత్త ఆర్గనైజేషన్ లో నాకు ఒకటి బలే ఒక ప్రేమ గుర్తుకొస్తుందండి. సుమారుగా 2017 లో మా సాయిభక్త మేమందరం కలిసి ఒక ప్రతి నెల మేము 3 సార్లు ట్రైబల్ ఏరియాకు కొండల ప్రాంతానికి వెళ్లి సర్వీసెస్ వస్తుంది. ప్రతి నెలకు 2 సండే 3 సండేలు వెళ్తుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక 2017 లో ఏప్రిల్ టైంలో మంచి ఎండాకాలము, అన్ని అడవి అంతా మొత్తం మాడిపోయి ఆకులను రాలిపోయి అలా ఉన్న ప్రాంతంలో మేము అలా చేసుకుంటుంటే ఒక పిల్లడు వాటర్ బిందె మీద పెట్టుకుని రోడ్ నుంచి వెళ్తున్నాము, వెళ్తుంటే ఇట్లా పట్టుకుని వెళ్తున్నాడు, లేదంటే చిన్న బాబంతా వేట్ పట్టుకుని వెళ్తున్నాడు అని మేము కార్ దిగేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు అంటే అతను మా మీద ఇట్లా బండి వేసాడు, అంటే మేము వాళ్ళు ఒక కొండల ప్రాంతంలో మనుషులు, సో మన అది పట్టుకుని సైరామని ఒక బిస్కెట్ ఇస్తా తీసుకుంటూ అలా ఆయన నేను ఆ బిందె మూసుకుంటూ వాళ్ళ ఊరికి ఆ కొండ కింద దిగాం. 5 కిలోమీటర్స్ కొండ దిగాం. దిగాక మేము ఒకటి చూసాము వాళ్ళ పరిస్థితి చూస్తే దీని అవసరం అంటే ఒక ఎవరు వాళ్ళకు పట్టు మాటలు కాని ఎవరు రారు. మేము చూడాలని మాకు ఒక తెలియకుండా వాళ్ళ అమ్మాయి కట్టం అనుకోవాలి, మేము ఒక పులవర ఇస్తే పడేసారు, ఒక అరటి పని ఇస్తే డైరెక్ట్ అరటి పని తొక్క తీయకుండా తినేసారు. చూసి మేము ఆ సర్వీస్ చూసి మా కళ్ళ నుంచి నేను తిరిగాయి, స్వామి మంచి సర్వీస్ అనుకున్నాం. మేము అలా ఒకటి ఆ ప్రాంతానికి దగ్గర సుమారు 6 సార్లు లేము. జూన్ 2017 లో బాగా ఎండ వచ్చేసి అడివంతా అగ్గిపోవాలి, అంటే ఒక ఆకు లేకుండా మొత్తము అగ్గి ఆ గుడిసెలు 32 చిన్న గుడిసెలు, ఒక గుడిసెలు 8 మంది పండుకుంటారండి స్వామి అక్కడ వాళ్ళు. ఆ గుడిసెలు అన్ని కాలిపోయి వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలని కూడా తెలియని పరిస్థితిలో అది మాకు తెలుసుకుని మేము అక్కడికి వెళ్లి వాళ్ళకు ఒక చిన్న షెల్టర్ తయారు చేసి అన్ని చేసి మేము ఇచ్చేచ్చాము. అదే ఇచ్చిన 15 రోజులకు మళ్ళా కాలిపోయింది. మళ్ళా అప్పుడు మీడియా బాగా అందా ఒకసారి అక్కడ ఎవరెవరు పట్టించుకోరని ఒక చిన్న ఒక మీడియాతోని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి వెళ్లి ఒక చిన్న బ్లాంకెట్స్ ఇచ్చి మీడియా అంతా ఫోకస్ అలాగే ఫోటోస్ తీసుకుంటున్నారు తెలుసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు ఆ పీపుల్స్ ఆ రాజకీయ మనుషులకు అక్కడ ఉన్న పొలిటీషియన్ వాళ్ళకి అందరికి తిడుతున్నారు, మీరు ఎవరు వద్దు మా ఊరికి ఎవరు రాకూడదు ఎవరు రాకూడదు మా బతుకులు మా బతుకని అని వాళ్ళని తెల్లగొడుతున్నారు. మేము అదే టైంకి అక్కడ వెళ్తే సుమారుగా మమ్మల్ని వైట్ డ్రెస్ ఇలా చూసేసి ఆ కొండ మీదకి తొడుక్కుంటూ వచ్చేసి మా మీద ఉన్న బ్లాంకెట్స్ ఫుడ్ మెటీరియల్ అది వాళ్ళు మూసుకుంటూ మమ్మల్ని లోపల తీసుకొచ్చి, మీరు ఎవరు వద్దు మీకన్నా మాకు ఇక్కడ ఇవ్వద్దు, మాకు కావాల్సింది గా సాయి భక్తులు, గా సాయి భక్తులు ఇటు వస్తారు మా సాయి భక్తులే రావాలి, మీరు ఎవరు రాకూడదని మమ్మల్ని పిలిచి మమ్మల్ని లోపల తీసుకెళ్లి వాళ్ళతో ఎదురుగా ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు కదా మాకు కుల మత భేదాలు ఎవరు ఏమి తెలియకుండా మేము ఎవరో తెలియదు కానీ మాకోసం ఇంత ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు, మాకు గత 4 నెలల నుంచి చూసుకుంటున్నారు వాళ్ళు నిజమైన ప్రేమ, మీరు వచ్చిన ప్రేమ ఆర్టిఫిషియల్ మీరు ఫోటోల కోసం వస్తారు వాళ్ళు అట్లా రాలేదు, సో మీరు మాకు ఇది ఏమి వచ్చేద్దాం వద్దు మీరు ఇచ్చిన రాజకీయ నాకు అని వాళ్ళ ముఖాల మీద పడేసి మమ్మల్ని తీసుకొని అప్పుడు ఆ కలిగిన ప్రేమ అంటే అప్పుడు స్వామి అంటే వాళ్ళు మాకు అంత ఇన్వెట్ గా ప్రేమగా మాట్లాడారు చూడండి. ఆ ప్రేమ కన్నా నాకు ఇంకా వేరేది ఏదైనా అనుకున్నా, అదే స్వామి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఏదైతే బయట ప్రేమ కన్నా ఈ స్వామి చేసే సర్వీసుల ప్రేమ అది నాకు మెమొరబుల్ అండి, అది ఒక్కటి నేను ఇది చెప్పదలుచుకున్నాను.
1: చాలా బాగుందండి. మరి స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా రియాక్షన్ రిఫ్లెక్షన్ అని, మనం యూనివర్స్ లోకి ఏది పంపిస్తే అది తప్పకుండా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రేమను పంపిస్తే అది 2-3 సార్లు అయి తిరిగి వస్తుంది కదా.
0: అది ఆ ప్రేమ వల్ల మాకిక్కడ ఉన్న సాయి సోదరులు ఆ ప్రేమలో ఆ రుచి చూసి 1% మనం ఇస్తే స్వామికి స్వామి 100% ప్రేమ ఇస్తారని మా యూత్ ఇక్కడ ఎవరు పుట్టబడితే తెలియదు, ఎవరు సత్యసాయిబాబా గురించి తెలియదు, కానీ ఈ ప్రేమ అనుభవించి అది 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పటికీ ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది మరి ఆ విలేజ్ లో. అది నా మెమొరబుల్. అది ఇంకా దానికన్నా మించిన ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. మీరు
1: చాలా బాగుందండి. మరి సందీప్ గారు ఇవాళ స్వామి బర్త్డే రోజు మీరందరూ బిజీగా ఉన్నా మా కాల్ తీసుకున్నందుకు మాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి.
2: సాయిరామ్ అక్క, సందీప్ ఎంతో చక్కగా తనకు జరిగినటువంటి అనుభవాన్ని మనందరితో పంచుకున్నాడు. ఆ అనుభవం వింటుంటే కళ్ళ కట్టినట్టు ఆయన ఆ గోండు జాతి వారికి చేసినటువంటి సేవ చాలా గొప్పది. సందీప్ కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి విద్యాభ్యాసం అంతా ముందు అంతా బాగా లేకున్నా స్వామి యొక్క ప్రేమను అనుభవించి ఒక డ్రామాతో తన స్వామితో ఉన్నటువంటి సంబంధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈరోజు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఒక ఆదర్శవంతమైన ఎంప్లాయీగా ఒక వెరీ ఐడియల్ అండర్ మేనేజర్ గా ఎదిగి తనతో పాటు ఒక 20 మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎప్పుడు చెప్తుంటాడు, స్వామి ప్రేమ, స్వామి ప్రేమ అని. అయితే ఈ సందీప్ చెప్పినటువంటి ఈ సంఘటన వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది, స్వామి వారితో జరిగినటువంటి ఒక చక్కని అనుభూతి. అంటే ఏ విధంగా ప్రేమించాలి, ప్రేమ సరే ప్రేమ అంటే ఏదేంటో తెలుసుకున్నాం, కానీ ఆ ప్రేమను ఏ విధంగా మనం ఎవరికి అందించాలి? స్వామి చెప్తారు ఏ రూపంగానైనా నేను వస్తాను, ఏ అన్ని రూపాలు నావే, అన్ని నామాలు నావే, మరి ఏ విధంగా అలాంటప్పుడు? ఇప్పుడు స్వామి చెప్తున్నప్పుడు ఇసెస్ లవ్ విత్ ఇంటెన్సిటీ అండ్ లవ్ డైరెక్టెడ్ టు గాడ్ దట్ డెఫినెట్లీ రీచెస్ గాడ్. అంటే భగవంతుని వైపు ఆ ప్రేమను దాన్ని మనం ఛానల్ చేస్తే, భగవంతుని వైపు ఆ ఇంటెన్సిటీతో మనం దాన్ని పంపితే అది భగవంతునికి తప్పకుండా రీచ్ అవుతుంది. స్వామి విద్యార్థులకు ఒక ప్రార్థన రాసిచ్చారు, లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెసెంట్లీ ఫర్ ది. ఈ ప్రార్థన విద్యార్థులకు ఇస్తున్నప్పుడు స్వామి ఒక పర్టికులర్ లైన్ ని చాలా ఎంఫసైజ్ చేశారు. అది 3 సార్లు ఈ మొత్తం ప్రార్థన, ఒకసారి చదివితే ఈ లైన్ మాత్రం 3 సార్లు చదివారు. ఓ లార్డ్ టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది. ఇది 3 సార్లు. అంటే నా ప్రేమను మొత్తం తీసుకుని భక్తిగా ప్రవహించని ప్రభు అని. స్వామి మమ్మల్ని ఒక పర్టికులర్ కార్యక్రమం కొరకు ప్రిపేర్ చేస్తూ స్వామి ప్రేమతో ఆశీర్వాదంగా లంచ్ కోసం పిలిచారు స్వామి రెసిడెన్స్ కి. మేము 8 మంది పిల్లలం వెళ్లాము. స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చాలా స్వామి మొదలు చిన్న ఐటమ్ చిన్న ఐటమ్ అని చెప్పి ఒక 36-37 ఐటమ్స్ పెట్టారు. తినలేక చాలా కష్టపడ్డాం, కానీ స్వామి ప్రేమ లాంటిది. స్వామి సింహాసనం కూర్చున్నారు, అటువైపు ఇటువైపు నేను అతను నా క్లాస్మేట్ అటువైపు ఇటువైపు కూర్చున్నాం. తిన్న తర్వాత మా చేతులు ఇంకా మేము శుభ్రం చేసుకోలేదు, ఇంగిల్ చేతులే అనేటువంటి భావంతో స్వామిని చూస్తుంటే స్వామి ఆ సింహాసనం నుంచి లేస్తున్నారు. స్వామి లేస్తున్నప్పుడు స్వామిని తాకాలి అనేటువంటి ఆ భావంతో, కానీ చేతులు ఇంగిలి, తాకాల వద్దా సంకోచిస్తున్నాం. అప్పుడు స్వామి మా సంకోచాన్ని గుర్తించి వచ్చి నా చేతుల్ని నా క్లాస్మేట్ చేతుల్ని టక్కన పట్టుకొని లేచారు. లేచిన తర్వాత చాలా బాగా అనిపించింది మాకు. లేస్తూ స్వామి అన్నారు, చేతులు ఎంగిలైతే పర్వాలేదురా, కానీ హృదయం మాత్రం ఎంగిల్ చేసుకోకండి, అది స్వామికే ఉంచండి అన్నారు. చాలా బాగా చెప్పారు అనుకున్నాను. చాలా స్వామి ఉన్నప్పుడు చాలా ప్రశాంత్, ఎవ్వరు మాట మాట్లాడరు, అసలు ఒక చీమ చిటుక్కున్నా కూడా మనకు వినబడుతుంది. అలాంటి ఆ నిశ్శబ్ద వాతావరణం నాకు అని ఎక్కి ఏడుస్తున్నట్టు నాకు వినబడుతుంది. అరే స్వామి ఇంత గొప్ప మాట చెప్పారు, కానీ దానికి ఏడవలసినటువంటి అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు, ఏమైంది అని నేను తొంగి చూస్తే అటువైపు ఉన్నటువంటి పిల్లవాడు స్వామి చేపట్టుకుంటే ఆ స్వామి చేతి ఆ చేయి చూస్తూ స్వామిని చూస్తూ ఏడుస్తున్నాడు. కళ్ళలోంచి నీళ్లు కారుతున్నా, వెక్కి ఏడుస్తున్నాడు. స్వామి పిల్లల దగ్గర చూసి నా క్లాస్మేట్ జగదీష్ చూసి చెప్పు, అందరు చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పడం ప్రారంభించాడు. మనకి వాళ్ళ అమ్మ చేసేటువంటి రొట్టెలు, వేడి రొట్టెలు అంటే చాలా ఇష్టం. సో ఆ రొట్టెల్ని తినాలని ఎన్నో వాడు ఊరూరుతుంటాడు. అసలు హాలిడేస్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఇంటికి బయలుదేరే ముందే అమ్మకు ఫోన్ చేసమ్మా, ట్రైన్ పలానా టైంలో రాయపూర్ లో రీచ్ అవుద్ది, రీచ్ అయిన తర్వాత 20 నిమిషాలు నేను ఇంట్లో అప్పటి వరకు రొట్టెలు రెడీగా పెట్టమ్మా, ఆ వేడి రొట్టెలకు నెయ్యి పోసి వాళ్ళ అమ్మగారు రెడీ పెడతారు, అది అని కోరిక. ఇంటికి రీచ్ అయ్యాడు, వాళ్ళ అమ్మగారు అమ్మ చెప్పినట్టే రొట్టెలు రెడీగా ఉన్నాయి, వేడి నెయ్యి దాని మీద వేసింది. ఆహా అమ్మ, అమ్మ రొట్టె ఎన్ని రోజుల తర్వాత తింటున్నా అని చెప్పి అలా ఎత్తుకో నోట్లో పెట్టుకుంటున్నాడు. బయట గేట్ బయట ఒక భిక్షగాడు ఆకలి బాబు ఆకలి అంటూ అరిచాడు. ఈ టైంలో అట్లా రెండు పళ్ళ మధ్యలో ఉంది అది, ఈ టైంలో ఏంటబ్బా అని చెప్పి పొపో అని అన్నాడు అని చెప్పి దాన్ని ఒక్కసారి తినాలని దాన్ని పళ్ళకి దాకిచ్చాడు. తర్వాత అనిపించింది ఏదో భావం, అయ్యో ఏ రూపంలో స్వామి వస్తారో తెలియదు, అన్ని స్వామికి చెందుతాయి, అన్ని స్వామికి అర్పించాలని చెప్పి నేను అతన్ని పంపించాను, నేను ఆకలి తర్వాత తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ 3 వేడి రొట్టెల్ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పటికే ఆ భిక్ష ఒక 2-3 అడుగులు వేసి ముందుకెళ్లిపోయాడు. వెళ్లి ఆ భిక్షగానికి ఎదురుగా వెళ్లి అయ్యా తీసుకోండి అని చెప్పి ఆ భిక్షగాని చేతిలో ఈ రొట్టెలు వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు ఆ భిక్షగాడు స్వీకరిస్తూ ఆ రొట్టెలను స్వీకరించక ఈ పిల్లవాని చేయి పట్టుకున్నాడు, ఎడమచే ఈ పిల్లవాని చేయి అట్లా గట్టిగా పట్టుకున్నాడు. పిడికిలి పట్టుకున్నప్పుడు స్పర్శ చాలా వింతగా అనిపించింది. అరే ఇది భిక్ష గాని స్పర్శగా లేదు, ఎవరో స్పర్శ, నాకు తెలిసి స్పర్శ ఎవరిదో కానీ గుర్తు రావట్లేదు అని ఆ సంకోచంలో ఉన్నాడు. నవ్వుకుంటూ ఆ భిక్షడు వెళ్లిపోయాడు. ఇప్పుడు స్వామి ఈ పిల్లవాన్ని చేపట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఆ రోజు వచ్చినటువంటి భిక్షగాడు స్వామి అని. స్వామి ఇది చెబుతుంటే మధ్యలో ఆ స్వామి వందికి చూసి అంటారు, అమ్మ రొట్టెలు చాలా బాగా చేసిందిరా, అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దట్ ఈస్ లవ్. ఏ రూపంలో వస్తారో తెలీదు. ఎవరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని ప్రేమించినా, ఏ జీవి నిస్వార్థంగా ప్రేమించినా అది అందేది స్వామికే.
3: రాజు ఇది చెప్తుంటే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చేది అని కూడా స్వామి చెప్పిన మాటే గుర్తొస్తున్నది. అంటే మనం ప్రేమనైనా ద్వేషానైనా మనం అనుకుంటాం చుట్టూ రకరకాల మనుషులు మన చుట్టూ ఉన్నారు, వాళ్లు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అని. కానీ స్వామి ప్రతిసారి ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామి ఏ అనుభవాన్ని ఇస్తున్నారంటే అందరిలో ఉన్నది నేనే, నన్ను గ్రహించు, ఈ 5 అడుగుల 3 అంగుళాలు బుట్టదలున్న సాయిబాబా ఇక్కడే ఉన్నారనుకోకు, ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో ఏం చేస్తున్నావు అంత భగవంతుడే, నేనే ఉన్నాను వాళ్లల్లోని ఆ ప్రేమ రూపంగా అని చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే మళ్ళా ఇందాక చెప్పుకున్నట్టు మనం మర్చిపోతూ ఉంటాం, మర్చిపోయి మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎవరికైతే అంటే మీరు చెప్పినట్టు ప్రేమ అందించడమే కాకుండా మనం రకరకాల మనలో ఉన్న భావాలందరితోని మనం చూపిస్తూ ఉంటాం. ఆ ద్వేషం, కోపం ఇవన్నీ కూడా స్వామికే వెళ్తాయి. ప్రేమను అందించినా, ద్వేషాన్ని అందించినా. ఇది మన స్వామి విద్యార్థి ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్. చాలా మంది అనుకుంటారు ఏ ప్రోగ్రామ్ రేడియో సాయి తెలుగు వాళ్ళు చేసినా ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్ చెప్తూనే ఉంటారు. క్షమ అంటే చెప్తారు, ప్రేమ అంటే చెప్తారు, ద్వేషం అంటే చెప్తారు. అన్నింటికి ఎందుకు చెప్పుకుంటామంటే అంతలాగా మనం డే టు డే లైఫ్ లోని మర్చిపోయి ద్వేషాన్ని, కోపాన్ని అందరి మీద చూపించుకుని అశాంతికి గురవుతున్నాం, ఆనందానికి దూరం అవుతున్నాం. ఇంకోసారి మనం ఇన్సిడెంట్ ఎన్ని వేలసార్లు రోజు మనం జపం చేసినా స్వామి నామంలాగా ఈ అబ్బాయికి స్వామి అందించిన అనుభూతి మనకంతటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ఈయన ఒక రాచ కుటుంబానికి చెందిన విద్యార్థి, స్వామి స్టూడెంట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ల ఫ్యామిలీ అంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండాల్సి వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఈ అబ్బాయి తెలిసింది ఏంటంటే అక్కడ కుటుంబ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఇక్కడ చాలా బాధపడతారు, స్వామి ఎంతో రాజకుటుంబం అంటే అలాంటి స్టేజ్ ఉండవలసిన వాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు. దీని అంతటి అది కూడా బాధ పెట్టదు అబ్బాయిని. బాధ ఏంటంటే ఆ అకౌంటెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేవారో నమ్మక ద్రోహం చేశారు, చేసి ఆయనే మొత్తం ఈ పరిస్థితి రావడానికి కారణం అయ్యాడు. ఈ విషయం తెలుస్తుంది అనమాట. దాంతో ఆ వ్యక్తి మీద చాలా కోపం, ద్వేషం పెరిగిపోతుంది. నీకు ఇంత మేం చేస్తే మాకు నువ్వు తిరిగి చూపించిందిదా, మమ్మల్ని ఈ స్థితికి దిగదాచేసావా, నీ వల్లే మాకు ఇలా కలిగిందని చెప్పి తిట్టుకుని ఇలాంటి వాడిని చంపేయాలి, నీలాంటి వాడిని చంపేయాలి, ఇదంతా భావంలోనే రోజు ఆ భావంలో తిట్టుకోవడము, ఆ చంపేసినట్టు, కొట్టినట్టు, ఎంతో ఆ ద్వేష, ఆ భావం పెరిగిపోతున్నది అనమాట. ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా స్వామికి ఎలాగైనా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు స్వామి ఏమోని దర్శన లైన్లో వస్తున్నప్పుడు ఈ అబ్బాయి ముందుకొచ్చి 6 సార్లు చంపేవరా, ఇంకెన్నిసార్లు చంపుతావు వాణ్ణి అన్నాడు. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, నేనెవరిని చంపాను, నేనెవరిని చంపలేదు కదా అనేసని స్వామి రాని లోపలికి పిలుస్తారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళాక ఇంకా స్వామి అంత దగ్గరగా వచ్చినప్పటికి ఇంకా మనకి ఫస్ట్ వచ్చేది దుఃఖం, ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాం. స్వామి దగ్గరికి వచ్చినప్పటికీ స్వామిని పట్టుకొని చాలా బాధపడతారు. స్వామి పరిస్థితి ఇలా ఉన్నది, ఏమీ బాగలేదు, సరే సరే అని కూర్చోబెట్టి అతని వల్ల ఇలా అయింది స్వామి అంటే, ఇప్పటికి ఎన్నోసార్లు తిట్టుకున్నావు, నీ మనసులో ఆయన్ని కొట్టేవు, చంపేవు కదా అంటే, లేదు స్వామి నాకు అసలు కోపం చల్లారటం లేదు అని. సరే నీకు ఆయన తిట్టాలనుంది కదా, ఇంకా ఇచ్చేయాలనుంది కదా, కళ్ళు మూసుకో అని చెప్పారు. ఈ అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు. స్వామి చెప్తున్నారు, సరే ఇప్పుడు ఊహించుకో నీ ముందుకు ఆయన వచ్చాడు, నువ్వు ఏం చేయాలనుకున్నావు వచ్చేయి అంటే, ఇంకా ఆయన వస్తే ఫిజికల్ గా స్వామి చెప్పారు ఊహించుకొని, కళ్ళు మూసుకున్నాడు ఆయన వచ్చారు, అడిగాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, తిట్టాడు, కొట్టాడు, అలా కొట్టుకుంటూ పట్టుకెళ్తున్నాడు అనమాట. ఒక కొండ చివరి వరకు కొట్టుకుని పట్టుకెళ్తున్నాడు. అంత ద్వేషం, అంత కోపం పెంచుకున్నాడు తన లోపల. పెళ్తుంటే ఇంకక్కడి నుంచి ఇంకొక దెబ్బలో కొడితే ఆయన కొండ మించి పడి చచ్చిపోతాడు. ఇంకా నీలాంటి వాడు ఉండకూడదని కొట్టేశాడు అనమాట. పడిపోతూ ఆ చివరి అంచు పట్టుకుని ఆ వ్యక్తి వేలాడుతున్నాడు. అంటే ఆ ఇంకొక దెబ్బ వేస్తే ఇంకా వ్యక్తి కింద పడిపోతాడు. అమ్మయ్య తను అనుకున్నది సాధించడం అవుతుంది, ఆ ద్వేషం అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నాడు. చూసినప్పుడు గబుక్మని వెంటనే ఆయన చెయ్యి అందించి పైకి లాగుతాడు. ఇదంతా ఊహించుకుంటున్నాడు ఆ ఊహలోనే. ఎందుకు పైకి ఆయన చంపేయాలనుకున్నాను, తోసేయాలని ఎందుకు పైకి లాగానంటే, ఆయన పడిపోతున్నప్పుడు ఒక చంటి పిల్ల ఆయన మెడని ఇలాగా కౌగిలించుకుని పట్టుకుని ఉన్నది ఆ వేలాడుతున్న వ్యక్తి మీద. అయ్యో నేను ఈ పిల్లని చంపాలనుకోలేదు కదా, ఈయన నాకు అపకారం చేశాడు, ఈయన చంపాలనుకున్నాను, పాపం ఈ పిల్ల ఎందుకు చనిపోవాలి, ఈ చంటి పిల్ల ఏం చేసింది పాపం, కాబట్టి ఆ చంటి పాపను బతికించడం కోసం ఆ వ్యక్తిని పైకి లాగుతాడు. సరే నువ్వేదైతే చేసావు నీ మూలంగా ఈ చంటి పిల్ల చనిపోకూడదుని. వెంటనే స్వామి ఆయన్ని ఇలా స్పృశించగానే కళ్ళు తెరుస్తాడు. ఏం ఇంద్రేశ్వర్, ఎందుకు ఆపేశావు, చంపించాల్సింది కదా అని. స్వామి, ఆయన తప్పు చేశాడు గాని ఆ చంటి పాప ఏం చేయలేదు కదా అని. అప్పుడు స్వామి చెప్పారు, ప్రతి ఒక్కరిలోనే ఆ చంటి పాప ఎవరో తెలుసా, భగవంతుడి ప్రేమ. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నది ఆ ప్రేమనే, దాన్ని బతికించు. వాడిలోని ద్వేషాన్ని నువ్వు నీ అంతటి నీకే తెలిసింది ఆ చంటి పిల్లని చంపకూడదు అని. కాబట్టి ఆ ప్రేమను నువ్వు పట్టుకున్నావంటే ఈ ద్వేషం విడిమింది ఎలా పోయిందో, అలా ప్రతి హృదయంలో ఉన్న ఆ నిస్వార్థమైన నిర్మలమైన భగవంతుడి ప్రేమను నువ్వు చూసావనుకో, అది అసలు చెప్తుంటే మనకు అనిపిస్తుంది అది ఆ చంటి పిల్లని మనం ఎవరు చూసినా ఆ హగ్ చేసుకుని ఉన్నది స్వామి ప్రేమ. వాళ్ళని అలాగ అనుకున్నప్పుడు మనం ఆ పిల్లని ప్రేమిస్తామో, మన ఆనందాన్ని అందిస్తామో అని. ఇలాగ ఏంటంటే ప్రేమ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది, ఆ క్షమాగుణం వస్తుంది, సమభావం వస్తుంది జీవితంలో. స్వామి అంటారు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఎప్పుడైతే సమభావం దుఃఖం ద్వేషానికి పగకి ప్రేమకి అన్నింటికీ నువ్వు సమభావం పెంచుకుంటూ పోతుంటే ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుందని. మరి
1: చాలా బాగుంది స్వప్న, మీరు అన్నట్టు ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని కూడా అనిపిస్తుంది, విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అని. మరి ఇప్పుడు మనము వసంత భాను గారికి కాల్ చేద్దాం. ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఆయన అనుకోకుండా ఊహించని విధంగా ఎవరి నుండైనా నిస్వార్థంగా ప్రేమ పొందింది ఏదైనా ఒక అనుభవం ఉంటే మనతో షేర్ చేసుకుంటారు
3: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: ఎవరండి?
1: సాయిరామ్ వసంత భాను గారండి.
0: సాయిరామ్ అండి, చెప్పండి.
1: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పండి అమ్మా.
1: సో ఇవాళ స్వామి పుట్టినరోజు సందర్భంగా ముందర మీకు హ్యాపీ బర్త్డే.
0: మీకు కూడా అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా.
1: థ్యాంక్స్ అంకుల్. మరి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇవాళ దాంట్లో మేము ఇప్పటి వరకు ప్రేమ, స్వామి ప్రేమను ఏమని డిఫైన్ చేశారు, మనం అవతల మనిషిలో ఇంకొళ్లలో ప్రేమను ఎట్లా గ్రహించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ దృష్టిలో మీ మటుకు మీకు ప్రేమ అంటే ఏంటి అంకుల్?
0: ప్రేమ అనేది నిర్హేతుకంగా ఇంకోటి మీద కలిగే అభిమానం అని చెప్పాలమ్మా. దానికి ఒక ఏదో ఆశించడం, ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అని కాకుండా వాళ్ళని చూడగానే మనకి ఎదురుగుండా వాళ్ళని చూడగలేదని, వాళ్ళతో మనకి ఆ పరిచయం ఏర్పడ్డప్పుడు కానీ కలిగే అభిమానం ఉంటుంది చూస్తారా, అది ప్రేమ అని చెప్పొచ్చు. దానిసా మనకేమి ఆసక్తి ఉండదు. వీళ్ళదేపుడు మనం స్నేహం చేయడం వల్ల కానీ వీళ్ళతో మాట్లాడటం వల్ల మనకి ఏదో లాభం ఉంటుందని కాకుండా వాళ్ళ మీద అభిమానం అనమాట. వాళ్ళకి మనమేమో చేయాలని ఒక ఆశ కలిగడం అనమాట. అటువంటిది మనం వాళ్ళకి చేయడం, వాళ్ళు మనకి చేయడం అని కాదు. ఆశంగా ఉండేది ప్రేమ అని నాకు అనిపిస్తుంది.
1: అంటే మన మన సర్కిల్ ఆఫ్ లైఫ్ లో కాకుండా పోయినా కూడా మనకి తెలియని వాళ్ల పట్ల కూడా మనకి ఎప్పుడైనా బాగా అభిమానం అనిపించి మనం వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి మనకున్న దాంట్లో అనేది నిజమైన ప్రేమని
0: అది నా ఉద్దేశం. అది
1: మరి మీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరైనా మీ పట్ల ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మీరు తారసపడ్డారా అంకుల్?
0: ఉన్నారని చెప్పాలండి, ఎందుకంటే నాకు మీ దగ్గరనే రెండు సంఖ్యలు గుర్తుకొస్తున్నాయి.
1: చెప్పండి.
0: వాళ్ళు ఒక నిర్హేతుకంగా నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను వాళ్ళకి, వాళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళు నాకు సహాయం చేసిన సందర్భాలు రెండు సక్సెస్పడ్డాయి, వాటిని చెప్పుకుంటే చెప్తాను.
1: చెప్పండి చెప్పండి.
0: మొదటిది ఏంటంటే అమ్మ, నాకు చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఆ ఊటీ దగ్గర కూనూరు అని ఉంది, ఆ కూనూరులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంది. నేను బెంగళూరు నుంచి, అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది కదా రవాణా సౌకర్యం, బెంగళూరు నుంచి మైసూరు చేరుకుని రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే బస్ ఎక్కి మళ్ళీ నేను ఊటీ వెళ్ళాలన్నమాట. అండ్ మైసూరు చేరుకున్నాను, కానీ అక్కడ ఎక్కడ ఉండాలో కొంచెం ఇబ్బంది పడుతాను, ఎందుకంటే మనం అన్న మధ్యతరగతి కుటుంబాలు కదా, మరి ఎక్కువ ఖర్చు పెట్టలేము, కొంచెం తక్కువ చౌకగా దొరికే హోటల్ రూమ్ కోసం చూస్తున్నాను. అప్పుడు కూరడు కనిపిస్తే అడిగాను, ఇక్కడ ఏదాంటి ఉంటాయని అడిగితే నేను తీసుకెళ్తాను అంటాను. సరే బాబు అని చెప్పి అతనితో వెళ్తూ ఉంటే అతను ఇది రెసిడెన్షియల్ ఏరియాకి తీసుకుపోతున్నాడు, అందరూ కాపురాలు ఉండే ఏరియాకి తీసుకెళ్తున్నాడు. ఇదే జిల్లా తీసుకొస్తున్నా, ఇక్కడ హోటల్స్ ఏం లేవు కదా, బజార్ లేదన్నా. అంటే మా ఇల్లు ఇక్కడే, మందు మా నాన్నగారికి ఇచ్చేసేసి నేను తీసుకెళ్తాను అంటే సరే లోపలికి
1: వెళ్ళాను.
0: అతను లోపలికి వెళ్ళాడు, మా నాన్నగారితో ఏం మాట్లాడేది నాకు తెలియదు. ఆయన వచ్చాడు బయటికి, వచ్చి నువ్వు ఎక్కడికి పోవడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండు, రేపు పొద్దున్న వెళ్ళి కానీ మా కుర్రాడు వచ్చి దిగబెడతాడన్నారు. అదే జరిగింది, మొన్నడు నిండిపోవాల్సి వచ్చింది, వాళ్ళు బలవంతంగా నన్ను హత్య పెట్టాడు. నిన్న తీసుకొచ్చి పాప మా కుర్రాడే నన్ను మైసూర్లో బస్ ఎక్కించాడు. ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నాకు సమాధానం లేదు. అది నిహితమైన ప్రేమ, అది అంతకంటే లేదు. అదే అలాగే మళ్ళీ నేను డ్యూటీ చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ టైంలో కొంతమంది పరిచయం అవుతారు కదా మిగిలిన వచ్చిన వాళ్ళు, అందులో ఒక రోడ్డు నాలాగే మైసూర్ నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, నువ్వు నేను కలిసి వెళ్ళిపోదాం సరదాగాని అన్నాడు. సరే అన్నాను. అయితే మా అక్కగారి ఇంట్లో నేను బ్యాగ్ పడేసుకున్నాను, అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెళ్ళాం అక్కడికి, బస్ స్టాండ్ పక్కనే ఉంది వాడి ఇల్లు. అక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు బావగారు వచ్చారు. ఏంటి ఒక రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అని చెప్పి, అంటే నేనున్నాడు ఇంత ఒకటి వెళ్ళిపోతలేదు, అతను ఉంటాడు, నువ్వు అతను ఒకటే కదా మాకు, ఎవరైతే నేను నువ్వు తమ్ముడిని అక్కడి తమ్ముడి అతను తమ్ముడే అలాగండి మాట్లాడి అట్టే పెట్టాడు. సరే ఇంక నేను చేయండి లేదు, మరి బ్యాగ్లో డబ్బెట్టేసి మొన్న వెళ్ళైపోతే ఇంకేం చేస్తాము ఆగిపోయాము. సరే ఆ రాత్రి మాకు భోజనాలు పెట్టే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళు క్రైస్తవులు. సరే భోజనానికి ముందు ప్రార్థన చేస్తారు కదా, చేస్తున్నాడు పాపం మామూలుగా థ్యాంక్ యూ చెప్పడమే కాకుండా నా గురించి కూడా ప్రార్థన చేశాడు. అబ్బాయి మా ఇంటికి వచ్చాడు అతిథిగా వెళ్ళ, మాకు దేవుడు తనకి త్వరగా చూస్తే తనకి కావాల్సినవన్నీ సమకూర్చాలని చెప్పి ప్రార్థన చేశాడు. నాకు చాలా ఎంతో ఇద్దనిపించింది అనమాట. ఆయన అలా నా గురించి ఆయన ఎవరో తెగిపోయినా కూడా నా బాగుని కోరుతూ ఆయన ప్రార్థన చేసేది చాలా క్షణించిపోయాను నేను. ఇది ఈ తర్వాత మళ్ళీ పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ రెండు సంఘటన జరిగాయి అక్కడ. ఇది కాకుండా ఇంకోటి టైం ఉంటే చెప్తాను.
1: చెప్పండి.
0: మళ్ళీ ఇంకోసారి నేను మా పిన్నతండ్రి గారు ఒరిస్సాలో కొరదా రోడ్ అని ఉంది, అక్కడ కొంత దూరంలో బాంకీ అనే ఊరుంది, అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఆయన. ఆయన చూడడానికని వెళ్లాల్సి వచ్చింది ఒకసారి. వెళ్తున్నప్పుడు కొరదా రోడ్ లో దిగాను. దిగి స్టేషన్ లో బాంకీ వెళ్ళడానికి ఎలాగానే అడుగుతుంటే ఒకరువాడు ఇక్కడి నుంచి ఇలా వెళ్లి అక్కడ రోడ్డు మీదకి వెళ్తే బస్సులే ఉంటాయి అక్కడి నుంచి ఎక్కచ్చు, కానీ ఇలా చుట్టూ తిరిగి వెళ్ళకుండా ఇలా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కొంచెం చూపిస్తామని అడిగాను. సరే అని చెప్పి రైలు పట్టాలు క్రాస్ చేసి వెళ్ళిపోతే దగ్గర అని చెప్పి క్రాస్ చేసి తీసుకెళ్లాడు. కొంచెం ముందుకెళ్ళినప్పటికి రైల్వే క్వార్టర్స్ వచ్చాయి ఇక్కడ. ఇదే మా ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి లోపలి తీసుకెళ్లి వాళ్ళ అక్కకు ఏం చెప్పాడో వాళ్ళ అక్క బావగారు బయటకు వచ్చారు. వచ్చి బాబు కుర్దా నుంచి ఇక్కడికి వెళ్లాలంటే బస్సులు ఉంటాయి కానీ ఇప్పుడు చాలా కష్టం, అందరూ ఎక్కి వెళ్ళాలి, నువ్వు పొద్దున్నే వెళ్ళిపో బెటరు అని చెప్పి నన్ను ఆపేశారు వాళ్ళు అక్కడ. ఆపేసి నాకు రాత్రి భోజనం పొద్దున్న మళ్ళీ చలి సరేస్తున్నాయి వేండి కాచి వేండి చేయడం అన్ని చేసి దగ్గరుండి నన్ను మళ్ళీ బస్సు ఎక్కించి పంపించారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఆ అబ్బాయితో మోహన్ రావు అది ఒకటే గుర్తుంది, ముందు వాళ్ళు గుర్తులేరు కానీ ఇతను మోహన్ రావు అని గుర్తుంది. అప్పట్లో మనకి టెలిఫోన్లు అది లేవు కదా, ఏమన్నా కమ్యూనికేషన్ చేయాలంటే ఉత్తరాలు రాసుకోవడమే. కొన్నాళ్ళు అతను నేను ఉత్తరాలు రాసుకున్నాం మెల్లిమెల్లిగా, నీకు తెలియదే ఉంది కాలంతో పాటు మెల్లిమెల్లిగా అది కూడా తగ్గిపోయింది, ఉత్తరాలు రాసుకోవడం వచ్చింది. మళ్ళీ అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు, కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకరు మాటలు చెప్తాను. నాకు ఆ విధంగా ఆ రోజున వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా భగవాన్ ప్రేమతో ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అంకిల్, చాలా సంతోషం ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు.
0: నాకు సంతోషం అమ్మా, ఈ అవకాశం ఇచ్చింది రేడియో సేవాడికి, భగవాన్ సత్యబాబు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
1: సాయిరాం.
0: సాయిరాం తల్లి.
2: రాజు అక్క, మరి ప్రేమ అని మనం ఆలోచించినప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ నాకు ఇప్పుడు ఈ అనుభవం విన్న తర్వాత గుర్తొస్తుంది, స్పాంటేనిటీ అంటారు. అంటే ఒక సెకండ్ థాట్ ఉంటుంది అనమాట, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేసేయాలి, అది ప్రేమకి ఒక నిర్వచనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఇది త్రై బృందావనంలో జరిగిందనమాట. త్రై సెషన్ అవుతోంది, మొత్తం స్టూడెంట్స్ అందరూ ఆసీనులై ఉన్నారు. అక్కడ స్వామి తమ ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ సెషన్ అవుతూ ఉండగా ఆ హాల్ చివరిలో ఒక అబ్బాయి నించొనున్నాడు. నించొనుంటే అనుకోకుండా ఆ అబ్బాయికి కళ్ళు తిరిగి పడిపోయాడు. స్ట్రైట్ గా స్వామి జూలాలోంచి లేచి సెకండ్ థాట్ లేకుండా తన పక్కనున్న టేబుల్ మీద తన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దారి తీసుకుని తిన్నగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయికి నీళ్లు పట్టి సరిగ్గా ఉన్నదని చూసుకుని తిరిగి వచ్చి జూలాలో కూర్చుని యథాప్రకారం అన్ని కంటిన్యూ చేస్తూ ఆ అబ్బాయి ఆ రోజు సరిగ్గా తినక ఆ నీరసంతో ఆ అబ్బాయి అలా పడిపోయాడు. సరిగ్గా తినమని చెప్తూ స్వామి కంటిన్యూ చేసేసారు. అంటే స్వామికి అంత పవరు ఉన్నది, ఎవరికన్నా ఒక అబ్బాయికి గాని టీచర్ గాని చెప్పి వాడికి నీళ్లు ఇవ్వండి వాడు బావలేదు అని చెప్పొచ్చు, వాడు ఎందుకు తినలేదు అని దెబ్బలాడొచ్చు, ఇవేమీ చేయలేదు స్వామి. అప్పటికి వాడికి అవసరం ఏంటి? నీళ్లు. వాడు దాని నుంచి తేరుకోవాలి. అది తేరుకోవడానికి ఏం చేయడానికైనా స్వామి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ స్పాంటేనిటీ నీ మనసులోని ఆ పెయిన్ నాది అన్న భావన నీలో కలిగినప్పుడు, ఆ అవసరం నాది అన్న భావన కలిగినప్పుడు ఆ ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే గాడ్స్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అంటారు స్వామి.
3: నువ్వు ఇది చెప్తుంటే గణేష్ నాకు ఇంకొకటి స్ఫురిస్తుంది. రవికుమార్ సార్ చెప్పారు 50th బర్త్డే అప్పుడు జనసందోహం చాలా ఎక్కువగా ఉండింది. పూర్ణచంద్ర ఆడిటోరియం లోంచి స్వామి వెనుక నుంచి బయటకు వచ్చారు స్టేజ్ మీదకి. దూరంగా భక్తులు ఉన్నారు. స్వామి వచ్చారని చెప్పి భక్తులందరూ లేచి స్వామి వైపు రండి స్వామి రండి స్వామి అన్నట్టు చేతులెట్లా పిలుస్తున్నారు స్వామిని. మధ్యలో సేవదులు అన్ని ఆపుతున్నారు. అప్పుడు పోలీస్ సేవదులు అన్ని ఆపుతున్నారు. స్వామి అట్లా సరాసరి వచ్చి, ఇంకా అది బర్త్డే రోజు, బర్త్డేకి ఒక రెండు రోజుల ముందు ఆ భక్తులు అట్లా వస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు స్వామి రండి అన్నట్టు చేతులెత్తి అంటున్నారు. స్వామి అట్లా వచ్చి ఆ స్టేజ్ చివరి దాకా వచ్చారు. భక్తుల్ని చూశారు, అందరు చూస్తే స్వామి ఎట్లా ఏం చేస్తారని. అంతే ఒక పిల్లోన్లాగా ఎగిరి గంతేశారు. గంతేసి ఆ భక్తులు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వెనుకున్న వాళ్ళందరూ స్వామి స్వామి అంటుంటే స్వామి తర్వాత ఒక 2-3 గంటల తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్లి వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఆశీర్వదించారు. 2-3 గంటల తర్వాత స్వామి వెనుకున్న వాళ్ళకి చెప్పారు, ఆ ప్రేమ బలం అలాంటిది. ఒకసారి పిలుస్తూ ఉంటే మధ్యలో నాకు అప్పుడు ఏం కనబడలేదు, ఆ స్టేజ్ కనబడలేదు, కిందున్న ఆ డిస్టెన్స్ కనబడలేదు, నాకు కనబడింది ఆ భక్తుల పిలుపు మాత్రమే. అప్పుడు అడిగేది నని కడుబడే జనాన్ని ఆ శ్రీమావిష్ణు పరిగెట్టినప్పుడు అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. ఒకసారి ఆ ప్రేమ అట్లా పిలిస్తే భగవంతుడు ఎక్కడున్నా కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు.
2: రాజు, ఈ ప్రేమకి ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అది ఏమీ ఆశించదు, ఏమి కోరుకోకుండా ప్రేమ అనేది అవతల వాళ్ళ పట్ల మనం చూపించాలని స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక 3-స్టెప్ ప్రాసెస్ చెప్పారు. మనం ఈ రూట్స్ భక్తి, విశ్వాసాలు, అచంచలమైనటువంటి భక్తి, చాలా దృఢమైనటువంటి విశ్వాసం భగవంతుడి పట్ల కలిగితే అది మనం భగవంతుడి పట్ల చూపించేటటువంటి ప్రేమతో సమానం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి ఏమవుతుందంటే దీనివల్ల క్షమ అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ క్షమ అనేది పెంపొందించినప్పుడు స్వామి చాలా క్లియర్ గా చెప్తారు, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను మీరు పొందాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు క్షమ. నువ్వు మా పక్క వ్యక్తిని క్షమించి ఓర్పుతో సహనంతో నువ్వు మెలగలిగినప్పుడు భగవంతుడు నీ పట్ల ఆ ప్రేమను తిరిగి చూపిస్తాడు అని, ఓన్లీ దెన్ యూ కెన్ బీ అ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్ అని స్వామి చక్కగా చెప్తారు. దీనికి ఒక స్వామి మంచి చిన్న కథ చెప్తారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్త సందోహం, జనులు భక్తులందరూ లైన్లో పాలందరూ పట్టుకుని అభిషేకం చేయడానికి లైన్లో వస్తూ ఉంటారన్నమాట. శివపార్వతులిద్దరూ కైలాసంలో కూర్చొని, ఆహా భక్తులు ఇంత చక్కగా నాకు అభిషేకం చేస్తున్నారు అని ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు అనుకుని ఒకసారి అలాగా పాజ్ ఇచ్చి, అసలైన భక్తుడెవరు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది నా మీద అని ఆలోచిస్తూ ఒకసారి వెళ్లి టెస్ట్ చేద్దాం ఎవరు అసలైన భక్తుడు అనుకుని భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి ఒక ముసలి దంపతుల రూపంలో కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గరికి చేరతారు అన్నమాట. చేరి ఒక చిన్న నాటకం, లీలా నాటక సూత్రధారి కదా, వచ్చి సరే ఆ ముసలైన మూర్చిపోయినట్లు నటించి పడిపోతాడు. ఆ ముసలామె ఎవరైతే ఉన్నారో ఆమె అడుగుతూ ఉంటుంది వెళ్లే ప్రతి ఒక్క భక్తుణ్ణి, అమ్మా ఈయనకి ఏదన్నా తాగిపించండి, కళ్ళు తిరిగి పడిపోయారు, సో మూర్చిల్లిపోయాడంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక షరతు ఉంటుంది దీంట్లో, అప్పటిదాకా ఏ మంచి పని, మీరు చేసినటువంటి ఒక్క మంచి పని గుర్తు తెచ్చుకుంటూ అది చెయ్యాలన్నమాట. ఎవరు ఆలోచించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ భక్త సందోహంలో వచ్చేటటువంటి ఒక దొంగ,
3: భక్తులున్నారు వాళ్ళ పాకెట్లు అవి
2: చక్కగా తన కడుపు నింపుకోవడం కోసం ఇంకొకళ్ళు పాకెట్ ని కట్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను వచ్చి ఒక తన పని తను చేసుకుంటూ ఉండగా ఇలా చూసి, సరే ఇది ఒక అవకాశం, ఈ ముసలాయన బాధతో ఉన్నాడు, ఈయనకేమన్నా పడదామని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్ళు తీసుకుని ఆయనకి పడతా. అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, నువ్వు ఏ మంచి పని చేశావు నా భర్తకి నీళ్లు తాగిపించడానికి అంటే, నిజం చెప్తాడు, నేను దొంగని, నా కడుపు నింపుకోవడం కోసం నేను ఈ దురాచారాలన్నీ చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ మంచి పని చేయలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ గుడ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి సత్యాన్ని పలుకుతాడు. పలికి ఓ సరే అని చెప్పి శివుడికి, ఆ ముసలివాడి రూపంలో ఉన్న శివుడికి నీళ్లు పోస్తాడనమాట. భగవంతుడు ఎంతో సంతోషించి ఆ దొంగకి ఇద్దరు పార్వతీ పరమేశ్వరులుగా సాక్షాత్కారాన్ని అందిస్తారు. మరి
3: గణేష్ ఇది నువ్వు చెప్తుంటే నాకు ఇంకొక మన క్లాస్మేట్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టింది జ్వరం. స్వామి తరచూ మాట్లాడేవారు. అయితే స్వామి ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి అడిగారు, స్వామి నాకు జ్వరంగా ఉంది స్వామి అని. స్వామి వెంటనే పక్కన విభూతి పొట్లాలు తీసి స్వామి ఇట్లా చేతిలో పెట్టారు. అయితే పెట్టినప్పుడు ఏమైందంటే 2-3 పెట్టారు స్వామి, 2-3 పెట్టినప్పుడు పట్టుకున్నాడు, కానీ స్వామి ఆ పక్కనున్న బాస్కెట్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా స్వామి ఇస్తారేమో అనేటువంటి ఆ భావంతో, దాంట్లో అయ్యో లేవు కదా అనేటువంటి భావంతో వీడు ఏం చేశారంటే ఆ రెండు మూడులోంచి స్వామికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే స్వామి మళ్లీ లోపలికి వెళ్తారు, స్వామి బయటకు మళ్లీ తీసుకురావడానికి ఎందుకు అని చెప్పి రెండు మూడులోంచి ఒకదాన్ని దగ్గర పెట్టుకుని మిగిలిన రెండు తీసి స్వామికి కనబడకుండా దాంట్లో మెల్లిగా వేశాడు. వేసి ఒకటి ప్యాకెట్ ఉంది స్వామి ఇచ్చింది, వచ్చి వెనక్కి కూర్చున్నాడు. దర్శనం స్వామి తర్వాత చూస్తే రెండు ప్యాకెట్లు ఇంకొక భక్తునికి ఇచ్చారు స్వామి, అయిపోయింది. స్వామి చాలా ప్రేమతో ఇచ్చిన ప్యాకెట్ ఇది, జేబులు పెట్టుకున్నా నా జ్వరం తగ్గుతుంది అని చెప్పి కుల్వంత్ హాల్ బయటకి ఆ మన గేట్ బయటకు వచ్చాడు. బయటకు రెండు అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఒరిస్సా భక్తులు వచ్చారు. ఒరిస్సా భక్తులు చాలా చాలా మంది భక్తులు, ఒక 3 సంవత్సరాల పిల్ల ఇట్లా భుజం మీద వాలింది ఆ తండ్రి భుజం మీద. ఆ పిల్ల తండ్రి నడుస్తున్నాడు, పిల్ల ఈ తండ్రికి చూసి ఇట్లా చేయి చాచింది. ఆ విభూతి తెల్ల డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్ లోంచి కనబడుతుంది ఆ విభూతి. చేయి చాసి అడుగుతుంది, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా అంది. స్వామి ప్రేమతో ఇచ్చినటువంటి ప్యాకెట్, కానీ ఆ పిల్ల చేయి చేసి అడగడంతో పిల్ల అడిగింది ఈ పిల్ల కూడా నా స్వామి అని చెప్పి ఆ ప్యాకెట్ తీసి పిల్ల చేతిలో పెట్టాడు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించాడు స్వామి, మీరు నాకు ఇచ్చిన ప్యాకెట్ అని చెప్పి చేతిలో పెట్టి, పిల్ల ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు, ప్యాకెట్ పెట్టి స్వామి మీకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి కూర్చున్నాడు, ఈసారి ముందు కూడా కూర్చోలేదు, వెనకాల ఆయన ఎక్కడ కూర్చున్నాడు. స్వామి సరాసరి వచ్చారు, వచ్చి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చేస్తూ వెనుకుండేటువంటి పిల్లవాడిని పిలిచి ఇట్లా చెప్పారు. చెప్తే వాడు వెళ్లి ఒక పెద్ద మళ్ళీ విభూతి ప్యాకెట్లు తీసుకొచ్చారు. స్వామికి స్వీట్స్ ప్రసాదం ఇస్తూ వీనికి ప్రసాదంతో పాటు 9 విభూతి ప్యాకెట్లు తీసి ఇట్లా వేశారు. వేసి పొద్దున ఒకటి ఇచ్చావు కదా తీసుకో 9 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ శివుని చెప్తుంటే ఆ శివుడే ఈ విధంగా ప్రతిస్పందిస్తుంటాడు.
4: అంటే రాజు ఇవన్నీ వింటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని ప్రేమిస్తారు, భగవంతుడి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. కానీ మనందరిలో ఎంత మంది తిరిగి భగవంతుడి నుంచి ఆ ప్రేమను పొందుతున్నాము అంటే వెరీ ఫ్యూ. స్వామి చెప్తారు కదా, ఎందుకంటే మనం స్వార్థంతో భగవంతుని ప్రేమిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా నిస్వార్థంగా మీరు చెప్పినట్టు ఆ ప్రేమను పంచగలిగితే అప్పుడే భగవంతుడి ప్రేమని మనం పొందగలమని ఎంత చక్కగా చెప్పారు.
2: ఇప్పుడు మనం
5: గణేష్, మరి ఇప్పుడు మనం ద్వారం స్వామి గారితో మాట్లాడదాము.
2: తప్పకుండా.
5: ఆయన వైపు నుండి ఆయన ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ పొందిన సందర్భాలు గాని స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయన ఏదైనా తప్పకుండా పాటిస్తున్నాను రోజు నేను స్వామి, మరి మనకి స్టార్ట్ ది డే, స్పెండ్ ది డే, ఫిల్ ది డే, ఎండ్ ది డే విత్ లవ్ అని చెప్తారు. అది మనం ఆయన నుంచి తెలుసుకుందాం.
2: తప్పకుండా.

0: ఉచిత హలో న్యూస్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇంకా చేయండి.
1: హలో
2: సాయిరామ్.
1: హలో
2: హలో సాయిరామ్.
1: హలో
2: సాయిరామ్.
1: సాయిరామ్ అండి.
2: ద్వారం స్వామి గారా అండి?
1: అవునండి.
2: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: నమస్తే అండి.
2: నమస్తే. మరి ఇవాళ స్వామి బర్త్డే సందర్భంగా మీకు వెరీ హ్యాపీ బర్త్డే.
1: చాలా సంతోషం అండి. అందరికి స్వామివారి జన్మదినం అంటే మన అందరికి కూడా చాలా పుట్టుపడినది మేము కూడా భావిస్తున్నాం.
2: అవునండి. మరి ద్వారం స్వామి గారు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్తారా మాకు?
1: నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నానమ్మా. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను.
2: చాలా సంతోషం అండి. ఇవాల్టి మా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి ఎప్పుడు మనం అలాగే పిలిచేవారు. మరి మీ మటుకు ప్రేమ, స్వామి చెప్పిన ప్రేమ డెఫినేషన్ లో మీ మటుకు మీకేమనిపిస్తుందండి ప్రేమించడం, ప్రేమగా ఉండడం అంటే?
1: ప్రేమ అన్నది ఒక గొప్ప అనిర్వచనీయమైన అనుభూతి అండి. అది మనం ప్రతినిత్యం నిత్య జీవితంలో మనం చేసే కార్యక్రమాల పట్ల గానీ లేదా ఇంకొకళ్ళ వల్ల మనకు అందించే అందుకునే సేవల పట్ల గాని కలిగే ఒక అద్భుతమైన ఒక భావన. ముఖ్యంగా అంటే మనకున్న దాంట్లోంచి ఇంకొకళ్ళకి పంచి అవతల వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని చూడడంలో కలిగే భావన, అది అనిర్వచనీయమైనది, చాలా గొప్పది. అలాగే కుటుంబ సభ్యులనండి లేదా ఫ్రెండ్స్ గాని ఎవరైనా కానీ, ముఖ్యంగా నాకు స్వయంగా అంటే మా అమ్మగారి వల్ల కలిగిన ఒక అనుభూతి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు పారాటైఫాయిడ్ టైఫాయిడ్ కూడా ఒకేసారి వచ్చాయన్నమాట. వస్తే 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫీవర్ లో ఒంటి మీద ఐస్ ముక్క పెడితే కరిగిపోయేది అనమాట. అంత టెంపరేచర్ ఉండేది, కంట్రోల్ అయ్యేది కాదు. ఒకేసారి ఇంట్లో 5 డాక్టర్లు వచ్చి చూసిన సందర్భం కూడా జరిగింది. అప్పుడు మా అమ్మగారు అలా అంటిపెట్టుకుని నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని డాక్టర్లు అడిగితే, లేదు నేను కంటిన్యూస్ గా ఉండి నేనే చూసుకుంటాను నా బిడ్డని నేను చెప్పి ఆవిడ ఉండడం, ఆవిడ ఇంక్లూడింగ్ మలమూత్రాలు కూడా ఆవిడే స్వయంగా ఎత్తి క్లీన్ చేయడం కూడా నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఇది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్గొనే అదృష్టం స్వామివారి దయవల్ల కలుగుతున్నది. మన గిరిజన ప్రాంతం వెళ్ళాము పెనకోట మండలం అని చెప్పి, అక్కడ గిరిజన సోదరీమణులందరికీ శ్రీమంతం కార్యక్రమం దాదాపు 50 మందికి జరిగితే, వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా చేసినా ఇంత బాగా చేస్తుండేవారు కాదండి అని స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారా, ఆ ఆనందం అన్నది నేను ప్రేమ కింద నేను భావిస్తున్నాను.
2: చాలా బాగుందండి, మీరు చెప్తుంటే మాకే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకెప్పుడైనా మీ సర్కిల్ ఆఫ్ లైఫ్ నుండి కాకుండా, అంటే మీకు ఎవరు అసలు వాళ్ళు తెలీదు, మీరు మొదటిసారి కలుస్తున్నారు వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారా అండి?
1: ఉన్నారమ్మా, తప్పకుండా. అలాంటి వాళ్ళు నిత్యం నిత్య జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఆధ్యాత్మిక జీవితంలో గానీ చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను వెస్ట్ గోదావరి జిల్లా, వారి పేరు నాకు గుర్తులేదు, ఒకరి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇలా స్వామి కార్యక్రమంలోనే. వారు నాకు పరిచయం కూడా లేదు. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన భౌతికంగా మాట్లాడితే ఆయన చాలా అతిపెద్ద కోటీశ్వరుడు. ఆయన ఎంతో సేవ అంటే వారి దాదాపు 100-150 ఎకరాల పంటని స్వామి వారికి అలా ప్రసాదం కింద ఇచ్చేసి ఆయనకు ఒక గింజ, ఒక బియ్యపు గింజ కూడా ఇంట్లో ఉంచుకోకుండా అంతా పంపించేస్తే లారీలో స్వామివారు, బంగారు అంతా ఇక్కడికి పంపించేశావు మరి నీకెలాగా అంటే నాకు మీరున్నారు కదా స్వామి మీరు చూసుకుంటారని ఆయన చెప్పేవారు. అలాగే ఇంకొక సంఘటన నేను మర్చిపోలేనండి. ఒకసారి స్కూల్ పిల్లలతో, పెద్దసాయి స్కూల్ పిల్లలతో పుట్టపతి యాత్రకు వచ్చినప్పుడు మా అత్తగారు బెడ్ రిడెన్ గా ఉండేవారు. వారికి భోజనం పార్సిల్ తీసుకెళ్తూ వెళ్తుండగా ఆశ్రమంలో ఒక అందమైన తెల్లటి చాలా భారీ ఎత్తున ఉన్న ఒక మనిషి, ఒక పెద్ద ఆయన కన్స్ట్రక్షన్ అవుతోంది, ఒక కొత్త షెడ్ కన్స్ట్రక్షన్ అది అవుతుంటే అలా నించుని తెల్ల డ్రెస్ లో తెల్ల టోపీ హవాయి చెప్పులు వేసుకుని సూపర్వైజ్ చేస్తున్నారు. నేను ఆయన పక్క నుంచి వెళ్తూ వారి మొహంలోకి చూడడం జరిగింది. ఈయన ఎవరో చాలా సెలబ్రిటీ, రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు, ఎవరైనా అని చెప్పి ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి, అయ్యా సాయిరామ్ అండి, తమను ఎక్కడో చూసినట్లుంది అంటే ఆయన చాలా వినయంగా నా వైపు తిరిగి, రెండు జ్యోతులు జోడించి సాయిరాం అండి, నా పేరు రామకృష్ణ, నేను ఎల్ఎన్టీలో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారండి. నాకు అది పెద్ద షాక్ అనమాట, ఎందుకంటే ఆయన అప్పటికే ఎల్ఎన్టీలో నెంబర్ 2 అండి, డిప్యూటీ వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ డైరెక్టర్ అనమాట. అటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతో ప్రేమగా ఒక మామూలు ఒక డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అలా సైట్ లో నిలబడి సూపర్వైజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేను కూడా సివిల్ ఇంజనీర్నే, కానీ అంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా అంత ప్రేమగా, అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా సేవ ఒక ప్రేమ అనే భావంతో ఆయన ఆ రోజు నిలబడడం నాకు ఎంతగానో జీవితంలో చాలా ప్రేరణ కలిగింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సామాన్యంగా నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ ఐఎమ్ వైస్ చైర్మన్ అన్న పదం కూడా ఆయన వాడలేదు. ఇది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లే ఎక్కడైనా వారి దగ్గర వెళ్తే సాయిరాం నేను సేవాదాలని చెప్పడమే కానీ అఫీషియల్ డిజిగ్నేషన్ అవి చెప్పకూడదన్న విషయం ఆ రోజే నేను అనుకున్నాను.
2: చాలా సంతోషం అండి, మరి ఇవాళ మీరు మాతో మాట్లాడి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం.
1: చాలా ధన్యవాదాలమ్మా, మీరు మాకు మా ఆనందాన్ని మా మనోభావాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా రేడియో సాయివారికి భగవంతుడికి మా సాయిరామండి.
3: ఎంతో చక్కగా దారం స్వామి గారు మనతో ఏ విధంగా ఆయన ప్రేమను పొందారు, ఆ ప్రేమను అనుభవించారని తెలుసుకున్నారు. కానీ అయితే ఈ ప్రేమను మరి మనం ఏ విధంగా పాటించాలి, దీన్ని కూడా స్వామి చెప్పినటువంటి విషయం లేదు, స్వామి ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్ లేదు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఏం చెప్తారంటే, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. ఇప్పుడు ఈ స్టార్ట్ ద డే విత్ లవ్ అనేటువంటిది నా ఉద్దేశంలో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. పీక్ పర్ఫార్మెన్స్ అని ఆండ్రిస్ ఇట్స్ ఎ పాత్ బ్రేకింగ్ బుక్ ఇన్ పీక్ పర్ఫార్మెన్స్, హౌ టు అచీవ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ అని ఆయన దాదాపుగా 30 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఇట్ ఈస్ పాత్ బ్రేకింగ్ ఆఫ్ లేట్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ టు ఎవర్ కమ్ అవుట్ ఇన్ సక్సెస్ లిటరేచర్. ఆయన ఆ బుక్ లో 30-35 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఆయన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఆయన క్యాప్చర్ చేస్తారని ఆయన చెప్తారు. ఏంటంటే, మీ డేని మీరు ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ అందుకోవాలి అనుకుంటే, ఒక ఫీల్డ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ రోజు ప్రారంభించే ముందు ఆ మొదటి గంట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిగిలినటువంటి రోజు మొత్తం అదే విధంగా ఉంటుంది. ఆ మొదటి గంట, ఫస్ట్ 1 అవర్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. ఆ గంటలో గనక మనం చేయగలిగితే, ఆ గంటను సద్వినియోగం చేసుకోగలిగితే రోజు మొత్తం సద్వినియోగం అవుతుందని ఆయన రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ చేశారు. కొంత ఎంతో ఇంకొక ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ ఆయన ఆ బుక్ రాసినట్టుండి, ఇంకా చాలా బుక్స్ రాస్తారు ఆయన. దాంట్లో ఆయన రాస్తారు 5 AM క్లబ్ అని రాస్తారు. దాంట్లో ఈ కేవలం ఆ మొదటి గంటను ఉపయోగించుకున్న తమ జీవితాలని అసలు ఎందుకు పనికిరానటువంటి వారు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఎన్నో సంఘటనలను కోట్ చేస్తూ వస్తారు. ఎందుకంటే చెప్తారు, ఆ స్టార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే అని. అందుకని స్వామి చెప్తారు, అది ఆ డేని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. ప్రేమతో మనం స్టార్ చేస్తే దెన్ ఫిల్ అండ్ స్పెండ్ అండ్ ఎండ్ అవి ఆటోమేటిక్ గా సాగిపోతాయి.
4: ఇది చెప్తుంటే లైక్ రాజు అక్క, మనందరం స్వామి లైన్ లోకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది స్వామి మనందరికీ క్రియేట్ చేసి పెట్టారు. ఆ షెడ్యూల్లో మొట్టమొదట మనం పొద్దున లేవగానే ఓంకారం సుప్రభాతంతో మొదలు పెట్టమని స్వామి మనందరికీ ఆజ్ఞాపించారు. అసలు స్టార్ట్ స్వామి ఎప్పుడు ఒక కారణం లేకుండా ఏది ప్రారంభించారు, అత్యున్నతమైన రీజన్ ఉంటుంది దానికి. మరి నువ్వు చెప్పినట్టు ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అని చెప్పావు కదా, స్వామి దీనికి ఎలాగ మనల్ని ఇంప్లిమెంట్ చేసేలా చేస్తున్నారో, ఓంకారం సుప్రభాతం స్వామి చేయమని చెప్పారు. ఒకసారి విద్యార్థులకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక డౌట్ గా చేతులెత్తి స్వామిని అడిగారనమాట, స్వామి ఓ సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి అని. అంటే స్వామి చాలా మంచి, స్వామికి ఎప్పుడు క్వశ్చన్స్ అడిగితే చాలా ఇష్టము, మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు స్వామి ఆనందించి ఇదే అవకాశం చెప్పాలి అని చెప్పి స్వామి అన్నారు, ఏడా మీరు పొద్దున్న దీనికి వెళ్తారా, అని రెండు ఫీల్డ్ చూపించి మీరు మోషన్కి వెళ్తారా అని స్వామి అందరూ ఒకరినొకరు చూసుకుని ముసుముసి నవ్వు నవ్వుతున్నారనమాట. స్వామి మాత్రం చాలా సీరియస్ గా ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అంటే వెళ్తాం స్వామి, ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అవ్వకపోతే స్వామి కడుపంతా పాడవుతుంది స్వామి, మరి సుప్రభాతం కూడా అలాగే, మీరు సుప్రభాతం చేయకపోతే మీ మనసు కూడా అలా క్లాగ్ అయిపోయి దానికి అది మీకు ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ గా మానసికమైనటువంటి రుగ్మతలకి మానసికమైనటువంటి అలజడులకి మీరు లోన్ అవుతారు అని స్వామి చెప్పారనమాట. ఇందుగా స్వామి చెప్పింది అంటే దానికి ఒక ప్రీకర్సర్ ఉంది, 21 ఓంకారాలు చెప్పిన తర్వాత మనం సుప్రభాతం చెప్తాం. ఆ 21 ఓంకారాలకి అర్థం ఏంటో స్వామి ఏం చెప్పారంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని పంచభూతాలు మనసు చిత్తం ఇవన్నింటినీ మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఒక కప్పులో కాఫీ ఉంది, ఆ కప్పుని మనం అమృతంతో నింపాలి అంటే ఫస్ట్ ఆ కాఫీని తీసివేయాలి కదా. మరి ఆ తీసివేసే ప్రాసెస్సే మార్నింగ్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అంటే క్లెన్సింగ్. ఫస్ట్ క్లీన్ చేస్తావు, క్లీన్ చేయగానే నువ్వు చేసే పనేంటి, భగవద్భావం ఈశ్వరాంబ సుత శ్రీమన్ అని చెప్పి స్వామిని ఇన్వైట్ చేస్తున్నావు అనమాట నీలో నీకు. అంటే యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్, ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నావు నువ్వు.
3: చాలా బాగా,
4: అంటే ఇంత బ్యూటిఫుల్ ప్రాసెస్, యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అని, అండ్ దెన్ యు ఆర్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్.
5: అదే గణేష్ ఇది చెప్తుంటే మన హాస్టల్స్ లో కూడా స్వామి పెట్టినప్పుడు మీరు చెయ్యాలి అని రూల్ పెట్టలేట. బృందావన్ బాయ్స్ తో మనం చర్చించుకుని వాళ్ళ అనుభూతులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మొట్టమొదటి బ్యాచెస్ లోని అప్పుడు ఓంకార సుప్రభాతం హాస్టల్ చెప్పడం ఆనవాయితీ లేదు. ఒకసారి చాలా క్యాజువల్ గా స్వామి వచ్చేట, అవును మనం ఉదయం లేచి అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, అన్నింటికన్నా ముందు భగవంతుని తలుచుకుని మన రోజును మొదలు పెడితే బాగుంటుంది కదా అన్నట్ట విద్యార్థులతో స్వామి. చూడండి ఇది రూల్, మీరు ఇలా చెయ్యాలి అని స్వామి ఎప్పుడు ఏది విద్యార్థులకే కాదు భక్తులకే కాదు ఎప్పుడు అలా చెప్పలేదు. అన్ని పనులు చేస్తున్నాము, దానికన్నా ముందు మన పనులన్నీ మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదా అన్నట్టు. అవును స్వామి చాలా బాగుంటుంది. అయితే మనం ఏం చేద్దాము, ఇలా ఓంకారం చేసుకుని సుప్రభాతం చేసుకుందామా అని అడిగట. సరే స్వామి చేసుకుందాము. అలాగా స్వామి వాళ్ళలో నా ప్రేరణని ఆ సీడ్ని వేసి అలా ఓంకారాన్ని సుప్రభాతాన్ని మస్ట్ అండ్ గా మనం పాటించేటట్టు ఎంతో ప్రేమగా మనకి చేయించారు. మరి ఇప్పుడు చూసుకుంటే మన మైండ్ కప్స్ ని చక్కగా ఓంకార సుప్రభాతంతో క్లీన్ చేసుకుని రెడీగా ఉంచాం. తర్వాత స్వామి చెప్పింది ఏంటంటే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్. ముందు స్పెండ్ ద డే విత్ లవ్ చెప్పచ్చు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అని ఎందుకు చెప్పారు అంటే మనం డబ్బులుంటే మన దగ్గర స్పెండ్ డే మనం ఏదైనా కొనాలి, స్పెండ్ చేయాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదైనా కొనగలను, లేకపోతే ఎవరికైనా ఇవ్వగలను. డబ్బులు లేకపోతే నేనేమి ఇవ్వగలను. అలాగా ఆ లవ్ ని నేను అందరికి పంచాలి అంటే ముందు నేను పెంచుకోవాలి, నేను పెంచుకుంటేనే పంచగలను. అందుకు ముందు పెంచుకొని ఫిల్ చేసుకోమన్నారు స్వామి. సో ఫిల్ చేసుకుంటే అప్పుడు ఏంటవుతుంది, ఇది మనది ఒక కంటైనర్ అనుకోండి, ఆ కంటైనర్ నిండా ఉన్నది. అప్పుడు ట్యాప్స్, మన ట్యాప్స్ ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు. ఈ కళ్ళుతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చేతులతో చేసేది, ఎక్కడెక్కడ కాళ్లతో వెళ్లేది, అన్నింట్లోంచి ఏంటి వస్తుంది, అవి ఓపెన్ చేసినప్పుడు ఆ కంటైనర్లు ఏ ఉన్నాయో వస్తాయి. సో మనం ఈ ఫిల్ భగవత్ ప్రేమను నింపుకున్నాం కాబట్టి అవే మనం మాట్లాడితే ప్రేమ వాక్కులే వస్తాయి, మనం చేసే ప్రేమ పనులే అవుతాయి, మనం చేసే పనులన్నీ పక్క వాళ్ళకి ప్రేమని అందిస్తాయి. కాబట్టి ఫిల్ చేసుకుని ఆ తర్వాత స్పెండ్ చేయమన్నారు. మరి ఇప్పుడు మన ఖాళీ కప్పు ఉన్నది, ఫిల్ చేసుకోవాలి. మన కంటైనర్ ఎలా ఫిల్ చేసుకోవాలి, మళ్ళా దాని మళ్ళా వెనక్కి వస్తే స్వామే కదా, మనందరూ నింపేది భగవత్ ప్రేమని కూడా భగవంతుడే అందించాలి. ఇక్కడ ఇంకో చక్కటి ఉదాహరణ చెప్తున్నారు గణేష్ స్వామి. భగవంతుడు అన్నారు నేను ఒక పెద్ద లవ్ ట్యాంకర్ అనుకోండి, మీరందరూ ట్యాప్స్, మీ ద్వారానే నా ప్రేమని 10 మందికి అందించాలి. మరి రెండు ట్యాంక్ కి ట్యాప్ కి కనెక్షన్ కావాలి కదా, ఆ కనెక్టింగ్ పైప్ లేకపోతే ఆ ట్యాంక్ లో ఉన్న ట్యాప్ లోంచి రాదు. అప్పుడు స్వామి చెప్పారనమాట, ఈ భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపే పైప్, కనెక్టింగ్ పైప్ ఏంటి అంటే భక్తి. ఆ పైప్ మీరు వేసుకున్నప్పుడు, ఆ నిస్వార్థంగా భగవంతుడితో ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు భగవంతుడి ప్రేమ ఆ భక్తి ద్వారా భక్తుల్లోకి వచ్చి, మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ద్వారా చేసే ప్రతి పనిలోనూ కూడా అది అందరికి అందించబడుతుంది అని.
6: చాలా బాగుంది స్వప్న. మరి ఇప్పుడు మనం మన స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్. మన సాయి బ్రదర్స్ సిస్టర్స్, దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ల వైపు నుంచి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అది చేయడానికి అనేది ఒకళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం.
5: తప్పకుండా
6: గణేష్, మనము రఘురామ్ గారికి కాల్ చేస్తున్నాం ఇప్పుడు.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్, హూ ఇస్ దిస్?
1: సాయిరామ్, రఘురామ్ గారండి.
0: యా, రఘురామ్.
1: మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: సాయిరామ్ చెప్పండి.
1: సాయిరామ్, అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే.
0: థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ.
1: ఓకే, సో రఘురామ్ గారు, మేము ఇవాళ మా ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, స్పెండ్ ద డే అండ్ ఎండ్ ద డే విత్ లవ్.
0: సాయిరామ్, నేను ప్రిపేర్ చేయలేదు సాయిరామ్, టోటల్ గా సర్వీస్ లే ఉన్నాను.
1: పర్వాలేదు, మీరు మాతో ఒక 1-2 మినిట్స్ మీరు సర్వీస్ లో చేసేటప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తే చాలు.
0: ఇప్పుడా
1: స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే మీరు యునో అది ఫాలో అవుదాము అనుకుంటే జనరలీ మీరు రోజు చేయడానికైనా ప్రయత్నిస్తున్నారా, ఆన్ దోస్ లైన్స్ అనేది మాతో షేర్ చేసుకుంటారా?
0: ఇప్పుడా, ఇప్పుడేనా?
1: అవునండి, మీరు లైవ్ లో ఉన్నారు.
0: లైవ్ లో ఉన్నానా? ఓకే సరే,
1: చెప్పండి.
0: ఓకే, స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే నాకు ఫస్ట్ ఏం నా మనసులో వస్తుందంటే, పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు స్మైల్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ లవ్, యూ కెన్ లవ్ ఎవ్రీబడి. సో యూ హ్యావ్ టు స్మైల్ అట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ బ్లిస్ఫుల్ విత్ ఇన్ యూ. అదే స్టార్ట్ ద డే విత్ లవ్ అని నాకు నా మనసులో వస్తుంది. తర్వాత ఫిల్ ద డే విత్ లవ్ కదా, ఫిల్ ద డే విత్ లవ్ కు మనం వచ్చి మన ఎంతో పని చేస్తాము డేలో, బట్ కించిత్ అయినా మిగతా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం వచ్చే మరి ఎవరికైనా హెల్ప్ చేయాలా, వన్ మేబీ దట్ విల్ బి ద మినిమం. ఆ మరి హెల్ప్ చేస్తే వీ కెన్ ఫిల్ అవర్ సెల్ఫ్, ఫిల్ ద డే విత్ లవ్. అదే సేవ, స్వామి చెప్పేలాగా హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే. సో డూయింగ్ సేవ, అట్లీస్ట్ సెల్ఫ్ లెస్ సేవ, ఓన్లీ మేబీ వన్స్ మినిమమ్ ఇన్ ద డే విల్ బీ మై కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్. అఫ్ కోర్స్ ఎండ్ ద డే విత్ లవ్, సే థ్యాంక్ యూ టు స్వామి అండ్ సే స్వామి ఐ ట్రై టు బీ యువర్ బాయ్, ఐ ట్రై టు ఫాలో something today, thank you for this day and give me an opportunity tomorrow. అదే నాకు తెలిసిన వరకు స్టార్ట్, ఫిల్ అండ్ ఎండ్.
1: చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ మీకు.
0: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సాయిరామ్,
0: హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.
1: సేమ్ టు యూ
0: సాయిరామ్.
1: సాయిరామ్. సో ఇప్పుడు మనం రఘురామ్ గారితో మాట్లాడాం స్వప్న. నేను లలితకి కాల్ చేస్తాను. తన డెఫినేషన్ ఆఫ్ యునో స్టార్టింగ్, ఫిల్లింగ్, స్పెండింగ్ అండ్ ఎండింగ్ కనుక్కుందాము.
2: తప్పకుండా.

0: Sairam?
1: Sairam.
0: Lalita Sirisha.
1: Yes, Lalita Sirisha.
0: Sairam, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
1: సాయిరామ్ అండి.
0: సాయిరామ్, మొదటగా విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే లలిత.
1: థ్యాంక్ యూ.
0: మరి లలిత, ఇవాల్టి మన కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసే ముందర మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్తారా?
1: అందరికి సాయిరామ్, నా పేరు లలిత. నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇవాళ మాకు మన ఇవాల్టి కార్యక్రమానికి స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే విత్ లవ్, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు బాగా నచ్చింది, మీరు తప్పకుండా ఫాలో అవుదాము, ఏదైనా ట్రై చేద్దాము, డెఫినెట్ గా నేను ఎవ్రీ డే చేస్తాను ఈ నాలుగిట్లో అనుకునేది ఏదైనా ఉందా?
1: ఉంది. రోజు పొద్దున్నే ప్రేమతో రోజంతా గడపడం.
0: ఓకే,
1: మనకి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి అని. ఇంకా మనం ఎప్పుడు చదువుతున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇవాళ మాకు మన ఇవాల్టి కార్యక్రమానికి స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే.

0: ఎప్పుడు అందరినీ ప్రేమించాలి అంటే మనం ఎంతో శాంతంగా పాజిటివ్ గా ఉండాలి. బేసిక్ గా ప్రేమ అనేది ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఇచ్చేది. రోజు మొత్తం ప్రేమతో గడపాలి అంటే అందులో 60% ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో రోజు మనం ఏమనుకుంటున్నాం ఒకరు ఒకరు ఒకరు మాట్లాడుకుని షేర్ చేసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. వేరే 40% ఏదైతే ఉందో చాలా మంది రోజు కలుస్తూ ఉంటాం. ఇలా కలిసిన వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వాళ్ళని ఏమాత్రం జడ్జ్ చేయకుండా మనం ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడగలిగితే చాలు. నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలా అందరితో ప్రేమగా ఎలా ఉండగలము అని, బట్ వెరీ సింపుల్. అందరికీ వేరువేరు ఇష్టాలు ఉంటాయి, అందరికీ వేరువేరు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమించగలుగుతాం. వాళ్ళని పాజిటివ్స్ ని తీసుకుని వాటిని మనం ప్రేమించగలిగితే చాలు. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి సేవ కూడా అంతే చేస్తాం. ప్రేమించిన వాళ్ళకే కదా ఏ సాయం వస్తే ఏ సాయం కావాలని చేస్తాం మనం. ఎప్పుడైతే నార్మల్లీ ఎప్పుడైనా సరే మనిషి తప్పు చేస్తారు, బట్ మనం ఆ తప్పుని ద్వేషించాలి, కానీ తప్పు చేసిన మనిషిని ద్వేషించకూడదు.
1: చాలా బాగా చెప్పావు.
0: ఎప్పుడైతే మనిషిని ద్వేషించకుండా తప్పును ద్వేషిస్తాం మనం ఆ తప్పును చేయం, ప్లస్ ఆ మనిషిని కూడా ప్రేమిస్తాం మనం. ఈ రకంగా మనం అందరినీ ప్రేమించగలం, నేను అందరికీ సేవ కూడా చేయగలుగుతాం.
1: చాలా బాగుంది. మరి నువ్వు కాలేజ్ కెళ్ళినప్పుడు చాలా మంది నువ్వు అన్నట్టు మనం ఎట్లా ఉన్నా కూడా అవతల వాళ్ళు నెసెసరీలీ అలాగే మనతో ఉండాలని ఉండదు. మరి కాలేజ్ లో అంటే మేమందరం కాలేజ్ నుంచి వచ్చాం కదా, చాలా కాంపిటీషన్, చాలా మందికి నీలో చాలా విషయాలు నచ్చకపోవడం ఇవన్నీ ఉంటుంది. మరి అలాంటి వాళ్లతో నువ్వు ఎట్లా డీల్ చేస్తావు?
0: నేను నచ్చిన వాళ్ళు చాలా మంది, నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే అది చెయ్యొచ్చు మనం. అలా అందరినీ 101% మనం వాళ్ళని ప్రేమించాలి అని ద్వేషించకుండా ఉంటే చాలు. మనం వాళ్ళకి నచ్చకపోయినా మనకు వాళ్ళు నచ్చితే చాలు. వాళ్ళ నుంచి మనం ఏది ఆశించట్లేదు కదా.
1: చాలా బాగా చెప్పావు లలిత. యాక్చువల్లీ నీతో మాట్లాడి చాలా బాగుంది మా నలుగురికి వింటుంటే. మీ జనరేషన్ వాళ్ళందరూ ఇట్లా ఉంటే చాలు, స్వామి చెప్పిన మెసేజ్ దానంతా అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది అన్ని చోట్ల. సో ఇవాళ నా మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
0: నేను స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను.
1: చెప్పండి.
0: స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: ఓకే, అండ్ నా పర్సనలైజ్ మెసేజ్ పెడతారా ఆయనకి?
0: నాకు ఉన్న దాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను.
1: వెరీ గుడ్. ఓకే, చాలా థ్యాంక్స్ లలిత. సాయిరామ్.
0: సాయిరామ్.
2: అరుణక్క, ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు యూత్ లో ఉన్న లలిత మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనం ఎంతో కష్టం అనుకుంటున్న ప్రతిదీ కూడా ఇంత చిన్న వయసులో స్వామి ఆ అమ్మాయికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఆచరించేటట్టు చేస్తున్నారు. స్వామి అదే చెప్తారు, ఇప్పుడు రోజంతా మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ప్రతి క్షణం అంటే మన డ్యూటీస్ ని ఎలా నిర్వర్తిస్తున్నాము. డ్యూటీ అంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళదే కాదు డ్యూటీ, ఇంట్లోని గృహిణులు, తల్లి, పిల్లలకి డ్యూటీ ఏంటి, స్కూల్కి వెళ్లి వాళ్ళు చదువుకోవడం వాళ్ళ డ్యూటీ. అలా ఉదయం లేచిన నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఈ ప్రేమని ఎలాగ పెంచుకోవాలని స్వామి చక్కగా ఒక 3 సెంటెన్స్లో చెప్పారు. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. అసలు ఇంత చక్కగా చెప్పి మనం చేసే ప్రతి పని దాంట్లో ప్రేమను ఎలా పెంచుకోవాలి అని ఎంతో స్వామి చక్కగా చెప్పారు. ఇంకోటి తను చెప్పినట్టు ఆ ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్ అని స్వామి చెప్పారు. నో రీజన్ నో సీజన్ ఫర్ లవ్ అని స్వామి ఎంతో చక్కగా పాడతారు కూడాను. తను చెప్పింది ఎవరో తెలియని వాళ్ళ పట్ల కూడా నేను వాళ్ళని ప్రేమిస్తే చాలు, వాళ్ళకి నా పట్ల మంచి భావం లేకపోయినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తాను. అక్కడ రీజన్ లేదు, నేను ప్రేమ చూపించడానికి వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అది ఏమీ లేదు. అంటే స్వామి చెప్పింది అంత చక్కగా లలిత తన జీవితంలోని ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాబట్టి స్వామి చెప్పినట్టు ఆర్టిఫిషియల్ గా ఏదైనా జాబ్ వెళ్ళగానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, మనం మందిరంలోకి వెళ్ళినా సాయిరామండి, ఏదో ఆర్టిఫిషియల్ గా చేతులు జోడించకుండా హృదయపూర్వకంగా మనం ఆ ప్రేమని గాని ప్రేమతో పలకరించగలిగితే

0: మన డే అంతా కూడా ప్రేమతో స్పెండ్ చేసినట్టే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో మన అనంతపూర్ క్యాంపస్ టీచర్స్ కి స్వామి ఒక సందర్భంలో చెప్పారు, అందరం మనుషులమే కదండి, విధి నిర్వహణలో మనం అనుకున్నది వేరే వాళ్ళు అనుకోకపోవచ్చు, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక సందర్భంలోని ఇంకో టీచర్ తోటి విభేదం వచ్చి భావాల్లోని వాళ్ళతో డీల్ చేయడం కష్టంగా ఉంటుంది మనకి. వాళ్ళని చూస్తే వాళ్ళు చేసిన తప్పు గుర్తొస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎలాగ దీన్ని ఆ కోల్డ్ వార్ అంటే తెలియని ఒక ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిలోంచి బయటకు వచ్చి మనం ఎలా వాళ్ళని పలకరించాలి, మళ్ళా ఎలా నార్మల్ అవ్వాలి అన్నది మన అందరికి ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆవిడ ఇంకొకళ్ళు ఎదురు ఎవరితో పగటం లేదు వాళ్ళు ఎదురొస్తే తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకులే, చూస్తే వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకోవడం, దాని బదులు వాళ్ళు ఎదురు పడకుండా ఉంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనుకోని. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారనమాట. స్వామి పిలిచి ఈవిడ ఏం చెప్పలేదు, అప్పుడు స్వామి చెప్పారు, నాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నది, ఏమి వాళ్ళకి ఎదురు వెళ్లి వాళ్ళల్లో ఉన్న నాకు నువ్వు సాయిరాం చెప్పలేవా, నీ ఈగో అడ్డొస్తున్నాదా అని అడిగారు స్వామి. ఎంత చక్కగా చెప్పారు, మనం ఆ ఫిజికల్ ఫ్రేమ్ ని చూసుకుంటున్నాము, వాళ్ళు చేసిన పనులే మనకు కనిపిస్తున్నాయి. స్వామి ఏం చెప్పారు, వాళ్ళల్లో నేనున్నాను, ఏ నాకు నాకు ప్రేమగా నువ్వు సాయిరాం చెప్పలేవా అని అడిగట. ఈ ఇది ఒక్కటి మనం రోజంతా క్యారీ చేస్తే ఎవరిని కలుస్తున్నా అందరిలోని ఎస్ నేను ప్రేమగా స్వామితో డీల్ చేస్తున్నాను, నాట్ డీలింగ్ విత్ దిస్ ఫిజికల్ పర్సన్, లేకపోతే సిచ్యువేషన్ నేను ఫిజికల్ సిచ్యువేషన్ నేను డీల్ చేయట్లేదు, స్వామితో ఉన్నట్టు అనుకుంటున్నానంటే ఆ స్పెండింగ్ ద డే ఎంత ఈజీగా అయిపోతుంది.
1: అందుకన్నా ఎక్కువగా స్వప్న మనం అలా ఉన్నప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీస్ లో అప్పుడప్పుడు బాగా విచిత్రమైన మీటింగ్స్ జరుగుతాయి, లిటరలీ ఒక్కొక్కసారి వీళ్ళని నిల్చి చంపేద్దాం ఈ కాల్ అయిపోయిందనే అనిపిస్తుంది మనసులో, వీళ్ళు ఇప్పించుకోరు ఆ ఇంద్రేశ్వర్ లాగా ఏ రకంగా చెప్తే జనాలకు అర్థమవుతుంది. తర్వాత ఆ స్విచ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కనబడంగానే బోల్డెన్ సార్లు అవుతుంటుంది నాతో, వాళ్ళు కూడా ఏదో తలనొప్పిలో ఉంటారు, ఎవరు వాళ్ళ పర్సనల్ వీటిల్లో కూడా ఉంటారు. సో నా విచిత్రంగా నాకు ఒక 2 డేస్ బ్యాక్ నా కలీగ్ అడిగాడు, స్విచ్ ఎట్లా చేస్తావు కాల్లో అరిచేసి, యూనో పని కరెక్ట్ గా అవ్వాలి అనే దీంతో మీరందరు ఇలా చేయాలి అలాగే చేయాలి అని ఒక చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటావు, ఆ రూమ్ నుంచి బయటికి వచ్చే 5 మినిట్స్ తర్వాత మదర్ ఇండియా లాగా అయిపోతావు, ఆ స్విచ్ ఎట్లా అవుతుంది నీకు, అది పాసిబుల్ కూడా కాదు మా అందరికి ట్రై చేసినా, చిరాగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తే. తర్వాత నేను అది కాల్ అయిపోగానే స్వామి అయిపోయింది కాల్, ఇప్పుడు మనం నార్మల్ గా ఉందాము, ఓకే ఎవరి మీద నాకేమీ లేదు, నాకేమీ లేదు, వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వచ్చారు నేను పని చేయడానికి వచ్చాను, సో అయిపోయింది పని అయిపోయింది, ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఉండాలి,
0: లేకపోతే ఏంటంటే ఆ బరువును మనం కంటిన్యూస్ గా బొరుమిపెట్టుకుంటున్నట్టు
1: మనకే అది బాగా అదే ఒక మైగ్రేన్ కింద అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ ద డే మైగ్రేన్ తో చేస్తాం,
0: అంటే మనం వాళ్ళకేదో ఉపకారం చేస్తాం అనుకుంటున్నాం కానీ మనకు మనం ఉపకారం చేసుకుంటాం, మనం హ్యాపీగా ఉండాలి అని.
1: అది
0: చాలా బాగుంది.
2: మీరు ఇంతమంది చెప్తుంటే అక్క మీరు చెప్పారు ఎంత ఉంది, డ్యూటీ వితౌట్ లవ్ ఇస్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఇస్ డిజైరబుల్, అండ్
3: లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్
2: డివైన్. ఇది మీరు ఇంత మీ ఆఫీస్ పని కూడా చెప్పారు. అయితే ఒకసారి మా 12th క్లాస్ లో, నేను 12th లో, స్వామి నాకు నా ముందు కిషోర్ సార్ కూర్చున్నారు, ప్రొఫెసర్ కిషోర్. స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు, కిషోర్ సార్ వెనక నేను కూర్చున్నాను, స్టెప్స్ మీద కూర్చున్నాం, స్వామి మాట్లాడుతున్నాను. స్వామి సాధారణంగా స్వామి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరు రారు, సో ఆ గౌరవంగా ఎక్కడ అక్కడ ప్లేస్ లేకుండా దూరం ఎక్కడో
3: కూర్చుంటారు,
2: అక్కడే కూర్చుంటారు. అయితే ఆ రోజు స్వామి ప్రొఫెసర్ కిషోర్తో మాట్లాడుతున్నారు, ఆయన వెనుకనే ఉన్నాను, కానీ నా వెనక ఒక వ్యక్తి ఇట్లా వంగి వచ్చి కూర్చున్నట్టు, చాలా వంగి వంగి వచ్చి నాకు నా వెనుక కూర్చున్నట్టు అనిపించింది నాకు. ఆయన మోకాలు తగిలింది, అరే స్వామి ఉన్నప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా వంగి ఎందుకు వచ్చారు అబ్బా అని అనుకుంటున్నాను. స్వామి అట్లా మాట్లాడుతున్న స్వామి ఒక్కసారి నన్ను దాటి నా వెనుకున్న వ్యక్తిని హే అని అన్నారు. నేను అనుకున్నాను అరే స్వామి కోపం వచ్చిందేమో అనుకున్నాను, ఇట్లా అని అన్నారు. నేను అనుకున్నా ఇంకా స్వామి తిడతారు అనుకుంటే అందరం కూడా అట్నే చూస్తున్నాం, స్వామి చాలా సీరియస్ గా చూస్తున్నారు. వచ్చిన తర్వాత స్వామి ఆయన దగ్గరకు రాగారు, అప్పుడు నాకు కనబడ్డారు బ్రదర్, చాలా సీనియర్ హాస్పిటల్ బాగా స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ బ్రదర్. అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది ఆ స్లీవ్స్, అప్పుడు ఆ జాబ్ నుంచి వచ్చినట్టు చాలా క్లియర్ గా ఏర్పడుతుంది. స్వామి ఆయన ఒక ఇట్లా కనుబొమ్మలు ఎగిరేసి చేయి తిప్పి విభూ సృష్టించి వేస్తున్నారు, చేతి వేశారు అన్నట్టు. అట్నే చూస్తున్నాడు స్వామి. ఆయనతో స్వామి చెప్పు వీళ్ళందరికీ ఏమైంది ఈ రోజు అని అంటే అప్పుడు ఆయన మా అందరితో చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పలేకపోతున్నా స్వామి మధ్య మధ్యలో అందించుకొని స్వామి చెప్తున్నారు. ఆ రోజు ఏమైంది, ఈ బ్రదర్ ఈయన హార్ట్ లంగ్ మెషిన్ ఆపరేట్ చేసేవారు హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ లో. ఈయన సాధారణంగా ఆయన దగ్గర డ్యూటీ, ఆయన మెషిన్ ఆపరేట్ చేయాలి, పేషెంట్స్ వస్తుంటారు, ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒకసారి ఒక పేషెంట్ ని తీసుకొచ్చారు, ఆపరేషన్ జరుగుతుంది, మధ్యలో హార్ట్ లంగ్ మెషిన్ అది. ఆ తర్వాత ఆపరేషన్ అంటే హార్ట్ ని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్విచ్ బ్యాక్ టు ద, మీరు స్విచ్ బ్యాక్ అంటే అట్లా స్విచ్ బ్యాక్ టు ద నార్మల్ హార్ట్. హార్ట్ లంగ్ మెషిన్ మీద ఇట్స్ ఎ టెంపరీ అరేంజ్మెంట్, ఈ టెంపరీ టు పర్మనెంట్ స్విచ్ బ్యాక్ కావాలి, సాధారణంగా అయిపోతుంటది చాలా ఈజీగా. కానీ ఆ రోజు మాత్రం ఎంత ప్రయత్నించినా కావడం లేదు. ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ అదర్ ఆప్షన్ అవైలబుల్ ఆప్షన్ ఇస్ డెత్, ఇంకా చనిపోతారు అంతే. ఆ హార్ట్ బీట్ ఆగక ముందే వెంటనే దాన్ని స్విచ్ బ్యాక్ చేయడం ఎంత ప్రయత్నించినా కావట్లేదు. ఈయన వల్ల ఎంత ప్రయత్నించాడు, డాక్టర్ ప్రయత్నిస్తున్నారు, అసలు కావట్లేదు. అప్పుడు ఆ బ్రదర్ కి ఆయన ఫ్యామిలీ, ఆ పేషెంట్ ఆ బెడ్ మీద పడుకున్నారు పేషెంట్, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఆయన ముఖము ఆయన లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేయి ఇవ్వడము అవన్నీ గుర్తుకొచ్చాయి. వచ్చి అదే ఆ మిషన్ అక్కడ వదిలేసి బయటకు వచ్చి ప్రార్థించారు, స్వామి ఇది నా డ్యూటీ కావచ్చు స్వామి, కానీ నా ద్వారా మీరే చేయాలి తండ్రి ప్లీజ్, నా కోసం కాదు ఆయన కోసం తండ్రి ప్లీజ్ అని చెప్పి ప్రార్థించి మళ్ళీ లోపలికి వెళ్లారు. వెళ్లి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేశారు, ఇట్ వర్క్ మిరాక్యులస్లీ. అప్పుడు అది స్వామి గుర్తు చేస్తూ స్వామి అప్పుడు ఇంత చెప్తున్నారు, అది ఆ సెల్ఫ్లెస్నెస్ కోసం, ఆ నిస్వార్థ కోసం నీకు గిఫ్ట్ ఇది ఈ విభూతి అని. ఈ ముందున్న ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ వెరీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, ఆయన స్వామి మీరు ఏం అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది అడుగురు అన్నారు. ఆయన అన్నారు, స్వామి ఆయన నిస్వార్థంగా ప్రే చేశాడు గ్రేట్, కానీ స్వామి నాది ఒక్క ప్రార్థన ఏంటంటే ఆయన నిస్వార్థంగా ప్రే చేసేంత వరకు మీరు ఆయన్ని కాపాడడానికి ఎందుకు వెయిట్ చేశారు స్వామి అని అడిగారు. అడిగితే అప్పుడు వెంటనే నవ్వి, అది ఈ పిల్లవానికి ఆపర్చునిటీ, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా, యూటిలైజ్ చేసుకున్నందుకు దగ్గరికి పిలిపించి ఈ విధంగా స్వామి ప్రసాదం ఇచ్చారని చెప్తారు. అంటే ప్రతి సన్నివేశం ఒక ఆపర్చునిటీ, దాన్ని మనము సెల్ఫిష్నెస్ తో నింపుతామా సెల్ఫ్లెస్ తో నింపుతామా, దాన్ని మనం కోపంతో నింపుతామా ప్రేమతో నింపుతామా. స్వామి ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రేమతో నింపారు, మనము కోపము అసూయ ద్వేషం వాటితో నింపుతున్నాం. అందుకని మనం కొన్నాం స్వామి.
1: ఐ మీన్ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మనం దేంతో నింపినా ఆయన ప్రేమతోనే నింపుతారు.
0: అంతేకాకుండా ఒక్క ఆపర్చునిటీలో ఇద్దరికి కూడా ఆ అవకాశం, ఆయనకి ప్రాణాన్ని ఇచ్చారు, ఈయనకి ఆ పుణ్యాన్ని ఇచ్చారు.
2: అయితే ఇప్పుడు దీంతో పాటు మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అండ్ స్పెండ్ ద డే విత్ లవ్. దాంట్లో ఇంకొకసారి మా సీనియర్ బ్రదర్ ఒకసారి మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే స్వామి త్రైబృందం మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా అనర్గంగా మాట్లాడతాడు బ్రదర్. స్వామి సాధారణంగా పిల్లలు మాట్లాడినప్పుడు స్వామి మధ్యలో మొత్తం స్పీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఈ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు స్వామి మధ్యలో కల్పించుకున్నారు, సాధారణంగా చేయరు స్వామి. ఆ బ్రదర్ డెడ్ సీ గురించి చెప్పినప్పుడు, బైబిల్లో రిఫర్ చేసిన డెడ్ సీ గురించి చెప్పినప్పుడు స్వామి ఆపి, స్వామి అన్నారు డెడ్ సీకి దగ్గర ఉన్న రెడ్ సీకి డిఫరెన్స్ ఏంటి అని అన్నారు. అంటే చూసి స్వామి అందరూ ఏం తెలియదు ఏం డెడ్ సీ, దాని డెడ్ సీని ఎందుకు పిలుస్తారు అంటే స్వామి సెలినిటీ ఎక్కువ ఉంటుంది అని పిలుస్తారు అని చెప్పారు. నేను స్వామి దానికన్నా డెడ్ సీ ఎందుకు అయింది, అందరూ అట్నే చూస్తున్నా ఎందుకు తెలియదు. ఎందుకు అంటే డెడ్ సీకున్న ఒక లక్షణం ఏంటి అంటే అది నీళ్లను నదిలోంచి నీళ్లను తీసుకుంటూనే ఉంటది. దెర్ ఈస్ నో స్పెండింగ్, అది బయటకు
1: పంపించదు,
2: ఫ్లో అవ్వదు. దాని వల్ల ఆ ఎవాపరేషన్ అయిపోయి అది ఆ సెలినిటీ పెరిగి ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్, దాంట్లో జీవం లేదు, అందుకని డెడ్ సీగా ఉంది. పక్కనే ఉన్న రెడ్ సీ అట్నుంచి నదిలోంచి నీళ్ళు వస్తే ఇటువైపు మెడిటరేనియన్ సీన్ లోకి తన నీళ్ళను వదులుతూ ఉంటది, అందుకని అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఆ ఫిల్లింగ్ అండ్ స్పెండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే
3: అక్యుములేట్ అయిపోతే అది కుళ్ళిపోతుంది. రాజు, మనం ఈ ప్రేమ గురించి, ఈ ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్, ఇది మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మనం డేని ఫిల్ చేసుకోవచ్చు, స్పెండ్ చేసుకోవచ్చు అంటే స్వామి చిన్న చిన్న చిట్కాలు ఇస్తారు, అవి దే వర్క్ వండర్స్. నా ఉద్దేశంలో మనం సి డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటి, లవ్ ఇస్ గాడ్ అంటారు స్వామి, లివ్ ఇన్ లవ్ అంటారు. అంటే మనం నిరంతరం భగవంతుడి గురించి తలుచుకుంటూ ఉంటే, నిరంతరం ఆ భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా గాడ్ కి ఇంకొక నేమ్ లవ్, సో మనం ఆ ప్రేమనే తలుచుకుంటూ ఉంటాం. సో వీఆర్ ఆటోమేటికల్లీ ఫిల్లింగ్ విత్ లవ్. సో మనం భగవంతుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే యు ఆర్ ఆటోమేటికల్లీ స్పెండింగ్ ద లవ్. సో ఆ విధంగా మనకి ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్ అంటుంది. ఇక్కడ ఒక చిన్న స్వామి ఇచ్చినటువంటి చిట్కా, పూర్ణశ్రీదేవి మేడం అని అనంతపూర్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించారనమాట. ఆమెకి స్వామి ఇచ్చినటువంటి ఒక చిట్కా ఇది. ఆమె ఒకసారి స్వామిని అడిగారు, స్వామి వివిధ సందర్భాల్లో మేము నామస్మరణ ఎలా చేయాలి, అది కూడా నిరంతరం ఎలా చేయాలని అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఎలా చేయాలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడికి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉంటే నీకు ఆ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ప్రాసెస్ చెప్తున్నారు. సడన్ గా మేడం ఒక క్వశ్చన్ అడిగారు, స్వామి అయితే మరి నేను క్లాస్ చెప్తున్నప్పుడు, నేను ఒక టీచర్ని ఉపాధ్యాయులని, నేను క్లాస్ లో నేర్పిస్తున్నప్పుడు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నామం మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని ఒక మంచి డౌట్ అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. అంటే రెండు సైమల్టేనియస్ గా మల్టీప్లెక్సింగ్ ఎలా చేస్తుంది బ్రెయిన్? సో దానికి స్వామి ఏం చెప్పారంటే, నువ్వు క్లాస్ లోకి రాగానే క్లాస్ నేను భగవంతుడికి చెప్తున్నాను, నీ ముందు ఉన్నది ఆ భగవంతుడి స్వరూపాలు అని చెప్తూ నువ్వు వెనకాతల ఆ నామాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది భగవంతుడి సేవ అయిపోతుంది, నువ్వు ఆ నామాన్ని ఆటోమేటిక్ గా జాయిన్ చేస్తూ ఉంటావు అని స్వామి చెప్పారు. అంటే ఇంతకన్నా మరి సింపుల్ గా స్వామి మనకి ఇంతకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకి ఇంకెవరు?
0: మనమే రామ్ ఆత్మే కామని పనిచేస్తూ పో లోపల నన్ను పెట్టుకొని.
1: గణేష్, మరి ఇప్పుడు మనము క్రాంతి గారికి కాల్ చేద్దాము.
3: తప్పకుండా.
1: మన ఈ సెక్షన్ ఆఫ్ స్టార్ట్ ద డే ఫిల్ ద డే లో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన దినచర్యలు అని?
2: తప్పకుండా కృష్ణ.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: సాయిరామ్ క్రాంతి గారు అండి.
1: అవునండి, సాయిరామ్ అండి.
0: మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్ అండి, అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, రేడియో సాయికి, స్వామికి.
0: మీకు కూడా అండి. మరి క్రాంతి గారు, ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే అండ్ స్పెండ్ ద డే విత్ లవ్. మీరు ఈ నాలుగు స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీరు మీ డైలీ లైఫ్ లో, మీ ఫ్యామిలీలో గానీ, మీ జనరలీ మీరు ర్యాండమ్ గా ఎవరినైనా కలిసినప్పుడు కానీ బయట, ఇది ఫాలో అవడానికి ట్రై చేస్తారా? మీరు ఏం చేస్తారు ఇది ఫాలో అవడానికి అని మాతో షేర్ చేసుకుంటారా?
1: మాక్సిమం అంటే 100% ఫాలో అవడానికే ట్రై చేస్తానండి నేను. చెప్పాలి అంటే బట్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫాలో అవుతూ ఉంటాను. ఇది అంటే కొన్నిసార్లు నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని మందిని చూసి నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక ఎగ్జాంపుల్ గా 2010 లో మా చెల్లి మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో ఒక డాగ్ ఉందండి, కుక్క. వాడికి 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్ అయినప్పుడు మరి పెళ్ళంటే హడావిడిగా ఉంటుంది, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. సో వాడిని తీసుకువెళ్ళాం అక్కడికి. తీసుకువెళ్ళకపోతే ఎలాగా మరి అని చెప్పి, వాడికి ఏంటంటే మనుషులు లేకపోతే వాడు ఉండలేడు అనమాట. సో కింద టెనెంట్స్ ఇద్దరు ఉంటారు, అందులో ఒక టెనెంట్ ఆవిడ చాలా రిజర్వ్డ్ అనమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, బట్ షీఈస్ గుడ్ బట్. సో ఆవిడ ఏంటంటే మేము డిస్కస్ చేసుకుంటే ఆవిడ వచ్చారు పైకి. వస్తే ఆవిడే అడిగారనమాట, ఏంటండి ఏంటి ఇబ్బంది ఏమైనా అని అడిగితే మేము ఇలా చెప్తాం, వాడిని తీసుకెళ్ళాం కదా ఎలాగైనా ఆలోచిస్తున్నాం అంటే అంటే ఆవిడ సింపుల్ గా ఏముందండి నా దగ్గర వదిలేయండి నేను చూసుకుంటాను అన్నారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా అయితే మనం ఇవ్వచ్చు, సరదాగా ఆడుకుంటారు, అది ఒక జంతువు కుక్క కదా, చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో ఆవిడ తీసుకున్న తర్వాత మేము చక్కగా చెల్లి పెళ్లి జరిగింది. చెల్లి పెళ్లికి ఆవిడ జస్ట్ అరగంటే వచ్చి వెళ్ళిపోయారు, ఇంకొక కొంతసేపు ఉండండి ఆంటీ అంటే ఆవిడ అన్నారు లేదు వాడు దండ పెట్టుకుంటాడు మళ్ళీ అని వెంటనే వెళ్ళిపోయారు ఆవిడ. వాడితో ఇబ్బంది ఇంకోటి ఏంటి అంటే వాడి కాళ్ళలో పడుకోబెట్టుకుని ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఆవిడ అది కూడా చేశారు. సో ఆవిడ ఏంటి అంటే మేము ఆవిడ రిజర్వ్ గా ఉంటుందనే అనుకునేవాళ్ళం మేము, బట్ జంతువుని కూడా ఆవిడ ఇంతలాగా ప్రేమిస్తారు అని నాకు అప్పుడు తెలిసింది. ఆవిడ ఆమె చూసి నేర్చుకున్నాను నేను. సో ఆవిడ తలకి సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ ప్రేమకి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే
0: మీరు ఏమాత్రం ఊహించని సోర్స్?
1: ఊహించని సోర్స్ అండి. ఎవరు యాక్సెప్ట్ చేయరు జంతువుల్ని జనరల్ గా. కెనైన్ సెంటర్స్ అవి విశాఖపట్నంలో లేదు. సో నేను విశాఖపట్నం నుంచి ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను.
0: ఓకే.
1: సో అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆవిడకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, మరి ఇప్పటికీ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తారని నాకు అప్పుడు తెలిసింది.
0: మరి క్రాంతి గారు, మీరు హైదరాబాద్ లో వర్కింగ్ అన్నారు కదా, మీ వర్క్ స్పేస్ లో, ఆఫీస్ లో కానీ అందరూ మనలాగానే ఆబ్వియస్లీ ఎవరు ఒక ఇంకోళ్ళలాగా ఆలోచించరు, వేళ్లు ఎట్లా వేరుగా ఉంటాయో 5 వేళ్లు, అందరూ మనుషులు వేరేగానే ఉంటారు. సో మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అంటే కుడ్ యు యాక్చువల్లీ స్టిక్ టు దీస్ ప్రిన్సిపల్స్, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆఫీస్ లో ఎట్లా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు?
1: ఆఫీస్ లోనే ఆబ్వియస్ గా అది కరెక్టే మీరు చెప్పింది, చాలా వస్తాయండి ఇలాంటికి ఇంతకన్నా. బట్ ఆఫీస్ కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే ప్రీవియస్ రోజు ఏం జరిగినా అదంతా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని ఒక స్మైల్ తోని వాళ్ళని పలకరించడం జరుగుతుంది అనమాట. ఇన్ కేసు వాడు ఆపోజిట్ వాడు నాకు నచ్చకపోయినా సరే, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్, అది కాదు, వాడిని ప్రేమతో పలకరించాలనేది నా ఫస్ట్ ఇంటెన్షన్ అనమాట. ఒక సగం ఫీలింగ్ వాడికి ఏంటంటే నిన్న మనం ఏదైనా అనుకున్నా సరే వీడు ఇంకా మాట్లాడాడు నాతోనే అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దట్ ద డే ఆ రోజు ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందని నా ఉద్దేశం.
0: అంటే ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే.
1: ఎవ్రీ డేస్ ఇన్ న్యూ డేస్. అదే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే వాడు అదే పెట్టుకుంటాడు మనకే అదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్, అంటే ఓపెన్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఒక హ్యాపీగా ఒక పలకరిస్తే సగం థింగ్స్ ఫీలింగ్స్ పోతాయని, కోపాలు కానీ ఏదైనా. సో విష్ చేస్తాను వాడి కొలీగ్స్ కానీ ఎవరితోనైనా కానీ ప్రతి ఒక్క పర్సన్ ని ఒక మన వాళ్ళు అని చెప్పి తీసుకుని, వాళ్ళు ఉండేది కూడా స్వామే, మనలో ఉండేది కూడా స్వామే. సో వాళ్ళని ఇలా హ్యాపీగా విష్ చేయడం జరుగుతుంది అన్నమాట. చాలా యాంగ్రీనెస్ ఏమి అప్పటికి ఆ రోజు వాడు అంత పెట్టుకోడు.
0: అవును,
1: నా ఫీలింగ్ అది, నేను అంత చేసింది.
0: అవును, చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మళ్ళీ మీ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ బర్త్డే. చాలా థ్యాంక్స్ మీరు మా కాల్ తీసుకున్నందుకు.
1: థ్యాంక్ యూ అండి.
0: సాయి.
2: సాయిరామ్ అక్క, అయితే మనం ఎన్ని మంచి విషయాలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు స్వామిని కళ్ళు మూసుకుని ఆ ప్రేమ స్వరూపాన్ని ఒకసారి తలుచుకుంటూ ఒక చక్కని పాటను విందాం.
0: తప్పకుండా గణేష్.

ఇంతవరకు మీరు 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగ పునఃప్రసారం విన్నారు. రేపు ఈ కార్యక్రమ రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం మజ్జిద్పూర్ గ్రామంలో జరిపినటువంటి పశు వైద్య శిబిరం యొక్క ప్రత్యేకమైన రూపకాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ అంటారు, భారతదేశం భూతదైకు పుట్టినిల్లు, పెట్టింది పేరు అని. భారతీయులు విషసర్పాలకు కూడా పాలుపోసి పూజిస్తారు. పిపీలకాది బ్రహ్మపర్యంతం సమస్త పదార్థాలు దైవస్వరూపాలే అని ప్రబోధించినది భారతీయ సంస్కృతి. భగవంతుడనుగ్రహించిన ప్రేమతత్వాన్ని కేవలం మానవులకే పరిమితం చేయకుండా సర్వప్రాణులకు, సమస్త పదార్థాలకు ప్రసరింపజేయాలనే గొప్ప అంతరార్థంతో కూడినది భారతీయుల విశ్వాసం. భగవాన్ పలుకులే స్ఫూర్తిగా సాయి సంస్థలు నోరులేని మూగ జీవాలకు కూడా సేవా కార్యక్రమాలను అందించడానికి నడుంకట్టి పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వేసవిలో పశుపక్షాదుల దాహార్తి తీర్చడానికి వాటికోసం కూడా చలివేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈనాటికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పశుసంతతి సంక్షేమమే అటు రైతుకు, ఇటు ఆహారం కోసం వ్యవసాయోత్పత్తుల మీద ఆధారపడిన సర్వ మానవాళికి శ్రేయోదాయకం. అందునిమిత్తమే సత్యసాయి సంస్థలు పశు సంక్షేమమే పరమధ్యేయంగా పశువైద్య శిబిరాల నిర్వహణ చేపట్టి నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం మాజిద్పూర్ గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆల్వాల్ సమితి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి నిర్వహిస్తున్న పశు సంవర్ధక శాఖ మాజీ సహాయ సంచాలకులు డాక్టర్ పున్నయ్య గారిని పలకరించినప్పుడు పశువైద్య శిబిరాలు ఎలా ఆరంభమై విస్తరిస్తున్నది రేడియో సాయికి వివరించారు.
2: డాక్టర్ పున్నయ్య గారు, సాయిరామ్ అండి.
3: సాయిరామ్,
2: మీరు చాలా కాలంగా మన సంస్థ తరఫుని, శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపు నుంచి పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మన శ్రోతలకి ఈ రోజుని అసలు ఈ పశు వైద్య శిబిరాలు ప్రారంభించడం కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, అవి ఎలాగ డెవలప్ అయ్యాయి కొంచెం వివరిస్తారా?
3: ఇది స్థూలంగా ఏంటంటే 1986-87లో పుట్టపర్తిలో స్వామివారు మెడికల్ అండ్ వెటర్నరీ కంబైన్డ్ క్యాంప్స్ జరిపేవారండి. అప్పటికి సూపర్ స్పెషాలిటీ అవి లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రాష్ట్రంలో నుంచి అన్ని మూలల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్ అందరు వచ్చి సేవాభావంతో వచ్చి అక్కడికి వచ్చి పుట్టపర్తి చుట్టూతో ఒక 40-50 గ్రామాలు స్వామివారు సెలెక్ట్ చేసిన గ్రామాలలో ఐడెంటిఫై చేసుకుని ఆ గ్రామాలలో పశువైద్య సేవలు నిర్వహించేటట్టుగా అప్పుడు 87లో ప్లాన్ చేసినప్పుడు నేను 87లో అక్కడికి వెళ్లాను. పుట్టపర్తిలో ఆ క్యాంపులో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఆ క్యాంపులన్నీ అయిన తర్వాత ఆ రోజున ఒక రోజున కూర్చోబెట్టి చక్కని సందేశం ఇస్తూ, దివ్య సందేశం ఇస్తూ, ఆ సందేశంలో ఈ యొక్క గ్రామాలలో ఎందుకు చేయాలి, గ్రామ సేవల్లో యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రామ సేవల్లో పశువైద్యం ఏ విధంగా ప్రాముఖ్యత ఉంటుంది అనేటువంటి దీనికి మీద చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు స్వామి. అది నాకు స్ఫూర్తిగా నిలబడిందండి. అందువల్ల 1987 నుంచి ఈనాటి వరకు కూడా ఆ స్వామివారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో అయ్యో గ్రామాల్లోకి వెళ్లాలా, గ్రామాల్లో ఉన్న మూగజీవులకు సేవ చేయాలా, ఆ మూగజీవుల మీదనే బడుగు రైతులందరూ కూడా జీవిస్తూ ఉంటారు కనుక పశువుల యొక్క జీవనం వల్లనే ఆ యొక్క రైతుల జీవనం సాగిస్తారు కనుక ఆ రైతుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా పశువుల క్షేమం మనకు ముఖ్యం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క దివ్య సందేశాన్ని ఆధారం చేసుకుని ఈ 1987 నుంచి గ్రామాలలోకి వెళ్ళడం, గ్రామాల్లో సేవ చేయడం జరుగుతూ ఉందండి.
2: ఈ సేవలు అన్ని జిల్లాల్లోనూ జరిగేవా లేకపోతే కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యాయా?
3: వాస్తవం ఏంటంటే స్వామివారు అన్ని జిల్లాల్లో చేయమన్నారండి. నా పరిజ్ఞానంలో నాకు తెలిసిన తరపు నేనప్పుడు గుంటూరు జిల్లాలో పనిచేస్తుండేవాడే కనుక, ప్రభుత్వ పరంగా సర్వీసులో ఉండేవాడే కనుక నేనప్పుడు గుంటూరు జిల్లా మీద కేంద్రీకరించాను. ఆ గుంటూరు జిల్లాలో కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అంటే బాపట్లతో స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాలు మాకు. ఈ బాపట్లో జరిగిన కార్యక్రమాల్లో గ్రామాల సేవలు చేస్తుండగానే దురదృష్టవశాత్ పెద్ద తుఫాన్ రావడం, ఆ తుఫాన్లో రైతులు సర్వనాశనమైపోయిన టైంలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో వారి గ్రామాలకి వ్యాక్సిన్ తీసుకుని వెళ్లి మేము ఎక్కడైతే దెబ్బతినదో ఆ తుఫాన్ ప్రాంతాలన్నింటిలో కూడా పశువులకి అన్నిటి కూడా టీకాలు వేసే కార్యక్రమాన్ని నేను సైకిళ్ల మీద పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకుని ఇతరుల సహాయం కూడా ఏమీ లేకుండానే వెళ్లి చేసినటువంటి యొక్క రోజులు ఆ రోజులు. అదే స్ఫూర్తితో ఈనాటికి ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అయితే ఇదేంటంటే గుంటూరు జిల్లాలో, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా, ఈ తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లాలోకి వచ్చినా నేను, ఈ నాలుగు జిల్లాలో నేను ఎక్కడ నేను వెళుతూ ఉన్న చోటను కూడా మన స్వచ్ఛాయి సంస్థల వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటూ వీళ్ల యొక్క సహకారంతో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతుల్ని ఉత్తేజపరిచి తద్వారా గ్రామాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి.
2: ఇప్పుడు మీరు ఇక్కడ మన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, ఈ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాలో మీరు క్యాంప్ చేసే ఉంటారు. సుమారుగా మీరు ఏడాదికి ఎన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు?
3: సుమారుగా ఏడాదికి ఒక 100 క్యాంపులు నిర్వహిస్తూ ఉంటామండి.
2: శిబిరాలు నిర్వహించే గ్రామాలను ఎలా ఎంపిక చేస్తుంటారు?
3: ఇది ఎంపిక చేయడానికి దీనికి 2-3 నార్మ్స్ పెట్టుకుంటామండి. ఎలా ఉంటుంది అంటే, ఒకటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యొక్క మన సత్యసాయి సంస్థల కార్యకర్తలను గ్రామాలకు పంపిస్తామండి. అయ్యా మీరు వెళ్లి గ్రామాల్లో సర్వే చేసిరండి, అక్కడ అవసరాలు ఉన్నాయా లేవా, అవసరాలు ఉన్నటువంటి గ్రామాలేవి, అవసరాలు లేని గ్రామాలేవి, పశువైద్యశాలలు ఉన్న గ్రామాలేవి, పశువైద్యశాలలు హాస్పిటల్స్ లేని గ్రామాలేమిటి తెలుసుకుని ఎక్కడైతే పశువైద్యశాలలు లేవో అటువంటి చోట్ల మన యొక్క సర్వీసెస్ ని మనం కేంద్రీకరించాలనే భావనతో హాస్పిటల్స్ లేని ఊళ్ళలోనే మనం గ్రామ పెట్టుకోవడం, ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగిందండి. అయితే దీనికి ఏం చేస్తున్నట్టు అచ్చం సత్యసాయి కార్యకర్తల వల్ల కానీ నేను ఒక్కడే ప్రత్యేకించు కానీ చేయమండి. దీనికి ఈ టీంలో నామాది రిటైర్ అయినటువంటి యొక్క విధి నిర్వహణలో ఎంతో కర్తవ్య నిష్ఠతో ఒక తపస్సు మాదిరిగా చేసేటువంటి యొక్క రిటైర్ అయినటువంటి నాతో కలిసి పనిచేసిన ఆత్మీయులైనటువంటి సాయి సోదరులు ఉన్నారు, వాళ్లు తర్వాత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు ప్లస్ డిపార్ట్మెంటల్ గా వచ్చేటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్థానికంగా ఉండే డాక్టర్స్, ఆ డాక్టర్స్ కింద ఉన్నటువంటి కాంపౌండర్స్ అందరూ కలిసి ఒక సమిష్టి కార్యక్రమంగా దీన్ని తీసుకుని అక్కడ వాళ్ల యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఆ గ్రామాల్లో మేము స్పందించి తగినటువంటి సేవలు చేస్తూ ఉన్నాం సార్.
2: ఇదంతా బానే ఉందండి. వైద్యశిబిరం అనేటువంటికి మందులు కావాలి, ఇంకా వేరే రకాలు కావాల్సి వస్తాయి, పోషకాహారాలు ఏమి అంటున్నారు మీరు, పోషకాహారం ఇవ్వాలి వాటికి అంటున్నారు, ఇవన్నీ ఉచితంగా ఇస్తారు, ఎలా చేస్తున్నారు మీరు?
3: చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ సమస్య ఏంటంటే పూర్తిగా ఆ గ్రామాలకు కావాల్సిన అవసరాలు మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వము తీర్చలేదు, పూర్తిగా వ్యక్తిగతంగా ఎవరు కూడా దానికి వ్యక్తిగతంగా చేయాలన్న జేబులో డబ్బులు కూడా ఒక మనిషిగా చేసేది కాదు. అయితే ఏంటంటే, నేను ఇందాక మీకు తమరికి మనవి చేసినట్టుగా ఈ కార్యక్రమంలో ప్రతి అంచెలో కూడా భగవాన్ బాబా వారి యొక్క దివ్య ఆశీస్సులు, దివ్య అనుగ్రహం ఉండబట్టే సత్యసాయి సేవా సంస్థలు జిల్లా స్థాయిలో కానివ్వండి, లేదు సమితి స్థాయిలో కానివ్వండి, ఉత్సాహమైనటువంటి సభ్యులందరూ కలిసి తలా కాస్త ఇంతని చెప్పి కాంట్రిబ్యూట్ చేసుకుని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి డబ్బు ద్రవ్యంతో మందులు కొనుక్కొచ్చుకొని అవసరాలు మనకి తెలుసు కనుక ఆ అవసరాలు బట్టి తీసుకొచ్చి ఈ మందులు ఆ మందులు అన్ని కలిపి అక్కడ పెట్టి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటాం. మన ముందున్న గోల్ ఇక్కడ ఏంటంటే, ఏ విధంగా ఇచ్చినటువంటి మందులు సద్వినియోగం అయ్యే మందులు ఇస్తున్నామా లేదా వాళ్ళకు ఉపయోగపడే మందులుగా ఇచ్చి దానివల్ల ఫలితాన్ని ఆ యొక్క రైతులకి అందజేయడం అనేదే మన యొక్క ధ్యేయం, మన ముందున్న ధ్యేయం అది. ఫలితాన్ని రైతు పొందాలి, తద్వారా రైతు లాభపడాలి.
2: మీరు ఏవో రైతు సదస్సులు కూడా నిర్వహించారని విన్నాను, వాటి గురించి మీరు చెప్తారా?
3: రైతు సదస్సులు నిర్వహించంగానండి, ఎక్కువ నిర్వహించలేకపోయినా, అందుకని మేమేం చేస్తున్నాం రైతు గోష్ఠి అనే కార్యక్రమం పెట్టి ఆ రైతు గోష్ఠిలో ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని తీసుకొస్తున్న వాళ్ళు స్వామి భక్తులే, వెటర్నరీ తరఫున మేము ఉంటున్నాం, మేము వాళ్ళు ఉభయం కూర్చొని రైతులకున్న సమస్యల్ని ముఖాముఖిగా ఇంటరాక్షన్ అవుతూ ఉన్నాం. నాయన నీకున్న సమస్యలేంటి, పశువుల సైడ్ నీ సమస్యలేంటి, వ్యవసాయంగా సమస్యలేంటి, ఏ పంటలకు ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయి, ఏమేమి తెగుళ్ళకి ఏమేం చేస్తున్నాం అనే దాని మీద వ్యవసాయ అధికారుల చేత కూడా ఇప్పిస్తూ ఉన్నాం.
2: చివరిగా ఒక ప్రశ్న అండి, మీకు స్థానిక నాయకుల నుంచి కానీ స్థానిక అధికారుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
3: తృప్తికరంగానే ఉందండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ గ్రామాల్లో వెళ్ళినా, ఉదాహరణకు ఒక గ్రామంలో కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం అనుకోండి, సర్పంచ్ గారి యొక్క ముందు ఆయనతో మాట్లాడి ఆయన యొక్క సంప్రదింపులు చేస్తాం కాబట్టి ఆయన ఏం చేస్తాడు, గ్రామంలో సాటింపది వేయించి రేపు కార్యక్రమానికి వస్తున్నారు మీరంతా తెచ్చుకోండి అని 10 మంది తెలియపరి సాటింపులు వేస్తారు. అదేవిధంగా గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి కూడా సర్పంచ్ గారు కానీ, పాలకేంద్రం ఉంటే పాలకేంద్రం సెక్రటరీలు కానీ, పాలకేంద్రం ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా మన సత్యసాయి కార్యకర్తలు కూడా ఒకటి 2 రోజుల ముందే వస్తున్నారు గ్రామానికి వచ్చి రైతులు అందరూ కూడా తెలియపరిచి ఓ బలా రోజున ఈ కార్యక్రమం ఉంది మీరందరూ వచ్చి వాళ్ళ సేవలు చేయించుకోండి, మా సత్యసాయి సంస్థలు పెట్టిన శిబిరాల ద్వారా వైద్య శిబిరాలు అని చెప్పి చేస్తున్నారు.
2: మీరు స్థానికంగా అధికారులు డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా మీరు మోటివేట్ చేయగలుగుతున్నారు?
3: వాళ్ళకు కూడా ఎట్లాగంటే, మేము ముందు క్యాంపులు పెట్టబోతున్నాం అంటే అసలు ఈ క్యాంపులకు విజయాలు సెలెక్ట్ చేసిన వెంటనే ముందు ఇమీడియట్ గా ముందు డాక్టర్ గారికి తెలియపరుస్తామండి. ఇవాళ ఒక రోజున క్యాంపు చేసి మేము వెళ్ళిపోయి మా చేతులు కడుక్కుని వెళ్ళిపోయిన తర్వాత ఫాలో అప్ ఎవరు చేస్తారు, దానికి అనుసరణ కూడా చేయాలి కదండి. వైద్యం అయితే ఒక పూట చేస్తే అయ్యేది కాదు కదా, ఆ తర్వాత డైలీ ఫాలో అప్ చేయాలంటే ఆ డిపార్ట్మెంటల్ స్టాఫే ఉండాలి. కనుక అందుకని మేము చేస్తాం, స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్స్ కాంపౌండర్లు వాళ్ల యొక్క సమక్షంలో అంటే ప్రభుత్వ అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరిపి దీనికి సంబంధించిన రికార్డు మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పేసి నాయన మీరు కార్యక్రమం కొనసాగించండి అని చెప్పి చెప్తాం.
2: మీరు ఉచితంగా మందులు అవి ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం అవుతుంది, పశు వైద్యం కానీ అవి కూడా ఇచ్చారని విన్నాను, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు?
3: చేవెళ్ల డివిజన్ లో రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేవెళ్ల డివిజన్ లో ఒక 4 గ్రామాల్లో, వికారాబాద్ డివిజన్ లో ఒక 4 గ్రామాల్లో, పశువులను కట్టేసేటువంటి కంట్రోల్ చేసి బోన్లు లేకపోతే ట్రెవిస్ అంటారు దాన్ని. అవి లేకపోతే మేమేం చేశామంటే సత్యసాయి సంస్థల నుంచి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఒక 8 ట్రెవిస్లు ఇప్పటికి ఇచ్చామండి. ఈ 8 ట్రెవిస్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఒకసారి ఒక ట్రెవిస్ పాతేదానికి ఒక 20,000 ఖర్చు పెట్టినా కూడా అది ఒక 20 వరకు దానికి చల్లలేదు. దానివల్ల ఎంతో మంది దాన్ని ఉపయోగించుకుని రైతులందరూ కూడా అక్కడికి వచ్చి వాటి పనిముట్టును ఉపయోగించుకుని చక్కగా మీరు పనిచేసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటి మా దాంట్లో చేసిన వాటిలో ఒకటి ముఖ్యమైన చెప్పుకోదగింది ఒకటి ఏంటంటే, టాండూరు సమితిలో సామాజిక నీటి తొట్టి అని ఒకటి కట్టించారు సత్యసాయి సంస్థల వాళ్ళు. టాండూరు సంస్థ వాళ్ళు కట్టించారు. ఒక 25,000 ఖర్చు పెట్టి సిమెంట్ తో పెద్ద తొట్టి కట్టించారు రెండు ఊరి మధ్య. అది ఎందుకయ్యా అంటే ఎండాకాలంలో దాని నిండా నీళ్లు నింపితే పశువులు బయటికి మేతకు పోయేటప్పుడు గాని మళ్లీ మేత తిరిగి వచ్చేటప్పుడు గాని అక్కడికి వచ్చి కమ్మ కడుపు నిండా నీళ్లు దాగి వెళతాయి. ఇంటి దగ్గర ఇంటి వస్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు యజమానికి. అందుకని సామూహిక నీటి తొట్లు, కమ్యూనిటీ వాటర్ ట్రఫ్స్ అంటారు ఇంగ్లీష్ లో, వాటిని కట్టించి ఆ గ్రామంలో అద్భుతమైన సేవ చేసి చాలా బాగుందండి. అది ఇప్పటికీ ఇంతకు అద్భుతమవుతుంది. నీటి సప్లై అంతా పంచాయతీ వాళ్ళు ఇస్తారు.
1: మాజిద్పూర్ గ్రామం షామీర్పేట పశువైద్యశాల పరిధిలోని గ్రామం. ఆ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ గంగాధర్ గౌడ్ పశువైద్య శిబిరానికి ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహకారాన్ని వివరించారు.
4: ఈ మజిద్పూర్ అనే విలేజ్ మాకు ఈ డిస్పెన్సరీకి చాలా దగ్గరలో ఉండడం వల్ల జనరల్ గా ఇక్కడ ప్రతిరోజు ఫాలోఅప్ అనేది ఉంటుంది. యానిమల్ టు యానిమల్ ఫాలోఅప్ ఉంటుంది. గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరి ఉన్నా కూడా వీళ్ళకు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మాకు చాలా సన్నిహితుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వాళ్ళకు ముందు ఫోర్కాస్ట్ చేయడం వల్ల దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు ఇక్కడ ఈ గ్రామం ప్రజలు. ఇక్కడ మనకు మేజర్ గా చూసుకుంటే డైరీ యానిమల్స్ ఉన్నాయి, బఫెలోస్ ఎక్కువ ఉన్నాయి, కౌస్ చాలా తక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ గోడ్స్ ఉంటాయి, షీప్ తక్కువ ఉంటాయి, గోడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రేజింగ్ ఏరియా ఉంది. టెంపుల్ పక్కన గ్రేజింగ్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళను అవేర్నెస్ ఎంత క్రియేట్ చేసినా కూడా ఫార్మర్స్ అంతా ముందు చూపుగా లేరు. బట్ ఉన్న నా ఫార్మర్స్ అందరు కొంతమంది మాత్రం చాలా బాగా గడ్డిని పెంచుకుని ఎండాకాల వేసవి కాలంలో గడ్డి లేదన్న బాధ ఉండదు. వాళ్ళు ఫాడర్ కల్టివేషన్ చాలా బ్రహ్మాండంగా అవుతుంటది. ఇక్కడ పాల దిగుబడి కూడా బాగుంటుంది. ఇక్కడ మనకు సీజనల్ డిసీజెస్ అనేది చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము దగ్గరలోనే ఉంటాం కాబట్టి వితిన్ 10 లో కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు దే విల్ టేక్ రిక్వైర్డ్ సజెషన్స్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ ఎకనామికల్ కానీ బాగుపడుతుంది.
2: ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నారు. వారికి మీకు ఏ విధంగా అనుభవం కలిగింది? మీరు వాటిలో ఇంతమంది కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి?
4: నేను 2000 లో జాబ్ లో జాయిన్ అయ్యానండి. అప్పటి నుండి ఈ సత్యసాయి ట్రస్ట్ గురించి నేను వింటూనే ఉన్నాను. నిజామాబాద్ లో విన్నాను, మళ్ళీ ఇక్కడ కూడా వేరియస్ ప్లేసెస్ లో ఉన్నాను. వాళ్ళు ఒక డివోషనల్ టైప్ లో ఒక ఫార్మర్ ను బెనిఫిట్ చేయాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారు. దానివల్ల ఫార్మర్స్ కు చాలా బెనిఫిట్ అవుతుందండి. కానీ దాని ప్రాపర్ వేలో ఫార్మర్స్ వాడుకోవాలి. మన డాక్టర్ పొన్నయ్య గారు ఉన్నారు, రిటైర్ అయ్యి 16-18 అయినా ఇప్పుడు అంత యంగ్స్టర్ లా పనిచేస్తున్నారు మాకనే ఇంకా. వాళ్ళని చూస్తుంటే మాకే కొద్దిగా అన్నదులే గాని సిగ్గుచేటుగా ఉంది. బట్ వీఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. మేము కూడా వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసే స్తోమత ఉంది కాబట్టి మేము చేయటానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు నాకు ఫస్ట్ డే ఫోన్ చేసినప్పుడు నేను రెడీగా ఉన్నాను, మీరు ఎప్పుడు పెట్టినా నేను రెడీగా ఉన్నాను, నేను పనిచేసేందుకు అన్ని విధాలుగా మీకు సహాయపడుతుందని నేను ఉన్నాను, మీరు ఎప్పుడన్నా పెట్టండి అని చెప్పాను. ఇంకా కొన్ని క్యాంప్స్ మా ఏరియాలో మీరు ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము.
1: మాజిద్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీ మల్లేశం గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ పశు సంరక్షణకు అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.
5: ఇలాంటి ప్రోగ్రాంలు మా గ్రామంలో ప్రభుత్వం కూడా చేపట్టడానికి ప్రోగ్రాంలు సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి వారు సేవ చేయడం చాలా అభినందనీయము. అన్ని ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా కొన్ని రాణి పశువులున్నా గానీ వాటికి కూడా మందులు ఇస్తున్నారు, మేము ఇంటికి వెళ్లి వేసుకుంటామని రైతులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందుకు వాళ్ళకి కూడా అలా సిబ్బంది గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాంటి ప్రోగ్రాం మళ్ళా కూడా జరపాలని మేము కోరుకుంటున్నాము. సత్యసాయి సేవా సంస్థకు గ్రామ ప్రజల తరఫున అభినందనము.
1: మాజిద్పూర్ పశువైద్య శిబిరాన్ని ఆల్వాల్ సమితి నిర్వహించింది. ఆ విశేషాలను తెలియజేస్తూ ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ తాతారావు ఇలా అన్నారు.
6: మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆల్వాల్ పక్షాన ఈ మజిద్పూర్ అనే గ్రామాన్ని గ్రామదర్శినిలో భాగంగా ఎంచుకోవడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ లాస్ట్ మంత్ ఆధ్యాత్మిక సేవలన్నీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వెటర్నరీ క్యాంప్ని ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు గ్రామీణులందరినీ కూడా ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను సమాయత్తం చేయడం గురించి అని సో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మజిద్పూర్ గ్రామంలో ఈ వెటర్నరీ క్యాంప్ గురించి మొట్టమొదటిగా మేము సంప్రదించినటువంటి వ్యక్తి విలేజ్ హెడ్ సర్పంచ్ మల్లేష్ గారు. ఆయన సంప్రదించిన తర్వాత ఇన్ని మూగజీవాలున్నాయి, సో వాటికి ఎటువంటి పశు సేవలు అవసరం, వైద్యానికి సంబంధించి అవన్నీ డేటా తీసుకోవడం జరిగింది. అవి తీసుకున్న తర్వాత మన సత్యసాయి సేవా సమితి పక్షాన పుణ్య గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. పుణ్య గారి ద్వారా మరలా లోకల్ వెటర్నరీ డాక్టర్ గారిని కూడా సంప్రదించి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు మన పశు వైద్య శిబిరానికి చాలా వరకు పశువులు వచ్చినవి, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పశువులను తీసుకురాలేకపోవడం వల్ల అక్కడికే డాక్టర్లు మన సత్యసాయి సేవ సంస్థ డాక్టర్ పుణ్య గారు వీళ్ళందరూ వచ్చి ఆ పశువుల్ని వారి వారి ఇంటి వద్దనే చూసి వాటికి అన్నింటికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
1: ఇప్పుడు తమ పశువులను వైద్య పరీక్షకు తీసుకువచ్చిన రైతుల అభిప్రాయాలను విందాం.
2: సాయిరాం మసీద్పూర్ లో పశువుల శిబిరం జరుగుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు వచ్చి తమ పశువుల్ని డాక్టర్ చూపించుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ మసీద్పూర్కి చెందిన రాముగారు మనతో ఉన్నారు, వారిని అడిగి ఈ విశేషాలు తెలుసుకుందాం. మీ పశువుని ఎందుకు తీసుకొచ్చారండి ఇక్కడికి?
7: ఇక్కడికి ఏంటంటే చూచిపోయినకి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకొచ్చినాము. దీనికి ఏంటంటే పక్షవాతం అనేది వచ్చింది. ఆల్రెడీ మనం ఎంత మెడిసిన్స్ వాడినా తక్కువలేదు, ఇప్పుడు కొంచెం వేసినా కొద్దిగా తక్కువైతుంది, ఎక్కువ నడవలేకపోతుంది.
2: ఇప్పుడు మీరు డాక్టర్లు ఏం చెప్పారు మీకు?
7: అంటే అది నరాల ప్రాబ్లం ఉన్నదని చెప్పారు, దానికి మెడిసిన్స్ ఇస్తాము.
2: ఇప్పుడు ఇక్కడ ఈ రకమైన పశువుల శిబిరానికి మీరు పశువులు తీసుకోవడం ఇదే మొదటిసారా? ఇంత ముందు ఎప్పుడైనా తీసుకొచ్చారు?
7: అంటే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం చామర్పేట.
2: డాక్టర్లు మీకు ఎలా చూశారు?
7: అంటే బాగా చూశారు, బాగా ట్రీట్మెంట్ చెప్తున్నారు,
2: వివరంగా చెప్తున్నారు,
7: అన్ని బాగా చెప్తున్నారు. అదే దాన్ని ఆల్రెడీ బీమార్ దొరకబట్టి ఆల్రెడీ చెప్పేస్తున్నారు.
2: సాయిరాం వెంకటేష్ గారు
8: చెప్పండి,
2: మీరు ఇక్కడ పశువుల చికిత్సా శిబిరానికి వచ్చారు కదా, ఎవరు పెట్టారు మీకు ఏమైనా ఐడియా ఉందా?
8: సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఆర్డర్ వచ్చింది సార్. ఆ డాక్టర్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి మేము మేకలు అందేసాం. మేకలకు మేత సరిగా తినట్లేదు, బాగా అది పెయిన్ ఉంది, గోమాలు ఉన్నాయి. అయితే డాక్టర్ ఆర్డర్ తంగి చేస్తే చెకప్ చేస్తాను అన్నారు.
2: మందులు ఏమైనా ఇస్తున్నారండి?
8: మందులు ఇప్పుడు ఇస్తాను అన్నారు, ఇంకా తీసుకోలేదు. ఇక్కడనైతే ఫిరిగి ఇస్తాను.
2: మార్తమ్మ గారు, మీరు ఈ మందులని దేనికి తీసుకెళ్తున్నారు? మీకు ఏమైనా పశువులు ఉన్నాయా?
9: ఉన్నాయి.
2: ఏం పశువులు ఉన్నాయి?
9: రెండు బర్రెలు ఉన్నాయి, రెండు దుడ్డలు ఉన్నాయి.
2: పాలు ఇచ్చేవా?
9: ఒక పూట ఇస్తుంది, ఒక బర్రె కట్టింది.
2: డాక్టర్ మీతో మాట్లాడు కదా, మంచిగా మాట్లాడారా? మీకు ఎలా చెప్పాను?
9: మంచిగా చెప్పిండు.
2: మరి మీ బర్రెని తీసుకొచ్చారు ఇక్కడ? తీసుకురాలేదు.
9: నాకు రాదు డాక్టర్, ఎగబడుతుంది.
2: డాక్టర్ ఏమన్నారు?
9: మా ఇంటికి వచ్చి చెప్పిండు, దుడ్డని చూసిండు, బర్రెలను చూసిండు. ఏం కాదు, పర్వాలేదు, మందేగి మందులు ఇస్తారు అమ్మా అన్నాడు.
2: మందులు అయితే ఇచ్చిండ్రు. ఊరికే
9: ఇచ్చిండ్రుకే ఇచ్చిండు డాక్టర్.
2: మల్లికార్జున గౌడ్ గారు, మీ కుక్కని తీసుకుని వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శిబిరం?
6: వెటర్నరీ క్యాంప్ చేస్తున్నారు సార్, యానిమల్స్ కి చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది రైతులు ఎవరికి తెలియక ఇంజెక్షన్స్ ఇప్పారు వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తే అందరూ తీసుకొచ్చి ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నారు. సత్యసాయిబాబా
2: ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల మీకు అభిప్రాయం కలిగింది? డాక్టర్లు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని
6: అంటే, ఇప్పుడు మాకు ఇలా చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది. ఏ యానిమల్ కి హామ్ కాకుండా మీరు ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు.
2: డాక్టర్ల మీకు సేవలు అందించే విధానం ఎలా ఉంది?
6: చాలా బాగానే ఉంది సార్, ఫ్రీగా అందిస్తున్నారు, ప్లస్ అందరికి తెలియజేస్తున్నారు వెటర్నరీ డాక్టర్స్ ఇలా ఉంటారు, ఇలా చేస్తారు.
1: పశు సంరక్షక శాఖలో ఉన్నతోద్యోగిగా సేవలందించి రిటైర్ అయిన డాక్టర్ భాస్కర్ రావు 77 ప్రాయంలో కూడా నిర్విరామంగా పశు వైద్య శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఆయన్ను పలకరించినప్పుడు,
10: ఈ మజీద్పూర్ గ్రామంలో ఒక యానిమల్ హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టారు. దానిలో నా పని ఏంటంటే రక్తం కానివ్వండి, పేడ కానివ్వండి, వీటిలో ఏమేమిటువంటి పురుగులున్నాయి, ఏ రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి తెలుసుకోవడానికి ముఖ్యంగా నేను ప్రయోగశాలలాగా ఒక మైక్రోస్కోప్ తీసుకొచ్చాను సూక్ష్మదర్శిని. దానిలో మన పశువుల యొక్క మూత్రం కానివ్వండి, మా మల విసర్జన కానీ అన్నీ కూడా పశువులు, గొర్రెలువి, కుక్కలు కూడా పరీక్ష చేసి వీటిలో ఎటువంటి పురుగులున్నాయి, ఎటువంటి రోగాలున్నాయి కనిపెట్టడానికి ఇవి తెచ్చాం. నేను 1965 సంవత్సరంలో వెటరనరీ డాక్టర్గా చేరానండి. 1999 డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. నాకు ముఖ్యంగా ఈ పరాన్న జీవుల్లో దానిలో నాకు ఎక్కువగా అనుభవం ఉంది. సో నా సర్వీసులో 19 నుంచి 20 సంవత్సరాల దాకా ఈ గొర్రెల మీదే పరిశోధనలు చేశాను. వీటిలో రోగాల గురించి నాకు ఇప్పటికీ 77 సంవత్సరాలు నిండినే 78లో పడతాను. అయినా కూడా ఇంకా ఉత్సాహం చేయాల. నేను కంపెనీ వెట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ కంపెనీ మందులు కూడా కొన్ని శాంపుల్స్ ఇస్తారు. ఇందులో మా చైర్మన్ గారు సాంబశివరావు చాలా నాకు హెల్ప్ హ్యాండింగ్ ఆయన ఏ కావాలంటే అది నచ్చిన సహకారం ఇచ్చాడు. ఈరోజు నీ గ్రామానికి వచ్చానంటే ఆయన ప్రోత్సాహం ఉంది. ఆయన మందులు ఇచ్చి పంపించి డాక్టర్ గారు మీరు వెళ్లి కంపల్సరీ ఇట్లా ప్రతి క్యాంపుకి నేను వెళ్ళటం, వాటి పరీక్ష చేపించటం, వీటికి ఏ రోగాలను తెలుసుకుని సాధ్యమైనంత మటుకు నాకు ఆయన అందినటువంటి మందులు ఇవ్వటం, కొన్ని రాయటం ఇట్లా జరుగుతుంది. ఇంకా 5 ఏళ్ల దాకా నాకు శక్తి ఉన్నది, నాకు చేసే శక్తి ఉంది కాబట్టి నన్ను మీ ఆర్గనైజేషన్ సత్యసాయి వాళ్లు ఉపయోగించుకుని తత్వ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉపయోగించుకుని నాకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి తెలియటానికి నా సాయశక్తిగా ప్రయత్నిస్తానని చెప్తున్నాను.
11: రక్తం కావాలంటే రక్తం పరిచేస్తాం, తర్వాత పేడ కావాలంటే పేడ పరిచే, మూత్రం కావాలంటే ఏదైనా సరే తీసుకోవడం పరిచేటది. ఎప్పటికప్పుడు మైక్రోస్కోప్ ఉన్నప్పుడు తీసుకుని తర్వాత పెట్టుకుంటాం అనుకోదు, ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేయటం, అప్పటికప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చేసేయటం, అట్లా ఉండాలి పరీక్ష.
10: ఏదో మాకు సేవా కార్యక్రమం కింద ఏదో వీళ్ళకి మూగజీవులకి ఉపకారం చేయాలి. ప్రతి చోట నేను 15,000 రూపాయల మందులు ఫ్రీగా మాకు ఎన్ని కావాలంటే మందులు ఇస్తాను. నాకు డాక్టర్ తీసుకొచ్చి ఫ్రీగా వీటన్నిటికీ కూడా గొర్రెలకన్నిటికీ కూడా నేనే తప్పిస్తాను. ఇంకొకటికి సిరంజి కూడా ఇవ్వను నేను. అట్లా కనీసం రోజుకి 3,000 గొర్రెలకి డివార్మింగ్ చేస్తాను కంపల్సరీ. అలాగా నా చేతితో చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది చేస్తాను. అలా ఎవడో పేడ తీసి నేను తీసేస్తాం, దాంతో తీసేస్తాం. ఏది కావాలంటే తీసుకొని పరిచయం ఎగ్జామ్ నా పని చేసుకుని ఈ దూడకి ఏదో ఉంటుంది చూద్దాం, పరిచేద్దాం. ఏదైనా దొరికిందంటే అంతకంటే ఆనందం మాకు ఇంకోటి లేదనమాట. అది మనమే కనిపెట్టాం కదా దీనికి ఉన్నది అట్లా. అనుకో
1: దైవంపై నమ్మకం లేకపోయినా సేవా కార్యక్రమాలపై అనురక్తితోనే తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అంటున్నారు డాక్టర్ భాస్కర్ రావు.
10: యాక్చువల్ చెప్పాలంటే సార్ నాకు లేదు, దేవుణ్ణి కూడా నేను ఈ రోజు వరకు నాకు దైవ చింతన లేదు. కార్యక్రమం నేను చేసేదే మరి నేను చెప్పుకోవటం కాదు, కానీ ఒక దేవుడు ఒక భక్తి ఒక ఇది అంటూ నాకు ఏం లేదు.
1: పశువుల్ని ట్రీట్ చేసినప్పుడు ఏ భావంతో చేస్తారు సార్?
10: సాధ్యమైన తొందరలో పశువులు కోలుకొని అవి మేత తినాలనే ఉద్దేశంతోనే చేస్తాం. మూగజీవులకి సాధ్యమైనంత మటుకు సేవ చేయాలి, వాటిని ఒక పద్ధతిలో తీసుకురావాలనే కోరిక, అంతకంటే ఏమీ లేదు. డబ్బు ఆశించి కాదు, డబ్బు నాకు అవసరం లేదు. ఫైనాన్షియల్ బాగుంది, హెల్త్ బాగుంది, పిల్లలందరూ సెటిల్ అయ్యారు, నాకు ఏది అవసరం లేదు ఎక్సెప్ట్ ఈ సేవా కార్యక్రమం.
1: శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందిస్తున్న సేవలు యువజనులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని డాక్టర్ నీహారిక అన్నారు.
12: శ్రీ సత్యసాయి సేవా కమిటీ ద్వారా ఇక్కడ ఇంత సేవా భావంతో మీరు వచ్చి చేయడం చాలా హర్షణీయము. ఇందులో ఫార్మర్స్ కంటే కూడా ఇంకా నేను కూడా ఎక్కువ నేర్చుకున్నాను. యాక్చువల్ గా ఈ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కానీ, డాక్టర్ పుణ్యయ్య గారు కానీ, డాక్టర్ భాస్కరరావు గారు కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారండి. ఈ సేవ అనేది చాలా గ్రేట్ గా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాకు సేవ మీద ఇష్టం అన్నట్టు, అనాథాశ్రమంలోకి వెళ్లి అనాథ పిల్లలకి ఇవ్వడం కానీ, లయన్స్ క్లబ్ ద్వారా కూడా వాళ్ళు ఎవరైనా వస్తే మేము చేయించడం అలాంటివి చేస్తుంటాను. డాక్టర్ పుణ్యయ్య గారితో కూడా ఇదివరకు నేను మాట్లాడాను. యాక్చువల్ గా మాట్లాడి ఇట్లా మీ దగ్గర కూడా పెడతాము అనడానికి నాకు అవకాశం వస్తే మాత్రం నేను ఎప్పుడు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను.
13: ఇక్కడ మనుషులంటే తమకున్న బాధ ఏమిటో చెప్పుకోగలరు, ఇవన్నీ మూగజీవాలు, వాటికి ఏముందో వాళ్ళు చెప్పుకోలేరు. వాటి బాధ ఏమిటో తెలుసుకుని చికిత్స చేయడానికి మీకు ఏ విధంగా ఏవి తోడ్పడతాయి?
12: ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అనిమల్ ని బాగా అబ్జర్వ్ చేయడము. అబ్జర్వ్ చేస్తే మనకి హాఫ్ తెలిసిపోతుంది. తర్వాత అనిమల్ ఓనర్ ని, ఫార్మర్ ని ఆయన నుంచి మనం రాబట్టాలి. అసలు ఏం జరుగుతుంది అనేది బాగా ప్రతిదీ డీటెయిల్ గా అడగాల. మనకి హాఫ్, ఆల్మోస్ట్ హాఫ్, మోర్ దెన్ హాఫ్, 70% మనకి ఈ రెండు ద్వారాలే తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసి ఇవన్నీ కోరిలేషన్ ఇవన్నీ కోరిలేట్ చేసుకోవాలి. మనం కోరిలేట్ చేసుకుంటే గానీ వస్తుంది. సో అది ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకా మనకి మెరుగవుతుంటాం మనం.
13: అంటే మీలాంటి యంగ్ డాక్టర్స్ కి ఎటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే మరింత అనుభవం వస్తుందని మీరు అనగలరా?
12: డెఫినెట్ గా, అసలు 100% అలా 110% కూడా చెప్పొచ్చు. ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా సేవ అనేది డెఫినెట్ గా మెరుగ్గా చేయొచ్చు.
1: నిర్హేతుకంగా నిస్వార్థంగా ప్రేమించి, ప్రేమను పంచి, ప్రేమను పెంచి, ప్రేమను విశ్వవ్యాప్తం చేసిన ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి ప్రేమను ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న మూగజీవులతో పంచుకునే సదవకాశాన్ని పశువైద్య శిబిరాలు అందిస్తున్నాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మనోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం.

మజ్జిద్పూర్ గ్రామంలో జరిపినటువంటి పశువైద్య శిబిరం యొక్క ప్రత్యేకమైన రూపకాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటే

0: అంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరుదరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు? తత్కాలమైన ఆనందాన్ని తప్ప.
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు, అప్పుడు?
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి, అప్పుడు?
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు. అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చిపడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే. నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్ళారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి. అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
4: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్న వాటితో సంతృప్తి పడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
1: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
4: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
1: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
4: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
1: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరి, వరి అంటారు కదా స్వామి. కరి ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడటం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
4: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
1: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
4: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి, ఓర్పు సహనం. వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రి పోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
4: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
1: కష్టమే, కానీ అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను, ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
0: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్లు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం, శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
1: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును, ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా, అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
4: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
1: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
1: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
1: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి, బాతుకి, గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
1: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్లమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూశావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నా అంటారా?
1: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యులు చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
4: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
0: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్లను చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
1: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పై పొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచడం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి, కోరికలు తగ్గించుకుని, ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా, తనకున్న దానితో సంతృప్తి చెందుతూ, తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ, చేతనైనంత సమాజ సేవ చేస్తూ, వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ, త్రికరణ సిద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
4: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
1: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కాని ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ, ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ, తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం, అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
0: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
4: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మలితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కాని ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
1: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు, పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా, నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు, ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా, అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను, నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
3: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
4: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ మెండ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్ అంటారు కదా.
3: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
1: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
0: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత ధాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. ఆలో యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నారు. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతూ ఉన్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏదీతిగా ఉన్నాయి. అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు, బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అతి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలం ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశమునకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవి నేర్పించేది ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు అంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి

0: కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను, సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చక్కగా మార్చివస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. అంటే సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కాలాంటి ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్వ భంజనోద్యామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానవు నేను తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు నెరుగు కుంభజాతి కులవీరులపై మృగరాజు ఓలివే నెరుగుచు చండ ఖండ నికర ఉన్నతి వారు నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకము నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
1: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
0: నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఘనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బొత్తడే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఈనాడు నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, నీకు సరైన పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఈనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదం మీరు? కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. పితృమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమొట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పిల్లల మీద చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ పిల్లలను తగిన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుకనే అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా
2: రూపొందుతుంది.
0: సహనం అన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కనుక అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని

0: అని చెప్పుకోవటం గొప్పది కాదు. కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత అయింది అయినాడు నీకు అని అడిగాను. కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి. అంటే ఆనందం ఏం కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాడు ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకు అందరికీ టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను. స్వామి స్వామి స్వామి అని మూడు తూర్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ. అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో అవసరించి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది. ఇంకొక విలువ కూడా కాదు, ఆ కట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటినీరు పెట్టింది. ఈయన స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగానూ చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం.
1: భగవంతుని
0: అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయపూర్వకంగా ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు. ఒకరికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక చోపల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే. ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు. ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకంలో కాకుండా చేస్తారు, ఎట్లయినా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమని ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడదక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జట్టపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా సంతికి జడ్డి నాకు పెరిగిపోతూ ఉంటుంటాది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ను తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓన్లీ ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పక కడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రం విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞలు మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ, నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటిది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి. పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కాబట్టి ఈ 19th అనేటువంటి ఇంకా జన్మమంతా జన్మలంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనాటికి మారదు. ఇంకా సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెల కూడా 19వ తేదీకి అంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించి చేసినవి మీరు భావించాలి. ప్రేమ ముదిత మన శ్రీ రామ రామ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్న సంపంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు ప్రొద్దున లేవడం కానీ, భోజనం చేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా, స్వామి విషయాలు దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది, మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి ఏం చెప్పారంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా, మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది, బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇది అవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు, అది చేసి వాళ్ళకి చెప్తావు, కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క, కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాల్ని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినారియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చేయి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్లకి టైం లేక వాళ్లని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళు ఎవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనూ తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు మారలేదు, అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కాపగించుకున్నా, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కాపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000వంతో 1000వంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
2: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరి మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది, ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమీదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ నా కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజానికి నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఎంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబ్బుకమని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది, నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు, ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చెయ్యాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చి నేను సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అది ఏదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
2: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళొస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నా ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదండలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు, అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గానీ వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేదు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గానీ మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం? స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
2: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి, నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
2: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో ఇది మారుమూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవాట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడ ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళైతే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టు ఉండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. అప్పుడు ఈశ్రమ్మ గారు కూడా మోసేవారట. అందరు అనేవారట, అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవారట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
2: అవును,
1: ఆవిడ చేపట్టుకుని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవారట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
2: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
2: అలాగే
3: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం గాని వాళ్లని తీర్చిదిద్దటం గాని తల్లి బాధ్యత అది, అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్నగా వెళ్తారు రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
5: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి ఎంత పటిష్టమైనవంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తం అవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడ, ఇరుగు పొరుగుని గురించి కానీ వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే

0: వాళ్లతో మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
1: ఎంత గొప్పగా కూడా చెప్పాడు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
2: సో మనం దానివల్ల అపకారమే తప్ప
1: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
2: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాల కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు. కానీ మనం అది నేర్చుకుని దాన్ని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు, ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
1: అలాగే
0: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బో అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు

0: మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహధూళి పాపంబు నడిగించిన అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు.
1: ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులు అని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు. ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతలు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
2: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే మనం పిల్లలను బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ಕನ ಶ್ಯಾಮ ಸುಂದರ ಮೇಘ ಶ್ಯಾಮ ಸುಂದರ ಸಾಯಿರಾ.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

జీవి మనసు తెరను చీల్చలేవు, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల జీవీ

ప్రేమ స్వరూపులు. ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసభస్థా సుఖినోభవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది. ఈనాటి మానవుడు లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు, కానీ నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వం దిగజారిపోతున్నది. మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతీ కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు. ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలము పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు. మానవ జీవితము చాలా విలువైనటువంటి ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం. ఈనాటి మానవుడు నియమమును పూనక తాను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. నశ్రేయో నియమం వినా, దేనికైనను ఒక నియమం అత్యవసరము. ఒక నది ప్రవహిస్తుంది, ఈ ప్రవహించేటువంటి నదికి కొన్ని గట్టు లేకపోతే ఇది గ్రామములపైన పడి అనేక అపకారమును గురి చేస్తుంది. అదే నదికి రెండు గట్లు కట్టినప్పుడు ఇది ఏ జనోపకారి ఉంది.

0: జీవితాన్ని సార్థకంగా గావిస్తుంది. అది ఏ రెండు గట్లు? అష్టాక్షరనామంతో కూడినటువంటి గట్టు ఈ రెండు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు. సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు. మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి. సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు. ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వెయ్యాలి. ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది. ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహమనే సాగరంలో లీనమవుతుంది. కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి. కాని కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ. వేర్లను భద్రం చేయకపోయినా, వేర్లను కాపాడకుండినా వృక్షమే కూలిపోతుంది. జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది. నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పూనుకోవాలి. ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండినా విజయాన్ని సాధించలేడు. ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షరనామం. ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు. కాని నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము. సంశయాత్మ వినశ్యతే, ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటి. ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు. ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ నిస్సంశయమైనటువంటిదే ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు. పైన ఫలము, కింద వేరు. పైన ఫ్రూట్, కింద రూట్. మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. మానవుడు చెట్టును నాటే దేనికోసమని? ఫల నిమిత్తమే చెట్టును నాటుతున్నాడు. ఫలమే లేకుండా చెట్టునే నాటడు. కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షం నాకు ఫలము ఏమి? అది ఏ పూర్ణ జ్ఞానము. పూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు. మానవ జీవితమును పెంచుకుని ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. దీనిని పురస్కరించుకునియే ప్రాచీనపు సాధకులందరూ కూడాను, పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు. అన్నం బ్రహ్మ రసో విష్ణు. అన్నం బ్రహ్మ, ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతృష్టిని ఇచ్చేటువంటిది. ఈ పుష్టితో సంతృష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే. హెద్దో దేవో మహేశ్వర. ఈ మహేశ్వరుడెవరు అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి ఈ వాక్కు చేత సార్థకం పొందటమే. ఏమే బ్రహ్మ, కేవలం ఒక మనసే విష్ణువు, వాక్కే మహేశ్వరుడు. ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకునియే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క పేరులు సార్థకం చేసుకున్నారు. కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది. ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి యొక్క విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి. విష్ణువు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు. కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది. మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు. విష్ణువు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది. కనుకనే మనస్సు విష్ణువు అన్నారు. హెద్దో దేవో మహేశ్వర. మహేశ్వరుడనగా ఎవరు? వాక్కే. ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు. చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి. కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. కనుక మానవత్వం ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితం. మన చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు. శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్నిచ్చారు. ఈ ధర్మం అనగా ఏమిటి? అది ఏ మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్ యొక్క స్వరూపము. మనోవాక్కు యొక్క స్వరూపమే నిజమైనటువంటి మానవత్వము. భగవంతుడు సర్వదేహములు ఎందుకూడను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము, జ్యోతిని వెలిగించటము, కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము, అన్నపాదాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము, ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావం చేత మానవుడు జీవిస్తున్నాడు.
1: బ్రహ్మాండమంతట ప్రభలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగునా, కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పెట్టగలరు. అజహరాదులకైనా అందని వానికి ఏ రూపు గనుగుననెవరితరము, సర్వజలములయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు. వసుదరియుచున్నది పాంచ భౌతిక మనుచు బ్రతుకు కోసము బహుబాధ బద్దులైది, కంటెను వేరతి ఎరుగపరతు కాదు సద్గుణగణ్యులవు సభ్యులార. ప్రేమస్వరూపులార, సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే. సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే. సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే. ఈ భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం. కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి యొక్క ప్రకృతి స్వరూపునిగా భావించాలి. కేవలం భూమి మాత్రమే కాదు, కేవలం నక్షత్రములు మాత్రమే కాదు, కేవలం ఆకాశం మాత్రమే కాదు, సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. ఇలాంటి భగవంతుణ్ణి అల్పస్వరూపంతో మనం ఆరాధించటము, ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. దక్షిణామూర్తి చెప్పాడు, విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను, ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది. అదే విధముగానే అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవస్వరూపము హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది. కనుక విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు. కనుకనే అతనికి హృదయవాసి అన్నారు. వాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది? నీవెవరు? ఈ హృదయం ఎవది? ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు. ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటి ఇది అని రెండు పదములతో ఉంటుండాలి. ఇది నేను అనేటువంటిది ద్రష్ట, ఇది అనేటువంటి దృశ్యము. ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా. ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు, అయితే ఇవంతా దృశ్యమే, చూచేది ఎవరు? కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు. కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు, నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను. దేహము ఇది దృశ్యము, కానీ చూచేటువంటి వారు నేను. కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహం నందే ఉంటున్నాయి, కానీ చూచేది ఎవరు? అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు, దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు. ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి. ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువులు కాదు. ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి. బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. చర్మచిచ్చువులు చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు. నేనుతో మనం చూడాలి. కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి? అంతర్భూతమైనటువంటి ఒక దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మానవత్వం లోపల అనేక విధమైనటువంటి ఒక స్వరూపాలు ఉంటున్నాయి. జడములుంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి. రెండు కూడా దైవస్వరూపములే, కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం, చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము. కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడాను దైవస్వరూపములే. అలాంటి భావము నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు. ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారం అందుకుంటుంటాయి. కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది? దైవం యొక్క స్వరూపమే. వినాయకుడు ఉంటున్నాడు, వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి, కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము, వాహనుడని వర్ణిస్తున్నాము, కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం, పెట్టి కొట్టేస్తాం. కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతటి కూడాను ఒక విధమైనటువంటి గౌరవం మర్యాదలే లభిస్తుంది. కనుక మనం అందరూ కూడాను ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. దైవంలో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి. కానీ అన్ని రూపములు కూడాను దైవ స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి? అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూప నేత్రములే. అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే. అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే యుద్ధమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు. కానీ రాతి నాగల కండరే అన్నట్టు అనగా కర్ణంలో చెప్పాడు పురందరదాసు, రాతి నందిని చూస్తే నొక్కుతాము, కర్ణంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం, సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము, జీవమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము. మానవుని ఎందున్నటువంటి పెద్ద అజ్ఞానం. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే, అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామం. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఏ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు. ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు. ఎవరు పొగడగలరు? ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించలేరు. అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల నయము గణన పాయికుందువట, పురేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలేదువట, నిన్ను గనుగొనగలమా. కానటువంటి జగత్తులోనే లేదు. సత్యాన్వేషణ అనుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకటం జరుగుతుంది. సత్యాన్ని వెతికేది ఎందుకు? ఇంట్లోనో దీపం వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా, ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటాది, ఎందుకు నీవు అగ్గి కోసం వెళుతూ ప్రతిపరచుకో. దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. అందరి ఎందుకు దివ్య జ్యోతి, అఖండ జ్యోతి, జ్యోతి మానవ జీవిత జ్యోతి. ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము. జ్యోతి వెలుగుతుండగా జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు? ఈ జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా? వెలిగే జ్యోతిని చూడటానికి వెలుపుగా నీకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, అర్కెన్ ల్యాంటర్ను, పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు. మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు. జీవన జ్యోతి ద్వారానే చూడాలి. దివ్య జ్యోతిని యొక్క ప్రతిబింబమే. మీమాంసో జీవలోకే జీవభూత సనాతన. అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది. శరణాగతి అన్నాడు సచ్చిదానంద. శరణాగతి అనేటువంటి పదం లోపల 3 రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి. శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, 3గా కనిపిస్తుంది. కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల 3 ఉంటున్నాయి. -1=2 అంటారు. కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3-1=1. ఇది ఎట్లవుతుంది? దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి. మన ఇంటిలో ఒక అద్దం ఉంది. అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు. నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి. నీవు, ప్రతిబింబము, అద్దము 3 ఉంటున్నాయి. అయితే ఈ 3 యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది. కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది. అదే ఏకం సత్విప్రాబోధావదంతి. కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణ చల్లారాలి. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది. ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి. బింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే. జీవుడు దేవుడు ఒక్కటే, ఇందులో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి. ప్రపంచమనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము. మిర్రర్ కూడాను మట్టే, కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే. సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. దీన్ని పురస్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. అన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు. ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం. ప్రేమ స్వరూపులారు, మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు. అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమ అనేటువంటి దానిని మనం ఆధారం చేసుకుంటే సర్వము ఈ ప్రేమ యందే ఆవిర్భవిస్తాయి. ప్రేమ లేనటువంటి ఒక తత్వం మరొకటి లేనే లేదు.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ యొక్క దైవత్వం అనేటువంటిది ప్రేమనే. ఈ ప్రేమకు ఒక ఆది అంత్యంలో లేవు. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది, ఘనము కంటే అది ఘనంగా ఉంటుంది. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు. సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే. సర్వస్వరూపములు ప్రేమ స్వరూపములే, ప్రేమ మార్గములే, సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే, సర్వ గమ్యం ప్రేమనే. అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమనే. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. ఎట్టి సమయం నందైకుడును ప్రేమను మాత్రం మనం వదలరకూడదు. కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంది. వచ్చినటువంటి అసూయకుడును ప్రేమగానే మనం తీసుకోవాలి. దానికుడును ప్రేమగా భావించు. ఇప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు. ద్వేషం వచ్చేది ఎప్పుడు? రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది. భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరి అసూయ కలుగుతుంది. రెండు భావములు పెట్టుకో, రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే. అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే. కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకుడు ఏకత్వంగా ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అందరి ఎందుకు ఏకంగానే ఉంటుంది. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకుని దివ్యాత్మ స్వరూపులుగా రూపొందాలి. నిజమైన సాధన. చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ పేరునంతా కూడా పెట్టుకుని ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకుని దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము. ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది. తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది, అన్ని ద్వారములు మూసివేస్తుంది. కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ గీమని తిరుగుతూ, కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు. చేసేటువంటి ఒక శబ్దముకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది. విని విని విని కలపటికి ఏమవుతుంది? భ్రమరము, కీటకం భ్రమరంగా మారిపోతుంది. అదే విధంగానే మానవాకారంతో ఉన్నటువంటి మీరు నిరంతరము దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్నా మీరు కూడా దైవస్వరూపంగా మారిపోతారు. బ్రహ్మ ఇవ భవతి బికమ్స్ బ్రహ్మ, బ్రహ్మస్వరూపాన్ని పొందుతారు. తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్రహ్మభావాన్ని చింతిస్తుండాలా. సర్వదా సర్వకాలేషు సర్వత్రా బ్రహ్మ చింతనం. అన్ని సమయములందు కూడాను, స్థానములందు కూడాను, అన్ని పరిస్థితులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం. మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు, అప్పుడు ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధమైనటువంటి యొక్క శ్రమ పడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చే దైవస్వరూపులు ఆ విధంగా భావించుకుంటారు. క్రమక్రమేణ కృష్ణుడు ఎవరు? మీరే. రాముడు ఎవరు? మీరే. ఈశ్వరుడు ఎవరు? మీరే. విష్ణు ఎవరు? మీరే. అంతా మీరే. కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు. ఈ పేర్లు అంతకుముందు తల్లిదండ్రులు పెట్టినటువంటివి, దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి. దేవుడిచ్చింది ఏది? హృదయము. ఒకరికి ఇవ్వడానికి వీలు కాదు, ఇది మరి ఒక స్వాధీనంలో లేదు. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారముకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు, ఆవిర్భవించినటువంటిది. ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము. ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకోరికి ఇచ్చేటువంటిది కానీ కాదు. హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి. ఇచ్చుకో ఇచ్చుకో, పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయద్దు. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి. ఒకే హృదయమే. ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి. ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి. ఏకాత్మ భావం పెట్టుకోండి, అనేకంగా సాధన చేయండి, తప్పు లేదు. కానీ ఈనాడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ప్రాకృతమైన సాధన చేస్తున్నారు. జపమాల తిప్పుతుంటారు, మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి. చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్కి పోతుంది. ఎందుకో ధ్యానంలో కూర్చుంటారు, మెదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని మాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్తే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం. ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది? దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి. చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది. ఇంత అపలత్వంతో కూడినటువంటిది ఈ దేహం, ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహం. కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకుండా జరగవచ్చు, కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు. నా యొక్క దైవము, దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము. గాడ్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు, ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి యొక్క దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. ఈ దేహములో అనేక అంగములుంటున్నాయి. ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు. ఈ అంగములకు ఏది కారణము? సమాజమే కారణము. సమాజములకు ఏది కారణము? కారణము. ప్రకృతికి ఏది కారణము?
2: కారణం గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి. ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ ఓ దైవమా, ఈ తిన్నటువంటి అన్నము దేహంలో సర్వత్రా ప్రసారించి ఈ దేహానికి తగినటువంటి శక్తిని అందించు. ఎందుకోసం ఈ శక్తి? నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని, సేవను ఆచరించే కోసమని దేహానికి శక్తినిచ్చి ఉండాలి. సో విష్ణు, ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు? మనసే. అప్పుడు మనసు కూడా ప్రాప్తిస్తుండాలి. దేహాన్ని నేను కాపాడుకుని దీన్ని సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది. ఇంకా తర్వాత వాక్కు ఏం చెప్తుండాలి? అందమైన స్నేహాన్నిచ్చావు, స్వచ్ఛమైన మనసునిచ్చావు, పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు. కాబట్టి బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుంచి ఈశ్వరత్వం. దేహమే బ్రహ్మ, మైండే విష్ణువు, వాక్కే ఈశ్వరుడు. ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం. త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రంచి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే, ఇందులో ఒక్కొక్క దాని మనసునందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది, త్రిదళాకారం. కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి ఆత్మనే. కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్వను నీకు అర్పితం చేస్తున్నాను. దీనిని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు. శరణాగతి అనగా ఈ యొక్క ఏకత్వమే శరణాగతి. ఒకనొక సమయం లోపల రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడాను చిత్రకూట పర్వతం చేరారు. కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు. మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి, మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది, కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు. లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు. నీకు ఇష్టమొచ్చిన చోటు నిర్ణయించున్నా. రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు. చాలా ఆశ్చర్యపడింది. ఏమన్నాడు మీ అన్నగారు? నిన్నేం తిట్టలేదు, కొట్టలేదు కదా, నీవింత బాధపడుతున్నావు అని అడిగింది సీత. తల్లి, ఇంతకంటే వేరొక దోషముందా?
2: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ ఎక్స్క్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
2: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనాధారాది సర్వభార సమర్పితం, ఆత్మానాం శేషభూతమి, రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
2: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ surrendered myself.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టమొచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
2: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: అంటే మరొక దూషణం ఉంటుందా?
2: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశాను,
2: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు అంగీకరించాడు.
2: కంపాషనేట్ రామ,
1: నువ్వు వేరుగా భావించు, ఇవి పలాన చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
2: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
1: తరువాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
2: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
2: Lakshmana considered the feet of Rama to whom he surrendered.
1: When he went to a place,
2: then he went to a place.
1: Lakshmana manasu maaripoyindi.
2: The mind of Lakshmana changed.
1: Anna, nenu ee adavulo undalenu.
2: Brother, I can't be here any longer in this
1: forest. Ee badalu nenu sahinchalenu.
2: I can't bear your harsh words.
1: Nenu ayochiki velutanu annadu.
2: I am going, leaving you.
1: Ramulu navutu,
2: Rama,
1: తొందరపడకు అని చేపట్టుకుని కొంత దూరం పరిస్థితాం రామన్నాడు.
2: రామశాలకు
1: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
2: రామా సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హార్ట్.
1: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
2: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
1: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
2: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
1: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
2: రామా లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ అయోధ్య?
1: అయోధ్యతో నాకేం పని ఉంది?
2: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
1: సర్వము నీదే,
2: యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నారు.
2: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
1: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
2: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
1: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
2: ఐ డోంట్ నో ద రీజన్.
1: అప్పుడు రాములు చెప్తున్నాడు.
2: దెన్ రామా సేస్,
1: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ సమ్
1: తన బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
2: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్,
1: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
2: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: ఎందుకంటే ఆ స్థలం లోపల సుర్ప్రక సంచరించినటువంటి స్థలము.
2: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సుర్ప్రక
1: స్థానంలో మనం సంచరించాము.
2: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
1: సుర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సుర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: మరొక స్థానంలోకి వచ్చాము.
2: And now we moved away from that Surpanaka land.
1: Chitrakuta parvata paina maharshulanta nivasinchetundi.
2: Chitrakuta mountain is the place of saints.
1: Ikkada vachidiki maharshulu yokka bhavam vachesesi.
2: Now we have saintly feelings.
1: Kanukone mana sthanamlo kudanu pavitramaina sthanamluga untundali.
2: So our places also should be sacred.
1: Durmargulu dushtulu sancharinchetundi pradeshanga undakudadu.
2: They should not be the dwelling places for the wicked and the cruel. Run away from the bad company.
1: ఈ చెడ్డ దేనివన్న మనకు వచ్చిందంటే దాని నుంచి బయట పోవాలి.
2: When once bad comes to you, it will never leave you anytime.
1: స్మరించు.
2: Think of good.
1: స్వర సాధ సమాగమం.
2: Join the good and noble.
1: కురు పుణ్యమహోరాత్రం.
2: Do good deeds day and night.
1: మనం చేయవలసినటువంటి సాధనలు.
2: These are the spiritual practices.
1: చెడ్డదాన్ని వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి.
2: We should give up the bad and join the
1: good. నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి.
2: We should do good deeds continuously.
1: స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
2: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆఫ్ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఈ ప్రకృతి అనిత్యమే.
2: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
1: భవనములు అనిత్యమే.
2: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
1: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
2: ఆల్ ద సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
2: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్ ఆత్మ.
1: ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
2: Surrendering to Atma is important.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
2: డెవలప్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: నిరంతరం ఆత్మ చింతనతోనే మన జీవితం సార్థకం గావించుకోవాలి.
2: వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ థింకింగ్ ఆఫ్ దిస్ ప్రైమార్డియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్లీ.
1: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
2: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 23వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అన్నింటికినీ మనస్సే సారథ్యము వహిస్తుంది. మనసును అదుపులో ఉంచుకున్నప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. పునర్జన్మ, జన్మరాహిత్యము రెంటికీ కారణము మనస్సే. మనసుచే జన్మలు ఉద్భవించును. మనము తిరిగి ఎన్నో జన్మలెత్తటానికి మనస్సే కారణము. మనస్సుచే జన్మలు మాయమైపోవును. జన్మరాహిత్యమైపోయి జన్మలేకుండా ఉండటానికి కూడాను మనసే కారణము. మనసుచే ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ పురుషార్థములు కూడాను సార్థకమైపోతాయి. మనసుచే యోగనిష్టలు ప్రకాశించును. ఈ మనసుచేతనే మనము చేసే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము, రాజయోగము, క్రియాయోగము ఇలాంటి యోగములన్నీ కూడాను సిద్ధిని పొందుతాయి. బంధమోక్షములకు మనసే కారణమని భావించే వేదాంతమునందు మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో అన్నారు. మనసే మన జీవితము, మనసే మన ప్రాణము, మనసే ఈ ప్రపంచము, మనసే ఒక పదార్థము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి అనంతపురంలోని మహిళా కళాశాల ప్రారంభోత్సవములో తమ దివ్యోపన్యాసములో నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకొనుడు, ఈ ఉత్తమ అవకాశమును జారవిడువకుడు, ముక్తి మార్గమునకై నన్ను అర్థింపుడు. ముందు ముందు నా దరిచేరుట దుర్లభము, నలుదిశల నుంచి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టేస్తాయి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించు విశ్వవృక్షముగా పెరుగుట తథ్యము. ఆలక్ష్యముతోనే ఈ ఆకారమును ధరించి అవతరించాను. నా సంకల్పము నిర్వికల్పము, నా పేరే సత్యము, సత్యమే నా ప్రచారము, సత్యమే నా మార్గము, నేనే సత్యము అని స్వామి భక్తులను మేల్కొల్పారు. ఈ కాలేజీకి బాబాయే సారథి. అందుచేత ఇందలి విద్యార్థినులు సద్గుణవంతులై, ధీమంతులై, ధీరులై జీవితయాత్రను కొనసాగిస్తారు. వారు సత్పుత్రికలుగను, బాధ్యతగల పౌరులుగను, ఆదర్శ గృహిణులుగను, ప్రేమానురాగములు వర్షించు మాతృమూర్తులుగను, సమర్థులైన గురువులుగను తయారగుటకు సందేహమే లేదు. తల్లి బిడ్డలను లాలించి పెంచి తండ్రిని గౌరవించమని బోధిస్తుంది. ఏలననగా ప్రకృతి సిద్ధముగా పిల్లలకు తల్లి ఎడల ఉండినంతటి అనురాగ బంధము తండ్రి ఎడల ఉండదు. స్వామి బోధించుటకు అవతరించను. మనము ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనమలెను. వారి దివ్య సమక్షములో పొందు మహదానందమును హృదయములందు పదిలపరుచుకుని మన గృహములకు కొనిపోవు ప్రయత్నము చేయవలెను. మనము ఇంటికి వెళ్ళినప్పుడు భౌతికముగా స్వామికి దూరమవుతాము. స్వామి ప్రబోధలు ఆచరణలోనే ఉంచుచుండిన ఎడల ఆంతరంగికముగా స్వామి మన చేరువలోనే ఉంటారు. భౌతికమైన దూరము మనలను స్వామి నుంచి వేరు చేయజాలదని మనము మరవకూడదు. మన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించమని స్వామిని వేడుకొనాలి. అటుపైన ఏ క్షణమైనను వారి అమూల్యమైన సమాధానము రావచ్చును. ఆ సమాధానము స్పష్టముగను నిర్దుష్టముగను ఉంటుంది. ప్రార్థించితిమా దాని అర్థము మరింత విపులముగా తెలియగలదు అని చార్ల్స్ పెన్ తెలియచెప్పారు. స్వామి స్థాపించిన కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికూ ఇట్టి అనుభవములు సామాన్యములే. వారు ఎంత అదృష్టవంతులో! విద్యా విధాన పునరుద్ధరణ గురించి స్వామి ఎప్పుడు మాట్లాడినా ఆ మాటలలో ఆందోళన, ఆతృత వ్యక్తమవుతుంది. బాలబాలికలు తమ జీవిత సమరమునకు సంసిద్ధులగు ఈ తరుణము వారి హృదయాలను శుష్కింపచేసి మెదడులను మాత్రం అభివృద్ధి చేసి ఈ ఆధునిక విద్యా విధానము దారుణమైన పరిస్థితులకు దారితీస్తోంది. ఒకవైపున అనంతపురంలో కొత్త కాలేజీ భవనము చకచకా సాగుచుండగా మరొకవైపు ఆలస్యమును సహించని స్వామి ఆయేడే హైస్కూల్లో కొన్ని గదులు సేకరించి లెక్చరర్లను నియమించి వెంటనే కాలేజీ ప్రారంభించమని ఆదేశించారు. నమ్మసక్యము కానంత శీఘ్రముగానే ప్రారంభింపబడిన కాలేజీ చూసి పురజనులు, పెద్దలు సంభ్రమాశ్చర్యభరితులయ్యారు. అదే విధముగా స్వామి సంకల్పించినదే తడవుగా బాలురకు కూడా ఒక కళాశాల బెంగుళూరులో తమ నివాస భవనమైన బృందావన్ ఆవరణలో తాత్కాలికముగా కట్టిన భవనములలో ప్రారంభించబడింది. కాలేజీ అనిన ఇటుక ఇసుక సిమెంటులతో కట్టు భవనం కాదు. పెద్ద బిల్డింగ్ కట్టినంత మాత్రాన అది గొప్ప కాలేజీ కానేరదు. కాలేజీ యొక్క ఔన్నత్యము, అందలి విద్యార్థుల శ్రద్ధాశక్తులు, ఇంట బయట వారి ప్రవర్తన, సౌశీల్యము, క్రమశిక్షణ, వారు తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల చూపు గౌరవము, వారి భావి జీవితాశయములు వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అంటారు స్వామి. బృందావన్లో కాలేజీ ప్రారంభించుటకు క్లాసురూమ్లు, లైబ్రరీ,
లాబొరేటరీ నిర్మాణము, వాటికి కావలసిన ప్రతి వస్తు సామాగ్రి సమకూర్చు బాధ్యత స్వామియే స్వయంగా స్వీకరించి 1000 కన్నులతో చూచుటచే ప్రారంభోత్సవము నాటికి కాలేజీ సర్వాంగ సుందరముగా కళకళలాడుతోంది. 1969 జూన్ 9వ తేదీన మైసూరు ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ గారిచే ప్రారంభోత్సవం జరపబడింది. ఆ సందర్భమున వారు ధర్మ సంస్థాపనార్థము స్వామి అవతరించారు. మానవాళి మనుగడకు ధర్మమే పునాది. ధర్మమే ఆధ్యాత్మిక నైతిక విలువలకు మూలము. స్వామి స్థాపించిన ఈ కాలేజీలో చదువు విద్యార్థులలో ఇట్టి విలువలు తప్పకుండా అభివృద్ధి కాగలవు అని అన్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ గారు, మా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలన్నింటిలోనూ ఒక గొప్ప మణిపూస కాగలదు. విద్యారంగములోనే కాక నైతిక ఆధ్యాత్మిక రంగములలో కూడా మిగిలిన కళాశాలలకిది మార్గదర్శి కాగలదు అన్నారు. ఈ కళాశాల స్వామి సంకల్పమునకు ఒక రూపకల్పనము, వారి దూరదృష్టికి అనుగ్రహమునకు చిహ్నము, నిర్మల నిస్వార్థ సేవకు గీటురాయి. ఈ కళాశాలలోని విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు సమదృష్టి, సహనము, శాంతియుత జీవనమును అభ్యసించుటకు ఎంతైనా అవకాశము కలదు. తమ గ్రామములో కాలేజీ ప్రారంభింపబడుచున్నదన్న ఆనందోత్సాహములతో అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలనుద్దేశించి, ఇప్పటికీ మీ గ్రామీణులలోనే అన్యోన్య సహకారము, సౌభ్రాతృత్వము, భగవద్భక్తి, పెద్దల ఎడ గౌరవము నిలిచియున్నాయి. ఈ ఆదర్శములను నిలబెట్టుకొనుచు పట్టణములలోని కలుషిత వాతావరణము మీ పిల్లలకు సోకనీయకుండా జాగ్రత్త పడిన ఎడల ఆ పిల్లలు మీ భవిష్యత్తులో సుఖశాంతులతో జీవించు పౌరులుగా తయారు కాగలరని స్వామి ఉద్ఘాటించారు. ఈ కళాశాలలో చదువు విద్యార్థులకు సంపూర్ణ విద్య అనగా కర్మ మార్గము, ధర్మ మార్గము, బ్రహ్మ మార్గము నేర్పుదురు. విద్యార్థులనుద్దేశించి స్వామి, ఈ కాలేజీ విద్యార్థులైన మీరు ఈ కాలేజీలోనే తరగతిలో చేరవచ్చు, లేదా మరో కాలేజీలో చేరవచ్చు, లేకపోయినా చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లవచ్చు. మీరెక్కడ ఉండినను ఈ కాలేజీ విద్యార్థులుగా మీరందుకొనిన ప్రత్యేకమైన తర్ఫీదు వలన మీ జీవితములలో మీరు రాణించవలెనని నా కోరిక. అభిప్రాయ భేదములతో, ద్వేషముతో, అధికారోన్మాదములతో, ఉద్రేకములతో, పరస్పర విరోధములతో నిండియున్న రాజకీయ నరకములో మాత్రము ప్రవేశించవద్దు. యుగ యుగాలుగా భారతావని పొందుపరిచిన జ్ఞానదీపికను చేతపూని ఉజ్వల భవిష్యత్తు వైపు పురోగమించే నాయకులుగా మీరందరూ తయారు కావాలి అని ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు స్వామి.

కాలేజీని గురించి వివరములు తెలుపు పుస్తకములో స్వామి ఇచ్చిన సందేశమిది. ఇది పుణ్యభూమి, యోగభూమి, అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ప్రసిద్ధికెక్కినది. ఈనాడు 99% అజ్ఞానులు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును నిరసించువారు. ప్రజలు వారి సంస్కృతిని వారే న్యూనతపరచుచున్నారు. ఇకనైనను మీ తప్పులు మీరు తెలుసుకుని మీ జీవితములను సంస్కరించుకుని పావన భారతావని ప్రతిష్టను పునరుద్ధరించండి. ఇతరులలో దోషములు వెతుకుట మానుడు. మీ బంధుమిత్రుల ఎడల, తోటి మానవుల ఎడల గౌరవముతో ప్రవర్తించండి. దేశసేవ చేయండి. సర్వజన శ్రేయస్సుకు ప్రార్థించండి అని ఇచ్చారు సందేశం. ఈ కాలేజీ కొరకు స్వామి నిర్ణయించిన చిహ్నము ఈ కాలేజీ త్రికరణ శుద్ధిగా పాటించు ఆదర్శములకు ప్రతిరూపం. అందు 5 దళములు గల కమలము, దాని చుట్టూ ఒక వృత్తమూ కలదు. 5 దళములు 5 ముఖ్యమైన మతములను తెలియజేస్తాయి. ఓం సనాతన ధర్మమును, సిలువ క్రైస్తవ మతమును, చంద్రవంక నక్షత్రము ఇస్లాం మతమును, అగ్నిజ్వాల జొరాస్ట్రియన్ మతమునకు, చక్రము బౌద్ధ మతమునకు గుర్తులు. పద్మము ప్రాచీన ఆర్య చిహ్నము. పద్మము బురదలో పుట్టినను బురదను తాకదు, నీటిలో పెరిగి నీటియందు తేలియాడును. కాని చిహ్నము ఈ కాలేజీ త్రికరణ శుద్ధిగా పాటించు ఆదర్శములకు అందు 5 దళములు గల కమలము, దాని చుట్టూ ఒక వృత్తమూ కలదు. 5 ముఖ్యమైన మతములను తెలియజేస్తాయి. ఓం సనాతన ధర్మమును, సిలువ క్రైస్తవ మతమును,

అని నీటిని దరిచేరనివ్వదు. పద్మము శుభశాంతి సౌందర్యములకు చిహ్నము. ఆ పద్మములో జ్ఞానజ్యోతి ప్రకాశించుచుండును. ఆ జ్యోతియే లేకున్నా జ్ఞానము భారమే అగును. ఈ వృత్తాకార లాంఛనముపై అర్ధచంద్రాకృతిలో ధర్మో రక్షతి రక్షితః సత్యాన్నాస్తి పరోధర్మః అను వేదసారమగు ధర్మోపదేశ వాక్యములు వ్రాయబడి ఉండును. ధర్మమెప్పుడూ మానవుల హృదయములను స్పందింపచేసి సంస్కరించి సత్ప్రవర్తనులను చేయజాలదో అప్పుడు ప్రపంచము బాధలకు భయానికి గురికాక తప్పదు. కాలేజీ ప్రాస్పెక్టస్ లో ప్రచురించిన నిబంధనావళిలోని కొన్ని వాక్యములు కొన్ని విందాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పర్యవేక్షణలో, వారి ప్రత్యక్ష రక్షణలో ఈ కళాశాల విద్యార్థులగునట్టి భాగ్యము మీకు అబ్బినది. దీనికి పాత్రులగునట్టి విద్యార్థులుగా రూపొందుటకు క్రమశిక్షణతో మెలగు దీక్ష వహించండి. బాబా సూక్తులను సదా జ్ఞప్తి అందుంచుకోండి. శీలములేని విద్య అత్యంత ప్రమాదకరము అని గుర్తించుకొనుడు. విద్యార్థులు ముఖ్యముగా మర్యాద, సహనము, పరోపకార పరాయణత అలవర్చుకొనాలి. బాబా పంచసూత్రములు అనగా సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు విద్యార్థుల ప్రవర్తనలోనూ ఉపాధ్యాయుల తదితరుల ప్రవర్తనలోనూ ప్రతిబింబించవలెను. ఇక్కడ కూడను అనంతపురం మహిళా కళాశాలలో వలె విద్యార్థులు ఉపాధ్యాయులు భజనా ధ్యానములలోనూ నిత్యము కాలేజీ దినచర్య ప్రారంభించుటకు ముందు జరుగు ప్రార్థనలలోనూ విధిగా పాల్గొంటారు. విద్యార్థులెంతమంది ఉన్ననూ ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి కన్న తల్లి వలె ప్రేమించి లాలించెదరు. ఆ ప్రేమకు పరవశులై విద్యార్థులు కూడా స్వామికి అత్యంత విధేయులై ఉంటారు. స్వామి తమ పట్ల అలక్ష్య భావము, ఉపేక్షా చూపెదరేమో అనుభావముతో విద్యార్థులు క్రమశిక్షణాబద్ధులై మెలుగుతారు. విద్య గరపుటకు, విద్య నేర్చుకునుటకు అతి ముఖ్యమైనది అనుకూలమైన వాతావరణం. ఇట్టి నిర్మలమైన వాతావరణము సృజించుటకై స్వామి స్వయముగా కాలేజీ కార్యకలాపములన్నింటినందు పాల్గొన్నారు. కాలేజీ హాస్టలు కూడా బృందావన్ ఆవరణలోనే ఉండుటచే స్వామి తరచూ నడిచి వెళ్లి ప్రార్థనా సమావేశాన్ని తిలకిస్తారు. లేదా నీతి ప్రబోధన కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన ఉపన్యాస సమయమున అధ్యక్షత వహిస్తారు. కాలేజీ నాటక సమాజం కొరకు స్వామి స్వయంగా నాటకాలు రాసి దర్శకత్వం వహిస్తారు. స్వామి కాలేజీకి వచ్చుట రహస్య తనిఖీ వంటిది. వచ్చేముందు ఎవ్వరికీ తెలీదు. అటువంటి సందర్భంలో ఒక తెలివైన విద్యార్థి వీపుపై ప్రేమతో చరసుటయో, ఒక ఉపాధ్యాయుడు కొద్ది నిమిషములు ఆలస్యముగా వచ్చినందుకు సున్నితముగా మందలించుటయో, ఒక సోమరి అయిన విద్యార్థితో పరీక్షలలో వచ్చిన మార్కులను ప్రస్తావించుటయో, శ్రద్ధగా చదువుకొని విద్యార్థికి ఫౌంటైన్ పెన్ కాని రిస్ట్ వాచి కాని సృష్టించి బహూకరించుటయో, లైబ్రరీయంతో పుస్తక ప్రదర్శన క్రమమును గుర్చి ప్రస్తావించుటయో, లాబొరేటరీకి వెళ్లి అక్కడ విద్యార్థులు ప్రయోగములు చేయు పద్ధతిని గమనించుటయో చేయుచూ సదా విద్యార్థుల హృదయములందు సంచరిస్తారు స్వామి. బాబా నెలకొల్పిన ఆ కాలేజీలో దీని ఫలితముగా విద్యార్థులలో గుప్తముగా ఉన్న మంచితనము, సదాలోచన, సానుభూతి, చదువుయందు శ్రద్ధ, దైవభక్తి బహిర్గతమై కార్యరూపమును ధరించుచుండును.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో గిద్దలూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ సూరి అనంతరామయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సూరి అనంతరామయ్య గారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి వచ్చారు స్వామితోటి వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి. వారితో మాట్లాడి వారి అనుభవాలని తెలుసుకుందాం. సాయిరాం అండి.
2: అందరికీ సాయిరాం.
1: అనంతరామయ్య గారు, మీ పరిచయాన్ని మన శ్రోతలకు అందిస్తారా?
2: నా పేరు సూరి అనంతరామయ్య. మా నాన్నగారి పేరు నారాయణ, మా అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇద్దరు అల్లుడు ఇద్దరు టీచర్స్, స్కూల్ టీచర్స్. చిన్న అల్లుడు సైంటిస్ట్, అమ్మాయి హౌస్ వైఫ్.
1: మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారో చెప్తారా?
2: మెడికల్ షాప్.
1: మరి అనంతరామయ్య గారు, మీకు స్వామి గురించి మొట్టమొదట ఎలా తెలిసింది? మీరు స్వామి దర్శన భాగ్యం మీకు ఎలా కలిగిందో చెప్పండి.
2: మాది మెడికల్ షాప్ సాయిరాం. మా మెడికల్ షాప్ నిర్వహించేటప్పుడు మా షాప్ పక్కన సాయి సంస్థ సభ్యుడు ఒక ఆయన, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అక్కడికి ఆ మిత్రుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భజన్స్, సేవా కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఆ చెప్పేటప్పుడు అంతకుముందు నాకు స్వామి అంటే సిడ్డి సాయి టెంపుల్కు నేను రెగ్యులర్ గా వెళ్లేవాడిని. అక్కడ హారతులు, నాలుగు హారతులకు అక్కడికి వెళ్లేవాడిని. మరి ఈ స్వామి చెప్పంగా ఆయన స్వామి విషయాలు, స్వామి చేసే సేవా కార్యక్రమాలు, స్వామి చెప్పే ఉపన్యాస కార్యక్రమాలు కూడా చక్కగా నాకు వివరించేవాడు. మరి అన్ని విషయాలన్నీ కూడా మెయిన్ అంటే స్వామి చేసే సేవా కార్యక్రమాలు, అట్లాగే సర్వమత సమానత్వము అనే దాన్ని నేను ఇష్టపడి, మరి ఒక రోజు ఆయన చెప్పంగా ఒకరోజు ఆ భజన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఆ భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ భజనకు కూడా బాగా ఇంప్రెస్ అయ్యాను.
1: ఇది ఏ సంవత్సరంలో చెప్పగలరా?
2: మొదటి దర్శనము స్వామివారి 60వ జన్మదినోత్సవ వేడుకలు దాదాపు 1985 సంవత్సరం నవంబర్ 23 తారీఖున స్వామివారి మొదటి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది.
1: అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చండి?
2: 32 నుంచి 33 సంవత్సరాలు ఉంటాయి నా వయసు. మొదటి నుంచి కూడా నేను చిన్నతనాన్ని నుంచి కూడా మా అమ్మగారి ప్రేరణతో ఓ భక్తిభావంతో నేను జీవనాన్ని సాగించేవాడిని. మరి ఆ రోజుల్లో కూడా మరి ఉదయాన్నే లేవంగానే గుడికి వెళ్లి స్నానం చేసి గుడికి వెళ్లి స్వామిని దర్శించే ప్రయత్నాన్ని మా అమ్మగారి ద్వారా నేను నేర్చుకున్నాను.
1: మరి మొట్టమొదటిసారి స్వామిని దర్శించుకున్నప్పుడు మీరు ఎలాగా అనుభవించారు, ఆనందాన్ని చెప్తారా?
2: స్వామివారి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత మరి నాకు తెలియని ఒక ఆనందము, మరి స్వామిని చూడంగానే నాకు ఈశ్వరతత్వము బోధపడింది. మరి నేను మొదటి నుంచి కూడా శివరాత్రి పండగ రోజు శివుణ్ణి పూజించేవాడిని. ఆ స్వామిని చూడంగానే స్వామి దగ్గర విభూతి రేఖలు కనపడినాయి నాకు. అప్పటి నుంచి ఎప్పటి వెళ్ళినా, ఎంత దూరంలో నుంచి స్వామిని చూసినా స్వామితో పాటు ఆ విభూతి రేఖలు కూడా కనపడేటి. దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆ విభూతి రేఖలు కనపడేటి కాదు, మామూలుగా ఉండేటి.
1: మీరు 60వ పుట్టినరోజుకి మొట్టమొదటిసారి వెళ్లేవన్నారు, ఆ పుట్టు పండగ సంబరాల గురించి పంచుకుంటారా?
2: అది పండగకు వెళ్లాను, ఆ రోజు ఆ వైభవాన్ని చూశాను. అంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల మరి ఆ ఎక్కువ టయాన్ని అక్కడ స్పెండ్ చేయలేక మరి దర్శనానంతరం మేము మా గ్రామానికి వెళ్లి రావడం జరిగింది.
1: మరి మీరు తిరిగి స్వామి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చాక స్వామి కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు, మీ జీవితంలో స్వామిని ఎలాగ పెట్టుకున్నారు, ఆ విశేషాలు చెప్పండి.
2: పుట్టపర్తి నుంచి వచ్చిన తర్వాత నేను మాది మెడికల్ షాపు, ఆ మెడికల్ షాపులో నేను ఒక్కనే ఉండేవాడిని. మరి భజనకు గురువారము నెలకు కనీసం ఒక్కసారైనా వెళ్లాలి అనే ఉద్దేశంతో భజనకు వెళ్లేవాడిని. వెళ్లంగా నాకు మిత్రుడు నేను ఒక్కనే షాప్ మూసి రావాలంటే ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఆయన తెలియజేసింది ఏంటంటే కనీసం మంగళహారతి టయానికైనా వచ్చి స్వామివారి మంగళహారతిని తీసుకోమని మరి చెప్పేవాడు. నిజంగా నేను ఆ భజనకు పాల్గొనేటప్పుడు మరి ఎంత అదృష్టవంతులో కదా వీళ్ళు, మరి వీళ్ళు స్వామిని ఆ భజనలో మరి ఆ భజన భగవంతుని నామాన్ని గానం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమితిలో ఒక ఆయన వచ్చి స్వామివారికి మహామంగళహారతి ఇచ్చేవాడు. వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, ఈ అదృష్టం నాకు ఎప్పుడు అబ్బుతుందా అని చెప్పేసి నేను అనుకునేవాణ్ణి. మరి ఆ విధంగా భజనకు వెళ్తూ కూడా నాకు టైం కొంత కల్పించుకొని కూడా సేవా కార్యక్రమాల్లో, సంస్థాగత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని మరి ఒకసారి సేవకు కూడా వెళ్లడం జరిగింది. ఆ సేవలో కూడా 15 రోజులు అక్కడికి ఆ సేవలో పాల్గొన్నాం. వచ్చిన తర్వాత నా భార్య అంటే అమ్మ, మరి 15 రోజులు అక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు 35 సంవత్సరాల వయసు లేదు, నీ కుటుంబ బాధ్యతలన్నీ వదిలేశావు, మరి నువ్వు పెళ్లి చేసుకోకపోతే పది సరిపోయేది కదా, ఈ ఆధ్యాత్మిక విభాగంలోనే ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆమె తెలియజేయడం జరిగింది. అప్పుడు స్వామివారి ఉపన్యాసాలతో నేను తెలుసుకున్నది ఏంటంటే, నువ్వు సంస్థ ద్వారా నా ద్వారా తెలుసుకున్న దాన్ని ముందు నీ ఇంట్లో నుంచి నీ ఇంట్లో సంస్కరించుకొని బయటికి వెళ్ళండి అని చెప్పేసి అది నాకు నచ్చింది. అప్పుడు ఆమెకు నీకు తెలియజేసింది ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళావు, ఆనందాన్ని పొందాను, ఈ 15 రోజులు ఉన్నా ఇక్కడ నువ్వున్న వాళ్ళు నీకు ఇక్కడ 15 రోజులు అనిపించింది కానీ నాకు అక్కడైతే 15 గంటల్లాగే నాకు అయితే గడిచిపోయిందని చెప్పి తెలియజేసి, ఆమెను కూడా అంటే నేను సంస్థాగతంగా ముందుకు వెళ్లాలా అన్నప్పుడు ఇంట్లో సహకారం కూడా ముఖ్యం కాబట్టి చిన్నగా ఆమెకు భజనకు తీసుకెళ్లి సంస్థ వైపు పయనించేటట్టుగా ప్రయత్నం చేసి నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా సంస్థలో ఉండేటట్టుగా నా ప్రయత్నం చేశాను.
1: చాలా బాగుందండి. ఆ భాగ్యాన్ని మీ భార్య గారికి కూడా అందించి ఆవిడ్ని కూడా స్వామి పదంలోకి తీసుకొచ్చారు. మరి మీరు మెడికల్ షాప్ బిజినెస్ చేస్తున్నామన్నారు, స్వామి చెప్పిన ఎన్నో విలువల్ని మీ బిజినెస్ లోని ఎలాగ మీరు చేస్తున్నారో ఆ విషయాలు చెప్పండి.
2: నేను 1981 బిజినెస్ స్టార్ట్ చేశాను. స్వామి సంస్థ లేకొచ్చేటప్పటికి 1985 అయింది. అప్పటి వరకు ఏదో చిన్న బిజినెస్ జరిగేది. మరి కొద్ది రోజుల తర్వాత బిజినెస్ జరగని పరిస్థితుల్లో నేను స్వామిని ప్రార్థించేది ఏంటంటే, నాకు వ్యాపారం కాదు ముఖ్యము స్వామి, నాకు ప్రశాంతమైన మనస్సును ప్రసాదించండిని స్వామిని ప్రార్థించేవాణ్ణి. ప్రార్థించినప్పుడు స్వామి విని విని ఆ ఉన్న వ్యాపారం కూడా లేకుండా చేశాడు. సరే నాకు ఇంతే ప్రాప్తం అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత ఒక ప్లేస్ మార్చేదానికి ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేసి ఇప్పుడు మేము అక్కడ ఉన్న అంటే కాలేజీ రోడ్డు అనే గిద్దలూరులో కాలేజీ రోడ్ అనే మా షాప్ అక్కడ ఉండేది. అట్లా కాకుండా రాచర్ల బస్టాండ్ అనేది ఒక అడ్రస్ లో షాప్ షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేశాం. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఫస్ట్ స్వామివారి ఫోటోను అక్కడ పెట్టాలా స్వామి అంటే మెయిన్ సెంటర్ లో డిస్ప్లే చేయాలనే ఉద్దేశంతో నాకు కోరిక కలిగింది. ఆ కలిగినప్పుడు స్వామి సాక్షిభూతుడై వాళ్ళకి కస్టమర్స్ ఉండరు కాబట్టి నేనేదైనా తప్పు చేస్తే అది నా స్వామికి చెడ్డ పేరు వస్తుంది, నేను నియమంగా స్వామి చెప్పిన పద్దతిలో నేను వ్యాపారం చేసేదానికి అవకాశం ఉందా లేదా, నేను పాటించగలనా లేదా అని చెప్పేసి ఒక 6 నెలలు బిజినెస్ వాల్యూస్ ను చూసుకొని ఫస్ట్ ఏంటంటే నిజం చెప్పాలా మోసం చేయకూడదు. మాది మెడికల్ షాప్ అంటే దాదాపు ఎవరికి ఆ ప్రిస్క్రిప్షన్ తెలియదు, మేము ఇచ్చిందే వేదంలాగుంటుంది. కాకపోతే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మనస్ఫూర్తిగా వీళ్లకు తగ్గాల అని స్వామిని ప్రార్థించి మంది ఇవ్వడం చేస్తాను. ఆ ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత కరెక్ట్ గా ఈ మందులు మన దగ్గర ఉన్నాయా లేవా అని చూస్తాను. 1-2 ఏదైనా లేనప్పుడు అమ్మా అయ్యా ఈ కంపెనీ మందులు లేవు, వేరే కంపెనీ మందులు ఉన్నాయి ఇవ్వమంటా అని అడుగుతాను. అడిగిన తర్వాత వాళ్ళు ఇవ్వమంటేనే ఇస్తాను, వద్దంటే వచ్చేస్తాం. చాలా మంది మిత్రులు నాకేం చెప్పారంటే, నువ్వు ఇట్లా చేస్తే వ్యాపారం అవుతుందా? మరి అట్లా కాదు, చూసుకుంటారు వాళ్ళు, అవసరమైతే డాక్టర్ చూపిస్తారు, మరి డాక్టర్ వాడమంటే వాడతారు, లేకుంటే లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. లేదు లేదు, నేనేదైనా తప్పు చేస్తే అది నన్ను అనకుండా స్వామిని అంటారు, నా ద్వారా స్వామిని అనిపించడం అంటే దూషించడం అనేది నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు జరిగినంత వరకే జరుగుతుంది, నేను ఇదే పద్ధతిలో వెళ్తానని చెప్పేసి పిల్లలు గాని పెద్దలు గాని వృద్ధులు గాని ఎవరొచ్చినా కూడా ఆ భావంతోనే వాళ్లకు ఇచ్చేటప్పుడు సేవాభావం కలిగి వాళ్ళు బాగుండాలా తొందరగా తగ్గాలనే భావంతోనే లాభ అంటే ఏది అమ్ముకుంటే లాభం వస్తుంది అనే దానికంటే ఏ మందు ఇస్తే వాళ్ళు తొందరగా తగ్గి ఉపశమనం పొందుతారు అనే ఉద్దేశంతో వ్యాపారం మొదలుపెట్టాం. 1986 95లో మొదలు పెడితే ఒక 5 సంవత్సరాలు అట్లా అట్లా అట్లా జరిగింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏ డాక్టర్ ఉండేవాడు కాదు, నేనిచ్చిన మందును స్వామిని ప్రార్థించి నేనిచ్చిన మందు మాత్రమే అది పనిచేస్తూ మరి ప్రజలకు ఆ సేవ అంటే కరెక్ట్ అంటే స్వామి బాటలో పయనించి ధర్మబద్ధమైన బిజినెస్ చేసేదానికి భగవంతుడు కల్పించాడు కాబట్టి నేను ఒక సత్ప్రవర్తనలో బిజినెస్ చేసిన నేను తీసుకుపోయిన వాళ్ళు కూడా మా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది బాగా మాకు వ్యాధి నివారణ అయింది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నీకు తెలిసిన వైద్యంతో మరి ఈ మా ఆరోగ్యాలన్నీ నయమైనవి చెప్పేసి స్వామిని కూడా ఎవరు ఏంది వచ్చిన వాళ్ళంతా స్వామిని చూస్తారు ఎవరు ఏంది అని మీ మీ అంటే మీ రిలేటివ్సా మీ పెద్దలా మీరు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడయ్యే మనకు మాట్లాడే భగవంతుడు అని చెప్పేవాళ్ళని వాళ్ళకి. అది చూసినప్పుడు అందరికి కూడా ఒక సిస్టమేటిక్ జీవన విధానాన్ని సాగిస్తున్నాడు అని సదభిప్రాయం కలిగింది.
1: చాలా బాగుంది అనంతరామయ్య గారు. స్వామి చెప్పారు అంటే వైద్య వృత్తి ఎంత ఏదో, అంటే బాధపడుతున్న రోగులకి ఆ ఉపశమనం కలిగించడం డాక్టర్గా ఎంత వాళ్లు ప్రయత్నం చేస్తారో, మీరు మెడికల్ షాప్లోని ఆ మందులు అమ్ముతూ కూడా మీరు అంత పవిత్రమైన హృదయం పెట్టుకుని వాళ్ళకి తగ్గాలి అని చాలా చక్కగా మీకు స్వామి ఆ స్ఫూర్తినిచ్చి మీ చేత పనిచేయిస్తున్నారు. మరి మీరు ఇంత విలువలతో అందరూ బాగుండాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలా మీరు చేయడం మీ స్నేహితుల్లో గాని మీ కుటుంబ సభ్యుల్లో గాని మీ బంధువుల్లో గాని ఏదైనా మార్పు తీసుకొచ్చిందా, వాళ్ల మీద ఎలా ప్రభావం చూపించిందో చెప్తారా?
2: నేను ఈ విలువలతో కూడిన వ్యాపారం చేయడం వల్ల అందరికీ ఒక మంచి సదభిప్రాయం కలిగింది. అంటే సత్ప్రవర్తనలో ఉన్నాడు, ఆయన ఏమి చెప్పినా కరెక్టే చెప్తాడు, ఆయన చెప్పింది మేం చెయ్యాలి అని సలహాలు తీసుకోవటము. దీంతో పాటే నేను పొందిన ఆనందాన్ని నేనెవరికే ఉంచుకోకుండా నా మిత్రులకు బంధువులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వాళ్ళను ఆ పుట్టపర్తి తీసుకెళ్లి స్వామివారిని దర్శించే అదృష్టాన్ని వాళ్ళ ద్వారా నేను పొందాను. దరిదాపు మా కుటుంబ సభ్యులు అంటే దగ్గర రిలేషన్షిప్ వాళ్ళు ఒక 100 ఇళ్లుంటాయి, 95 ఇళ్లు స్వామి భక్తులు అయిపోయారు. దాంతో పాటి మనం సమాజంలో తిరిగేటప్పుడు మన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తా ఉన్నాము, ఏ రూట్లో ఉంటున్నాము, వీళ్ళు చెప్పేదే చేస్తారా చే. మరి అందరూ జనరల్ గా ఎక్కడైనా కానీ చెప్పేది ఒకటి ఉంది చేసేది ఒకటి ఉంది. ఒక సత్యసాయి సంస్థల్లో అయితేనే ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు. ఆ విషయాన్ని మరి మనకు సత్యసాయి సంస్థల్లో వైట్ డ్రెస్ కోడ్ ఉంది. ఈ వైట్ డ్రెస్ వేసుకోవడమే కాదు, ఈ వైట్ డ్రెస్ అనేది మరి శాంతికి చిహ్నం కాబట్టి మరి వాళ్ళ జీవన విధానాన్ని కూడా ఇంత వైట్ గా అంటే ఎలాంటి మరకలు లేని జీవన విధానాన్ని అవలంబిస్తారు అనే మెసేజ్ మనం పంపిస్తున్నామంటే మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ రూట్ లో ఉన్నప్పుడు మాత్రమే స్వామికి మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. కానీ అట్లా కాకుండా ఏదో మాటలు చెప్పి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మరి మనతో పాటు మనం చేసే తప్పును స్వామిని నిందిస్తారు కాబట్టి ప్రతి భక్తుడు కూడా మనం చేసే పని ద్వారా స్వామికి మంచి పేరు తెచ్చే ప్రయత్నమే మనం చేయాలి. కానీ స్వామికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం మనం ఎవరం మన సాయి కుటుంబ సభ్యులందరం కూడా మరి పాటించాలా. నా నేను పాటించడమే కాకుండా నా పిల్లలందరికీ కూడా మనము సంపాదించిన ఆర్థిక ఆస్తితో పాటే ఆధ్యాత్మిక ఆస్తిని కూడా పంచాలనే ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి పదంలో పయనించేటట్టుగా నా ప్రయత్నం చేసి నేను సఫలీకృతుడయ్యాను.
1: చాలా చక్కగా చెప్పారండి. మీరు పాటిస్తున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి దాన్ని ఆదర్శంగా తీసుకుని పాటిస్తున్నారు. మరి మీరు ప్రస్తుతం మన గిద్దలూరు సమితి కన్వీనర్ గా పనిచేస్తున్నారు, కన్వీనర్ గా మీ సేవల్ని ఎలా అందిస్తున్నారు ఆ విషయాలు చెప్తారా?
2: నేను కన్వీనర్ గా 2010 ఏప్రిల్ 28వ తారీఖున కన్వీనర్ గా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ కన్వీనర్ కంటే ముందు ఒక గోపాల్ అన్న వేణుగోపాల్ అని కన్వీనర్ ఉండేవాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత నేను కుటుంబ బాధ్యతల పరంగా ఎక్కువ ఉన్నాయి, నేను చేసేదానికి నాకు వసతి లేదు, ఎవరినైనా చూడమని చెప్పేసి మా సమితిలో డాక్టర్ పిసి రంగారెడ్డి గారు మరి మిగతా పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్లు అన్వేషించారు ఎవరైతే ఈ సమితి కన్వీనర్ గా నిర్వహించే బాధ్యత కరెక్ట్ గా నిర్వహిస్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు నా పేరు వాళ్లకు తోచింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను సమితికి వెళ్తే భజనకి వెళ్ళానా, భజనకి వెళ్లిన తర్వాత భక్తి వాపును తీసుకుంటాను, మరి ప్రసాదాన్ని విభూతి ప్రసాదాన్ని తీసుకుని నా పన్నెంటుగా నేను మౌనంగా వచ్చేస్తాను. దీనికంటే ముందు మన సంపదను మనం ఏదైతే సంపాదించామో దాంట్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఒక నిధినిగా నేను ఏర్పాటు చేసుకుని రోజుకింతని అమౌంట్ తీసిపెట్టి ఈ సేవా కార్యక్రమాలకు అన్ని కూడా మరి ఉపయోగపెట్టేవాడిని. దీంతో పాటు మా పిల్లలు ఉద్యోగార్థులైనా కూడా వాళ్లకు కూడా నేను ఖర్చు పెడుతున్నానని చెప్పేసి మీరేమో ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ సంపాదన మీది, నా సంపాదన అది, మీకు వచ్చిన ఆదాయంలో ఇంతని ఎంతైనా ఒక పర్సెంటేజ్ అనేది తీసి పెట్టి ఈ సేవా కార్యక్రమాలకు, మీకు నచ్చిన సేవా కార్యక్రమాలకు, మనకైతే కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి మనల్ని వాళ్ళకి సేవ చేసే అదృష్టాన్ని మనం భగవంతుడు మనకు కల్పించాడు కాబట్టి మనకిచ్చిన సంపదను కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా పిల్లలకు నాతో నేను పాటిస్తూ కూడా మా పిల్లలతో అట్లాగే తెలియజేసి మనకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఈ సమితి కన్వీనర్గా ముందుకంటే మా పిల్లలందరికీ కూడా వాళ్ళు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళకి మొదటి నెల జీతము సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని నా కుమారునికి 2008లో ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మరి ఆ ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతము 28,400 వచ్చింది. నా కుమారుడు, నానా మీరు అనుకున్న ప్రకారం ఈ 28,400 రూపాయలను సమస్త ఖర్చుకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి అనేసి నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక సంవత్సరం స్వామివారి నవంబర్ పుత్రు పండుగ వచ్చింది. ఆ పండుగకు నారాయణ సేవ చేసే అవకాశాన్ని మా కన్వీనర్ లేకపోతే దీనికి ఖర్చు పెట్టండి అని చెప్పేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ 28,400లో ఈ నారాయణ సేవ, ఆ బర్త్డే కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించి దానికి జమా ఖర్చు తెలియజేసి వాళ్ల మిగిలిన అమౌంట్ను సంస్థకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్లకు ఇతను కరెక్ట్ చేయగలడు అనే ఒక నమ్మకం కలిగింది. నన్ను కన్వీనర్గా ఉండమన్నప్పుడు నేను కుటుంబ పరంగా వ్యాపార పరంగా స్వామి వ్యాపార రీత్యా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు. నేను చాలా బిజీగా అయిపోయాను. ఇదివరకు సమస్య లేకొచ్చేటప్పుడు టైం ఎట్లా పోద్దో తెలియదు, సమస్య లేకొచ్చిన తర్వాత ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత టైం ఎట్లా మిగుల్చుకోవాలో తెలియని పరిస్థితిలోకి స్వామివారి భగవంతుడు తీసుకెళ్లాడు ఆయన. ఆ విధంగా ఎందుకు తీసుకెళ్లాడంటే స్వామి చెప్పిన బాటలో మనం పయనించడం వల్లే అంతేకాని మిగతాది కానే కాదు. ఎందుకంటే అసలు సత్యంగా మాట్లాడము, స్వచ్ఛంగా ఉండడం అనేది అంత సులభమైన మార్గం అసలు లేనే లేదు. కాకపోతే దాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోకుండా మనము ఏదో సాకులు చెప్పి అదే ఇదో మనం తెలియజేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే లంచము ఇవ్వడం నేరం, లంచము తీసుకోవడము నేరం. మరి స్వామి మనకు చెప్పింది ఏంటంటే సంఘ అంటే చట్టబద్దమైన పనులు వ్యాపారం చేసినా నిజ జీవితంలో కూడా అన్ని చేయాలనేసేమి స్వామివారు తెలియజేశారు. దాన్ని నిజ జీవితంలో నాకు వ్యక్తిగతంగా కూడా మరి సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఇన్ టైం మనం గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ అంతా కూడా పెనాల్టీ లేకుండా ఇన్ టైం కడతాం. అంటే మనం చూడంగానే సమస్త స్థాయి సమస్త సభ్యులు ఈ విధంగా ఉండాలా అన్నట్టుగా స్వామి మనం ఉండేటట్టుగా స్వామి మనకు నేర్పించాడు. అట్లాగే మనం సంస్థాగత కార్యక్రమాలు కూడా తీసుకున్నప్పుడు నేను చేయలేను, నాకు వద్దు అని చెప్పాను. వచ్చి వద్దు అన్నప్పుడు లేదు లేదు ఎవరు లేరు, నువ్వు చేయగలిగినంత వరకు చేయంటే నేను నిజంగా ఇవాళైతే ఈ 4 మైళ్ళైన మాట్లాడుతున్నాను. ఆ రోజు నేను కన్వీనర్గా తీసుకునే పరిస్థితులు ఇట్లా మాట్లాడే శక్తి కూడా నా దగ్గర ఉండేది కాదు. మరి సంస్థ కన్వీనర్ అయిపోయిన తర్వాత సంస్థ చాలా కార్యక్రమాలు ఉంటాయి. నేను వచ్చినప్పటికి 2010 నుంచి విరివిగా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
1: ఎటువంటి కార్యక్రమాలు చేశారో ఆ విషయాలు చెప్తారండి.
2: సంస్థాగతంగా సత్సంగాలు, మెడికల్ క్యాంప్స్, అట్లాగే బాల వికాస్ కార్యక్రమాలు అన్ని కూడా ఒక షెడ్యూల్ లాగా ఏర్పాటు చేసుకుని మరి నిత్య నగర సంకీర్తన, నిత్య భజన ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేయమని మనకు సర్క్యూల్ ద్వారా తెలియజేసేది. ఇవన్నీ చేయాలనే ఉద్దేశం చేయాలంటే టైం ఉండదు కాబట్టి ఈ సంస్థ నిర్వహణ బాధ్యత నేను చేయలేను అని ఇష్టపడలేదు. చెప్పంగా సరే నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి 2009లో పత్తి యాత్రలు జరిగినాయి. ఆ పత్తి యాత్రలో నేను కూడా పత్తి యాత్ర కుటుంబ సమేతంగా వెళ్లాను. ఆ పత్తి యాత్రకు వెళ్ళినప్పుడు అందరికీ ఒక స్పెషల్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఈ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాడ్జ్ లో అందరూ కూర్చున్నాం. మరి మొదటి 2 లైన్లలో సమితి కన్వీనర్స్, అట్లాగే భజన మండలి కన్వీనర్స్, డిస్టిక్ ఆఫీస్ బేదర్స్ అందరూ కూడా 2 వరుసలు కూర్చుంటారు. నేను ఏది కాదు కాబట్టి నేను వెనక లైన్లో కూర్చున్నాను. అక్కడ ఒక సాయి సోదరుడు నన్ను ముందుకొచ్చి 2 లైన్లలో కూర్చోమన్నారు. నేను వెళ్లలేదు. మళ్ళా 2వసారి కూడా పిలిచాడు, వెళ్ళను. ఎందుకంటే నేనేం కాదు, బాధ్యత అంటే రూల్స్ కు వ్యతిరేకంగా చేయకూడదనేది నియమం నాకుంది కాబట్టి నేను వెళ్లలేకపోయాను. తర్వాత పిలిస్తే లేచాను. లేంగానే 2వ వరుసలో కూర్చొని వెళ్తా ఉన్నాను. వెళ్తే అటు కూర్చోగానే ఒక కొత్త సేవాదారులు వచ్చి వారు కన్వీనర్ అన్నాడు. నేను పలకలేదు. మళ్ళా 2వసారి అడిగాడు, అసలు నేను కన్వీనర్ కదా, ఎన్నికకి పోతే పర్వాలేదా కదా అన్నాను. మళ్ళీ అడిగాడు 3వసారి, నువ్వు కన్వీనర్? యాస్ కన్వీనర్ అని కూర్చున్నా నేను. అంటే నాకు తెలియకుండానే స్వామి అంటే కుల్వంత్ హాల్లో నేను యాక్సెప్ట్ చేయించాడు స్వామి. సరే కూర్చున్నా. సరే ఎందుకు ఒప్పుకున్నావు? నేనేమో ఇంటి దగ్గరనే నేను చేయనని చెప్పాను, ఇక్కడైతే స్వామి వాడు ఒప్పించాడు, నేను చేయగలనా లేదా నాకు అంత శక్తి ఎక్కడుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అనుకున్నాగానే కూర్చున్న తర్వాత స్వామివారు దర్శనానికి వచ్చారు. స్వామివారి ఆ వైభవాన్ని చూసి ఆనందంతో పులకరించిపోయాను. నాకు చెప్తున్నారు కదా, వచ్చేటప్పటికి స్వామివారు వచ్చేటప్పటికి స్వామివారి ఫేస్ విభూతి రేఖలే కనపడతాయి. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, స్వామి మీతో మాట్లాడే ఉచితంగా మాట్లాడే అవకాశం అదృష్టం మాకు ఉండదు, ఎందుకంటే రష్ ఎక్కువైంది కాబట్టి నాకు మీ ఆశీర్వాదం ఉన్నట్టుగా నాకు 2 చేతులతో అభయాస్తంతో ఆశీర్వదించండి స్వామి, అప్పుడు మీరు యాక్సెప్టెన్స్ ఉన్నట్టు అని చెప్పేసి నేను కోరుకున్నాను. జనరల్ గా ఎప్పుడైనా నిలయంలో ఎక్కువ పర్సెంట్ స్వామివారు ఒక్క చేతితోనే ఆశీర్వదిస్తారు. ఆ రోజు 2 చేతులతో 2 సార్లు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు. అప్పటికి నేను ఇంకా స్వామి పర్మిషన్ వచ్చింది కాబట్టి నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ తీసుకుని ప్రతి విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని అందరికీ సమితి సభ్యులందరికీ తెలియజేసి వాళ్ళందరి సహకారం తీసుకుని మరి కార్యక్రమాలు విరివిగా చేసుకోవడం జరిగింది. నేను వచ్చేటప్పటికి 2 బాలవికాస్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 6 బాలవికాస్ సెంటర్లు ఉన్నాయి. 8 మంది గురువులున్నారు. 175 మంది బాలవికాస్ చిన్నారులతో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి అందరికి కూడా సంవత్సరానికి 1-3 సార్లు వాళ్ళందరికీ కూడా వ్యాసరచన పోటీలు, మరి నాటికలు ఇవన్నీ కూడా వాళ్ళు చేయించి వాళ్లకు ప్రోత్సాహం బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. ఎక్కడ ఏమి చేసినా మందిరం మాకు ఇక్కడ గిదలలో సొంత మందిరం ఉంది. ఈ సొంత మందిరం కట్టేటప్పుడు కూడా మా పెద్దలు ఎవరిని ఇతరులకు చందా రూపేణా మరి తీసుకోకుండా వ్యక్తిగతంగా స్వామివారి భక్తులతోనే సహాయార్థంతోనే ఈ మందిరం నిర్మించడం జరిగింది. ఆ బాటలో కూడా నేను కూడా పయనించాలి, ఎవరి దగ్గరికి వెళ్లి మరి ధనాన్ని మనము ఆశించకూడదనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించినప్పుడు స్వామిని ప్రార్థిస్తాను, స్వామి ఈ కార్యక్రమం చక్కగా అయ్యేట్టుగా ఆశీర్వదించండి అని స్వామిని ప్రార్థిస్తాను. అయిపోయిన తర్వాత మనకు దానికి కావాల్సిన ధనాన్ని మొత్తం స్వామి ఎవరితో ప్రేరణ ద్వారా మనకు కావాల్సిన కార్యక్రమాలు ఈ రోజు వరకు నవ్వు ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మిగులే గాని తగులు అనేది ఉండదు. మరి అంత శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. నేనైతే ఏ పని చేసినా కూడా నగర సంకీర్తనకు రోజు వెళ్తాను. వెళ్ళినప్పుడు నగర సంకీర్తనకు ఒకరోజు మామూలుగా 14-13 మందిలో వస్తారు. మరి గురువారం వచ్చేసి 25 మంది వస్తారు. మిగతా స్పెషల్ డేస్ వచ్చేసి దాదాపు 78 మంది వస్తారు. రోజు భజనలో 30 మంది వస్తారు. గురువారం భజన రోజు 100 మంది వస్తారు. ఈ 100 మంది వస్తున్నారంటే మనము కార్యక్రమాలు శక్తివంతం లేకుండా స్వామిని ప్రేయర్ చేసి ప్రార్థన చేసి చేస్తేనే అది అవుతుంది. కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది నేను చేస్తున్నాను అనే భావం చేస్తే కాదు, అది ఈ భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నాడు అని చేస్తే మాత్రం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారి ఆశీర్వాద బలంతో చేస్తా ఉన్నాం.
1: మరి కన్వీనర్ గా అంటే ఇది ఎంతో బాధ్యతాయుతమైన పదవి. దీన్ని నిర్వహించాలంటే అందరినీ కలుపుకొని అన్ని మనస్తత్వాలని ఏకం చేసుకుని ఒకే త్రాటిపై నడిపించాలి. ఈ బాధ్యతని మీరు ఎలా నిర్వహిస్తున్నారో చెప్తారా?
2: ఫస్ట్ మనము కన్వీనర్ గా ఉండి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ టయానికి రావాలా అని చెప్పినప్పుడు ముందు ఫస్ట్ యాజ్ ఏ కన్వీనర్ గా 9 గంటలకు కార్యక్రమం అయిందంటే 8:50కి కన్వీనర్ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మిగతా వాళ్లకు చెప్పే అర్హత ఉంటుంది. అట్లాగే ఒక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, చేసేటప్పుడు దానికి కావాల్సిన ధనం యాజ్ ఏ కన్వీనర్ గా తన శక్తి వంచన లేకుండా మరి ముందు వితరణ చేసినప్పుడు మాత్రమే మిగతా వాళ్లకు స్ఫూర్తి ఉంటుంది. మరి ప్రేమను గురించి చెప్పేటప్పుడు మనం ప్రేమించి ప్రేమ ద్వారా ఇతరులకు కూడా వాళ్ళ ఆ ప్రేమను పంచినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా సహకరించేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఏదో మాటల ద్వారా చెప్పి చేయమంటే ఈ రోజుల్లో చేసే పరిస్థితి లేదు. స్వామివారి మీద ఎంత విశ్వాసం ఉన్నా కూడా ఆ స్వామి చెప్పినట్టుగా ఆ ప్రేమ భావంతో చెప్తే మాత్రమే అవుతుంది. గాని ఈ అధికారంతో నువ్వు ఎందుకు చెయ్యవు అనే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇది సేవా సంస్థ కాబట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ అయితే ఎందుకు చేయవు అని అడిగేదనుకుంటుంది. దీంట్లో ఎంత నిరంతరం కన్వీనర్ గా చేయండి, సేవ చేద్దాం చేద్దాం చేద్దాం, చెయ్యండి అనేదానికి చేద్దాం అనేదానికి ఎంతో తేడా ఉంటుంది. నేను నా విధానం ఏంటంటే చేద్దామనే పద్ధతిలో ఉంటుంది. సమితిలో కూడా అందరికీ తెలిసింది ఏంటంటే మనకు చెప్తాడు, మనం చేయకపోయినా ఆయన చేస్తాడు. అది మెసేజ్ ప్రతి ఒక్క భక్తునికి తెలుసు. ఆ మెసేజ్ మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది ముందుకెళ్తాం. ఆ మెసేజ్ ఇవ్వాలంటే కూడా అది అంత ఈజైంది కాదు. స్వామి ఆ శక్తి మనకు ప్రసాదించినప్పుడు మాత్రం, ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మనం చేయాలి, మనం చేసినప్పుడు మాత్రమే అది చెప్పే రైట్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి నేను మొట్టమొదటిగా 2010లో వచ్చినప్పుడు స్వామివారి అమృత కంపించాలు పంపిణీ చేయడం అనేది మనకు సర్కిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ వారు అంటే స్వామి సందేశం ప్రకారం దాంట్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు లేదా చిన్న వయసున్నా కూడా వాళ్ళు చేసుకుండే శక్తి లేని వాళ్లకు అటువంటి వాళ్లను మరి సెలెక్ట్ చేసి మీ శక్త్యానుసారం వాళ్లకు అమృత కలిశాలంటే ఒక 10 మేము ఇక్కడ ఇచ్చేది 10 కేజీల బియ్యము, కందిపప్పు, చక్కెర, చింతపండు, దీంతో పాటు 2 పండ్లు ఇస్తాం. ఎందుకంటే ఆ పండ్లు ఇవన్నీ ఇచ్చినా కూడా వండుకొని తినేటప్పటికి లేట్ అవుతుంది. కాబట్టి ఆ 2 ప్రసాదం ఆ పండ్లు తీసుకొని స్వామి ఫోటో ఇస్తాం. ఆ స్వామి ఫోటో కళ్ళకు అద్దుకొని ఆ 2 పండ్లు వెంటనే తినేసి ఆనందపడతారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మేము అనుకున్నాం 3 అంచెలుగా సెలెక్ట్ చేశాం, మరి 60 సంవత్సరాలు దాటిన అంటే సహాయ అంటే వాళ్ళు ఎవరి సహకారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అని లిస్టు గ్రామంలో తయారు చేస్తే 5 మంది 6 మంది ఇస్తారు. దాంట్లో వీటిల్లో అత్యవసరమైన వాళ్ళు ఎవరు అన్నప్పుడు 1 ఇద్దరు 3 తీసుకుంటారు. ఈ పేర్లన్నీ కూడా విలేజ్లో కూడా తయారు చేసి మేము మళ్ళా మా సొంతంగా వీళ్ళు కరెక్టేనా అంటే వీళ్ళు ఏమన్నా వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ బంధువులు లేకుంటే వీళ్ళు ఏదో పనిచేసే వాళ్ళు దీనికోసమని చెప్పేసి ఉన్నారనే ఉద్దేశంతో 47 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 47 మందిని కూడా స్వామివారు చెప్తా ఉంటారు, మీరు మీ దగ్గరికి ఎవరైనా వస్తే చేస్తే అది సహాయం అవుతుంది, ఇతరుల అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసినప్పుడు అది సేవ అవుతుంది అని. మనం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తించి సేవ చేస్తాం. అది కూడా ప్రతి నెల మొదటి ఆదివారం, ఏదైతే జనవరి 1 రాదండి లేకుంటే స్వామివారి పుట్టు పండుగ రాదండి లేకపోతే మహా ఉగాది పండుగ రాదు, ఒక్క ఈ రోజు 8 సంవత్సరాల వరకు కూడా ఒక్క రోజు కూడా పోస్ట్ పోన్ చేయకుండా ప్రతి నెల మొదటి వారము అక్కడికి వెళ్ళి కొంతమందికి ఇస్తాము. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళను 15 మందికి ప్రతి నెల 23వ తారీఖు ఒక స్పెషల్ కార్యక్రమం, ఎక్కడ ఉన్నా మందిరంలో కార్యక్రమం పెట్టేట్టుగా 23 మందికి ఇస్తూ మరి నిరంతరంగా 8 సంవత్సరాలు ఈ అమృత కలశాలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే దీంట్లో పెద్దలు కొందరు మేము స్వామి చెప్పేది ఏంటంటే మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఏదైతే తింటామో అదే ఇతరులకు కూడా ఇవ్వాలా అనే ఉద్దేశంతో చెప్పినారు. కాబట్టి నాకు ఈ బడ్జెట్ అంతా పెరుగుతుంది, అట్లా కాకుండా ఈ స్టోర్ రైస్ అట్లా తక్కువ రైస్ తీసుకొని అందరికి ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు మరి అనే ఉద్దేశంతో తెలియజేసినప్పుడు కూడా నాకు కొన్ని ఆటంకాలు కలిగినాయి. కాకపోతే మన సంకల్పం ఏంటంటే ఆ చేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళు జీవించి ఉన్నంత వరకు ఇవ్వాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఇప్పుడు 29 మందితో నడుస్తా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అతి స్వామివారి ప్రసాదాన్ని రోజు తింటూ 2-3 రోజుల్లోనే ఏదో బాగలేదో జ్వరం వచ్చిందో అనేది అతి సాధారణమైన సహజ మరణంతో స్వామి దగ్గరికి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా వీళ్ళందరూ కూడా మరి ఈ రోజు కూడా మనం ఎక్కడికి వెళ్లి ఆ గ్రామాలకు వెళ్లి స్వామి పేరు మీద స్వామి సాయిరామ్ అని చెప్పి మాత్రమే వాళ్లకు లబ్దిదారులకు ప్రసాదం ఇస్తాం. ఆ విధంగా ఈ సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటే అదృష్టాన్ని భగవంతుడు మాకు కల్పించాడు. రాబోయే రోజుల్లో కూడా మేము చెప్పినట్టుగా పక్కకు తరగకుండా చాలా మంది చెప్తారు, మరి ఇన్ని రోజులని చేస్తాము, మనకు రాబోయే రోజుల్లో మనకు ఆర్థిక అంశాలు అన్ని ఉంటాయి కదా ఎట్లా అన్నప్పుడు కూడా, లేదు లేదు మనం ఒకసారి స్వామి పేరు మీద మనం జీవించి ఉన్నంత వరకు అని చెప్పేసి మనం ఒక హామీ ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకుందాం, దానికి కావాల్సిన ధనం రాలేనప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాం, మనకు కావాల్సింది వస్తుంది కదా అని చెప్పేసి తెలియజేసి అందరికీ కన్వీన్ చేసి మరి కార్యక్రమాన్ని స్వామివారి ఆశీర్వాదంతో చేస్తా ఉన్నాం.
1: చాలా బాగున్నదండి. మనం డిసిప్లిన్ పాటించినప్పుడే మనం డిసిప్లిన్ గా ఉండమని చెప్పగలం. అలాగే మీరు అన్నింటికీ మూలం డిసిప్లిన్ అని చెప్పి సమయపాలనని స్వామి చెప్పిన విలువల్ని పాటిస్తూ కూడా మీ కార్యక్రమాలని చేయిస్తున్నారు. మీరు ప్రకాశం జిల్లా పర్తియాత్రలో పాల్గొనడం జరిగిందా, ఆ పర్తియాత్ర విశేషాలు చెప్తారా?
2: పంచమ పరమ పవిత్ర పర్తియాత్ర 2017 జూన్ 2వ తారీఖున ప్రకాశం జిల్లా పర్తియాత్ర జరిగింది. ఆ పర్తియాత్రలో మా ప్రకాశం జిల్లా నుంచి ఒక 1300 మంది వెళ్లాం. ఆ వెళ్లిన కార్యక్రమంలో మా గిద్దలూరు సమితి నుంచి మేము 300 బాల వికాస్ పిల్లలు, భక్తులు, గురువులందరినీ కూడా తీసుకెళ్లి ఆ పర్తియాత్రలో 3 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జరిగాం. అక్కడికి వెళ్లేదానికి ముందుగా స్వామికి ఒక ప్రార్థన చేయంగా ఒక నాటికను రూపొందించుకొని అక్కడ సాయి కులంతాల్లో ప్రదర్శించే మహద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కృష్ణం వందే జగద్గురుం అనే నాటికను బాల వికాస్ చిన్నారులచే ఇక్కడ రూపొందించుకొని ఇక్కడ అందరికీ నేర్పించుకొని అక్కడ ఆ పర్తియాత్రలో ప్రదర్శించడం జరిగింది. ఆ 300 చిన్నారులతో మరి భక్తులతో కూడా వెళ్లి 3 అక్కడ ఉండి 2 సేవా కార్యక్రమాలు కూడా చేసుకుని వ్రతాలు అన్ని విధాలుగా అన్ని దర్శన స్థలాలు కూడా చూసుకొని మరి నగరోత్సవం కూడా జరిగింది. అన్ని కార్యక్రమాలు స్వామి కృపతో దిగ్విజయంగా చేసుకుని మరి మా గ్రామానికి రావడం జరిగింది.
1: అనంతరామయ్య గారు, మీరు కన్వీనర్ గా ఉన్నారు, తర్వాత స్వామిని చూసి స్వామి దగ్గర కూడా ఎన్నో సేవలు చేసుకుని ఆ సేవల్ని ఇక్కడ గిద్దలూరులో కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పాత భక్తులతో పాటు స్వామిని చూడని వారు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్లకి స్వామి యొక్క సందేశాన్ని ఎలా అందిస్తున్నారు, స్వామి మార్గంలో వాళ్ళు పయనించడానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారో చెప్తారా?
2: స్వామి భౌతిక శరీరంతో లేకపోయినా ప్రతి మనసులో ప్రతి వారి మనసులో స్వామి కొలువై ఉన్నాడు. ఏ కోరికలున్నా కూడా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మనం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు కావాలో స్వామిని మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేసినప్పుడు తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత తీసుకుంటారు. ఎప్పుడంటే స్వామి చెప్పిన విలువలను మనం పాటించినప్పుడు మాత్రమే తీసుకుంటాడు. స్వామివారు చెప్తారు, నేను చెప్పిన విలువలను పాటించి నేను చెప్పిన బాటలో పయనించినప్పుడు మీకు 3 వరకు కూడా నేను పునర్జన్మ లేకుండా చేస్తానని చెప్పేసి తెలియజేసినాడు. అంతకంటే భాగ్యం మనము ఎవరు ఇవ్వరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధర్మపాలన కలిగి ఉండి మరి ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండి ఇతరులు ఏ విధంగా ఏదైనా మనకు చేస్తే ఎంత బాధపడతామో ఆ విధంగా ఇతరుల పట్ల ఉండకుండా ప్రేమభావం కలిగి ఉండాలా. మనం ఇతరులు ప్రేమించాలని మనము కోరుకున్నప్పుడు ఇతరుల పట్ల కూడా మనం ఆ ప్రేమభావం కలిగినప్పుడు మాత్రమే సార్థకత ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా భగవద్భక్తితో ఉండి మంచి భగవంతుడిచ్చిన అవకాశాన్ని సేవా కార్యక్రమాలు గాని విరివిగా చేసుకుంటే అదృష్టాన్ని సత్యసాయి సేవా సమితి తరఫున మాకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తమమైన భక్తులుగా తయారై మంచి ఉన్నత స్థితికి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి మనం వెళ్లే అదృష్టాన్ని మనం పొందాలని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంస్థలో నిర్వహించే కన్వీనర్ గాని భక్తుడు కాని ఎవరైనా సరే ఈరోజు మనం చేస్తా ఉన్నాం, మరి ఈరోజు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం చేయలేకపోతాం సేవా కార్యక్రమాలు కూడా. ఇతరులు వస్తారు, వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తామంటే సంస్థకు రాని పరిస్థితి చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ మన బాధ్యతలో ఉంటే ఏ విధంగా ఉంటామో, బాధ్యత లేకున్నా కూడా ఇది నా బాధ్యతలాగా గుర్తించి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు సంస్థకు మనము మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా నేను ఫస్ట్ కన్వీనర్ అయినప్పుడు నేను ఇక్కడికి సంస్థలోకి వచ్చినప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు చేయాలంటే మరి చెప్పే పరిస్థితి, రికార్డ్ చేసే పరిస్థితి ఆ రోజు లేదు. మరి అక్కడ అప్పుడున్న పరిస్థితి నేను ఆ రోజు నిర్ణయించుకున్నది ఏంటంటే సంస్థలోకి నేను కన్వీనర్ గా వచ్చేటప్పటికీ ఉన్న పరిస్థితి ఉండకూడదు, రేపు రాబోయే రోజుల్లో సంస్థ నేను చేయలేని పరిస్థితుల్లో అంటే శారీరక వయసు రీత్యా ఇంకొకరికి అప్పచెప్పేటప్పుడు నా అంటే సెకండ్ లైనప్ అంటే నాతో పాటు నలుగురిని తయారు చేసి నేను చేయలేకపోయినా కూడా చేసేటట్టుగా మనం ప్రయత్నం చేసి సంస్థను ముందుకు తీసుకునేటప్పుడు మాత్రమే సంస్థకు మనకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ అట్లా కాకుండా మనం ఆ ఊరికి చెప్పడమే కాదు, మనం సంస్థ బాధ్యతను వైదొలిగిన తర్వాత కూడా సంస్థకు బాధ్యంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో, లేనప్పుడు కూడా అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు ఇన్ని రోజులు చెప్పిన దానివల్ల సార్థకత అవుతుంది. అంతేగాని అట్లా కాకుండా మనం బాధ్యతగా ఉన్నప్పుడు అందరికి చెప్పి, బాధ్యత లేని తర్వాత అందరికి చెప్పనప్పుడు అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే చెప్తామో అదే చేద్దాం, ఏదైతే చేద్దామో అదే చెప్దాం, ఆ పాటల్లో పయనించి ముందుకెళ్తా ఉన్నాం.
1: చాలా చక్కగా చెప్పారండి. స్వామి యొక్క బోధల్ని మీ జీవితంలోని అనుసరిస్తూ పాటిస్తూ అందరికీ ఆదర్శాన్ని అందిస్తూ కన్వీనర్ గా మీ బాధ్యతలు నిర్వహిస్తూ మా అందరికీ ఈ ఆనందకరమైన అనుభూతులను అందించారు. చాలా సంతోషం అండి ఇలా మీ సమయాన్ని వెచ్చించి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు. మన శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాయిరామ్ అండి.
2: సాయిరామ్,
0: ఇంతవరకు మీరు గిద్దలూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ సూర్య అనంతరామయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని తెలుగు stream@radiosai.org గాని వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుడికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పనిలేనివానికే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు. కాన ఎప్పుడూ ఏదో ఒక పనిమీద మన మనస్సును లగ్నం చెయ్యాలి. దీన్ని తెలిపే పనిలేని మనసు అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక సైనిక దళంలో చురుకైన సేవాభావం గల యువకుడు ఒకడుండేవాడు. అతడు తల్లిదండ్రులకు చెప్పకుండా సైనిక దళంలో చేరాడు. కాని సైనిక దళంలో అందరికంటే కష్టపడి పనిచేసి ఆఫీసర్ను మెప్పించగలిగాడు. పనిలోనే నిరంతరమో నిమగ్నుడైనందువలన అతనికి ఇంటి సంగతి గుర్తుకు రాలేదు. కొంతకాలమైన తరువాత యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోవడం చేత సైనికులెవరికీ పనిలేకుండా పోయింది. ఈ యువకునికి పనిలేకపోవడం చేత ఏవో ఆలోచనలు కలవరపెట్టాయి. ఒక చెట్టు కింద కూర్చుని, నా తల్లిదండ్రులు ఎట్లున్నారో, నా సోదరి తమ్ముడు ఎట్లున్నారో, నేను కనబడటం లేదని ఎంత విచారిస్తున్నారో అని చింతిస్తూ ఉన్నాడు. ప్రతిదినమూ అతనికి తెలియకుండానే ఇంటిని గురించిన ఆలోచనలు మనస్సులో చెలరేగి అతన్ని కలవరపెట్టడం మొదలుపెట్టాయి. ఆఫీసరు ఆ యువకునిలో వచ్చిన మార్పును గుర్తించాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు అతన్ని పిలిచి, ఈ స్థలంలో 4 అడుగులు ఇటు 4 అడుగులు అటు గుర్తుపెట్టుకుని ఒక గొయ్యిత్రవ్వు అన్నాడు. ఆ యువకుడు అట్లే ఒక పార తీసుకుని కొంతసేపట్లో ఆ పని పూర్తి చేశాడు. ఆఫీసర్కు చెప్పాడు. అతను టైం చూశాడు. యువకుని విశ్రమించడానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉందని తెలుసుకున్నాడు. నాయనా, త్రవ్విన మట్టినంతా మరలా ఆ గుంటలో వేసేయ్ అన్నాడు. ఆ సైనికుడు అట్లే చేశాడు. సుమారు 5 గంటల కాలము శ్రమించి పనిచేయడం వలన అలసిపోయాడు. కాని ఉత్సాహంగా ఉన్నాడు. ఆ రాత్రి బాగా నిద్రపోయాడు, ఎటువంటి ఆలోచనలు లేకుండా. మర్నాడు ఆఫీసరు అతన్ని పిలిచి, నిన్న నీవు పనిచేస్తున్నంతసేపు ఏమైనా ఆలోచిస్తుండినావా, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగాడు. ఆ సైనికుడు, లేదు సార్, నిన్న పూర్తిగా నాకు ఎటువంటి ఆలోచనలు రాలేదు అన్నాడు. దానికి ఆఫీసర్, చూశావా, పనిలేనివానికే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు. కాన ఎప్పుడూ ఏదో ఒక పనిమీద నీ మనస్సును లగ్నం చేయి అని హెచ్చరించాడు.

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. మన జీవితం నిత్యం కళకళలాడుతూ ఉండడానికి ప్రేమస్వరూపుడైన సత్యసాయి భగవానుడు మనకందించిన చక్కని చిట్కా, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. స్వామి ఇచ్చిన ఈ ప్రబోధను మన జీవితంలో ఆచరించే విధానాలు, తద్వారా కలిగే అనుభవాల గురించి స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ ద్వారా మీరు తెలుసుకుంటారు. 2019 నవంబర్ 23 తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం రెండు భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి, స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగం పునఃప్రసారం.

శక్తి చేత్ ఏ ప్రేమ శక్తి చేత్ ఈ దారుణి చక్రము

మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తి చే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహాప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 94వ జన్మదిన
1: బ్రహ్మాండ బాండమెల్ల

0: జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అనంత విశ్వాన్ని అత్యంత ప్రేమతో సృష్టించిన ఆ జగన్మాత సమస్త జీవజాలానికి తమ తమ జీవితాలకు అవసరమైనవి అన్నీ అందించి పోషించే ఆ జగత్పిత జీవితానికి నిజమైన గమ్యాన్ని మరచిన తమ బిడ్డలను ఉద్ధరించటానికి తామే స్వయంగా తరలివచ్చిన శుభదినం ఈనాడు. తమ పవిత్ర పదముద్రలతో పృథ్విని పునీతం చేయటమే కాదు, మనం నేర్చుకోవలసిన జీవన సూత్రాలను తమ అవనీ సంచారంలో స్వయంగా ఆచరించి చూపిన అత్యున్నత జగదాచార్యులు మన స్వామి. ఎచ్చటినుంచి వచ్చిరో అచ్చటికే నేగుట సహజము ప్రాణికోటికిన్ అనేది పరమసత్యం. కాని మూలాన్ని మరిచిపోయిన మనం గమ్యాన్ని గుర్తించలేక జననమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రేమ రూపంబు బ్రహ్మము ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును అంటూ మనల్ని అనుగ్రహించిన కరుణామూర్తి మన స్వామి. పరిపూర్ణ ప్రేమస్వరూపునిగా అవతరించి ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తూ మనలోని ప్రేమను తట్టి లేపి దానిని విశ్వప్రేమగా తీర్చిదిద్దిన ప్రేమమూర్తి మన స్వామి. ఈనాటి ఈ పర్వదినాన మానవులు తమ జీవితాలను ప్రేమతో నింపుకుని మాధవునిగా ఎలా మారవచ్చు అంటూ స్వామి చెప్పిన విషయాలను, నేర్పిన పాఠాలను మరొక్కసారి పునశ్చరణ చేసుకుందాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీకోసం అందిస్తున్న ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమస్వరూపులారా కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రేమస్వరూపులారా
2: సాయిరామ్
3: స్వామి ప్రేమస్వరూపులని, స్వామి చేసేటువంటి ప్రతి పని, మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రేమయే అని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే మేము విద్యను అభ్యసిస్తున్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, స్వామి మీరు ప్రేమ ప్రేమ ప్రేమ అంటారు, అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమ ఎలా ఉంటుంది, ఇష్టం ప్రేమనా మోహం ప్రేమనా, స్వామి ప్రేమ అంటే ఏంటి, ఆ డౌట్ ఆయన్ని లోపల తెలుస్తూ వచ్చింది. కొద్ది రోజులు స్వామి వారితో ఆయన కొడైకెనాల్ తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. స్వామి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక ఉపనిషత్ గురించి చెప్తున్నప్పుడు ఒకరి ఆ ట్రూప్ లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వారి కుమార్తె, ఆ కుమార్తె ఒడిలో ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు కెవ్వును ఏడవడం ప్రారంభించాడు. మొదట ఆయన కొంచెం సర్దమండడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ బాబు వినలేదు. 2-3 సంవత్సరాల పిల్లవాడు లేచిస్తున్న ఆడుతున్నాడు, చెప్తున్నారు వినలేదు. ఒక్కసారిగా స్వామి తీక్షణంగా ఆమె దగ్గర చూస్తూ బయటకెళ్ళు అని అన్నారు. ఈయన చూసి ప్రొఫెసర్ గారు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. స్వామి ఇట్లా అన్నారు ఏంటి అని మనసులో అనుకున్నారు. ఆ తర్వాత స్వామి నవ్వారు. ఇది ఈయన మనసులో అట్లా తట్టిపోయింది. ఒక 2-3 నెలల తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లోకి స్వామి మళ్ళీ పిలిచారు. ఈయన ప్రవేశిస్తున్నప్పుడు ఎవరైతే స్వామి ఆ రోజు బయటకు పంపించారో ఆ వారు, వారి కుటుంబం, దాంట్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. స్వామి వారిని చూపిస్తూ ప్రొఫెసర్ గారి దగ్గర చూసి నవ్వారు. నవ్వు గుర్తుంది అప్పుడు నేను పంపించాను అంటే, అవును స్వామి అని ఈయన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎందుకు పంపించారో స్వామి చెప్పు అని అడగబోతుంటే స్వామి చెప్పారు. ఆ రోజు ఈ పిల్లవాడు అల్లరి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకనే పంపించాను అని. స్వామి మరి మీరు ప్రేమమయుడు అంటారు అని ఈయన ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన మనసులో మళ్ళీ ఆ ప్రశ్న మొదలైంది. ప్రేమంటే ఏంటి స్వామి, ఇంతకు బయటకు పంపించడం ప్రేమనా, పంపించకపోవడం ప్రేమనా, కోపం ప్రేమనా, ఏది ప్రేమ స్వామి అంటే, స్వామి ఆ ప్రశ్నను గుర్తిస్తూ ఆయన దిక్కు చూస్తూ చాలా చక్కని జవాబు చెప్పారు. చూడు ప్రొఫెసర్, ప్రేమకి 3 లక్షణాలు ఉంటాయి. ఒక ట్రయాంగిల్ లాంటిది ప్రేమ, త్రికోణం లాంటిది. 3 లక్షణాలు. అది మొదట సెల్ఫ్లెస్, తర్వాత ఫియర్లెస్, ఆ తర్వాత అన్నింటికంటే ముఖ్యమైంది చేంజ్లెస్. దాన్నే స్వామి తెలుగులో అది స్వార్థరహితము,

0: నిర్భయత్వము త్రికాల భాగ్యం అని చెప్తూ వచ్చారు. అది చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారికి అర్థమైంది, ఓ ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఏ భావమైనా కూడా ప్రేమనే, అది స్వామి ఉద్దేశంలో ప్రేమ. అటువంటి స్వరూపాన్ని మనం ధరించాలని స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని మనం పిలుస్తూ వచ్చారు.
1: చాలా చక్కటి విషయాన్ని చెప్పావు రాజు. అయితే మరి భగవంతుడు కాబట్టి ప్రేమ స్వరూపుడు, ఆయన అంత ప్రేమతో నిండి ఉన్నారు, ఆయనకే సాధ్యం. మరి మనం మనల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది నాకు. స్వామి అంటే నాలో ప్రేమ అనేది లేదు కానీ నువ్వు ప్రేమ స్వరూపం అని పిలుస్తున్నావు, ఎలా అంటే ఎలా నేను అన్వయించుకోవాలి నేను ప్రేమ స్వరూపాన్ని అని అనిపించినప్పుడు స్వామి చెప్పిందే గుర్తొస్తుంది. అంటే అంతటి భగవత్ శక్తిని మనం తెలుసుకునే జ్ఞానం లేకపోవచ్చు. అందుకు స్వామి ఆ భగవంతుడిని ఒక తల్లి రూపంగా, ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర నేనున్నాను అంటారు. అసలు ఆ తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమని రుచి చూపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే తల్లి 9 నెలలు గర్భంలోని ఎంతో కష్టం, తనలో వేరేగా ఒక పిల్లని మోసి ఆ కష్టాలన్నీ భరించి ప్రసవించిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఎవరైనా కొడితేనే మనకు వెంటనే కోపం వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు ఇలా చేశారనిపిస్తుంది. అలాంటిది పిల్ల పుట్టిన తర్వాత ఆ తల్లి మొదటి స్పర్శలోని, ఇప్పుడు ఇందాక స్వామి చెప్పినట్టు ఆ సెల్ఫ్లెస్ ఫియర్లెస్ ఆ ప్రేమ, నన్ను ఇంత బాధ పెట్టేవి అనిపించదు, ఆ స్పర్శలోని ఆ చూపులోని ప్రేమ పొంగి పొరలతో ఉంటుంది. ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి జీవి, ఆ తల్లి ప్రేమ ఆ మొదటి స్పర్శతోనే మనం ఈ లోకంలోకి వస్తున్నాం. స్వామి ప్రతి జీవికి ఆ దీంతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయిస్తున్నారు కూడాను,
0: ఆ ప్రేమ అనేది మన అందరి లోపల
1: తెలియజేస్తున్నారు. అంటూ ఏం చెప్పారంటే ఇది రుచి చూశారు, మీరు ప్రేమ స్వరూపమే అయి ఉన్నారు. నాకు ఇంకొక విషయం అనిపిస్తుంది గణేష్, ఏంటంటే మొత్తం ప్రేమ స్వామిందాకల పద్యంలో స్వామి చెప్తున్నారు ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి నిబిడీకృతమై ఉన్నది అని. ఒక బెలూన్ తీసుకోండి, స్వామి బెలూన్ లో గాలి ఊదుతున్నారు, అప్పుడు ఏంటవుతున్నది, చుట్టూ గాలి ఉన్నది, ఆ బెలూన్ లోకి గాలి వస్తున్నది, అంతవరకు లేని రూపం వస్తున్నది, ఊదిన తర్వాత దానికి బెలూన్ అన్న నామం వస్తున్నది. అంటే ఏమైంది, చుట్టూ గాలి ఉన్నది లోపల గాలి ఉన్నది, ఈ బెలూనే మనం, ఆ ఊదిన వాడే భగవంతుడు. సో ఈ దేహం అనే దాన్ని మనకిచ్చి ఏం చేస్తున్నారంటే మనకు తెలియదు, మనలో అంతా ఆ గాలి నిండుంది మనకు తెలియటం లేదు. ఆ ఫామ్ పోయినప్పుడు ఏంటి, ఇందాక స్వామి చెప్పినట్టు ప్రేమకి చావు లేదు పుట్టుకు లేదు, గాలి అంతటా ఉన్నది. మనం ఫామ్ తీసుకున్నాం కాబట్టి మనం పుట్టేము చచ్చిపోతున్నా అనిపిస్తున్నారు, కానీ మీరు ఆ ప్రేమ స్వరూపంగానే ఉన్నారు. ఈ శరీరం ఉన్న వచ్చిన ముందు ఉన్నారు తర్వాత ఉన్నారు. ఇంత నిగూఢమైన అర్థాన్ని ఎంత చక్కగా ప్రేమ స్వరూపులారని జస్ట్ మనం పిలిచి మనకు చెప్పేస్తున్నారు. అది ఈ తల్లి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటనిపిస్తుందంటే ఈరోజు స్వామి పుట్టుపండుగ సందర్భంగా మనందరం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నాం. స్వామికి ప్రేమకి పుట్టుక లేదు చావు లేదు, కానీ మనం ఎందుకు ఇన్ని హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి, ఇన్ని సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పినట్టు ఆ పుట్టినప్పుడు ఏదైతే ఆ తల్లి ప్రేమని భగవత్ ప్రేమని పొందామో ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనలో స్వామి పుడుతూనే ఉండాలి, ఆ ప్రేమభావం పుడుతూనే ఉండాలి. అది మళ్లీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికే స్వామి పుట్టు పండుగను మనం జరుపుకోవాలి అని అనిపిస్తున్నది.
2: చాలా బాగుంది. అసలు ఈ పదం ప్రేమ అనేది వినగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక పులకరింత ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అంటే మనలో అది ఉన్నది కాబట్టి ఆ పులకరింత ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం అది ఫీల్ అవుతున్నామో మనలో ఉన్నది అని ఒక్కసారి మనకి భగవంతుడు జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు భగవంతుడు పక్క నుండి ఆ సృష్టి ఎలా జరుగుతుందో, తన సృష్టి బయటికి రాగబోతుంది అన్న ఆనందం అన్న ఆతృతతో వేచి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే స్వామి ఒకసారి విద్యార్థులకు రాసినటువంటి ఉత్తరంలో చెప్పారు, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఇదొక్కటి చాలు. ఎందుకంటే సాక్షాత్తు ఆ ప్రేమ స్వరూపుడు తనను తాను సెపరేట్ చేసుకుని తనను తాను ప్రేమించుకోవడానికి ఇంకొక ఫామ్ ని ధరించాడు. అంటే మనం కూడా ఆ ప్రేమ స్వరూపులమే అయి ఉండాలి కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ లాగా తీసుకుని స్వామి ఎందుకు పదే పదే మనకి ప్రేమ స్వరూపులారా అని గుర్తు చేస్తున్నారు అంటే
1: మనం మర్చిపోయాం
2: కాబట్టి. సో మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం మరుపు. అది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, కానీ అది మరుపు. పాపం అదే అవకాశంగా తీసుకుని భగవంతుడు పదే పదే మన దగ్గరికి వచ్చి దాన్ని గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి హరీష్ మీర్పూర్ అనే స్టూడెంట్ కి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఉన్నట్టుండి హూ ఆమ్ ఐ అని అడిగారంట. స్వామి దానికి ఆయన పాపం నిర్ఘాంత పోయేది, అంత సడన్ గా స్వామి అడిగారని. స్వామి యు ఆర్ గాడ్ అని. స్వామి కొంతసేపు అలా వేచి చూసి సో ఆర్ యూ అన్నారంట. అంతే, కాన్వర్సేషన్ ఎండ్స్ దేర్. మరి ఆ ఒక్క పాయింట్ ఆయన మైండ్ లో ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటుందో ఒకసారి చూడండి. మరి మనం ప్రేమ స్వరూపులమై అని తరచి తరచి మళ్ళీ అలా గుర్తు చేసుకుంటూ ఉండాలని స్వామి చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న బ్యూటిఫుల్ అనుభవం మనం గుర్తు చేసుకుందాము. ఇది స్వామివారి చిరకాల భక్తులు శ్రీ పద్మనాభన్ గారి కుమార్తె శ్రీమతి గీతామోహన్ రామ్ గారితో జరిగింది. ఇది 70ల్లో స్వామి అప్పుడు సమ్మర్ కోర్స్ కండక్ట్ చేసేవారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూత్ అందరినీ సెలెక్ట్ చేసి స్వామి దానికి ఆహ్వానించేవారు అనమాట. ప్రతి సెషన్ తర్వాత వాళ్ళు ఆ సెషన్ లో ఏం జరిగిందో గ్రూప్స్ గా కూర్చొని వాళ్ళు నోట్స్ తయారు చేసుకునేవారు. ఒకరోజు గీతామోహన్ రామ్ గారు వాళ్ల ఫ్రెండ్ కలిసి నాన్ వైలెన్స్ అహింస గురించి ఏం చెప్పారో అనేది డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ రాస్తూ లాన్ లో కూర్చొని దాంట్లో ఉన్న గడ్డిని పీకుతూ ఆ మాట్లాడుకుంటున్నారు. సో గీతామోహన్ రామ్ గారు ఆ కాన్వర్సేషన్ అయ్యేసరికల్లా ఒక పైల్ ఆఫ్ ఒక కుప్పలాగా అయిపోయింది అనమాట ఆ గ్రాస్ అంతా పీకి పీకి. సో వాళ్ల ఫ్రెండ్ అడుగుతారు, ఏంటి గీత, మనం నాన్ వైలెన్స్ గురించి అహింస గురించి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఇంత హింస చేశావు, ఇంత గడ్డి పీకేశావని. అంటే ఆవిడ గీతామోహన్ రామ్ గారు అంటారు, నువ్వు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతావు, ఏం పర్లేదు, ఇది గ్రాసే కదా అని అనేసి అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది. ప్రతిరోజు ఆ సమ్మర్ కోర్స్ లో 4 గంటలకి ధ్యానం మెడిటేషన్ తో స్టార్ట్ అవుతుంది సెషన్. ఈమెకి ఆ సెషన్ మెడిటేషన్ అన్నా ప్రేయర్స్ అన్నా పెద్దగా ఏం పడవు, నిద్రపోదాంలే లాస్ట్ లో కూర్చోనని చెప్పి ఈవిడ లాస్ట్ లో కూర్చుంటుంది అనమాట. సడన్ గా షీ ఫీల్స్ అ ట్యాప్, ఎవరు తట్టినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి. అమ్మా నేను వెనక్కి కూర్చొని పడుకుండిపోతున్నాను, ఇంకా స్వామి నన్ను ఈ సమ్మర్ కోర్స్ నుంచి బయటికి పంపించేస్తారు అని ఒక భయం మొదలవుతుంది. స్వామి చిరునవ్వుతో రా అని చెప్పి చేయి పట్టుకుని దగ్గరలో ఉన్న ఒక గులాబీ పొద దగ్గర తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఏం చేశావు నిన్న అని అడుగుతారు. స్వామి నేనేం చేశాను స్వామి, అంటే నేను పడుకున్నానని తెలిసిపోయింది స్వామికి అని షీ వాజ్ ఫీలింగ్. లేదు, నిన్న నీ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఏం చేశావు అని. ఏం చేశాను స్వామి అంటే అహింస గురించి మాట్లాడుతూ ఎందుకంత హింస చేశావు, ఎందుకంత గడ్డి పీకావు అని స్వామి అడుగుతారన్నమాట. అప్పుడు తనకి తను చేసిన తప్పిదం తెలిసి గడ్డే కదా స్వామి అని షీ ఆ సేమ్ ఆన్సర్ అన్నప్పుడు స్వామి అంటారు, లేదు అలా కాదు, దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, దాంట్లో కూడా చైతన్యం ఉంది, నీకు అది కూడా రెస్పాండ్ అవుతుంది అని. స్వామి రా చూపిస్తానని చెప్పి ఆ గులాబీ పొద దగ్గరున్న ఒక మొగ్గ, అస్సలు విచ్చుకోని మొగ్గని స్వామి చూపించి తన ఫింగర్ తో అలా స్పృశిస్తారనమాట. స్పృశించగానే అది పరిపూర్ణంగా ఆ ఒక ఫ్లవర్ లాగా అది విచ్చుకుంటుంది. అంటే మనకి వీడియోల్లో చూపిస్తారు కదా, టైం ల్యాప్స్ తీసినప్పుడు స్లోగా అది డెవలప్ అయ్యి ఒక ఫ్లవర్ కింద అవుతుంది, అలాగ తన కళ్ళ ముందు. స్వామి మీరు భగవంతుడు కాబట్టి మీ స్పర్శకి అది అలా తయారైంది. లేదు, ఒకసారి నువ్వు కూడా నీ ప్రేమను దానికి అందించు, అది అలాగే రెస్పాండ్ అవుతుంది. స్వామి గీతామోహన్ రామ్ గారి వేలిని తీసుకుని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకొక మొగ్గకి తాకిస్తారు. తాకించినప్పుడు సేమ్ అదే విధంగా ఆ మొగ్గ విచ్చుకొని ఒక పుష్పంగా మారుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, నీలో ఉన్న ప్రేమని దానికి అందిస్తే ఏది కూడా ప్రేమకి రెస్పాండ్ అవ్వనిది ఉండదు ఈ సృష్టిలో అని స్వామి చెప్పారు. అంటే నీలో ఉన్న ఆ ప్రేమ, దానిలో ఉన్న ప్రేమ కూడా భగవంతుడిదే కదా. మరి అలాగా స్వామి మనకి తరచూ గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. మరి మన ముగ్గురం మాట్లాడేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వింటున్న శ్రోతలందరికీ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆలోచన పాపం వాళ్ల మనసుల్లో కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ల నుంచి తెలుసుకుందాం అసలు ఈ ప్రేమ అంటే ఏంటో.

0: ఇవ్వబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें.
1: మనకి మన ఫస్ట్ కాలర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్వామి పుట్టినరోజు వేడుకలు. ప్రతి ఒక్క యూత్ కూడా ఎంతో ఘనంగా విలేజెస్ కి వెళ్లి సేవ చేస్తూ జరుపుతున్నారు. మన ఫస్ట్ కాలర్ ని సందీప్ గారు, ఆయనతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ యూత్ ని అడుగుదాం, అసలు ఈ ప్రేమంటే ఏంటి, ఆయన భావం ఏంటి.

0: సాయిరామ్.
1: హలో
0: సాయిరామ్, సందీప్ గారండి?
1: నేనే సాయిరామ్ అండి.
0: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్ సిస్టర్, సాయిరామ్.
0: మొదటిగా మీకు స్వామి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే. సందీప్ గారు, మరి ఇవాల్టి మన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి మన ఎప్పుడు అలాగే కదా పిలిచేవారు. మరి ఇందులో మా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ప్రేమ అంటే యునో ఇన్ జనరల్ ప్రేమ అంటే మీ వరకు మీరు దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి?
1: సాయిరామ్, నాకు ఈ ప్రేమ అనగానే, మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో, జయశంకర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అడవి ప్రాంతంలో ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి ఈ అడవి ఏరియాలో ఎక్కువ చేస్తుంటాను. సో నాకు ఈ ప్రేమ అనగానే కొత్త ఆర్గనైజేషన్ లో నాకు ఒకటి బలే ఒక ప్రేమ గుర్తుకొస్తుందండి. సుమారుగా 2017లో మా సాయివత్త మేమందరం కలిసి ఒక ప్రతి నెల మేము 3 సార్లు ట్రైబల్ ఏరియాకు కొండ ప్రాంతానికి వెళ్ళి సర్వీసెస్ వస్తుంది. ప్రతి నెలకు 2 సండేస్ 3 సండేలు వెళ్తుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక 2017లో ఏప్రిల్ టైంలో మంచి ఎండాకాలము, అన్ని అడవి అంతా మొత్తం మారిపోయి ఆకులను రాలిపోయి అలా ఉన్న ప్రాంతంలో మేము అలా చేసుకుంటుంటే ఒక పిల్లడు చిన్న వాటర్ కింద మీద పెట్టుకుని రోడ్ నుంచి వెళ్తున్నాము, వెళ్తుంటే ఇట్లా పట్టుకుని వెళ్తున్నాడు, అంత చిన్న బాబు అంతా వెయిట్ పట్టుకుని వెళ్తున్నాడు అని మేము కార్ దిగేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు అంటే అతను మా మీద ఇట్లా బండేసాడు, అంటే మేము వాళ్ళు ఒక కొండల ప్రాంతంలో మనుషులు. సో మళ్ళీ అది పెట్టుకుని సైరామ్ అని ఒక బిస్కెట్ ఇస్తా తీసుకుంటూ అలా ఆయన మూసి నేను ఆ బిందెను మూసుకుంటూ వాళ్ళ ఊరికి ఆ కొండ కింద దిగాం. 5 కిలోమీటర్స్ కొండ దిగాం. దిగాక మేము ఒకటి చూసాము, వాళ్ళ పరిస్థితి చూస్తే దీన్న వస్తుంది, అంటే ఒక ఎవరు వాళ్ళకు మాటలు కానీ ఎవరు రారు. మేము చూడాలని మాకు ఒక తెలియకుండా వాళ్ళ అమ్మాయి కట్టం అనుకోవాలి, మేము ఒక పులవర ఇస్తే పడేసారు, ఒక అరటి పని ఇస్తే డైరెక్ట్ అరటి పని తొక్క తీయకుండా తినేసారు. చూ మేము ఆ సర్వీస్ చూసి మా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి. స్వామి మంచి సర్వీస్ అనుకున్నాం. మేము అలా ఒక ఆ ప్రాంతానికి దగ్గర సుమారు ఒక 6 సార్లు లేము. జూన్ 2017లో బాగా ఎండ వచ్చేసి అడివంతా అగ్గిపాలి, అంటే ఒక ఆకు లేకుండా మొత్తము అగ్గి, ఆ గుడిసెలు 32 చిన్న గుడిసెలు, ఒక గుడిసెలు 8 మంది పండుకుంటారండి స్వామి అక్కడ ఉన్న వాళ్ళు. ఆ గుడిసెలు అన్ని కాలిపోయి వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలని కూడా తెలియని పరిస్థితిలో అది మాకు తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక చిన్న షెల్టర్ తయారు చేసి అన్ని చేసి మేము ఇచ్చేచ్చాము. అదే ఇచ్చిన 15 రోజులకు మళ్ళా కాలిపోయింది. మళ్ళా అప్పుడు మీడియా బాగా అంతా ఫోకస్ అయ్యి అక్కడ ఎవరెవరు పట్టించుకోరని ఒక చిన్న ఒక మీడియాతోని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి వెళ్ళి ఒక చిన్న బ్లాంకెట్స్ ఇచ్చి మీడియా అంతా ఫోకస్ అలాగే ఫోటోస్ తీసుకుంటున్నారు అని తెలుసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు ఆ పీపుల్స్ ఆ రాజకీయ మనుషులకు అక్కడ ఉన్న పొలిటీషియన్ వాళ్ళకి అందరికి తిరుగుతున్నారు, మీరు ఎవరు వద్దు మా ఊరికి ఎవరు రాకూడదు, ఎవరు రాకూడదు, మా బతుకులు మా బతుకని అని వాళ్ళని తెల్లగొడుతున్నారు. మేము అదే టైంకి అక్కడ వెళ్తే సుమారుగా మమ్మల్ని వైట్ రేస్ ఇలా చూసేసి ఆ కొండ మీదకి తొడుక్కుంటూ వచ్చేసి మా మీద ఉన్న బ్లాంకెట్స్ ఫుడ్ మెటీరియల్ వాళ్ళు మూసుకుంటూ మమ్మల్ని లోపల తీసుకొచ్చి, మీరు ఎవరు వద్దు, మీరు ఎవరు వద్దు, మీకన్నా మాకు ఇక్కడ ఎవరద్దు, మాకు కావాల్సింది గా సాయి భక్తులు, గా సాయి భక్తులు ఇటు వస్తారు, మా సాయి భక్తులే రావాలి, మీరు ఎవరు రాకూడదని మమ్మల్ని పిలిచి మమ్మల్ని లోపల తీసుకెళ్లి వాళ్ళతో ఎదురుగా ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు కుల మత భేదాలు ఎవరు ఏమి తెలియకుండా, మేము ఎవరో తెలియదు కానీ మాకోసం ఇంత ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు, మాకు గత 4 నెలల నుంచి చూసుకుంటున్నారు వాళ్ళు నిజమైన ప్రేమ, మీరు వచ్చిన ప్రేమ ఆర్టిఫిషియల్ మీరు ఫోటోల కోసం వస్తారు, వాళ్ళు అట్లా రాలేదు, మాకు ఇది ఏమి వచ్చేద్దాం మీరు ఇచ్చిన రాజకీయాలకి అని వాళ్ళ ముఖాల మీద పడేసి మమ్మల్ని తీసుకొని అప్పుడు ఆ కలిగిన ప్రేమ అంటే అప్పుడు స్వామి అంటే వాళ్ళు మాకంత ఇన్వెట్ గా ప్రేమగా మాట్లాడారు చూడండి. ఆ ప్రేమ కన్నా నాకు ఇంకా వేరేది ఏదైనా అనుకున్నా, అదే స్వామి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఏదైతే బయట ప్రేమ కన్నా ఈ స్వామి చేసే సర్వీస్ ప్రేమ అది నాకు మెమొరబుల్ అండి, అది ఒక్కటి నేను ఇది చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుందండి. మరి స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా రియాక్షన్ రిఫ్లెక్షన్ అని, మనం యూనివర్స్ లోకి ఏది పంపిస్తే అది తప్పకుండా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రేమను పంపిస్తే అది 2-3 సార్లు అయి తిరిగి వస్తుంది కదా.
1: అది ఆ ప్రేమ వల్ల మాకిక్కడున్న సాయి సోదరులు ఆ ప్రేమలో ఆ రుచి చూసి 1% మనం ఇస్తే స్వామికి, స్వామి 100% ప్రేమ ఇస్తారని మా యూత్ ఇక్కడ ఎవరు పుట్టబడితే తెలియదు, ఎవరు సబ్స్క్రైబ్ అవ్వ గురించి తెలియదు, కానీ ఈ ప్రేమ అనుభవించి అది 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పటికి ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది మరి ఆ విలేజ్ లో. అది నా మెమొరబుల్. అది ఇంకా దానికన్నా మించిన ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. మీరు
0: చాలా బాగుందండి. మరి సందీప్ గారు, ఇవాళ స్వామి బర్త్డే రోజు మీరందరు బిజీగా ఉన్నా మా కాల్ తీసుకున్నందుకు, మాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి.
2: సాయిరామ్ అక్క, సందీప్ ఎంతో చక్కగా తనకు జరిగినటువంటి అనుభవాన్ని మనందరితో పంచుకున్నాడు. ఆ అనుభవం వింటుంటే కళ్ళ కట్టినట్టు ఆయన ఆ గోండు జాతి వారికి చేసినటువంటి సేవ చాలా గొప్పది. సందీప్ కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి విద్యాభ్యాసం అంతా ముందంతా బాగా లేకున్నా స్వామి యొక్క ప్రేమను అనుభవించి ఒక డ్రామాతో తన స్వామితో ఉన్నటువంటి సంబంధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఒక ఆదర్శవంతమైన ఎంప్లాయీగా, ఒక వెరీ ఐడియల్ అండర్ మేనేజర్ గా ఎదిగి తనతో పాటు ఒక 20 మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎప్పుడు చెప్తుంటాడు, స్వామి ప్రేమ, స్వామి ప్రేమ అని. అయితే ఈ సందీప్ చెప్పినటువంటి ఈ సంఘటన వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది, స్వామివారితో జరిగినటువంటి ఒక చక్కని అనుభూతి. అంటే ఏ విధంగా ప్రేమించాలి, ప్రేమ సరే ప్రేమ అంటే ఇదేంటో తెలుసుకున్నాం, కానీ ఆ ప్రేమను ఏ విధంగా మనం ఎవరికి అందించాలి? స్వామి చెప్తారు, ఏ రూపంగానైనా నేను వస్తాను, ఏ అన్ని రూపాలు నావే, అన్ని నామాలు నావే, మరి ఏ విధంగా అలాంటప్పుడు? ఇప్పుడు స్వామి చెప్తున్నప్పుడు ఇస్ లవ్ విత్ ఇంటెన్సిటీ అండ్ లవ్ డైరెక్టెడ్ టు గాడ్ దట్ డెఫినెట్లీ రీచెస్ గాడ్. అంటే భగవంతుని వైపు ఆ ప్రేమను దాన్ని మనం ఛానల్ చేస్తే, భగవంతుని వైపు ఆ ఇంటెన్సిటీతో మనం దాన్ని పంపితే అది భగవంతునికి తప్పకుండా రీచ్ అవుతుంది. స్వామి విద్యార్థులకు ఒక ప్రార్థన రాసి ఇచ్చారు, లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెసెంట్లీ ఫర్ ది. ఈ ప్రార్థన విద్యార్థులకు ఇస్తున్నప్పుడు స్వామి ఒక పర్టికులర్ లైన్ ని చాలా ఎంఫసైజ్ చేశారు. అది 3 సార్లు ఈ మొత్తం ప్రార్థన, ఒకసారి చదివితే ఈ లైన్ మాత్రం 3 సార్లు చదివారు. ఓ లార్డ్ టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది. ఇది 3 సార్లు. అంటే నా ప్రేమను మొత్తం తీసుకుని భక్తిగా ప్రవహించని ప్రభు అని. స్వామి మమ్మల్ని ఒక పర్టికులర్ కార్యక్రమం కొరకు ప్రిపేర్ చేస్తూ స్వామి ప్రేమతో ఆశీర్వాదంగా లంచ్ కోసం పిలిచారు స్వామి రెసిడెన్సీకి. మేము 8 మంది పిల్లలను వెళ్లాము. స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చాలా స్వామి మొదలు చిన్న ఐటమ్ అని చెప్పి ఒక 36-37 ఐటమ్స్ పెట్టారు. తినలేక చాలా కష్టపడ్డాం, కానీ స్వామి ప్రేమ లాంటిది. స్వామి సింహాసనం కూర్చున్నారు. అటువైపు ఇటువైపు నేను, అతను నా క్లాస్మేట్, అటువైపు ఇటువైపు కూర్చున్నాం. తిన్న తర్వాత మా చేతులు ఇంకా మేము శుభ్రం చేసుకోలేదు, ఎంగిల్ చేతులే అనేటువంటి భావంతో స్వామిని చూస్తుంటే స్వామి ఆ సింహాసనం నుంచి లేస్తున్నారు. స్వామి లేస్తున్నప్పుడు స్వామిని తాకాలి అనేటువంటి ఆ భావంతో, కానీ చేతులు ఎంగిలి, తాకాల వద్దని సంకోచిస్తున్నాం. అప్పుడు స్వామి మా సంకోచాన్ని గుర్తించి వచ్చి నా చేతుల్ని నా క్లాస్మేట్ చేతుల్ని టక్కన పట్టుకొని లేచారు. లేచిన తర్వాత చాలా బాగా అనిపించింది మాకు. లేస్తూ స్వామి అన్నారు, చేతులు ఎంగిలైతే పర్వాలేదురా, కానీ హృదయం మాత్రం ఎంగిల్ చేసుకోకండి, అది స్వామికే ఉంచండి అన్నారు. చాలా బాగా చెప్పారు అనుకున్నాను. చాలా స్వామి ఉన్నప్పుడు చాలా ప్రశాంత్, ఎవరు మాట మాట్లాడరు, అసలు ఒక చీమ చిటుక్కున్నా కూడా మనకు వినబడుతుంది. అలాంటి ఆ నిశ్శబ్ద వాతావరణం నాకు అని ఎక్కి ఏడుస్తున్నట్టు నాకు వినబడుతుంది. అరే స్వామి ఇంత గొప్ప మాట చెప్పారు, కానీ దానికి ఏడవలసినటువంటి అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు, ఏమైంది అని నేను తొంగి చూస్తే అటువైపు ఉన్నటువంటి పిల్లవాడు స్వామి చేపట్టుకుంటే ఆ స్వామి చేతి ఆ చేయిని చూస్తూ స్వామిని చూస్తూ ఏడుస్తున్నాడు. కళ్ళొంచి నీళ్లు కారుతున్నా, వెక్కి ఏడుస్తున్నాడు. స్వామి పిల్లవాడి దగ్గర చూసి నా క్లాస్మేట్ జగదీశ్ చూసి చెప్పు, అందరు చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పడం ప్రారంభించాడు. మనకి వాళ్ళ అమ్మ చేసేటువంటి రొట్టెలు, వేడి రొట్టెలు అంటే చాలా ఇష్టం. సో ఆ రొట్టెల్ని తినాలని ఎన్నో వాడు ఊరులూరుతుంటాడు. అసలు హాలిడేస్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఇంటికి బయలుదేరే ముందే అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ట్రైన్ పలాన టైంలో రాయపూర్ లో రీచ్ అవుద్ది, రీచ్ అయిన తర్వాత 20 నిమిషాలు నేను ఇంట్లో నేను అప్పటి వరకు రొట్టెలు రెడీగా పెట్టమ్మా, ఆ వేడి రొట్టెలకి నెయ్యి పోసి వాళ్ళ అమ్మగారు రెడీ పెడతారు, అది అని కోరిక. ఇంటికి రీచ్ అయ్యాడు, వాళ్ళ అమ్మగారు అమ్మ చెప్పినట్టే రొట్టెలు రెడీగా ఉన్నాయి, వేడి నెయ్యి దాని మీద వేసింది, ఆహా అమ్మ అమ్మ రొట్టె ఎన్ని రోజుల తర్వాత తింటున్నా అని చెప్పి అలా ఎత్తుకో నోట్లో పెట్టుకుంటున్నాడు. బయట గేట్ బయట ఒక భిక్షగాడు ఆకలి బాబు ఆకలి అంటూ అరిచాడు. ఈ టైంలో అట్లా రెండు పళ్ళ మధ్యలో ఉంది అది, ఈ టైంలో ఏంటబ్బా అని చెప్పి పోపో అని అన్నాడు అని చెప్పి దాన్ని ఒక్కసారి తినాలని దాన్ని పళ్ళకి దాకిచ్చాడు. తర్వాత అనిపించింది ఏదో భావం, అయ్యో ఏ రూపంలో స్వామి వస్తారో తెలియదు, అన్ని స్వామికి చెందుతాయి అన్ని స్వామికి అర్పించాలని చెప్పి నేను అతన్ని పంపించాను, నేను ఆకలి తర్వాత తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ మూడు వేడి రొట్టెల్ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పటికే ఆ భిక్ష ఒక రెండు మూడు అడుగులు వేసి ముందుకెళ్లిపోయాడు. వెళ్లి ఆ భిక్షగానికి ఎదురుగా వెళ్లి అయ్యా తీసుకోండి అని చెప్పి ఆ భిక్షగాని చేతిలో ఈ రొట్టెలు వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు ఆ భిక్షగాడు స్వీకరిస్తూ ఆ రొట్టెలను స్వీకరించక ఈ పిల్లవాని చేయి పట్టుకున్నాడు, ఎడమచ్చి ఈ పిల్లవాని చేయి అట్లా గట్టిగా పట్టుకున్నాడు. పిడికిలి పట్టుకున్నప్పుడు స్పర్శ చాలా వింతగా అనిపించింది. అరే ఇది భిక్షగాని స్పర్శగా లేదు, ఎవరో స్పర్శ, నాకు తెలిసి స్పర్శ ఎవరిదో కానీ గుర్తు రావట్లేదు అని ఆ సంకోచం ఉన్నాడు. నవ్వుకుంటూ ఆ భిక్షగాడు వెళ్లిపోయాడు. ఇప్పుడు స్వామి ఈ పిల్లవాని చేయి పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే, అప్పుడు అర్థమైంది ఈయనకి ఆ రోజు వచ్చినటువంటి భిక్షగాడు స్వామి అని. స్వామి ఇది చెబుతుంటే మధ్యలో స్వామి అందుకు చూసి అంటారు, అమ్మ రొట్టెలు చాలా బాగా చేసిందిరా అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దట్ ఈస్ లవ్. ఏ రూపంలో వస్తారో తెలీదు. ఎవరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని ప్రేమించినా ఏ జీవి నిస్వార్థంగా ప్రేమించినా అది అందేది స్వామికే.
3: రాజు ఇది చెప్తుంటే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని కూడా స్వామి చెప్పిన మాటే గుర్తొస్తున్నది. అంటే మనం ప్రేమనైనా ద్వేషానైనా మనం అనుకుంటున్న చుట్టూ రకరకాల మనుషులు మన చుట్టూ ఉన్నారు, వాళ్లు వేరు నేను వేరు భగవంతుడు వేరు అని. కానీ స్వామి ప్రతిసారి ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామి ఏ అనుభవాన్ని ఇస్తున్నారంటే అందరిలో ఉన్నది నేనే, నన్ను గ్రహించు, ఈ ఐదు అడుగుల మూడంగుళాలు ఈ బుట్టదలున్న సాయిబాబా ఇక్కడే ఉన్నారనుకోకు, ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో ఏం చేస్తున్నావో అంత భగవంతుడే నేనే ఉన్నాను వాళ్లల్లోని ఆ ప్రేమ రూపంగా అని చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే మళ్ళా ఇందాక చెప్పుకున్నట్టు మనం మర్చిపోతూ ఉంటాం, మర్చిపోయి మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎవరికైతే అంటే మీరు చెప్పినట్టు ప్రేమ అందించడమే కాకుండా మనం రకరకాల మనలో ఉన్న భావాలందరితోని మనం చూపిస్తూ ఉంటాం, ఆ ద్వేషం కోపం ఇవన్నీ కూడా స్వామికే వెళ్తాయి. ప్రేమను అందించినా ద్వేషాన్ని అందించినా ఇది మన స్వామి విద్యార్థి ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్. చాలా మంది అనుకుంటారు ఏ ప్రోగ్రామ్ రేడియో సాయి తెలుగు వాళ్ళు చేసినా ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్ చెప్తూనే ఉంటారు, క్షమ అంటే చెప్తారు, ప్రేమ అంటే చెప్తారు, ద్వేషం అంటే చెప్తారు, అన్నింటికీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అంతలాగా మనం డే టు డే లైఫ్ లోని మర్చిపోయి ద్వేషాన్ని కోపాన్ని అందరి మీద చూపించుకుని అశాంతికి గురవుతున్నాం, ఆనందానికి దూరం అవుతున్నాం. ఇంకోసారి మనం ఇన్సిడెంట్ ఎన్ని వేలసలు రోజు మనం జపం చేసినా స్వామి నామంలాగా ఈ అబ్బాయికి స్వామి అందించిన అనుభూతి మనకు అంతటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ఈయన ఒక రాచ కుటుంబానికి చెందిన విద్యార్థి, స్వామి స్టూడెంట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండాల్సి వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఈ అబ్బాయి తెలిసింది ఏంటంటే అక్కడ కుటుంబ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఇక్కడ చాలా బాధపడతారు, స్వామి ఎంతో రాజకుటుంబం అంటే అలాంటి స్టేజ్ ఉండవలసిన వాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు, దీని అంతటి అది కూడా బాధ పెట్టదు అబ్బాయిని. బాధ ఏంటంటే ఆ అకౌంటెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేవారో నమ్మక ద్రోహం చేశారు, చేసి ఆయనే మొత్తం ఈ పరిస్థితి రావడానికి కారణం అయ్యాడు ఈ విషయం తెలుస్తుంది అనమాట. దాంతో ఆ వ్యక్తి మీద చాలా కోపం ద్వేషం పెరిగిపోతుంది. నీకు ఇంత మేం చేస్తే మాకు నువ్వు తిరిగి చూపించిందిదా, మమ్మల్ని ఈ స్థితికి దిగదార్చేసావా, నీ వల్లే మాకు ఇలా కలిగిందని చెప్పి తిట్టుకుని ఇలాంటి వాడిని చంపేయాలి, నీలాంటి వాడిని చంపేయాలి, ఇదంతా భావంలోనే రోజు ఆ భావంలో తిట్టుకోవడము, ఆ చంపేసినట్టు కొట్టినట్టు ఎంతో ఆ ద్వేషం ఆ భావం పెరిగిపోతున్నది అనమాట. ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా స్వామికి ఎలాగైనా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు స్వామి ఏమోని దర్శన లైన్లో వస్తున్నప్పుడు ఈ అబ్బాయి ముందుకొచ్చి 6 సార్లు చంపేవరా, ఇంకెన్నిసార్లు చంపుతావు వాణ్ణి అన్నాడు. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, నేనెవరిని చంపాను, నేనెవరిని చంపలేదు కదా అనేసని స్వామి రాని లోపలికి పిలుస్తారు. ఇంటర్వ్యూ లోకి వెళ్ళాక ఇంకా స్వామి అంత దగ్గరగా వచ్చినప్పుడు ఇంకా మనకి ఫస్ట్ వచ్చేది దుఃఖం, ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాము. స్వామి దగ్గరకు వచ్చినప్పటికీ స్వామిని పట్టుకొని చాలా బాధపడతారు, స్వామి పరిస్థితి ఇలా ఉన్నది ఏమీ బాగలేదు, సరే సరే అని కూర్చోబెట్టి అతని వల్ల ఇలా అయింది స్వామి అంటే ఇప్పటికి ఎన్నోసార్లు తిట్టుకున్నావు నీ మనసులో ఆయన్ని కొట్టేవు చంపేవు కదా అంటే లేదు స్వామి నాకు అసలు కోపం చల్లారటం లేదు అని. సరే నీకు ఆయన తిట్టాలనుంది కదా, ఇంకా ఇది చేయాలనుంది కదా, కళ్ళు మూసుకో అని చెప్పారు. ఈ అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు. స్వామి చెప్తున్నారు, సరే ఇప్పుడు ఊహించుకో నీ ముందుకు ఆయన వచ్చాడు, నువ్వు ఏం చేయాలనుకున్నావు వచ్చేయి అంటే, ఇంకా ఆయన వస్తే ఫిజికల్ గా స్వామి చెప్పారు ఊహించుకొని, కళ్ళు మూసుకున్నాడు ఆయన వచ్చారు, అడిగాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, తిట్టాడు కొట్టాడు, అలా కొట్టుకుంటూ పట్టుకెళ్తున్నాడు అనమాట. ఒక కొండ చివరి వరకు కొట్టుకుని పట్టుకెళ్తున్నాడు. అంత ద్వేషం, అంత కోపం పెంచుకున్నాడు తన లోపల. పెళ్తుంటే ఇంక అక్కడి నుంచి ఇంకొక దెబ్బలో కొడితే ఆయన కొండ మించి పడి చచ్చిపోతాడు. ఇంకా నీలాంటి వాడు ఉండకూడదని కొట్టేశాడు అనమాట. పడిపోతూ ఆ చివరి అంచు పట్టుకుని ఆ వ్యక్తి వేలాడుతున్నాడు. అంటే ఆ ఇంకొక దెబ్బ వేస్తే ఇంకా వ్యక్తి కింద పడిపోతాడు. అమ్మయ్య తను అనుకున్నది సాధించడం అవుతుంది, ఆ ద్వేషం అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నాడు. చూసినప్పుడు గబుక్మని వెంటనే ఆయన చెయ్యి అందించి పైకి లాగుతాడు. ఇదంతా ఊహించుకుంటున్నాడు ఆ ఊహలోనే. ఎందుకు పైకి ఆయన చంపియాలనుకున్నాను తోసియాలని ఎందుకు పైకి లాగానంటే, ఆయన పడిపోతున్నప్పుడు ఒక చంటి పిల్ల ఆయన మెడనిలాగా కౌగులించుకుని పట్టుకుని ఉన్నది ఆ వేలాడుతున్న వ్యక్తి మీద. అయ్యో నేను ఈ పిల్లని చంపాలనుకోలేదు కదా, ఈయన నాకు అపకారం చేశాడు, ఈయన చంపాలనుకున్నాను, పాపం ఈ పిల్ల ఎందుకు చనిపోవాలి, ఈ చంటి పిల్ల ఏం చేసింది పాపం, కాబట్టి ఆ చంటి పాపను బతికించడం కోసం ఆ వ్యక్తిని పైకి లాగుతాడు. సరే నువ్వేదైతే చేసావు నీ మూలంగా ఈ చంటి పిల్ల చనిపోకూడదని. వెంటనే స్వామి ఆయన్ని ఇలా స్పృశించి కానీ కళ్ళు తెరుస్తాడు. ఏమి ఇంద్రేశ్వర్ ఎందుకు ఆపేశావు, చంపించాల్సింది కదా అని. స్వామి ఆయన తప్పు చేశాడు గాని ఆ చంటి పాప ఏం చేయలేదు కదా అని. అప్పుడు స్వామి చెప్పారు, ప్రతి ఒక్కరిలోనే ఆ చంటి పాప ఎవరో తెలుసా, భగవంతుడి ప్రేమ. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నది ఆ ప్రేమనే, దాన్ని బతికించు, వాడిలోని ద్వేషాన్ని నువ్వు నీ అంతటి నీకే తెలిసింది ఆ చంటి పిల్లని చంపకూడదు అని. కాబట్టి ఆ ప్రేమను నువ్వు పట్టుకున్నావంటే ఈ ద్వేషం విడిమింది ఎలా పోయిందో, అలా ప్రతి హృదయంలో ఉన్న ఆ నిస్వార్థమైన నిర్మలమైన భగవంతుడి ప్రేమను నువ్వు చూసావనుకో, అది అసలు చెప్తుంటే మనకు అనిపిస్తున్నది ఆ చంటి పిల్లని మనం ఎవరు చూసినా ఆ హగ్ చేసుకుని ఉన్నది స్వామి ప్రేమ వాళ్ళని అలాగా అనుకున్నప్పుడు మనం ఆ పిల్లని ప్రేమిస్తామో మన ఆనందాన్ని అందిస్తాము అని. ఇలాగ ఏంటంటే ప్రేమ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది, ఆ క్షమాగుణం వస్తుంది, సమభావం వస్తుంది జీవితంలో. స్వామి అంటారు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఎప్పుడైతే సమభావం దుఃఖం ద్వేషానికి పగకి ప్రేమకి అన్నింటికీ నువ్వు సమభావం పెంచుకుంటూ పోతుంటే ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుందని. మరి
0: చాలా బాగుంది స్వప్న, మీరు అన్నట్టు ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని కూడా అనిపిస్తుంది, విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అని. మరి ఇప్పుడు మనము వసంత భాను గారికి కాల్ చేద్దాం. ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఆయన అనుకోకుండా ఊహించని విధంగా ఎవరి నుండైనా నిస్వార్థంగా ప్రేమ పొందింది ఏదైనా ఒక అనుభవం ఉంటే మనతో షేర్ చేసుకుంటారు
3: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: ఎవరండి?
1: సాయిరామ్ మా వసంత భాను గారండి.
0: సాయిరామ్ అండి, చెప్పండి.
1: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పండి అమ్మా.
1: సో ఇవాళ స్వామి పుట్టినరోజు సందర్భంగా ముందరు మీకు హ్యాపీ బర్త్డే.
0: మీకు కూడా అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా.
1: థ్యాంక్స్ అంకుల్. మరి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇవాళ దాంట్లో మేము ఇప్పటి వరకు ప్రేమ, స్వామి ప్రేమను ఏమని డిఫైన్ చేశారు, మనం అవతల మనిషిలో ఇంకొళ్లలో ప్రేమను ఎట్లా గ్రహించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ దృష్టిలో మీ మటుకు మీకు ప్రేమ అంటే ఏంటంకుల్?
0: ప్రేమ అనేది నిర్హేతుకంగా ఇంకోటి మీద కలిగే అభిమానం అని చెప్పాలమ్మా. దానికి ఒక ఏదో ఆశించడం ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అని కాకుండా వాళ్ళని చూడగానే మనకి ఎదురుగుండా వాళ్ళని చూడగలే కానీ వాళ్ళతో మనకి ఆ పరిచయం ఏర్పడ్డప్పుడు కానీ కలిగే అభిమానం చూస్తారా, అది ప్రేమ అని చెప్పచ్చు. దానిసా మనకేమి ఆసక్తి ఉండదు. వీళ్ళదేపుడు మనం స్నేహం చేయడం వల్ల కానీ వీళ్ళతో మాట్లాడడం వల్ల మనకి ఏదో లాభం ఉంటుందని కాకుండా వాళ్ళ మీద అభిమానం అనమాట. వాళ్ళకి మనం ఏమైనా చేయాలని ఒక ఆశ కలిగడం అనమాట. అటువంటిది మనం వాళ్ళకి చేయడం, వాళ్ళు మనకి చేయడం అని కాదు. ఆశంగా ఉండేది ప్రేమ నాకు అనిపిస్తుంది.
1: అంటే మన మన సర్కిల్ ఆఫ్ లైఫ్ లో కాకుండా పోయినా కూడా మనకి తెలియని వాళ్ల పట్ల కూడా మనకి ఎప్పుడైనా బాగా అభిమానం అనిపించి మనం వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి మనకున్న దాంట్లో అనేది నిజమైన ప్రేమని
0: అది నా ఉద్దేశం.
1: మరి మీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరైనా మీ పట్ల ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మీరు తారసపడ్డారా అంకుల్?
0: ఉన్నారని చెప్పాలండి. ఎందుకంటే నాకు మీరు అడగనే రెండు సంఖ్యలు గుర్తుకొస్తున్నాయి.
1: చెప్పండి.
0: వాళ్ళు ఒక నిర్హేతుకంగా నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను వాళ్ళకి. వాళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళు నాకు సహాయం చేసిన సందర్భాలు రెండు సక్సెస్ పడ్డాయి. వాటిని చెప్పుకుంటే చెప్తాను.
1: చెప్పండి చెప్పండి.
0: మొదటిది ఏంటంటే అమ్మ, నాకు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఆ ఊటీ దగ్గర కూనూరు అని ఉంది. ఆ కూనూరులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంది. నేను బెంగళూరు నుంచి, అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది కదా రవాణా సౌకర్యం, బెంగళూరు నుంచి మైసూరు చేరుకుని రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే బస్సు ఎక్కి మళ్ళీ నేను ఊటీ వెళ్ళాలన్నమాట. అండ్ మైసూరు చేరుకున్నాను, కానీ అక్కడ ఎక్కడ ఉండాలో కొంచెం ఇబ్బంది పడుతాను. ఎందుకంటే అందరూ అన్న మధ్యతరగతి కుటుంబాలు కదా, మరి ఎక్కువ ఖర్చు పెట్టలేము, కొంచెం తక్కువ చౌకగా దొరికే హోటల్ రూమ్ కోసం చూస్తున్నాను. అప్పుడు కుర్రాడు కనిపిస్తే అడిగాను, ఇక్కడ ఏదాంటూ ఉంటాయని అడిగితే నేను తీసుకెళ్తాను అంటాను. సరే బాబు అని చెప్పి అతనితో వెళ్తూ ఉంటే అతను ఇది రెసిడెన్షియల్ ఏరియాకి తీసుకుపోతున్నాడు, అందరూ కాపురాలు ఉండే ఏరియాకి తీసుకెళ్తాడు. ఇదే జిల్లా తీసుకొస్తున్నా, ఇక్కడ హోటల్స్ ఏం లేవు కదా, బజార్ లేదన్నా. అంటే మా ఇల్లు ఇక్కడే, గోయి మందు మా నాన్నగారికి ఇచ్చేసేసి నేను తీసుకెళ్తాను ఏంటంటే సరే లోపలికి
1: వెళ్ళాను.
0: అతను లోపలికి వెళ్ళి మా నాన్నగారితో ఏం మాట్లాడేదో నాకు తెలియదు. ఆయన వచ్చాడు బయటికి, వచ్చి నువ్వు ఎక్కడికి ఎక్కడికి పోవడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండు, రేపు పొద్దున్న వెళ్ళి కానీ మా కుర్రాడు వచ్చి నీ దిగబెడతాడన్నారు. అదే జరిగింది. మొన్నడు నిండిపోవాల్సి వచ్చింది. వాడు బలవంతంగా నన్ను హత్య పెట్టాడు. నిన్నే తీసుకొచ్చి పాపం ఆ కుర్రాడే నన్ను మైసూర్లో బస్సు ఎక్కించాడు. ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నాకు సమాధానం లేదు. అది నిహితమైన ప్రేమ, అది అందుకంటే ఇంకేం లేదు. అదే అలాగే మళ్ళీ నేను ఊటీ చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ టైంలో కొంతమంది పరిచయం అవుతారు కదా మిగిలిన వచ్చిన వాళ్ళు, అందులో ఒక కుర్రాడు నాలాగే మైసూర్ నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, నువ్వు నేను కలిసి వెళ్ళిపోదాం సరదాగా అన్నాడు. సరే అన్నాను. అయితే మా అక్కగారి ఇంట్లో నేను నా బ్యాగ్ పడేసుకున్నాను, అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెళ్ళాం అక్కడికి. ప్రస్తుతానికి పక్కనే ఉంది వాడి ఇల్లు. అడిగెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు బావగారు వచ్చారు. ఏంటి ఒక రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అని చెప్పి, అంటే నేనున్నాడు ఇంత ఒకటి వెళ్ళిపోదాం లేదు, అతను ఉంటాడు, నువ్వు అతను ఒకటే కదా మాకు, ఎవరైతే నేను నువ్వు తమ్ముడి అక్కడికి తమ్ముడు అతను తమ్ముడే అలాగండి మాట్లాడి అట్టు పెట్టాడు. సరే ఇంక నేను చేయండి లేదు, మరి బ్యాగ్లండ్ ఒకబెట్టేసి మా ఉన్నది వెళ్ళైపోతే ఇంకేం చేస్తాము ఆగిపోయాను. సరే ఆ రాత్రి మాకు భోజనాలు పెట్టే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ క్రైస్తవులు. సరే భోజనానికి ముందు ప్రార్థన చేస్తారు కదా, చేస్తున్నాడు పాపం మామూలుగా థ్యాంక్ యూ చెప్పడమే కాకుండా నా గురించి కూడా ప్రార్థన చేశాడు. అబ్బాయి మా ఇంటికి వచ్చాడు అతిథిగా వేడ మాకు, దేవుడు తనకి త్వరగా చూస్తే తనకి కావాల్సిన అన్ని సమకూర్చాలని చెప్పి ప్రార్థన చేశాడు. నాకు చాలా ఎంతో ఇది అనిపించింది అనమాట. ఆయన అలా నా గురించి ఆయన ఎవరో తిరిగిపోయినా నా బాగుని కోరుతూ ఆయన ప్రార్థన చేసేది చాలా క్షణించిపోయాను నేను. ఇది ఈ తర్వాత మళ్ళీ పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ రెండు సంఘటనలు జరిగాయి అక్కడ. ఇది కాకుండా ఇంకోటి టైం ఉంటే చెప్తాను.
1: చెప్పండి.
0: మళ్ళీ ఇంకోసారి నేను మా పిన్నతండ్రి గారు ఒరిస్సాలో కొరదా రోడ్ అని ఉంది, అక్కడ కొంత దూరంలో బాంకి అనే ఊరుంది, అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఆయన. ఆయన చూడడానికని వెళ్లాల్సి వచ్చింది ఒకసారి. వెళ్తున్నప్పుడు కొరదా రోడ్ లో దిగాను. దిగి స్టేషన్ లో బాంకి వెళ్ళడానికి ఎలాగానే అడుగుతుంటే ఒకరువాడు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి అక్కడ రోడ్ మీదకి వెళ్తే బస్సులే ఉంటాయి అక్కడి నుంచి ఎక్కచ్చు, కానీ చుట్టూ తిరిగి వెళ్లకుండా ఇలా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కొంచెం చూపిస్తామని అడిగాను. సరే అని చెప్పి రైలు పట్టాలు క్రాస్ చేసి వెళ్ళిపోతే దగ్గర అని చెప్పి క్రాస్ చేసి తీసుకెళ్లాడు. కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ రైల్వే క్వార్టర్స్ వచ్చాయి ఇక్కడ. ఇదే మా ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళి వెళ్ళిపోదాంలా అని చెప్పి లోపలికి తీసుకెళ్లి వాళ్ళ అక్కకు ఏం చెప్పాడో వాళ్ళ అక్క బావగారు బయటకు వచ్చారు. వచ్చి బాబు కుర్దా నుంచి ఇక్కడికి వెళ్లాలంటే బస్సులు ఉంటాయి కానీ ఇప్పుడు చాలా కష్టం, అందరూ ఎక్కి వెళ్ళాం, నువ్వు పొద్దున్నే వెళ్ళిపో బెటరు అని చెప్పి నన్ను ఆపేశారు వాళ్ళు. అక్కడ ఆపేసి నాకు రాత్రి భోజనం పొద్దున్న మళ్ళీ చలి సరేస్తున్న వేడి కాచి వేడి చేయడం అన్ని చేసి దగ్గరుండి నన్ను మళ్ళీ బస్సు ఎక్కించి పంపించారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఆ అబ్బాయికి మోహన్ రావు అది ఒకటే గుర్తుంది, ముందు వాళ్ళు గుర్తులేరు కానీ ఇతను మోహన్ రావు అని గుర్తుంది. అప్పట్లో మనకి టెలిఫోన్లు అది లేవు కదా, ఏమన్నా కమ్యూనికేషన్ చేయాలంటే ఉత్తరాలు రాసుకోవడమే. కొన్నాళ్ళు అతను నేను ఉత్తరాలు రాసుకున్నాం మెల్లిమెల్లిగా, నీకు తెలియదు ఉంది కాలంతో పాటు మెల్లిమెల్లిగా అది కూడా తగ్గిపోయింది, ఉత్తరాలు రాసుకోవడం వచ్చింది. మళ్ళీ అతను యాక్టర్నడో ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మాటని చెప్తాను, నాకు ఆ విధంగా ఆ రోజున వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా భగవాన్ ప్రేమతో ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అంకిల్, చాలా సంతోషం ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు.
0: నాకు సంతోషం, మా అవకాశం ఇచ్చిన రేడియో సేవకి భగవాన్ సత్యబాబు గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
1: సాయిరాం.
0: సాయిరాం తల్లి.
2: రాజు అక్క, మరి ప్రేమ అని మనం ఆలోచించినప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ నాకు ఇప్పుడు ఈ అనుభవం విన్న తర్వాత గుర్తొస్తుంది, స్పాంటేనిటీ అంటారు. అంటే ఒక సెకండ్ థాట్ ఉంటుంది అన్నమాట, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేసేయాలి, అది ప్రేమకి ఒక నిర్వచనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఇది త్రై బృందావనంలో జరిగిందనమాట. త్రై సెషన్ అవుతోంది, మొత్తం స్టూడెంట్స్ అందరూ ఆసీనులై ఉన్నారు. అక్కడ స్వామి తమ ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ సెషన్ అవుతూ ఉండగా ఆ హాల్ చివరిలో ఒక అబ్బాయి నించొనున్నాడు. నించొనుంటే అనుకోకుండా ఆ అబ్బాయికి కళ్ళు తిరిగి పడిపోయాడు. స్ట్రైట్ గా స్వామి జూలాలోంచి లేచి సెకండ్ థాట్ లేకుండా తన పక్కనున్న టేబుల్ మీద తన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దారి తీసుకుని తిన్నగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయికి నీళ్లు పట్టి సరిగ్గా ఉన్నదని చూసుకుని తిరిగి వచ్చి జూలాలో కూర్చుని యథాప్రకారం అన్ని కంటిన్యూ చేస్తూ ఆ అబ్బాయి ఆ రోజు సరిగ్గా తినక ఆ నీరసంతో ఆ అబ్బాయి అలా పడిపోయాడు. సరిగ్గా తినమని చెప్తూ స్వామి కంటిన్యూ చేసేశారు. అంటే స్వామికి అంత పవర్ ఉన్నది, ఎవరికన్నా ఒక అబ్బాయికి గాని టీచర్ గాని చెప్పి వాడికి నీళ్ళివ్వండి వాడు బావలేదు అని చెప్పొచ్చు, వాడు ఎందుకు తినలేదు అని దెబ్బలాడచ్చు, ఇవేమీ చేయలేదు స్వామి. అప్పటికి వాడికి అవసరం ఏంటి? నీళ్లు. వాడు దాని నుంచి తేరుకోవాలి. అది తేరుకోవడానికి ఏం చేయడానికైనా స్వామి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ స్పాంటేనిటీ నీ మనసులోని ఆ పెయిన్ నాది అన్న భావన నీలో కలిగినప్పుడు, ఆ అవసరం నాది అన్న భావన కలిగినప్పుడు ఆ ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే గాడ్స్ లవ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అంటారు స్వామి.
3: నువ్వు చెప్తుంటే గణేష్ నాకు ఇంకొకటి స్ఫురిస్తుంది. రవికుమార్ సార్ చెప్పారు 50th బర్త్డే అప్పుడు జనసందోహం చాలా ఎక్కువగా ఉండింది. పూర్ణచంద్ర ఆడిటోరియం లోంచి స్వామి వెనుక నుంచి బయటకు వచ్చారు స్టేజ్ మీదకి. దూరంగా భక్తులు ఉన్నారు. స్వామి వచ్చారని చెప్పి భక్తులందరు లేచి స్వామి వైపు రండి స్వామి రండి స్వామి అన్నట్టు చేతులెట్లా పిలుస్తున్నారు స్వామిని. మధ్యలో సేవదులు అన్ని ఆపుతున్నారు. అప్పుడు పోలీస్ సేవదులు అన్ని ఆపుతున్నారు. స్వామి అట్లా సరాసరి వచ్చి, ఇంకా అది బర్త్డే రోజు, బర్త్డేకి ఒక రెండు రోజుల ముందు, ఆ భక్తులు అట్లా వస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు స్వామి రండి అన్నట్టు చేతులు ఎత్తి అంటున్నారు. స్వామి అట్లా వచ్చి ఆ స్టేజ్ చివరి దాకా వచ్చారు, భక్తుల్ని చూశారు, అందరు చూసి స్వామి ఎట్లా ఏం చేస్తారని అంతే ఒక పిల్లోన్లాగా ఎగిరి గంతేశారు. గంతేసి ఆ భక్తులు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వెనుకున్న వాళ్ళందరూ స్వామి స్వామి అంటుంటే స్వామి తర్వాత ఒక 2-3 గంటల తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్లి వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఆశీర్వదించారు. 2-3 గంటల తర్వాత స్వామి వెనుకున్న వాళ్ళకి చెప్పారు. ఆ ప్రేమ బలం అలాంటిది. ఒకసారి పిలుస్తుంటే మధ్యలో నాకు అప్పుడు ఏం కనబడలేదు, ఆ స్టేజ్ కనబడలేదు, కిందున్న ఆ డిస్టెన్స్ కనబడలేదు, నాకు కనబడింది ఆ భక్తుల పిలుపు మాత్రమే. అప్పుడు అడిగదనని కడుబడేజను అని ఆ శ్రీమహావిష్ణు పరిగెట్టినప్పుడు అది దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. ఒకసారి ఆ ప్రేమ అట్లా పిలిస్తే భగవంతుడు ఎక్కడున్నా కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు.
2: రాజు, ఈ ప్రేమకి ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అది ఏమి ఆశించదు, ఏమి కోరుకోకుండా ప్రేమ అనేది అవతల వాళ్ళ పట్ల మనం చూపించాలని స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక 3-స్టెప్ ప్రాసెస్ చెప్పారు. మనం ఈ రూట్స్ భక్తి, విశ్వాసాలు, అచంచలమైనటువంటి భక్తి, చాలా దృఢమైనటువంటి విశ్వాసం భగవంతుడి పట్ల కలిగితే అది మనం భగవంతుడి పట్ల చూపించేటటువంటి ప్రేమతో సమానం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి ఏమవుతుందంటే దీనివల్ల క్షమ అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ క్షమ అనేది పెంపొందించినప్పుడు స్వామి చాలా క్లియర్ గా చెప్తారు, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను మీరు పొందాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు క్షమ. నువ్వు మా పక్క వ్యక్తిని క్షమించి ఓర్పుతో సహనంతో నువ్వు మెలగలిగినప్పుడు భగవంతుడు నీ పట్ల ఆ ప్రేమను తిరిగి చూపిస్తాడు అని, ఓన్లీ దెన్ యు కెన్ బీ అ రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్ అని స్వామి చక్కగా చెప్తారు. దీనికి ఒక స్వామి మంచి చిన్న కథ చెప్తారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్త సందోహం, జనులు భక్తులందరూ లైన్లో పాలందరూ పట్టుకుని అభిషేకం చేయడానికి లైన్లో వస్తూ ఉంటారన్నమాట. శివపార్వతులిద్దరూ కైలాసంలో కూర్చొని, ఆహా భక్తులు ఇంత చక్కగా నాకు అభిషేకం చేస్తున్నారు అని ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు అనుకుని ఒకసారి అలాగా పాజ్ ఇచ్చి, అసలైన భక్తుడెవరు, వారికి వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది నా మీద అని ఆలోచిస్తూ ఒకసారి వెళ్లి టెస్ట్ చేద్దాం ఎవరు అసలైన భక్తుడు అనుకుని భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి ఒక ముసలి దంపతుల రూపంలో కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గరికి చేరతారు అన్నమాట. చేరి ఒక చిన్న నాటకం, లీలా నాటక సూత్రధారి కదా, వచ్చి సరే ఆ ముసలైన మూర్చిపోయినట్లు నటించి పడిపోతాడు. ఆ ముసలామె ఎవరైతే ఉన్నారో ఆమె అడుగుతూ ఉంటుంది వెళ్లే ప్రతి ఒక్క భక్తుణ్ణి, అమ్మా ఈయనకి ఏదన్నా తాగిపించండి, కళ్ళు తిరిగి పడిపోయారు, సో మూర్చిల్లిపోయాడంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్లంతటా వాళ్లు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక షరతు ఉంటుంది దీంట్లో, అప్పటిదాకా ఏ మంచి పని, మీరు చేసినటువంటి ఒక్క మంచి పని గుర్తు తెచ్చుకుంటూ అది చెయ్యాలన్నమాట. ఎవరు ఆలోచించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ భక్త సందోహంలో వచ్చేటటువంటి ఒక దొంగ,
3: భక్తులు ఉన్నారు వాళ్ళ పాకెట్లు అవి
2: చక్కగా తన కడుపు నింపుకోవడం కోసం ఇంకొకటి పాకెట్ ని కట్ చేస్తూ ఉంటాడనమాట. అతను వచ్చి ఒక తన పని తను చేసుకుంటూ ఉండగా ఇలా చూసి, సరే ఇది ఒక అవకాశం, ఈ ముసలాయన బాధతో ఉన్నాడు, ఈయనకి ఏమన్నా పడదామని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్ళు తీసుకుని ఆయనకి పడతారు. అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, నువ్వు ఏ మంచి పని చేశావు నా భర్తకి నీళ్లు తాగిపించడానికి అంటే, నిజం చెప్తాడు, నేను దొంగని, నా కడుపు నింపుకోవడం కోసం నేను ఈ దురాచారాలన్నీ చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ మంచి పని చేయలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ గుడ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి సత్యాన్ని పలుకుతాడు. పలికి ఓ సరే అని చెప్పి శివుడికి, ఆ ముసలివాడి రూపంలో ఉన్న శివుడికి నీళ్లు పోస్తాడనమాట. భగవంతుడు ఎంతో సంతోషించి ఆ దొంగకి ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడిగా సాక్షాత్కారాన్ని అందిస్తారు. మరి
3: గణేష్, ఇది నువ్వు చెప్తుంటే నాకు ఇంకొక మన క్లాస్మేట్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టింది జ్వరం. స్వామి తరచూ మాట్లాడేవారు. అయితే స్వామి ఇంటిలో బయటకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి అడిగారు, స్వామి నాకు జ్వరంగా ఉంది స్వామి అని. స్వామి వెంటనే ఆ పక్కన విభూతి పొట్లాలు తీసి స్వామి ఇట్లా చేతిలో పెట్టారు. అయితే పెట్టినప్పుడు ఏమైందంటే 2-3 పెట్టారు స్వామి, 2-3 పెట్టినప్పుడు పట్టుకున్నాడు కానీ స్వామి ఆ పక్కనున్న బాస్కెట్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా స్వామి ఇస్తారేమో అనేటువంటి ఆ భావంతో, దాంట్లో అయ్యో లేవు కదా అనేటువంటి భావంతో వీడు ఏం చేశారంటే ఆ రెండు మూడులోంచి స్వామికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే స్వామిని మళ్ళీ లోపలికి వెళ్తారు స్వామి బయటకు మళ్ళీ తీసుకురావడానికి ఎందుకు అని చెప్పి రెండు మూడులోంచి ఒక్కదాన్ని దగ్గర పెట్టుకుని మిగిలిన రెండు తీసి స్వామికి కనబడకుండా దాంట్లో మెల్లిగా వేశాడు. వేసి ఒకటే ప్యాకెట్ ఉంది స్వామి ఇచ్చింది, వచ్చి వెనక్కి కూర్చున్నాడు. దర్శనం స్వామి తర్వాత చూస్తే రెండు ప్యాకెట్లు ఇంకొక భక్తునికి ఇచ్చారు స్వామి, అయిపోయింది. స్వామి చాలా ప్రేమతో ఇచ్చిన ప్యాకెట్ ఇది, జేబులు పెట్టుకున్న అబ్బా నా జలం తగ్గుద్ది అని చెప్పి కుల్వంత్ హాల్ బయటకి మన గేట్ బయటకు వచ్చాడు. బయటకు రెండు అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఒరిస్సా భక్తులు వచ్చారు. ఒరిస్సా భక్తులు చాలా చాలా మంది భక్తులు, ఒక 3 సంవత్సరాల పిల్ల ఇట్లా భుజం మీద వాలింది ఆ తండ్రి భుజం మీద, ఆ పిల్ల తండ్రి నడుస్తున్నాడు, పిల్ల ఈ తండ్రికి చూసి ఇట్లా చేయి చాచింది. ఆ విభూతి తెల్ల డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్ లో కనబడుతుంది ఆ విభూతి, చేయి చాసి అడుగుతుంది నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా అని. స్వామి ప్రేమతో ఇచ్చినటువంటి ప్యాకెట్ కానీ ఆ పిల్ల చేయి చేసి అడగడంతో పిల్ల అడిగింది ఈ పిల్ల కూడా నా స్వామి అని చెప్పి ఆ ప్యాకెట్ తీసి పిల్ల చేతిలో పెట్టాడు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించాడు స్వామి, మీరు నాకు ఇచ్చిన ప్యాకెట్ అని చెప్పి చేతిలో పెట్టి, పిల్ల ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు, ప్యాకెట్ పెట్టి స్వామి మీకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి కూర్చున్నాడు, ఈసారి ముందు కూడా కూర్చోలేదు, వెనకాల ఎక్కడ కూర్చున్నాడు. స్వామి సరాసరి వచ్చారు, వచ్చి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చేస్తూ వెనుకుండేటువంటి పిల్లవాడిని పిలిచి ఇట్లా చెప్పారు. చెప్తే వాడు వెళ్లి ఒక పెద్ద మళ్ళీ విభూతి ప్యాకెట్లు తీసుకొచ్చారు, స్వామికి స్వీట్స్ ప్రసాదం ఇస్తూ వీనికి ప్రసాదంతో పాటు 9 విభూతి ప్యాకెట్లు తీసి ఇట్లా వేశారు. వేసి పొద్దున ఒకటి ఇచ్చావు కదా తీసుకో 9 నీ నడిచి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ శివుని చెప్తుంటే ఆ శివుడే ఈ విధంగా ప్రతిస్పందిస్తుంటాడు.
4: అంటే రాజు ఇవన్నీ వింటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని ప్రేమిస్తారు, భగవంతుడి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. కానీ మనందరిలో ఎంతమంది తిరిగి భగవంతుడి నుంచి ఆ ప్రేమను పొందుతున్నాము అంటే వెరీ ఫ్యూ. స్వామి చెప్తారు కదా, ఎందుకంటే మనం స్వార్థంతో భగవంతుని ప్రేమిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా నిస్వార్థంగా మీరు చెప్పినట్టు ఆ ప్రేమను పంచగలిగితే అప్పుడే భగవంతుడి ప్రేమని మనం పొందగలమని ఎంత చక్కగా చెప్పారు.
2: ఇప్పుడు మనం
5: గణేష్, మరి ఇప్పుడు మనం ద్వారం స్వామి గారితో మాట్లాడదాం.
2: తప్పకుండా.
5: ఆయన వైపు నుండి ఆయన ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ పొందిన సందర్భాలు గాని స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయన ఏదైనా తప్పకుండా పాటిస్తున్నాను రోజు నేను స్వామి, మరి మనకి స్టార్ట్ ద డే, స్పెండ్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే విత్ లవ్ అని చెప్తారు. అది మనం ఆయన నుంచి తెలుసుకుందాం.
2: తప్పకుండా.

0: ఉచిత హలో న్యూస్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇంకా చేయండి.
1: హలో
2: సాయిరామ్.
1: హలో
2: హలో సాయిరామ్.
1: హలో
2: సాయిరామ్.
1: సాయిరామ్ అండి.
2: ద్వారం స్వామి గారా అండి?
1: అవునండి.
2: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: నమస్తే అండి.
2: నమస్తే. మరి ఇవాళ స్వామి బర్త్డే సందర్భంగా మీకు వెరీ హ్యాపీ బర్త్డే.
1: చాలా సంతోషం అండి. అందరికి స్వామివారి జన్మదినం అంటే మనందరికీ కూడా చాలా పుట్టుపడినట్టు మేము కూడా భావిస్తున్నాం.
2: అవునండి. మరి ద్వారం స్వామి గారు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్తారా మాకు?
1: నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నానమ్మా. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను.
2: చాలా సంతోషం అండి. ఇవాల్టి మా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి ఎప్పుడు మనం అలాగే పిలిచేవారు. మరి మీ మటుకు ప్రేమ, స్వామి చెప్పిన ప్రేమ డెఫినేషన్ లో మీ మటుకు మీకేమనిపిస్తుందండి ప్రేమించడం, ప్రేమగా ఉండడం అంటే?
1: ప్రేమ అన్నది ఒక గొప్ప అనిర్వచనీయమైన అనుభూతి అండి. అది మనం ప్రతినిత్యం నిత్య జీవితంలో మనం చేసే కార్యక్రమాల పట్ల గానీ లేదా ఇంకొకరి వల్ల మనకు అందించే అందుకునే సేవల పట్ల గాని కలిగే ఒక అద్భుతమైన ఒక భావన. ముఖ్యంగా అంటే మనకున్న దాంట్లోంచి ఇంకొకరికి పంచి అవతల వాళ్ల కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని చూడడంలో కలిగే భావన, అది అనిర్వచనీయమైనది, చాలా గొప్పది. అలాగే కుటుంబ సభ్యులనండి లేదా ఫ్రెండ్స్ గాని ఎవరైనా కానీ, ముఖ్యంగా నాకు స్వయంగా అంటే మా అమ్మగారి వల్ల కలిగిన ఒక అనుభూతి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు పారాటైఫాయిడ్ టైఫాయిడ్ కూడా ఒకేసారి వచ్చాయన్నమాట. వస్తే 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫీవర్ లో ఒంటి మీద ఐస్ ముక్క పెడితే కరిగిపోయేది అనమాట. అంత టెంపరేచర్ ఉండేది, కంట్రోల్ అయ్యేది కాదు. ఒకేసారి ఇంట్లో 5 డాక్టర్లు వచ్చి చూసిన సందర్భం కూడా జరిగింది. అప్పుడు మా అమ్మగారు అలా అంటి పెట్టుకుని నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని డాక్టర్లు అడిగితే, లేదు నేను కంటిన్యూస్ గా ఉండి నేనే చూసుకుంటాను నా బిడ్డని నేను చెప్పి ఆవిడ ఉండడం, ఆవిడ ఇంక్లూడింగ్ మలమూత్రాలు కూడా ఆవిడే స్వయంగా ఎత్తి క్లీన్ చేయడం కూడా నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఇది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్గొనే అదృష్టం స్వామివారి దయవల్ల కలుగుతున్నది. మన గిరిజన ప్రాంతం వెళ్ళాము పెనకోట మండలం అని చెప్పి, అక్కడ గిరిజన సోదరీమణులందరికీ శ్రీమంతం కార్యక్రమం దాదాపు 50 మందికి జరిగితే, వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా చేసినా ఇంత బాగా చేస్తుండేవారు కాదండి అని స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారా, ఆ ఆనందం అన్నది నేను ప్రేమ కింద నేను భావిస్తున్నాను.
2: చాలా బాగుందండి, మీరు చెప్తుంటే మాకే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకెప్పుడైనా మీ సర్కిల్ ఆఫ్ లైఫ్ నుండి కాకుండా, అంటే మీకు ఎవరు అసలు వాళ్ళు తెలీదు, మీరు మొదటిసారి కలుస్తున్నారు వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారా అండి?
1: ఉన్నారమ్మా, తప్పకుండా. అలాంటి వాళ్ళు నిత్యం నిత్య జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఆధ్యాత్మిక జీవితంలో గానీ చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను వెస్ట్ గోదావరి జిల్లా, వారి పేరు నాకు గుర్తులేదు, ఒకరి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇలా స్వామి కార్యక్రమంలోనే. వారు నాకు పరిచయం కూడా లేదు. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన భౌతికంగా మాట్లాడితే ఆయన చాలా అతిపెద్ద కోటీశ్వరుడు. ఆయన ఎంతో సేవ అంటే వారి దాదాపు 100-150 ఎకరాల పంటని స్వామి వారికి అలా ప్రసాదం కింద ఇచ్చేసి ఆయనకు ఒక బియ్యపు గింజ కూడా ఇంట్లో ఉంచుకోకుండా అంతా పంపించేస్తే లారీలో స్వామివారు బంగారు అంతా ఇక్కడికి పంపించేశావు మరి నీకెలాగా అంటే నాకు మీరు ఉన్నారు కదా స్వామి మీరు చూసుకుంటారని ఆయన చెప్పేవారు. అలాగే ఇంకొక సంఘటన నేను మర్చిపోలేనండి. ఒకసారి స్కూల్ పిల్లలతో, పెద్దసాయి స్కూల్ పిల్లలతో పుట్టపతి యాత్రకు వచ్చినప్పుడు మా అత్తగారు బెడ్ రిడెన్ గా ఉండేవారు. వారికి భోజనం పార్సల్ తీసుకెళ్తూ వెళ్తుండగా ఆశ్రమంలో ఒక అందమైన తెల్లటి చాలా భారీ ఎత్తున ఉన్న ఒక మనిషి, ఒక పెద్ద ఆయన కన్స్ట్రక్షన్ అవుతోంది, ఒక కొత్త షెడ్ కన్స్ట్రక్షన్ అది అవుతుంటే అలా నించుని తెల్ల డ్రెస్ లో తెల్ల టోపీ హవాయి చెప్పులు వేసుకుని సూపర్వైజ్ చేస్తున్నారు. నేను ఆయన పక్క నుంచి వెళ్తూ వారి మొహంలోకి చూడడం జరిగింది. ఈ నెలలో చాలా సెలబ్రిటీ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు, ఎవరైనా అని చెప్పి ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి, అయ్యా సాయిరామ్ అండి తమరు ఎక్కడో చూసినట్లుంది అంటే, ఆయన చాలా వినయంగా నా వైపు తిరిగి రెండు చేతులు జోడించి సాయిరామ్ అండి, నా పేరు రామకృష్ణ, నేను ఎల్ఎన్టీ లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారండి. నాకు అది పెద్ద షాక్ అనమాట, ఎందుకంటే ఆయన అప్పటికే ఎల్ఎన్టీ లో నెంబర్ 2 అండి, డిప్యూటీ వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ డైరెక్టర్ అనమాట. అటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతో ప్రేమగా ఒక మామూలు ఒక డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అలా సైట్ లో నిలబడి సూపర్వైజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేను కూడా సివిల్ ఇంజనీర్నే, కానీ అంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా అంత ప్రేమగా, అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా సేవ ఒక ప్రేమ అనే భావంతో ఆయన ఆ రోజు నిలబడడం నాకు ఎంతగానో జీవితంలో చాలా ప్రేరణ కలిగింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సామాన్యంగా నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ ఐఎమ్ వైస్ చైర్మన్ అన్న పదం కూడా ఆయన వాడలేదు. ఇది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లే ఎక్కడైనా వారి దగ్గర వెళ్తే సాయిరామ్ నేను సేవాదాలని చెప్పడమే కానీ అఫీషియల్ డిజిగ్నేషన్ అవి చెప్పకూడదు అన్న విషయం ఆ రోజే నేను అనుకున్నాను.
2: చాలా సంతోషం అండి, మరి ఇవాళ మీరు మాతో మాట్లాడి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం.
1: చాలా ధన్యవాదాలమ్మా, మీరు మాకు మా ఆనందాన్ని మా మనోభావాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా రేడియో సాయి వారికి, భగవంతుడికి, మా సాయిరామ్ అండి.
3: ఎంతో చక్కగా దారం స్వామి గారు మనతో ఏ విధంగా ఆయన ప్రేమను పొందారు, ఆ ప్రేమను అనుభవించారని తెలుసుకున్నారు. కానీ అయితే ఈ ప్రేమను మరి మనం ఏ విధంగా పాటించాలి, దీన్ని కూడా స్వామి చెప్పినటువంటి విషయం లేదు, స్వామి ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్ లేదు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఏం చెప్తారంటే, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. ఇప్పుడు ఈ స్టార్ట్ ద డే విత్ లవ్ అనేటువంటిది నా ఉద్దేశంలో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. పీక్ పర్ఫార్మెన్స్ అని ఆండ్రిస్, ఇట్స్ ఎ పాత్ బ్రేకింగ్ బుక్ ఇన్ పీక్ పర్ఫార్మెన్స్, హౌ టు అచీవ్ ఎక్స్పర్టీస్ అనే పర్టికులర్ ఫీల్డ్ అని ఆయన దాదాపు ఒక 30 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఇట్ ఈస్ పాత్ బ్రేకింగ్ ఆఫ్ లేట్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ టు ఎవర్ కమ్ అవుట్ ఇన్ సక్సెస్ లిటరేచర్. ఆయన ఆ బుక్ లో 30-35 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఆయన ఒక ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఆయన క్యాప్చర్ చేస్తారని ఆయన చెప్తారు. ఏంటంటే, మీ డేని మీరు ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ అందుకోవాలి అనుకుంటే, ఒక ఫీల్డ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ రోజు ప్రారంభించే ముందు ఆ మొదటి గంట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిగిలినటువంటి రోజు మొత్తం అదే విధంగా ఉంటుంది. ఆ మొదటి గంట, ఫస్ట్ 1 అవర్ ఇస్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. ఆ గంటలో గనక మనం చేయగలిగితే, ఆ గంటను సద్వినియోగం చేసుకోగలిగితే రోజు మొత్తం సద్వినియోగం అవుతుందని ఆయన రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ చేశారు. కొంత ఎంతో ఇంకొక ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ ఆయన ఆ బుక్ రాసినట్టుండి, ఇంకా చాలా బుక్స్ రాస్తారు ఆయన. దాంట్లో ఆయన రాస్తారు 5 AM క్లబ్ అని రాస్తారు. ఒక ఫీల్డ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ రోజు ప్రారంభించారు.

0: ఈ కేవలం ఆ మొదటి గంటను ఉపయోగించుకున్న తన తమ జీవితాల్ని అసలు ఎందుకు పనికిరానటువంటి వారు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఎన్నో సంఘటనలు కోట్ చేస్తూ వస్తారు. ఎందుకంటే చెప్తారు, ఆ స్టార్ట్ ఆఫ్ ద డే ఈస్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే అని. అందుకని స్వామి చెప్తారు, అది ఆ డేని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. ప్రేమతో మనం స్టార్ట్ చేస్తే దెన్ ఫిల్ అండ్ స్పెండ్ అండ్ ఎండ్ అవి ఆటోమేటిక్ గా సాగిపోతాయి.
1: ఇది చెప్తుంటే లైక్ రాజు అక్క, మనందరం స్వామి లైన్ లోకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది స్వామి మనందరికీ క్రియేట్ చేసి పెట్టారు. ఆ షెడ్యూల్లో మొట్టమొదట మనం పొద్దున లేవగానే ఓంకారం సుప్రభాతంతో మొదలు పెట్టమని స్వామి మనందరికీ ఆజ్ఞాపించారు. అసలు స్టార్ట్ స్వామి ఎప్పుడు ఒక కారణం లేకుండా ఏది ప్రారంభించారు, అత్యున్నతమైన రీజన్ ఉంటుంది దానికి. మరి నువ్వు చెప్పినట్టు ఫస్ట్ వన్ అవర్ గోల్డెన్ అవర్ అని చెప్పావు కదా, స్వామి దీనికి ఎలాగ మనల్ని ఇంప్లిమెంట్ చేసేలా చేస్తున్నారో ఓంకారం సుప్రభాతం స్వామి చేయమని చెప్పారు. ఒకసారి విద్యార్థులకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక డౌట్ గా చేతులెత్తి స్వామిని అడిగారనమాట, స్వామి ఓ సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి అని. అంటే స్వామి చాలా మంచి, స్వామికి ఎప్పుడు క్వశ్చన్స్ అడిగితే చాలా ఇష్టము. మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు స్వామి ఆనందించి ఇదే అవకాశం చెప్పాలి అని చెప్పి స్వామి అన్నారు, ఏరా మీరు పొద్దున్న దీనికి వెళ్తారా అని రెండు ఫీల్డ్ చూపించి మీరు మోషన్కి వెళ్తారా అని స్వామి. అందరూ ఒకరినొకరు చూసుకుని ముసిముసి నవ్వుతున్నారనమాట. స్వామి మాత్రం చాలా సీరియస్ గా, ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అంటే వెళ్తాం స్వామి, ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అవ్వకపోతే స్వామి కడుపంతా పాడవుతుంది స్వామి. మరి సుప్రభాతం కూడా అలాగే, మీరు సుప్రభాతం చేయకపోతే మీ మనసు కూడా అలా క్లాగ్ అయిపోయి దానికి
2: మీరు ముఖ్యంగా గుర్తించవలసి
1: అది మీకు ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ గా మానసికమైనటువంటి రుగ్మతలకి మానసికమైనటువంటి అలజడులకి మీరు లోనవుతారు అని స్వామి చెప్పారనమాట. ఇందుగా స్వామి చెప్పింది అంటే దానికి ఒక ప్రీకర్సర్ ఉంది. 21 ఓంకారాలు చెప్పిన తర్వాత మనం సుప్రభాతం చెప్తాం. ఆ 21 ఓంకారాలకి అర్థం ఏంటో స్వామి ఏం చెప్పారంటే, మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని పంచభూతాలు మనసు చిత్తం ఇవన్నింటినీ మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఒక కప్పులో కాఫీ ఉంది, ఆ కప్పుని మనం అమృతంతో నింపాలి అంటే ఫస్ట్ ఆ కాఫీని తీసివేయాలి కదా. మరి ఆ తీసివేసే ప్రాసెసే మార్నింగ్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అంటే క్లెన్జింగ్. ఫస్ట్ క్లీన్ చేస్తావు, క్లీన్ చేయగానే నువ్వు చేసే పని ఏంటి, భగవద్భావం ఈశ్వరాంబ సుత శ్రీమనని చెప్పి స్వామిని ఇన్వైట్ చేస్తున్నావు అనమాట నీలో నీకు. అంటే యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్, ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నావు నువ్వు.
0: చాలా బాగా,
1: అంటే ఇంత బ్యూటిఫుల్ ప్రాసెస్, యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అని. అండ్ దెన్ యు ఆర్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్.
3: అదే గణేష్ ఇది చెప్తుంటే మన హాస్టల్స్ లో కూడా స్వామి పెట్టినప్పుడు మీరు చెయ్యాలి అని రూల్ పెట్టలేట. బృందావన్ బాయ్స్ తో మనం చర్చించుకుని వాళ్ళ అనుభూతులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి బ్యాచెస్ లోని అప్పుడు ఓంకారం సుప్రభాతం హాస్టల్ చెప్పడం ఆనవాయితీ లేదు. ఒకసారి చాలా క్యాజువల్ గా స్వామి వచ్చేట, అవును మనం ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, అన్నింటికన్నా ముందు భగవంతుని తలుచుకుని మన రోజును మొదలు పెడితే బాగుంటుంది కదా అన్నట్టు విద్యార్థులతో స్వామి. చూడండి ఇది రూల్, మీరు ఇలా చెయ్యాలి అని స్వామి ఎప్పుడు ఏది విద్యార్థులకే కాదు భక్తులకే కాదు ఎప్పుడు అలా చెప్పలేదు. అన్ని పనులు చేస్తున్నాము, దానికన్నా ముందు మన పనులన్నీ మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదా అన్నట్టు. అవును స్వామి చాలా బాగుంటుంది. అయితే మనం ఏం చేద్దాము, ఇలా ఓంకారం చేసుకుని సుప్రభాతం చేసుకుందామా అని అడిగట. సరే స్వామి చేసుకుందాము. అలాగా స్వామి వాళ్ళలో నా ప్రేరణని ఆ సీడ్ని వేసి అలా ఓంకారాన్ని సుప్రభాతాన్ని మస్ట్ అండ్ గా మనం పాటించేటట్టు ఎంతో ప్రేమగా మనకి చేయించారు. మరి ఇప్పుడు చూసుకుంటే మన మైండ్ కప్స్ ని చక్కగా ఓంకార సుప్రభాతంతో క్లీన్ చేసుకుని రెడీగా ఉంచాం. తర్వాత స్వామి చెప్పింది ఏంటంటే, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్. ముందు స్పెండ్ ద డే విత్ లవ్ చెప్పచ్చు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అని ఎందుకు చెప్పారు అంటే, మనం డబ్బులుంటే మన దగ్గర స్పెండ్ డే, మనం ఏదైనా కొనాలి స్పెండ్ చేయాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదైనా కొనగలను, లేకపోతే ఎవరికైనా ఇవ్వగలను. డబ్బులు లేకపోతే నేనేం ఇవ్వగలను. అలాగా ఆ లవ్ ని నేను అందరికి పంచాలి అంటే ముందు నేను పెంచుకోవాలి, నేను పెంచుకుంటేనే పంచగలను. అందుకు ముందు పెంచుకొని ఫిల్ చేసుకోమన్నారు స్వామి. సో ఫిల్ చేసుకుంటే అప్పుడు

0: ఏంటవుతుంది, ఇది మనది ఒక కంటైనర్ అనుకోండి, ఆ కంటైనర్ నిండా ఉన్నది. అప్పుడు ట్యాప్స్, మన ట్యాప్స్ ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ కళ్ళుతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చేతులతో చేసేది, ఎక్కడెక్కడ కాళ్లతో వెళ్లేది, అన్నింట్లోంచి ఏంటి వస్తుంది, అవి ఓపెన్ చేసినప్పుడు ఆ కంటైనర్లు ఏ ఉన్నాయో వస్తాయి. సో మనం ఈ ఫిల్ భగవత్ ప్రేమను నింపుకున్నాం కాబట్టి అవే మనం మాట్లాడితే ప్రేమ వాక్కులే వస్తాయి, మనం చేసే ప్రేమ పనులే అవుతాయి, మనం చేసే పనులన్నీ పక్క వాళ్ళకి ప్రేమని అందిస్తాయి. కాబట్టి ఫిల్ చేసుకుని ఆ తర్వాత స్పెండ్ చేయమన్నారు. మరి ఇప్పుడు మన ఖాళీ కప్పు ఉన్నది, ఫిల్ చేసుకోవాలి. మన కంటైనర్ ఎలా ఫిల్ చేసుకోవాలి, మళ్ళా దాని మళ్ళా వెనక్కి వస్తే స్వామే కదా, మనందరూ నింపేది భగవత్ ప్రేమని కూడా భగవంతుడే అందించాలి. ఇక్కడ ఇంకో చక్కటి ఉదాహరణ చెప్తున్నారు గణేష్ స్వామి. భగవంతుడు అన్నారు, నేను ఒక పెద్ద లవ్ ట్యాంకర్ అనుకోండి, మీరందరూ ట్యాప్స్, మీ ద్వారానే నా ప్రేమని 10 మందికి అందించాలి. మరి రెండు ట్యాంక్ కి ట్యాప్ కి కనెక్షన్ కావాలి కదా, ఆ కనెక్టింగ్ పైప్ లేకపోతే ఆ ట్యాంక్ లో ఉన్న ట్యాప్ లోంచి రాదు. అప్పుడు స్వామి చెప్పారు అనమాట, ఈ భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపే పైప్, కనెక్టింగ్ పైప్ ఏంటి అంటే భక్తి. ఆ పైప్ మీరు వేసుకున్నప్పుడు, ఆ నిస్వార్థంగా భగవంతుడితో ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు భగవంతుడి ప్రేమ ఆ భక్తి ద్వారా భక్తుల్లోకి వచ్చి, మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ద్వారా చేసే ప్రతి పనిలోనూ కూడా అది అందరికి అందించబడుతుంది అని.
1: చాలా బాగుంది స్వప్న. మరి ఇప్పుడు మనం మన స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, మన సాయి బ్రదర్స్ సిస్టర్స్ దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ల వైపు నుంచి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అది చేయడానికి అనేది ఒకళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం.
0: తప్పకుండా
1: గణేష్, మనము రఘురామ్ గారికి కాల్ చేస్తున్నాం ఇప్పుడు.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్, హూ ఇస్ దిస్?
1: సాయిరామ్, రఘురామ్ గారండి.
0: యా, రఘురామ్.
1: మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: సాయిరామ్ చెప్పండి.
1: సాయిరామ్, అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే.
0: థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ.
1: ఓకే, సో రఘురామ్ గారు, మేము ఇవాళ మా ప్రోగ్రామ్ స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే విత్ లవ్.
0: సాయిరామ్, నేను ప్రిపేర్ చేయలేదు సాయిరామ్, టోటల్ గా సర్వీస్ లే ఉన్నాను.
1: పర్వాలేదు, మీరు మాతో ఒక 1-2 మినిట్స్ మీరు సర్వీస్ లో చేసేటప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తే చాలు.
0: ఇప్పుడా
1: స్టార్ట్ ది డే విత్ లవ్ అంటే మీరు యునో అది ఫాలో అవుదాము అనుకుంటే జనరలీ మీరు రోజు చేయడానికైనా ప్రయత్నిస్తున్నారా? ఆన్ దోస్ లైన్స్ అనేది మాతో షేర్ చేసుకుంటారా?
0: ఇప్పుడా, ఇప్పుడేనా?
1: అవునండి, మీరు లైవ్ లో ఉన్నారు.
0: లైవ్ లో ఉన్నానా? ఓకే సరే,
1: చెప్పండి.
0: ఓకే, స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే నాకు ఫస్ట్ ఏం నా మనసులో వస్తుందంటే, పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు స్మైల్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ లవ్, యూ కెన్ లవ్ ఎవ్రీబడి. సో యూ హ్యావ్ టు స్మైల్ అట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ బ్లిస్ఫుల్ విత్ ఇన్ యూ. అదే స్టార్ట్ ద డే విత్ లవ్ అని నాకు నా మనసులో వస్తుంది. తర్వాత ఫిల్ ద డే విత్ లవ్ కదా, ఫిల్ ద డే విత్ లవ్ కు మనం వచ్చి మన ఎంతో పని చేస్తాము డేలో, బట్ కించిత్ అయినా మిగతా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం వచ్చే మరి ఎవరికైనా హెల్ప్ చేయాలా, వన్ మేబీ దట్ విల్ బి ద మినిమం. ఆ మరి హెల్ప్ చేస్తే వీ కెన్ ఫిల్ అవర్ సెల్ఫ్, ఫిల్ ద డే విత్ లవ్. అదే సేవ, స్వామి చెప్పేలాగా హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే. సో డూయింగ్ సేవ, అట్లీస్ట్ సెల్ఫ్ లెస్ సేవ, ఓన్లీ మేబీ వన్స్ మినిమమ్ ఇన్ ద డే విల్ బీ మై కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్. అఫ్ కోర్స్ ఎండ్ ద డే విత్ లవ్, సే థ్యాంక్ యూ టు స్వామి అండ్ సే స్వామి ఐ ట్రై టు బీ యువర్ యువర్ బాయ్, ఐ ట్రై టు ఫాలో something today, thank you for this day and give me an opportunity tomorrow. అదే నాకు తెలిసిన వరకు స్టార్ట్, ఫిల్ అండ్ ఎండ్.
1: చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ మీకు.
0: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సాయిరామ్,
0: హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.
1: సేమ్ టు యూ
0: సాయిరామ్.
1: సాయిరామ్. సో ఇప్పుడు మనం రఘురామ్ గారితో మాట్లాడాం స్వప్న. నేను లలితకి కాల్ చేస్తాను. తన డెఫినేషన్ ఆఫ్ యునో స్టార్టింగ్, ఫిల్లింగ్, స్పెండింగ్ అండ్ ఎండింగ్ కనుక్కుందాము.
2: తప్పకుండా.

0: Sairam?
1: Sairam.
0: Lalita Sirisha.
1: Yes, Lalita Sirisha.
0: Sairam, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
1: సాయిరామ్ అండి.
0: సాయిరామ్, మొదటగా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే లలిత.
1: థ్యాంక్ యూ.
0: మరి లలిత, ఇవాల్టి మన కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసే ముందర మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్తారా?
1: అందరికి సాయిరామ్, నా పేరు లలిత. నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇవాళ మాకు మన ఇవాల్టి కార్యక్రమానికి స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే విత్ లవ్, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు బాగా నచ్చింది మీరు తప్పకుండా ఫాలో అవుదాము, ఏదైనా ట్రై చేద్దాము, డెఫినెట్ గా నేను ఎవ్రీ డే చేస్తాను ఈ నాలుగిట్లో అనుకునేది ఏదైనా ఉందా?
1: ఉంది. రోజు పొద్దున్నే ప్రేమతో రోజంతా గడపడం.
0: ఓకే,
1: మనకి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి అని. ఇంకా మనం ఎప్పుడు అందరినీ ప్రేమించాలి అంటే మనం ఎంతో శాంతంగా పాజిటివ్ గా ఉండాలి. బేసిక్ గా ప్రేమ అనేది ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఇచ్చేది. రోజు మొత్తం ప్రేమతో గడపాలి అంటే అందులో 60% ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో రోజు మనం ఏమనుకుంటున్నాం, ఒకరు మాట్లాడుకొని షేర్ చేసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. వేరే 40% ఏదైతే ఉందో చాలా మంది రోజు కలుస్తూ ఉంటాం. ఇలా కలిసిన వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వాళ్ళని ఏమాత్రం జడ్జ్ చేయకుండా మనం ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడగలిగితే చాలు. నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలా అందరితో ప్రేమగా ఎలా ఉండగలము అని. బట్ వెరీ సింపుల్, అందరికీ వేరువేరు ఇష్టాలు ఉంటాయి, అందరికీ వేరువేరు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమించగలుగుతాం. వాళ్ళు మన పాజిటివ్స్ ని తీసుకొని వాటిని మనం ప్రేమించగలిగితే చాలు. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి సేవ కూడా అంతే చేస్తాం. ప్రేమించిన వాళ్ళకే కదా ఏ సాయం వస్తే ఏ సాయం కావాలని చేస్తాం మనం. ఎప్పుడైతే నార్మల్లీ ఎప్పుడైనా సరే మనిషి తప్పు చేస్తారు, బట్ మనం ఆ తప్పుని ద్వేషించాలి, కానీ తప్పు చేసిన మనిషిని ద్వేషించకూడదు.
0: చాలా బాగా చెప్పావు.
1: ఎప్పుడైతే మనిషిని ద్వేషించకుండా తప్పును ద్వేషిస్తాం మనం ఆ తప్పును చేయం, ప్లస్ ఆ మనిషిని కూడా ప్రేమిస్తాం మనం. ఈ రకంగా మనం అందరినీ ప్రేమించగలం, నేను అందరికీ సేవ కూడా చేయగలుగుతాం.
0: చాలా బాగుంది. మరి నువ్వు కాలేజ్ కెళ్ళినప్పుడు చాలా మంది నువ్వు అన్నట్టు మనం ఎట్లా ఉన్నా కూడా అవతల వాళ్ళు నెసెసరీలీ అలాగే మనతో ఉండాలని ఉండదు. మరి కాలేజ్ లో అంటే మేమందరం కాలేజ్ నుంచి వచ్చాం కదా, చాలా కాంపిటీషన్, చాలా మందికి నీలో చాలా విషయాలు నచ్చకపోవడం ఇవన్నీ ఉంటుంది. మరి అలాంటి వాళ్లతో నువ్వు ఎట్లా డీల్ చేస్తావు?
1: నేను నచ్చిన వాళ్ళు చాలా మంది, నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే అది చేయొచ్చు మనం. అలా అందరినీ 101% మనం వాళ్ళని ప్రేమించాలి అని ద్వేషించకుండా ఉంటే చాలు. మనం వాళ్ళకి నచ్చకపోయినా మనకు వాళ్ళు నచ్చితే చాలు, వాళ్ళ నుంచి మనం ఏది ఆశించట్లేదు కదా.
0: చాలా బాగా చెప్పావు లలిత. యాక్చువల్లీ నీతో మాట్లాడి చాలా బాగుంది మా నలుగురికి వింటుంటే. మీ జనరేషన్ వాళ్ళందరూ ఇట్లా ఉంటే చాలు, స్వామి చెప్పిన మెసేజ్ దానంతా అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది అన్ని చోట్ల. సో ఇవాళ మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
1: నేను స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే, ఆయన పర్సనలైజ్ మెసేజ్ పెడతారా ఆయనకి?
1: నాకు ఉన్న దాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను.
0: వెరీ గుడ్. ఓకే, చాలా థ్యాంక్స్ లలిత. సాయిరామ్.
1: సాయిరామ్.
2: అరుణక్క, ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు యూత్ లో ఉన్న లలిత మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనం ఎంతో కష్టం అనుకుంటున్న ప్రతిదీ కూడా ఇంత చిన్న వయసులో స్వామి ఆ అమ్మాయికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఆచరించేటట్టు చేస్తున్నారు. స్వామి అదే చెప్తారు, ఇప్పుడు రోజంతా మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ప్రతి క్షణం అంటే మన డ్యూటీస్ ఎలా నిర్వర్తిస్తున్నాము. డ్యూటీ అంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళదే కాదు డ్యూటీ, ఇంట్లోని గృహిణులు తల్లి పిల్లలకి డ్యూటీ ఏంటి, స్కూల్కి వెళ్లి వాళ్ళు చదువుకోవడం వాళ్ళ డ్యూటీ, అలా ఉదయం లేచిన నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఈ ప్రేమని ఎలాగ పెంచుకోవాలని స్వామి చక్కగా ఒక 3 సెంటెన్స్లో చెప్పారు. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. అసలు ఇంత చక్కగా చెప్పి మనం చేసే ప్రతి పని దాంట్లో ప్రేమను ఎలా పెంచుకోవాలి అని ఎంతో స్వామి చక్కగా చెప్పారు. ఇంకోటి తను చెప్పినట్టు ఆ ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్ అని స్వామి చెప్పారు. నో రీజన్ నో సీజన్ ఫర్ లవ్ అని స్వామి ఎంతో చక్కగా పాడతారు కూడాను. తను చెప్పింది ఎవరో తెలియని వాళ్ల పట్ల కూడా నేను వాళ్ళని ప్రేమిస్తే చాలు, వాళ్ళకి నా పట్ల మంచి భావం లేకపోయినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తాను. అక్కడ రీజన్ లేదు, నేను ప్రేమ చూపించడానికి వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అది ఏమీ లేదు. అంటే స్వామి చెప్పింది అంత చక్కగా లలిత తన జీవితంలోని ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాబట్టి స్వామి చెప్పినట్టు ఆర్టిఫిషియల్ గా ఏదైనా జాబ్ వెళ్ళగానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, మనం మందిరంలోకి వెళ్ళినా సాయిరామండి, ఏదో ఆర్టిఫిషియల్ గా చేతులు జోడించకుండా హృదయపూర్వకంగా మనం ఆ ప్రేమని గాని ప్రేమతో పలకరించగలిగితే మన డే అంతా కూడా ప్రేమతో స్పెండ్ చేసినట్టే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో మన అనంతపూర్ క్యాంపస్ టీచర్స్ కి స్వామి ఒక సందర్భంలో చెప్పారు, అందరం మనుషులమే కదండి, విధి నిర్వహణలో మనం అనుకున్నది వేరే వాళ్ళు అనుకోకపోవచ్చు, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక సందర్భంలోని ఇంకో టీచర్ తోటి విభేదం వచ్చి భావాల్లోని వాళ్ళతో డీల్ చేయడం కష్టంగా ఉంటుంది మనకి. వాళ్ళని చూస్తే వాళ్ళు చేసిన తప్పు గుర్తొస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎలాగ దీన్ని ఆ కోల్డ్ వార్ అంటే తెలియని ఒక ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిలోంచి బయటకు వచ్చి మనం ఎలా వాళ్ళని పలకరించాలి, మళ్ళా ఎలా నార్మల్ అవ్వాలి అన్నది మన అందరికీ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆవిడ ఇంకొకళ్ళు ఎదురు ఎవరితో పగటం లేదు వాళ్ళు ఎదురొస్తే తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకులే చూస్తే వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకోవడం, దాని బదులు వాళ్ళు ఎదురు పడకుండా ఉంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనుకోని. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారనమాట. స్వామి పిలిచి ఈవిడ ఏం చెప్పలేదు, అప్పుడు స్వామి చెప్పారు, నాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నది, ఏమి వాళ్ళకి ఎదురు వెళ్లి వాళ్ళల్లో ఉన్న నాకు నువ్వు సాయిరాం చెప్పలేవా, నీ ఈగో అడ్డొస్తున్నాదా అని అడిగారు స్వామి. ఎంత చక్కగా చెప్పారు, మనం ఆ ఫిజికల్ ఫ్రేమ్ ని చూసుకుంటున్నాము, వాళ్ళు చేసిన పనులే మనకు కనిపిస్తున్నాయి. స్వామి చెప్పారు వాళ్ళల్లో నేనున్నాను, ఏ నాకు నాకు ప్రేమగా నువ్వు సాయిరాం చెప్పలేవా అని అడిగట. ఈ ఇది ఒక్కటి మనం రోజంతా క్యారీ చేస్తే ఎవరిని కలుస్తున్నా అందరిలోని ఎస్ నేను ప్రేమగా స్వామితో డీల్ చేస్తున్నాను, నాట్ డీలింగ్ విత్ దిస్ ఫిజికల్ పర్సన్, లేకపోతే సిచ్యువేషన్ నేను ఫిజికల్ సిచ్యువేషన్ నేను డీల్ చేయట్లేదు, స్వామితో ఉన్నట్టు అనుకుంటున్నానంటే ఆ స్పెండింగ్ ద డే ఎంత ఈజీగా అయిపోతుంది.
3: అందుకన్నా ఎక్కువగా స్వప్న మనం అలా ఉన్నప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీస్ లో అప్పుడప్పుడు బాగా విచిత్రమైన మీటింగ్స్ జరుగుతాయి, లిటరలీ ఒక్కొక్కసారి వీళ్ళు నిల్చి చంపేద్దాం ఈ కాల్ అయిపోయింది అనిపిస్తుంది మనసులో, వీళ్ళు ఇప్పించుకోరు ఆ ఇంద్రేశ్వర్ లాగా ఏ రకంగా చెప్తే జనాలకు అర్థమవుతుంది. తర్వాత స్విచ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కనబడంగానే బోల్డెన్ సార్లు అవుతుంటుంది నాతో, వాళ్ళు కూడా ఏదో తలనొప్పిలో ఉంటారు, ఎవరు వాళ్ళ పర్సనల్ వీటిల్లో కూడా ఉంటారు. సో నా విచిత్రంగా నాకు ఒక 2 బ్యాక్ నా కలీగ్ అడిగాడు, స్విచ్ ఎట్లా చేస్తావు కాల్లో అరిచేసి, యూనో పని కరెక్ట్ గా అవ్వాలి అనే దీంతో మీరందరు ఇలా చేయాలి అలాగే చేయాలి అని ఒక చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటావు, ఆ రూమ్ లోంచి బయటికి వచ్చే 5 తర్వాత మదర్ ఇండియా లాగా అయిపోతావు, ఆ స్విచ్ ఎట్లా అవుతుంది నీకు, అది పాసిబుల్ కూడా కాదు, మా అందరికి ట్రై చేసినా చిరాగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తే. తర్వాత నేను అది కాల్ అయిపోగానే స్వామి అయిపోయింది కాల్, ఇప్పుడు మనం నార్మల్ గా ఉందాము, ఓకే ఎవరి మీద నాకేమీ లేదు, నాకేమీ లేదు, వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు నేను పనిచేయడానికి వచ్చాను, సో అయిపోయింది పని అయిపోయింది, ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఉండాలి,
2: లేకపోతే ఏంటంటే బరువు మనం కంటిన్యూస్ గా మోస్తున్నట్టు
3: మనకే అది బాగా అదే ఒక మైగ్రేన్ కింద అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ ద డే మైగ్రేన్ తో చేస్తాం,
2: అంటే మనం వాళ్ళకేదో ఉపకారం చేస్తాం అనుకుంటున్నాం కానీ మనకు మనం ఉపకారం చేసుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉండాలి అని.
3: అది
2: చాలా బాగుంది.
4: మీరు ఇంతమంది చెప్తుంటే అక్క మీరు చెప్పారు ఎంత ఉంది, డ్యూటీ వితౌట్ లవ్ ఇస్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఇస్ డిజైరబుల్, అండ్
5: లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్.
4: డివైన్ ఇది మీరు ఇంత మీ ఆఫీస్ పని కూడా చెప్పారు. అయితే ఒకసారి మా 12th క్లాస్ లో, నేను 12th లో, స్వామి నాకు నా ముందు కిషోర్ సార్ కూర్చున్నారు, ప్రొఫెసర్ కిషోర్. స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు. కిషోర్ సార్ వెనక నేను కూర్చున్నాను, స్టెప్స్ మీద కూర్చున్నాం. స్వామి మాట్లాడుతున్నాను. స్వామి సాధారణంగా స్వామి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరు రారు. సో ఆ గౌరవంగా ఎక్కడ అక్కడ ప్లేస్ లేకున్నా దూరం ఎక్కడో
5: కూర్చుంటారు,
4: ఎక్కడ అక్కడే కూర్చుంటారు. అయితే ఆ రోజు స్వామి ప్రొఫెసర్ కిషోర్తో మాట్లాడుతున్నారు, ఆయన వెనుకనే ఉన్నాను. కానీ నా వెనక ఒక వ్యక్తి ఇట్లా వంగి వచ్చి కూర్చున్నట్టు, చాలా వంగి వంగి వచ్చి నాకు నా వెనుక కూర్చున్నట్టు అనిపించింది నాకు. ఆయన మోకాలు తగిలింది. అరే స్వామి ఉన్నప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా వంగి ఎందుకు వచ్చారు అబ్బా అని అనుకుంటున్నాను. స్వామి అట్లా మాట్లాడుతున్న స్వామి ఒక్కసారి నన్ను దాటే నా వెనుకున్న వ్యక్తిని హే అని అన్నారు. నేను అనుకున్నాను అరే స్వామి కోపం వచ్చిందేమో అనుకున్నాను, ఇట్లా అని అన్నారు. నేను అనుకున్నా ఇంకా స్వామి ఆయన తిడతారు అనుకుంటే అందరం కూడా అట్నే చూస్తున్నాను, స్వామి చాలా సీరియస్ గా చూస్తున్నారు. వచ్చిన తర్వాత స్వామి ఆయన దగ్గరికి రాగారు. అప్పుడు నాకు కనబడ్డారు బ్రదర్, చాలా సీనియర్, హాస్పిటల్ బాగా స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ బ్రదర్. అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది ఆ స్లీవ్స్, అప్పుడు ఆ జాబ్ నుంచి వచ్చినట్టు చాలా క్లియర్ గా ఏర్పడుతుంది. స్వామి ఆయన ఒక ఇట్లా కనుబొమ్మలు ఎగిరేసి చేయి తిప్పి విభూ సృష్టించి వేస్తున్నారు, చేతి వేశారు అన్నట్టు. అట్నే చూస్తున్నాడు స్వామి. ఆయనతో స్వామి చెప్తా చెప్పు వీళ్ళందరికీ ఏమైంది ఈ రోజు అని అంటే అప్పుడు ఆయన మా అందరితో చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పలేకపోతున్నా స్వామి మధ్య మధ్యలో అందించుకొని స్వామి చెప్తున్నారు. ఆ రోజు ఏమైంది, ఈ బ్రదర్ ఈయన హార్ట్ లంగ్ మెషిన్ ఆపరేట్ చేసేవారు హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ లో. ఈయన సాధారణంగా ఆయన డ్యూటీ, ఆయన మెషిన్ ఆపరేట్ చేయాలి, పేషెంట్స్ వస్తుంటారు, ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒకసారి ఒక పేషెంట్ ని తీసుకొచ్చారు, ఆపరేషన్ జరుగుతుంది, మధ్యలో హార్ట్ లంగ్ మెషిన్ అది. ఆ తర్వాత ఆపరేషన్ అంటే హార్ట్ ని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్విచ్ బ్యాక్ టు ద, మీరు స్విచ్ బ్యాక్ అంటే అట్లా స్విచ్ బ్యాక్ టు ద నార్మల్ హార్ట్. ఈ హార్ట్ లంగ్ మెషిన్ మీద ఇట్స్ ఎ టెంపరీ అరేంజ్మెంట్, ఈ టెంపరీ టు పర్మనెంట్ స్విచ్ బ్యాక్ కావాలి, సాధారణంగా అయిపోతుంటాయి చాలా ఈజీగా. కానీ ఆ రోజు మాత్రం ఎంత ప్రయత్నించినా కావడం లేదు, ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ అదర్ ఆప్షన్ అవైలబుల్ ఆప్షన్ ఇస్ డెత్, ఇంకా చనిపోతారు అంతే. ఆ హార్ట్ బీట్ ఆగకముందే వెంటనే దాన్ని స్విచ్ బ్యాక్ చేయడం ఎంత ప్రయత్నించినా కావట్లేదు. ఈయన వల్ల ఎంత ప్రయత్నించాడు, డాక్టర్ ప్రయత్నిస్తున్నారు, అసలు కావట్లేదు. అప్పుడు ఆ బ్రదర్ కి ఆయన ఫ్యామిలీ, ఆ పేషెంట్ ఆ బెడ్ మీద పడుకున్నారు పేషెంట్, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఆయన ముఖము ఆయన లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేయి ఊపడము అవన్నీ గుర్తుకొచ్చాయి. వచ్చి అదే ఆ మిషన్ అక్కడ వదిలేసి బయటకు వచ్చి ప్రార్థించారు, స్వామి ఇది నా డ్యూటీ కావచ్చు స్వామి, కానీ నా ద్వారా మీరే చేయాలి తండ్రి ప్లీజ్, నా కోసం కాదు ఆయన కోసం తండ్రి ప్లీజ్ అని చెప్పి ప్రార్థించి మళ్ళీ లోపలికి వెళ్లారు. వెళ్లి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేశారు, ఇట్ వర్క్ మిరాక్యులస్లీ. అప్పుడు అది స్వామి గుర్తు చేస్తూ స్వామి అప్పుడు ఈయన చెప్తున్నారు, అది ఆ సెల్ఫ్లెస్నెస్ కోసం, ఆ నిస్వార్థ కోసం నీకు గిఫ్ట్ ఇది ఈ విభూతి అని. ఈ ముందున్న ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ వెరీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, ఆయన స్వామి మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది అడుగురన్నారు. ఆయన అన్నారు, స్వామి ఆయన నిస్వార్థంగా ప్రే చేశాడు గ్రేట్, కానీ స్వామి నాది ఒక్క ప్రార్థన ఏంటంటే ఆయన నిస్వార్థంగా ప్రే చేసేంత వరకు మీరు ఆయన్ని కాపాడడానికి ఎందుకు వెయిట్ చేశారు స్వామి అని అడిగారు. అడిగితే స్వామి వెంటనే నవ్వి, అది ఈ పిల్లవానికి ఆపర్చునిటీ, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా, యూటిలైజ్ చేసుకున్నందుకు దగ్గరికి పిలిపించి ఈ విధంగా స్వామి ప్రసాదం ఇచ్చారని చెప్తారు. అంటే ప్రతి సన్నివేశం ఒక ఆపర్చునిటీ, దాన్ని మనము సెల్ఫిష్నెస్ తో నింపుతామా సెల్ఫ్లెస్ తో నింపుతామా, దాన్ని మనం కోపంతో నింపుతామా ప్రేమతో నింపుతామా. స్వామి ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రేమతో నింపారు, మనము కోపము అసూయ ద్వేషం వాటితో నింపుతున్నాం. అందుకని మనం కొన్నాం స్వామి.
3: ఐ మీన్ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మనం దేంతో నింపినా ఆయన ప్రేమతో నింపుతారు.
2: అంతేకాకుండా ఒక్క ఆపర్చునిటీలో ఇద్దరికి కూడా ఆ అవకాశం, ఆయనకి ప్రాణాన్ని ఇచ్చారు, ఈయనకి ఆ పుణ్యాన్ని ఇచ్చారు.
4: అయితే ఇప్పుడు దీంతో పాటు మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అండ్ స్పెండ్ ద డే విత్, దాంట్లో ఇంకొకసారి మా సీనియర్ బ్రదర్ ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే స్వామి త్రైబృందం మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా అనర్గణంగా మాట్లాడతాడు బ్రదర్. స్వామి సాధారణంగా పిల్లలు మాట్లాడినప్పుడు స్వామి మధ్యలో మొత్తం స్పీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత దాంట్లోంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఈ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు స్వామి మధ్యలో కల్పించుకున్నారు, సాధారణంగా చేయాలి స్వామి. ఆ బ్రదర్ డెడ్ సీ గురించి చెప్పినప్పుడు, బైబిల్లో రిఫర్ చేసిన డెడ్ సీ గురించి చెప్పినప్పుడు స్వామి ఆపి, స్వామి ఉన్నారు డెడ్ సీకి దగ్గర ఉన్న రెడ్ సీకి డిఫరెన్స్ ఏంటి అని అన్నారు. అంటే చూసి స్వామి అందరూ ఏం తెలియదు, ఏం డెడ్ సీ, దాని డెడ్ సీని ఎందుకు పిలుస్తారు అంటే స్వామి సెలినిటీ ఎక్కువ ఉంటుందని పిలుస్తారని చెప్పారు. నేను స్వామి దానికన్నా డెడ్ సీ ఎందుకు అయింది, మీద అట్నే చూస్తున్నా ఎందుకు తెలియదు. ఎందుకు అంటే డెడ్ సీకు ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే అది నీళ్లను నదిలోంచి నీళ్లను తీసుకుంటూనే ఉంటది. దెర్ ఈజ్ నో స్పెండింగ్, అది బయటకు
3: పంపించదు,
4: ఫ్లో అవ్వదు. దాని వల్ల ఆ ఎవాపరేషన్ అయిపోయి అది ఆ సల్నిటీ పెరిగి ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్, దాంట్లో జీవం లేదు, అందుకని డెడ్ సీగా ఉంది. పక్కనే ఉన్న రెడ్ సీ అట్నుంచి నదిలోంచి నీళ్ళు వస్తే ఇటువైపు మెడిటరేనియన్ సీన్ లోకి తన నీళ్ళను వదులుతూ ఉంటది, అందుకని అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఆ ఫిల్లింగ్ అండ్ స్పెండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే
5: అక్యుములేట్ అయిపోతే అది
4: కుళ్ళిపోతుంది.
5: రాజు, మనం ఈ ప్రేమ గురించి, ఈ ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్, ఇది మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మనం డేని ఫిల్ చేసుకోవచ్చు, స్పెండ్ చేసుకోవచ్చు అంటే స్వామి చిన్న చిన్న చిట్కాలు ఇస్తారు, అవి దే వర్క్ వండర్స్. నా ఉద్దేశంలో మనం సి డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటి, లవ్ ఇస్ గాడ్ అంటారు స్వామి, లివ్ ఇన్ లవ్ అంటారు. అంటే మనం నిరంతరం భగవంతుడి గురించి తలుచుకుంటూ ఉంటే, నిరంతరం ఆ భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా గాడ్ కి ఇంకొక నేమ్ లవ్, సో మనం ఆ ప్రేమనే తలుచుకుంటూ ఉంటాం. సో వీఆర్ ఆటోమేటికల్లీ ఫిల్లింగ్ విత్ లవ్. సో మనం భగవంతుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే యు ఆర్ ఆటోమేటికల్లీ స్పెండింగ్ ద లవ్. సో ఆ విధంగా మనకి ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్ అంటుంది. ఇక్కడ ఒక చిన్న స్వామి ఇచ్చినటువంటి చిట్కా, పూర్ణశ్రీదేవి మేడం అని అనంతపూర్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించారనమాట. ఆమెకి స్వామి ఇచ్చినటువంటి ఒక చిట్కా ఇది. ఆమె ఒకసారి స్వామిని అడిగారు, స్వామి వివిధ సందర్భాల్లో మేము నామస్మరణ ఎలా చేయాలి, అది కూడా నిరంతరం ఎలా చేయాలని అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఎలా చేయాలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడికి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉంటే నీకు ఆ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ప్రాసెస్ చెప్తున్నారు. సడన్ గా మేడం ఒక క్వశ్చన్ అడిగారు, స్వామి అయితే మరి నేను క్లాస్ చెప్తున్నప్పుడు, నేను ఒక టీచర్ని, ఉపాధ్యాయుల్ని, నేను క్లాస్ లో నేర్పిస్తున్నప్పుడు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నామం మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని ఒక మంచి డౌట్ అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. అంటే రెండు సైమల్టేనియస్ గా మల్టీప్లెక్సింగ్ ఎలా చేస్తుంది బ్రెయిన్? సో దానికి స్వామి ఏం చెప్పారంటే, నువ్వు క్లాస్ లోకి రాగానే క్లాస్ నేను భగవంతుడికి చెప్తున్నాను, నీ ముందు ఉన్నది ఆ భగవంతుడి స్వరూపాలు అని చెప్తూ నువ్వు వెనకాతల ఆ నామాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది భగవంతుడి సేవ అయిపోతుంది, నువ్వు ఆ నామాన్ని ఆటోమేటిక్ గా జాయిన్ చేస్తూ ఉంటావు అని స్వామి చెప్పారు. అంటే ఇంతకన్నా మరి సింపుల్ గా స్వామి మనకి ఇంతకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకి ఇంకెవరు?
2: మనమే రామ్ ఆత్మే కామని పనిచేస్తూ పో, లోపల నన్ను పెట్టుకొని.
3: గణేష్, మరి ఇప్పుడు మనము క్రాంతి గారికి కాల్ చేద్దాము.
5: తప్పకుండా.
3: మన ఈ సెక్షన్ ఆఫ్ స్టార్ట్ ద డే ఫిల్ ద డే లో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన దినచర్యలు అని
4: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: సాయిరామ్ క్రాంతి గారు అండి.
1: అవునండి, సాయిరామ్ అండి.
0: మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్ అండి, అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, రేడియో సాయికి, స్వామికి.
0: మీకు కూడా అండి. మరి క్రాంతి గారు, ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే అండ్ స్పెండ్ ద డే విత్ లవ్. మీరు ఈ నాలుగు స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీరు మీ డైలీ లైఫ్ లో, మీ ఫ్యామిలీలో కానీ, మీ జనరలీ మీరు ర్యాండమ్ గా ఎవరినైనా కలిసినప్పుడు కానీ బయట, ఇది ఫాలో అవడానికి ట్రై చేస్తారా? మీరు ఏం చేస్తారు ఇది ఫాలో అవడానికి అని మాతో షేర్ చేసుకుంటారా?
1: మాక్సిమం అంటే 100% ఫాలో అవడానికి ట్రై చేస్తానండి నేను. చెప్పాలి అంటే బట్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫాలో అవుతూ ఉంటాను. ఇది అంటే కొన్నిసార్లు నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని మందిని చూసి నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక ఎగ్జాంపుల్ గా 2010 లో మా చెల్లి మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో ఒక డాగ్ ఉందండి, కుక్క. వాడికి 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్ అయినప్పుడు మరి పెళ్ళంటే హడావిడిగా ఉంటుంది, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. సో వాడిని తీసుకువెళ్ళాం అక్కడికి. తీసుకువెళ్ళకపోతే ఎలాగా మరి అని చెప్పి, వాడికి ఏంటంటే మనుషులు లేకపోతే వాడు ఉండలేడు అనమాట. సో కింద టెనెంట్స్ ఇద్దరు ఉంటారు, అందులో ఒక టెనెంట్ ఆవిడ చాలా రిజర్వ్డ్ అనమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, బట్ షీఈస్ గుడ్ బట్ సో ఆవిడ ఏంటంటే మేము డిస్కస్ చేసుకుంటే ఆవిడ వచ్చారు పైకి. వస్తే ఆవిడే అడిగారనమాట, ఏంటండి ఏంటి ఇబ్బంది ఏమైనా అని అడిగితే మేము ఇలా చెప్తాం, వాడిని తీసుకెళ్ళాం కదా ఎలాగైనా ఆలోచిస్తున్నాం అంటే ఆవిడ సింపుల్ గా ఏముందండి నా దగ్గర వదిలేయండి నేను చూసుకుంటాను అన్నారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా అయితే మనం ఇవ్వచ్చు, సరదాగా ఆడుకుంటారు, అది ఒక జంతువు కుక్క కదా, చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో ఆవిడ తీసుకున్న తర్వాత మేము చక్కగా చెల్లి పెళ్లి జరిగింది. చెల్లి పెళ్లికి ఆవిడ జస్ట్ అరగంటే వచ్చి వెళ్ళిపోయారు. ఇంకొక కొంతసేపు ఉండండి ఆంటీ అంటే ఆవిడ అన్నారు, లేదు వాడు దండ పెట్టుకుంటాడు మళ్ళీ అని వెంటనే వెళ్ళిపోయారు ఆవిడ. వాడితో ఇబ్బంది ఇంకోటి ఏంటి అంటే వాడి కాళ్ళలో పడుకోబెట్టుకుని ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఆవిడ అది కూడా చేశారు. సో ఆవిడ ఏంటి అంటే మేము ఆవిడ రిజర్వ్ గా ఉంటుందని అనుకునేవాళ్ళం మేము, బట్ జంతువుని కూడా ఆవిడ ఇంతలాగా ప్రేమిస్తారు అని నాకు అప్పుడు తెలిసింది. ఆవిడ ఆమె చూసి నేర్చుకున్నాను నేను. సో ఆవిడ తాలూకు సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ ప్రేమకి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతే
0: అంటే మీరు ఏమాత్రం ఊహించని సోర్స్?
1: ఊహించని సోర్స్ అండి. ఎవరు యాక్సెప్ట్ చేయరు జంతువుల్ని జనరల్ గా. కెనైన్ సెంటర్స్ అవి విశాఖపట్నంలో లేదు. సో నేను విశాఖపట్నం నుంచి ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను.
0: ఓకే.
1: సో అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆవిడకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, మరి ఇప్పటికీ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తారని నాకు అప్పుడు తెలిసింది.
0: మరి క్రాంతి గారు, మీరు హైదరాబాద్ లో వర్కింగ్ అన్నారు కదా, మీ వర్క్ స్పేస్ లో, ఆఫీస్ లో కానీ అందరూ మనలాగానే ఆబ్వియస్లీ ఎవరు ఒక ఇంకోళ్ళలాగా ఆలోచించరు, వేళ్లు ఎట్లా వేరుగా ఉంటాయో 5 వేళ్లు, అందరూ మనుషులు వేరేగానే ఉంటారు. సో మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అంటే కుడ్ యూ యాక్చువల్లీ స్టిక్ టు దీస్ ప్రిన్సిపల్స్, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆఫీస్ లో ఎట్లా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు?
1: ఆఫీస్ లోనే ఆబ్వియస్ గా అది కరెక్టే మీరు చెప్పింది, చాలా వస్తాయండి ఇలాంటికి ఇంతకన్నా. బట్ ఆఫీస్ కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే ప్రీవియస్ రోజు ఏం జరిగినా అదంతా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని ఒక స్మైల్ తోని వాళ్ళని పలకరించడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాడు ఆపోజిట్ వాడు నాకు నచ్చకపోయినా సరే, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్, అది కాదు, వాడిని ప్రేమతో పలకరించాలనేది నా ఫస్ట్ ఇంటెన్షన్ అనమాట. ఒక సగం ఫీలింగ్ వాడికి ఏంటంటే నిన్న మనం ఏదైనా అనుకున్నా సరే వీడు ఇంకా మాట్లాడాడు నాతోని అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దట్ ద డే ఆ రోజు ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందని నా ఉద్దేశం.
0: అంటే ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే.
1: ఎవ్రీ డేస్ ఇన్ న్యూ డేస్ అదే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే వాడు అదే పెట్టుకుంటాడు మనకి అదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్, అంటే ఓపెన్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఒక హ్యాపీగా ఒక పలకరిస్తే సగం థింగ్స్ ఫీలింగ్స్ పోతాయని కోపాలు కానీ ఏదైనా. సో విష్ చేస్తాను వాడి కొలీగ్స్ కానీ ఎవరితోనైనా కానీ ప్రతి ఒక్క పర్సన్ ని ఒక మన వాళ్ళు అని చెప్పి తీసుకుని, వాళ్ళు ఉండేది కూడా స్వామే, మనలో ఉండేది కూడా స్వామే. సో వాళ్ళని ఇలా హ్యాపీగా విష్ చేయడం జరుగుతుంది అన్నమాట.
0: చాలా
1: యాంగ్రీనెస్ ఏమి అప్పటికి ఆ రోజు వాడు అంత పెట్టుకోడు. నా ఫీలింగ్ అది, నేను వచ్చేసింది.
0: అవును, చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మళ్ళీ మీ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ బర్త్డే. చాలా థ్యాంక్స్ మీరు మా కాల్ తీసుకున్నందుకు.
1: థ్యాంక్ యూ అండి.
0: సాయి.
2: సాయిరామ్ అక్క, అయితే మనం ఎన్ని మంచి విషయాలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు స్వామిని కళ్ళు మూసుకుని ఆ ప్రేమ స్వరూపాన్ని ఒకసారి తలుచుకుంటూ ఒక చక్కని పాటను విందాం.
0: తప్పకుండా గణేష్.

ఇంతవరకు మీరు 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగ పునఃప్రసారం విన్నారు. రేపు ఈ కార్యక్రమ రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం మజ్జిద్పూర్ గ్రామంలో జరిపినటువంటి పశు వైద్య శిబిరం యొక్క ప్రత్యేకమైన రూపకాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ అంటారు, భారతదేశం భూతదైకు పుట్టినిల్లు, పెట్టింది పేరు అని. భారతీయులు విషసర్పాలకు కూడా పాలుపోసి పూజిస్తారు. పిపీలకాది బ్రహ్మపర్యంతం సమస్త పదార్థాలు దైవస్వరూపాలే అని ప్రబోధించినది భారతీయ సంస్కృతి. భగవంతుడనుగ్రహించిన ప్రేమతత్వాన్ని కేవలం మానవులకే పరిమితం చేయకుండా సర్వప్రాణులకు, సమస్త పదార్థాలకు ప్రసరింపజేయాలనే గొప్ప అంతరార్థంతో కూడినది భారతీయుల విశ్వాసం. భగవాన్ పలుకులే స్ఫూర్తిగా సాయి సంస్థలు నోరులేని మూగ జీవాలకు కూడా సేవా కార్యక్రమాలను అందించడానికి నడుంకట్టి పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వేసవిలో పశుపక్షాదుల దాహార్తి తీర్చడానికి వాటికోసం కూడా చలివేంద్రాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈనాటికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న పశుసంతతి సంక్షేమమే అటు రైతుకు, ఇటు ఆహారం కోసం వ్యవసాయోత్పత్తుల మీద ఆధారపడిన సర్వ మానవాళికి శ్రేయోదాయకం. అందునిమిత్తమే సత్యసాయి సంస్థలు పశు సంక్షేమమే పరమధ్యేయంగా పశువైద్య శిబిరాల నిర్వహణ చేపట్టి నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం మాజిద్పూర్ గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆల్వాల్ సమితి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి నిర్వహిస్తున్న పశు సంవర్ధక శాఖ మాజీ సహాయ సంచాలకులు డాక్టర్ పున్నయ్య గారిని పలకరించినప్పుడు పశువైద్య శిబిరాలు ఎలా ఆరంభమై విస్తరిస్తున్నది రేడియో సాయికి వివరించారు.
2: డాక్టర్ పున్నయ్య గారు, సాయిరామ్ అండి.
3: సాయిరామ్,
2: మీరు చాలా కాలంగా మన సంస్థ తరపుని, శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపు నుంచి పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మన శ్రోతలకి ఈ రోజుని అసలు ఈ పశు వైద్య శిబిరాలు ప్రారంభించడానికి కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, అవి ఎలాగ డెవలప్ అయ్యాయి కొంచెం వివరిస్తారా?
3: ఇది స్థూలంగా ఏంటంటే 1986-87లో పుట్టపర్తిలో స్వామివారు మెడికల్ అండ్ వెటర్నరీ కంబైన్డ్ క్యాంప్స్ జరిపేవారండి. అప్పటికి సూపర్ స్పెషాలిటీ అవి లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రాష్ట్రంలో నుంచి అన్ని మూలల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్ అందరూ వచ్చి సేవాభావంతో వచ్చి అక్కడికి వచ్చి పుట్టపర్తి చుట్టూతో ఒక 40-50 గ్రామాలు స్వామివారు సెలెక్ట్ చేసిన గ్రామాలలో ఐడెంటిఫై చేసుకుని ఆ గ్రామాలలో పశువైద్య సేవలు నిర్వహించేటట్టుగా అప్పుడు 87లో ప్లాన్ చేసినప్పుడు నేను 87లో అక్కడికి వెళ్లాను. పుట్టపర్తిలో క్యాంపులు పార్టిసిపేట్ చేశాను. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఆ క్యాంపులన్నీ అయిన తర్వాత ఆ రోజున ఒక రోజున కూర్చోబెట్టి చక్కని సందేశం ఇస్తూ, దివ్య సందేశం ఇస్తూ, ఆ సందేశంలో ఈ యొక్క గ్రామాలలో ఎందుకు చేయాలి, గ్రామ సేవల్లో యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రామ సేవల్లో పశువైద్యం ఏ విధంగా ప్రాముఖ్యత ఉంటుంది అనేటువంటి దీనికి మీద చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు స్వామి. అది నాకు స్ఫూర్తిగా నిలబడిందండి. అందువల్ల 1987 నుంచి ఈనాటి వరకు కూడా ఆ స్వామివారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, అయ్యో గ్రామాల్లోకి వెళ్లాలా, గ్రామాల్లో ఉన్న మూగజీవులకు సేవ చేయాలా, ఆ మూగజీవుల మీదనే బడుగు రైతులందరూ కూడా జీవిస్తూ ఉంటారు కనుక పశువుల యొక్క జీవనం వల్లనే ఆ యొక్క రైతుల జీవనం సాగిస్తారు కనుక ఆ రైతుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా పశువుల క్షేమం మనకు ముఖ్యం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క దివ్య సందేశాన్ని ఆధారం చేసుకుని ఈ 1987 నుంచి గ్రామాలలోకి వెళ్ళడం, గ్రామాల్లో సేవ చేయడం జరుగుతూ ఉందండి.
2: ఈ సేవలు అన్ని జిల్లాల్లోనూ జరిగేవా లేకపోతే కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యాయా?
3: వాస్తవం ఏంటంటే స్వామివారు అన్ని జిల్లాల్లో చేయమన్నారండి. నా పరిజ్ఞానంలో నాకు తెలిసినంత వరకు, నేనప్పుడు గుంటూరు జిల్లాలో పనిచేస్తుండేవాడి కనుక ప్రభుత్వ పరంగా సర్వీసులో ఉండేవాడి కనుక నేనప్పుడు గుంటూరు జిల్లా మీద కేంద్రీకరించాను. ఆ గుంటూరు జిల్లాలో కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నానో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, అంటే బాపట్లతో స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాలు మాకు. ఈ బాపట్లో జరిగిన కార్యక్రమాల్లో గ్రామాల సేవలు చేస్తుండగానే దురదృష్టవశాత్తు పెద్ద తుఫాన్ రావడం, ఆ తుఫాన్లో రైతులు సర్వనాశనం అయిపోయిన టైంలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో వారి గ్రామాలకి వ్యాక్సిన్ తీసుకుని వెళ్లి మేము ఎక్కడైతే దెబ్బతినదో ఆ తుఫాన్ ప్రాంతాలన్నింటిలో కూడా పశువులకి అన్నిటి కూడా టీకాలు వేసే కార్యక్రమాన్ని నేను సైకిల్ మీద పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకుని ఇతరుల సహాయం కూడా ఏమి లేకుండానే వెళ్లి చేసినటువంటి యొక్క రోజులు ఆ రోజులు. అదే స్ఫూర్తితో ఈనాటికి ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అయితే ఇదేంటంటే గుంటూరు జిల్లాలో, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా, ఈ తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లాలోకి వచ్చినా నేను ఈ నాలుగు జిల్లాలకు నేను ఎక్కడ నేను వెళుతూ ఉన్న చోటను కూడా మన స్వచ్ఛాయి సంస్థల వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటూ వీళ్ల యొక్క సహకారంతో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యొక్క రైతుల్ని ఉత్తేజపరిచి తద్వారా గ్రామాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి.
2: ఇప్పుడు మీరు ఇక్కడ మన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, ఈ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాల్లో మీరు క్యాంప్ చేసే ఉంటారు. సుమారుగా మీరు ఏడాదికి ఎన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు?
3: సుమారుగా ఏడాదికి ఒక 100 క్యాంపులు నిర్వహిస్తూ ఉంటామండి.
2: శిబిరాలు నిర్వహించే గ్రామాలను ఎలా ఎంపిక చేస్తుంటారు?
3: ఇది ఎంపిక చేయడానికి దీనికి 2-3 నార్మ్స్ పెట్టుకుంటామండి. ఎలా ఉంటుంది అంటే, ఒకటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యొక్క మన సత్యసాయి సంస్థల కార్యకర్తలను గ్రామాలకు పంపిస్తామండి. అయ్యా మీరు వెళ్లి గ్రామాల్లో సర్వే చేసిరండి, అక్కడ అవసరాలు ఉన్నాయా లేవా, అవసరాలు ఉన్నటువంటి గ్రామాలేవి, అవసరాలు లేని గ్రామాలేవి, పశు వైద్యశాలలు ఉన్న గ్రామాలేవి, పశు వైద్యశాలలు హాస్పిటల్స్ లేని గ్రామాలేమిటి తెలుసుకుని ఎక్కడైతే పశు వైద్యశాలలు లేవో అటువంటి చోట్ల మన యొక్క సర్వీసెస్ ని మనం కేంద్రీకరించాలనే భావనతో హాస్పిటల్స్ లేని ఊళ్ళలోనే మనం గ్రామ పెట్టుకోవడం, ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగిందండి. అయితే దీనికి ఏం చేస్తాడు అచ్చం సత్యసాయి కార్యకర్తల వల్ల కానీ నేను ఒక్కడే ప్రత్యేకించు కానీ చేయమండి. దీనికి ఈ టీంలో నా మాదిరి రిటైర్ అయినటువంటి యొక్క విధి నిర్వహణలో ఎంతో కర్తవ్య నిష్ఠతో ఒక తపస్సు మాదిరిగా చేసేటువంటి యొక్క రిటైర్ అయినటువంటి నాతో కలిసి పనిచేసిన ఆత్మీయులైనటువంటి సాయి సోదరులు ఉన్నారు, వాళ్లు తర్వాత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు ప్లస్ డిపార్ట్మెంటల్ గా వచ్చేటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్థానికంగా ఉండే డాక్టర్స్, ఆ డాక్టర్స్ కింద ఉన్నటువంటి కాంపౌండర్స్ అందరూ కలిసి ఒక సమిష్టి కార్యక్రమంగా దీన్ని తీసుకుని అక్కడ వాళ్ల యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఆ గ్రామాల్లో మేము స్పందించి తగినటువంటి సేవలు చేస్తూ ఉన్నాం సార్.
2: ఇదంతా బానే ఉందండి. వైద్యశిబిరం అనేటువంటికి మందులు కావాలి, ఇంకా వేరే రకాలు కావాల్సి వస్తాయి, పోషకాహార ధరలు ఏమి అంటున్నారు మీరు, పోషకాహారం ఇవ్వాలి వాటికి అంటున్నారు, ఇవన్నీ ఉచితంగా ఇస్తారు, ఎలా చేస్తున్నారు మీరు?
3: చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ సమస్య ఏంటంటే పూర్తిగా ఆ గ్రామాలకు కావాల్సిన అవసరాలు మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వము తీర్చలేదు, పూర్తిగా వ్యక్తిగతంగా ఎవరు కూడా దానికి వ్యక్తిగతంగా చేయాలన్న జేబులో డబ్బులు కూడా ఒక మనిషిగా చేసేది కాదు. అయితే ఏంటంటే, నేను ఇందాక మీకు తమరికి మనవి చేసినట్టుగా ఈ కార్యక్రమంలో ప్రతి అంచెలో కూడా భగవాన్ బాబా వారి యొక్క దివ్య ఆశీస్సులు, దివ్య అనుగ్రహం ఉండబట్టే సత్యసాయి సేవా సంస్థలు జిల్లా స్థాయిలో కానివ్వండి, లేదు సమితి స్థాయిలో కానివ్వండి, ఉత్సాహమైనటువంటి సభ్యులందరూ కలిసి తలా కాస్త ఇంత చెప్పి కాంట్రిబ్యూట్ చేసుకుని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి డబ్బు ద్రవ్యంతో మందులు కొనుక్కొచ్చుకొని అవసరాలు మనకి తెలుసు కనుక ఆ అవసరాలు బట్టి తీసుకొచ్చి ఈ మందులు ఆ మందులు అన్ని కలిపి అక్కడ పెట్టి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటాం. మన ముందున్న గోల్ ఇక్కడ ఏంటంటే, ఏ విధంగా ఇచ్చినటువంటి మందులు సద్వినియోగం అయ్యే మందులు ఇస్తున్నామా లేదా వాళ్ళకు ఉపయోగపడే మందులుగా ఇచ్చి దానివల్ల ఫలితాన్ని ఆ యొక్క రైతులకి అందజేయడం అనేదే మన యొక్క ధ్యేయం, మన ముందున్న ధ్యేయం అది. ఫలితాన్ని రైతు పొందాలి, తద్వారా రైతు లాభపడాలి.
2: మీరు ఏవో రైతు సదస్సులు కూడా నిర్వహించారని విన్నాను, వాటి గురించి చెప్తారా?
3: రైతు సదస్సులు నిర్వహించంగానండి, ఎక్కువ నిర్వహించలేకపోయినా అందుకని మేము ఏం చేస్తున్నాం, రైతు గోష్ఠి అనే కార్యక్రమం పెట్టి ఆ రైతు గోష్ఠిలో ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని తీసుకొస్తున్న వాళ్ళు స్వామి భక్తులే, వెటర్నరీ తరఫున మేము ఉంటున్నాం, మేము వాళ్ళు ఉభయలం కూర్చొని రైతులకున్న సమస్యల్ని ముఖాముఖిగా ఇంటరాక్షన్ అవుతూ ఉన్నాం. నాయన నీకున్న సమస్యలేంటి, పశువుల సైడ్ నీ సమస్యలేంటి, వ్యవసాయంగా సమస్యలేంటి, ఏ పంటలకు ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయి, ఏమేమి తెగుళ్ళకి ఏమేం చేస్తున్నాం అనే దాని మీద వ్యవసాయ అధికారుల చేత కూడా ఇప్పిస్తూ ఉన్నాం.
2: చివరిగా ఒక ప్రశ్న అండి, మీకు స్థానిక నాయకుల నుంచి కానీ స్థానిక అధికారుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
3: తృప్తికరంగానే ఉందండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ గ్రామాల్లో వెళ్ళినా, ఉదాహరణకు ఒక గ్రామంలో కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం అనుకోండి, సర్పంచ్ గారి యొక్క ముందు ఆయనతో మాట్లాడి ఆయన యొక్క సంప్రదింపులు చేస్తాం కాబట్టి ఆయన ఏం చేస్తాడు, గ్రామంలో సాటింపది వేయించి రేపు కార్యక్రమానికి వస్తున్నారు మీరందరూ తెచ్చుకోండి అని 10 మంది తెలియపరి సాటింపులు వేస్తారు. అదేవిధంగా గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి కూడా సర్పంచ్ గారు కానీ, పాలకేంద్రం ఉంటే పాలకేంద్రం సెక్రటరీలు కానీ, పాలకేంద్రం ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా మన సత్యసాయి కార్యకర్తలు కూడా ఒకటి 2 రోజులు ముందే వస్తున్నారు గ్రామానికి వచ్చి రైతులు అందరూ కూడా తెలియపరిచి ఓ ఫలాన రోజున ఈ కార్యక్రమం ఉంది మీరందరూ వచ్చి వాళ్ళ సేవలు చేయించుకోండి, మా సత్యసాయి సంస్థలు పెట్టిన శిబిరాల ద్వారా వైద్య శిబిరాలు అని చెప్పి చేస్తున్నారు.
2: మీరు స్థానికంగా అధికారులు డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా మీరు మోటివేట్ చేయగలుగుతున్నారు?
3: వాళ్ళకు కూడా ఎట్లాగంటే, మేము ముందు క్యాంపులు పెట్టబోతున్నాం అంటే అసలు ఈ క్యాంపులకు విజయాలు సెలెక్ట్ చేసిన వెంటనే ముందు ఇమీడియట్ గా ముందు డాక్టర్ గారికి తెలియపరుస్తామండి. ఇవాళ ఒక రోజున క్యాంపు చేసి మేము వెళ్ళిపోయి మా చేతులు కడుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఫాలో అప్ ఎవరు చేస్తారు, దానికి అనుసరణ కూడా చేయాలి కదండి. వైద్యం ఏదో ఒక పూట చేస్తే అయ్యేది కాదు కదా, ఆ తర్వాత డైలీ ఫాలో అప్ చేయాలంటే ఆ డిపార్ట్మెంటల్ స్టాఫే ఉండాలి. కనుక అందుకని మేము చేస్తాం, స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్స్ కాంపౌండర్లు వాళ్ల యొక్క సమక్షంలో అంటే ప్రభుత్వ అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరిపి దీనికి సంబంధించిన రికార్డు మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పేసి నాయన మీరు కార్యక్రమం కొనసాగించండి అని చెప్పి చెప్తాం.
2: మీరు ఉచితంగా మందులు అవి ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం అవుతుంది, పశు వైద్యం కానీ అవి కూడా ఇచ్చారని విన్నాను, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు?
3: చేవెళ్ల డివిజన్ లో రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేవెళ్ల డివిజన్ లో ఒక 4 గ్రామాల్లో వికారాబాద్ డివిజన్ లో ఒక 4 గ్రామాల్లో పశువులను కట్టేసేటువంటి కంట్రోల్ చేసి బోన్ లేకపోతే ట్రెవిస్ అంటారు దాన్ని, అవి లేకపోతే మేమేం చేసామంటే సత్యసాయి సంస్థల నుంచి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఒక 8 ట్రెవిస్లు ఇప్పటికి ఇచ్చామండి. ఈ 8 ట్రెవిస్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఒకసారి ఒక ట్రెవిస్ పాతేదానికి ఒక 20,000 ఖర్చు పెట్టినా కూడా అది ఒక 20 సంవత్సరాల వరకు దానికి చల్లలేదు. దానివల్ల ఎంతో మంది దాన్ని ఉపయోగించుకుని రైతులందరూ కూడా అక్కడికి వచ్చేది వాటి ఆ పనిముట్టును ఉపయోగించుకుని చక్కగా మీరు పనిచేసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటి మా దాంట్లో చేసిన వాటిలో ఒకటి ముఖ్యమైనది చెప్పుకోదగింది ఒకటి ఏంటంటే, టాండూరు సమితిలో సామాజిక నీటి తొట్టి అని ఒకటి కట్టించారు సత్యసాయి సంస్థల వాళ్ళు, టాండూరు సంస్థ వాళ్ళు కట్టించారు. ఒక 25,000 ఖర్చు పెట్టి సిమెంట్ తో పెద్ద తొట్టి కట్టించారు రెండు ఊరి మధ్యలో. అది ఎందుకయ్యంటే ఎండాకాలంలో దాని నిండా నీళ్లు నింపితే పశువులు బయటికి మేతకు పోయేటప్పుడు కానీ మళ్లీ మేత తిరిగి వచ్చేటప్పుడు కానీ అక్కడికి వచ్చి కమ్మ కడుపు నిండా నీళ్లు దాగి వెళతాయి. ఇంటి దగ్గర ఇంటి వస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు యజమానికి. అందుకని సామూహిక నీటి తొట్లు, కమ్యూనిటీ వాటర్ ట్రఫ్స్ అంటారు ఇంగ్లీష్ లో, వాటిని కట్టించి ఆ గ్రామంలో అద్భుతమైన సేవ చేసి చాలా బాగుందండి. అది ఇప్పటికీ ఇంకా అద్భుతం అవుతుంది. నీటి సప్లై అంతా పంచాయతీ వాళ్ళు ఇస్తారు.
1: మాజిద్పూర్ గ్రామం షామీర్పేట పశువైద్యశాల పరిధిలోని గ్రామం. ఆ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ గంగాధర్ గౌడ్ పశువైద్య శిబిరానికి ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహకారాన్ని వివరించారు.
4: ఈ మజిద్పూర్ అనే విలేజ్ మాకు ఈ డిస్పెన్సరీకి చాలా దగ్గరలో ఉండడం వల్ల జనరల్ గా ఇక్కడ ప్రతిరోజు ఫాలోఅప్ అనేది ఉంటుంది. యానిమల్ టు యానిమల్ ఫాలోఅప్ ఉంటుంది. గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరి ఉన్నా కూడా వీళ్ళకు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మాకు చాలా సన్నిహితుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వాళ్ళకు ముందు ఫోర్కాస్ట్ చేయడం వల్ల దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు ఇక్కడ ఈ గ్రామం ప్రజలు. ఇక్కడ మనకు మేజర్ గా చూసుకుంటే డైరీ యానిమల్స్ ఉన్నాయి, బఫెలోస్ ఎక్కువ ఉన్నాయి, కౌస్ చాలా తక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ గోడ్స్ ఉంటాయి, షీప్ తక్కువ ఉంటుంది, గోడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రేజింగ్ ఏరియా ఉంది, టెంపుల్ పక్కన గ్రేజింగ్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళను అవేర్నెస్ ఎంత క్రియేట్ చేసినా కూడా ఫార్మర్స్ అంతా ముందు చూపుగా లేరు. బట్ ఉన్న నా ఫార్మర్స్ అందరు కొంతమంది మాత్రం చాలా బాగా గడ్డిని పెంచుకుని ఎండాకా వేసవి కాలంలో గడ్డి లేదన్న బాధ ఉండదు వాళ్ళు. ఫాడర్ కల్టివేషన్ చాలా బ్రహ్మాండంగా అవుతుంటది. ఇక్కడ పాల దిగుబడి కూడా బాగుంటుంది. ఇక్కడ మనకు సీజనల్ డిసీజెస్ అనేది చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము దగ్గరలోనే ఉంటాం కాబట్టి వితిన్ 10 మినిట్స్ లో కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు దే విల్ టేక్ రిక్వైర్డ్ సజెషన్స్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ ఎకనామికల్ గానీ బాగుపడుతుంది.
2: ఇక్కడ ఈ రోజు కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నారు. వారికి మీకు ఏ విధంగా అనుబంధం కలిగింది? మీరు వాటిలో ఇంతమంది కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి?
4: నేను 2000 లో జాబ్ లో జాయిన్ అయ్యానండి. అప్పటి నుండి ఈ సత్యసాయి ట్రస్ట్ గురించి నేను వింటూనే ఉన్నాను. నిజామాబాద్ లో విన్నాను, మళ్ళీ ఇక్కడ కూడా వేరియస్ ప్లేసెస్ లో ఉన్నాను. వాళ్ళు ఒక డివోషనల్ టైప్ లో ఒక ఫార్మర్ ను బెనిఫిట్ చేయాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారు. దానివల్ల ఫార్మర్స్ కు చాలా బెనిఫిట్ అవుతుందండి. కానీ దాని ప్రాపర్ వేలో ఫార్మర్స్ వాడుకోవాలి. మన డాక్టర్ పొన్నయ్య గారు ఉన్నారు, రిటైర్ అయ్యి 16-18 సంవత్సరాలు అయినా ఇప్పుడు అంత యంగ్స్టర్ లా పనిచేస్తున్నారు మాకనే. ఇంకా వాళ్ళని చూస్తుంటే మాకే కొద్దిగా అన్నదులే గాని సిగ్గుచేటుగా ఉంది. బట్ వీఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. మేము కూడా వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసే స్తోమత ఉంది కాబట్టి మేము చేయటానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు నాకు ఫస్ట్ డే ఫోన్ చేసినప్పుడు నేను రెడీగా ఉన్నాను, మీరు ఎప్పుడు పెట్టినా నేను రెడీగా ఉన్నాను, నేను పనిచేసేందుకు అన్ని విధాలుగా మీకు సహాయపడుతుంది నేను ఉన్నాను, మీరు ఎప్పుడన్నా పెట్టండి అని చెప్పాను. ఇంకా కొన్ని క్యాంప్స్ మా ఏరియాలో మీరు ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము.
1: మాజిద్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీ మల్లేశం గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ పశు సంరక్షణకు అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.
5: ఇలాంటి ప్రోగ్రాములు మా గ్రామంలో ప్రభుత్వం కూడా చేపట్టడానికి ప్రోగ్రాములు సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి వారు సేవ చేయడం చాలా అభినందనీయము. అన్ని ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా కొన్ని రాణి పశువులున్నా గానీ వాటికి కూడా మందులు ఇస్తున్నారు, మేము ఇంటికి వెళ్లి వేసుకుంటామని రైతులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందుకు వాళ్ళకి కూడా అలా సిబ్బంది గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాంటి ప్రోగ్రామ్ మళ్ళా కూడా జరపాలని మేము కోరుకుంటున్నాము. సత్యసాయి సేవా సంస్థకు గ్రామ ప్రజల తరఫున అభినందనము.
1: మాజిద్పూర్ పశువైద్య శిబిరాన్ని ఆల్వాల్ సమితి నిర్వహించింది. ఆ విశేషాలను తెలియజేస్తూ ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ తాతారావు ఇలా అన్నారు.
6: మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆల్వాల్ పక్షాన ఈ మజిద్పూర్ అనే గ్రామాన్ని గ్రామదర్శినిలో భాగంగా ఎంచుకోవడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ లాస్ట్ మంత్ ఆధ్యాత్మిక సేవలన్నీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వెటర్నరీ క్యాంప్ని ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో గ్రామీణులందరినీ కూడా ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను సమాయత్తం చేయడం గురించి అని సో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మజిద్పూర్ గ్రామంలో ఈ వెటర్నరీ క్యాంప్ గురించి మొట్టమొదటిగా మేము సంప్రదించిన వ్యక్తి విలేజ్ హెడ్ సర్పంచ్ మల్లేష్ గారు. ఆయన సంప్రదించిన తర్వాత ఇన్ని మూగ జీవాలున్నాయి, సో వాటికి ఎటువంటి పశు సేవలు అవసరం, వైద్యానికి సంబంధించి అవన్నీ డేటా తీసుకోవడం జరిగింది. అవి తీసుకున్న తర్వాత మన సత్యసాయి సేవా సమితి పక్షాన పుణ్య గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. పుణ్య గారి ద్వారా మరలా లోకల్ వెటర్నరీ డాక్టర్ గారిని కూడా సంప్రదించి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు మన పశు వైద్య శిబిరానికి చాలా వరకు పశువులు వచ్చినవి, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పశువులను తీసుకురాలేకపోవడం వల్ల అక్కడికే డాక్టర్లు మన సత్యసాయి సేవా సంస్థ పక్షాన డాక్టర్ పుణ్య గారు వీళ్ళందరూ వచ్చి ఆ పశువుల్ని వారి వారి ఇంటి వద్దనే చూసి వాటికి అన్నిటికీ తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
1: ఇప్పుడు తమ పశువులను వైద్య పరీక్షకు తీసుకువచ్చిన రైతుల అభిప్రాయాలను విందాం.
2: సాయిరాం మసీద్పూర్ లో పశువుల శిబిరం జరుగుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు వచ్చి తమ పశువుల్ని డాక్టర్ చూపించుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ మసీద్పూర్ చెందిన రాము గారు మనతో ఉన్నారు, వారిని అడిగి ఈ విశేషాలు తెలుసుకుందాం. మీ పశువుని ఎందుకు తీసుకొచ్చారండి ఇక్కడికి?
7: ఇక్కడికి ఏంటంటే చూచిపోయినకి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకొచ్చినాము. దీనికి ఏంటంటే పక్షవాతం అనేది వచ్చింది. ఆల్రెడీ ఇటు మనం ఎంత మెడిసిన్స్ వాడినా తక్కువలేదు, ఇప్పుడు కొంచెం వేసినా కొద్దిగా తక్కువైతుంది, ఎక్కువ నడవలేకపోతుంది.
2: ఇప్పుడు మీరు డాక్టర్లు ఏం చెప్పారు మీకు?
7: అంటే అది నరాల ప్రాబ్లం ఉన్నదని చెప్పారు, దానికి మెడిసిన్స్ ఇస్తాము.
2: ఇప్పుడు ఇక్కడ ఈ రకమైన పశువుల శిబిరానికి మీరు పశువులు తీసుకోవడం ఇదే మొదటిసారా? ఇంత ముందు ఎప్పుడైనా తీసుకొచ్చారు?
7: అంటే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం చామర్పేట.
2: డాక్టర్లు మీకు ఎలా చూశారు?
7: అంటే బాగా చూశారు, బాగా ట్రీట్మెంట్ చెప్తున్నారు,
2: వివరంగా చెప్తున్నారు,
7: అన్ని బాగా చెప్తున్నారు. అదే దాన్ని ఆల్రెడీ బీమా దొరకబట్టి ఆల్రెడీ చెప్పేస్తున్నారు.
2: సాయిరాం వెంకటేష్ గారు
8: చెప్పండి,
2: మీరు ఇక్కడ పశువుల చికిత్స శిబిరానికి వచ్చారు కదా, ఎవరు పెట్టారు మీకు ఏమైనా ఐడియా ఉందా?
8: సత్యసాయిబాబు దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఆర్డర్ వచ్చింది సార్. ఆ డాక్టర్ ఆర్డర్ దగ్గరికి మేము మేకలు అందేసాం, మేకలకు మేత సరిగా తినట్లేదు, బాగా అది పెయిన్ ఉంది, గోమాలు ఉన్నాయి. అయితే డాక్టర్ ఆర్డర్ తంగి చేస్తే చెకప్ చేస్తానని అన్నారు.
2: మందులు ఏమైనా ఇస్తున్నారండి?
8: మందులు ఇప్పుడు ఇస్తానని అన్నారు, ఇంకా తీసుకోలేదు. ఇక్కడనైతే ఫిరిగి ఇస్తాడు.
2: మార్తమ్మ గారు, మీరు ఈ మందులని దేనికి తీసుకెళ్తున్నారు? మీకు ఏమైనా పశువులు ఉన్నాయా?
9: ఉన్నాయి.
2: ఏం పశువులు ఉన్నాయి?
9: రెండు బర్రెలు ఉన్నాయి, రెండు దుడ్డలు ఉన్నాయి.
2: పాలు ఇచ్చేవా?
9: ఒక పూట ఇస్తాను, ఒక బర్రె కట్టింది.
2: డాక్టర్ మీతో మాట్లాడారు కదా, మంచిగా మాట్లాడారా? మీకు ఎలా చెప్పాను?
9: మంచిగా చెప్పిండు.
2: మరి మీ బర్రెని తీసుకొచ్చారు ఇక్కడ తీసుకురాలేదు?
9: నాకు రాదు డాక్టర్, ఎగబడుతుంది.
2: డాక్టర్ ఏమన్నారు?
9: మా ఇంటికి వచ్చి చెప్పిండు, దుడ్డని చూసిండు, బర్రెలను చూసిండు, ఏం కాదు పర్వాలేదు, మందేగి మందులు ఇస్తారు రామ్మా అన్నాడు.
2: మందులు అయితే ఇచ్చిండు. ఊరికే ఇచ్చిండ్రు? ఊరికే ఇచ్చిండు.
9: ముట్టేనే ఇచ్చిండు డాక్టర్.
2: మల్లికార్జున గౌడ్ గారు, మీరు కుక్కను తీసుకుని వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శిబిరం?
10: వెటర్నరీ క్యాంప్ చేస్తున్నారు సార్, యానిమల్స్ కి చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది రైతులు ఎవరికి తెలియక ఇంజెక్షన్ ఇప్పించారు వాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చి చెప్తే అందరూ తీసుకొచ్చి ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నారు. సత్యసాయిబాబా
2: ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం కలిగింది? డాక్టర్లు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని
10: అంటే, ఇప్పుడు మాకు ఇలా చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది. ఏ యానిమల్ కి హామ్ కాకుండా మీరు ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు.
2: డాక్టర్ల మీకు సేవ అందించే విధానం ఎలా ఉంది?
10: చాలా బాగానే ఉంది సార్, ఫ్రీగా అందిస్తున్నారు, ప్లస్ అందరికి తెలియజేస్తున్నారు వెటర్నరీ డాక్టర్స్ ఇలా ఉంటారు, ఇలా చేస్తారు.
1: పశు సంరక్షక శాఖలో ఉన్నతోద్యోగిగా సేవలందించి రిటైర్ అయిన డాక్టర్ భాస్కర్ రావు 77 ఏళ్ల ప్రాయంలో కూడా
2: నిర్వహిస్తున్నారు.
10: సత్యసాయిబాబా
2: ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం కలిగింది? డాక్టర్లు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని
10: అంటే, ఇప్పుడు మాకు ఇలా

0: నిర్విరామంగా పశువైద్య శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఆయన్ను పలకరించినప్పుడు,
1: ఈ మజీద్పూర్ గ్రామంలో ఒక యానిమల్ హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టారు. దానిలో నా పని ఏంటంటే రక్తం కానివ్వండి, పేడ కానివ్వండి, వీటిలో ఏమేమిటువంటి పురుగులున్నాయి, ఏ రకాలటువంటి వ్యాధులున్నాయి తెలుసుకోవడానికి ముఖ్యంగా నేను ప్రయోగశాలలాగా ఒక మైక్రోస్కోప్ తీసుకొచ్చాను సూక్ష్మదర్శిని. దానిలో మన పశువుల యొక్క మూత్రం కానివ్వండి, మా మల విసర్జన కానీ అన్నీ కూడా పశువులు, గొర్రెలువి, కుక్కలు కూడా పరీక్ష చేసి వీటిలో ఎటువంటి పురుగులున్నాయి, ఎటువంటి రోగాలున్నాయి కనిపెట్టడానికి ఇవి తెచ్చాం. నేను 1965 వెటరీ డాక్టర్గా చేరానండి. 1999 డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. నాకు ముఖ్యంగా ఈ పరాన్న జీవుల్లో దానిలో నాకు ఎక్కువగా అనుభవం ఉంది. సో నా సర్వీసులో 19 నుంచి 20 సంవత్సరాల దాకా ఈ గొర్రెల మీదే పరిశోధనలు చేశాను. వీటిలో వచ్చే రోగాల గురించి నాకు ఇప్పటికీ 77 సంవత్సరాలు నిండినే, 78లో పడతాను. అయినా కూడా ఇంకా ఉత్సాహం చేయాల. నేను కంపెనీ వెట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ కంపెనీ మందులు కూడా కొన్ని శాంపుల్స్ ఇస్తారు. ఇందులో మా చైర్మన్ గారు సాంబశివరావు చాలా నాకు హెల్ప్ హ్యాండింగ్, ఆయన ఏ కావాలంటే అది నచ్చిన సహకారం ఇచ్చాడు. ఈ రోజు నీ గ్రామానికి వచ్చానంటే ఆయన ప్రోత్సాహం ఉంది. ఆయన మందులు ఇచ్చి పంపించి డాక్టర్ గారు మీరు వెళ్ళి కంపల్సరీ, ఇట్లా ప్రతి క్యాంపుకి నేను వెళ్ళటం, వాటి పరీక్ష చేపించటం, వీటికి ఏ రోగాలను తెలుసుకుని సాధ్యమైనంత పట్టుకు నాకు ఆయన అందినటువంటి మందులు ఇవ్వటం, కొన్ని రాయటం ఇట్లా జరుగుతుంది. ఇంకా 5 ఏళ్ల దాకా నాకు శక్తి ఉన్నది, నాకు చేసే శక్తి ఉంది కాబట్టి నన్ను మీ ఆర్గనైజేషన్ సత్యసాయి వాళ్ళు ఉపయోగించుకుని, తత్వ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉపయోగించుకుని నాకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి తెలియటానికి నా సాయశక్తిగా ప్రయత్నిస్తానని చెప్తున్నాను. రక్తం కావాలంటే రక్తం పరిచేస్తాం, తర్వాత పేడ కావాలంటే పేడ పరిచే, మూత్రం కావాలంటే ఏదైనా సరే తీసుకోవడం పరిచేది. ఎప్పటికప్పుడు మైక్రోస్కోప్ ఉన్నప్పుడు తీసుకుని తర్వాత పెట్టుకుంటాం అనుకో, ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేయటం, అప్పటికప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చేసేయటం, అట్లా ఉండాలి పరీక్ష. ఏదో మాకు సేవా కార్యక్రమం కింద ఏదో వీళ్ళకి మూగజీవులకి ఉపకారం చేయాలి. ప్రతి చోట నేను 15,000 రూపాయల మందులు ఫ్రీగా, మా ఎన్ని కావాలంటే మందులు ఇస్తాను నాకు డాక్టర్ తరఫు తీసుకొచ్చి ఫ్రీగా వీటన్నిటికీ కూడా, గొర్రెలకన్నిటికీ కూడా నేనే తప్పిస్తాను. ఇంకొకటికి సిరంజ్ కూడా ఇవ్వను నేను. అట్లా కనీసం రోజుకి 3,000 గొర్రెలకి డివార్మింగ్ చేస్తాను కంపల్సరీ. అలాగా నా చేతితో చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది, చేస్తాను. అలా ఎవడో పేడ తీసి నేను తీసేస్తాం, దాంతో తీసేస్తాం. ఏది కావాలంటే అది తీసుకొని పరిచయం ఎగ్జామ్ నా పని చేసుకో. ఈ దూడకి ఏదో ఉంటుంది చూద్దాం, పరీక్షిద్దాం. ఏదైనా దొరికిందంటే అంతకంటే ఆనందం మాకు ఇంకోట్లేదు అనమాట. అది మనమే కనిపెట్టాం కదా దీనికి ఉన్నది. అట్లా అదు
0: దైవంపై నమ్మకం లేకపోయినా సేవా కార్యక్రమాలపై అనురక్తితోనే తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అంటున్నారు డాక్టర్ భాస్కర్ రావు.
1: యాక్చువల్ చెప్పాలంటే సార్ నాకు లేదు, దేవుణ్ణి కూడా నేను కొలిచేవాడు. ఈ రోజు పడక నాకు దైవ చింత లేదు, కార్యక్రమం నేను చేసేదే మంచి, నేను చెప్పుకోవటం కాదు కానీ ఒక దేవుడు, ఒక భక్తి, ఒక ఇది అంటే నాకు ఏం లేదు.
2: పశువుల్ని ట్రీట్ చేసినప్పుడు ఏ భావంతో చేస్తారు సార్?
1: సాధ్యమైన తొందరలో పశువులు కోలుకొని అవి మేత తినాలనే ఉద్దేశంతోనే చేస్తాం. మూగజీవులకి సాధ్యమైనంత మటుకు సేవ చేయాలి, వాటిని ఒక ఒక పద్ధతిలో తీసుకురావాలనే కోరిక, అంతకంటే ఏమీ లేదు. డబ్బు ఆశించి కాదు, డబ్బు నాకు అవసరం లేదు. ఫైనాన్షియల్ బాగుంది, హెల్త్ బాగుంది, పిల్లలందరూ సెటిల్ అయ్యారు, నాకు ఏది అవసరం లేదు ఎక్సెప్ట్ ఈ సేవా కార్యక్రమం.
0: శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందిస్తున్న సేవలు యువజనులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని డాక్టర్ నీహారిక అన్నారు.
3: శ్రీ సత్యసాయి సేవా కమిటీ ద్వారా ఇక్కడ ఇంత సేవా భావంతో మీరు వచ్చి చేయడం చాలా హర్షణీయము. ఇందులో ఫార్మర్స్ కంటే కూడా ఇంకా నేను కూడా ఎక్కువ నేర్చుకున్నాను. యాక్చువల్ గా ఈ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కానీ, డాక్టర్ పుణ్యయ్య గారు కానీ, డాక్టర్ భాస్కరరావు గారు కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారండి. ఈ సేవ అనేది చాలా గ్రేట్ గా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాకు సేవ మీద ఇష్టం అన్నట్టు, అనాథాశ్రమంలోకి వెళ్ళి అనాథ పిల్లలకి ఇవ్వడం కానీ, లయన్స్ క్లబ్ ద్వారా కూడా వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మేము చేయించడం అలాంటివి చేస్తుంటాను. డాక్టర్ పుణ్యయ్య గారితో కూడా ఇదివరకు నేను మాట్లాడాను. యాక్చువల్ గా మాట్లాడి ఇట్లా మీ దగ్గర కూడా పెడతాము అనడానికి నాకు అవకాశం వస్తే మాత్రం నేను ఎప్పుడు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను.
4: ఇక్కడ మనుషులంటే తమకున్న బాధ ఏమిటో చెప్పుకోగలరు, ఇవన్నీ మూగజీవాలు, వాటికి ఏముందో వాళ్ళు చెప్పుకోలేరు. వాటి బాధ ఏమిటో తెలుసుకుని చికిత్స చేయడానికి మీకు ఏ విధంగా ఏ తోడ్పడతాయి?
3: ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అనిమల్ ని బాగా అబ్జర్వ్ చేయడము. అబ్జర్వ్ చేస్తే మనకి హాఫ్ తెలిసిపోతుంది. తర్వాత అనిమల్ ఓనర్ ని, ఫార్మర్ ని ఆయన నుంచి మనం రాబట్టాలి, అసలు ఏం జరుగుతుంది అనేది బాగా ప్రతిదీ డీటెయిల్ గా

0: ఎదగాల. మనకి హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ మోర్ దెన్ హాఫ్ 70% మనకి ఈ రెండు ద్వారాలను తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసి ఇవన్నీ కోరిలేషన్ ఇవన్నీ కోరిలేట్ చేసుకోవాలి. మనం కోరిలేట్ చేసుకుంటే గానీ వస్తుంది. సో అది ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకా మనకి మెరుగవుతుంటాం మనం.
1: అంటే మీలాంటి యంగ్ డాక్టర్స్ కి ఎటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే మరింత అనుభవం వస్తుందని మీరు అనగలరా?
0: డెఫినెట్ గా అసలు 100% అలా 110% కూడా చెప్పొచ్చు. ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా సేవ అనేది డెఫినెట్ గా మెరుగ్గా చేయొచ్చు.
2: నిర్హేతుకంగా నిస్వార్థంగా ప్రేమించి ప్రేమను పంచి ప్రేమను పెంచి ప్రేమను విశ్వవ్యాప్తం చేసిన ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి ప్రేమను ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న మూగజీవులతో పంచుకునే సదవకాశాన్ని పశువైద్య శిబిరాలు అందిస్తున్నాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మనోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం.

ఇంతవరకు మీరు మేడ్చల్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు షామీర్పేట్ మండలం మజ్జిద్పూర్ గ్రామంలో జరిపినటువంటి పశువైద్య శిబిరం యొక్క ప్రత్యేకమైన రూపకాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు స్వామి. స్వామి శ్రీ సత్యసాయి బాలవికాసును వరప్రసాదంగా అనుగ్రహించి తమలో మానవతా విలువలు, భారతీయ సంస్కృతి విలువలను వికసింపచేసినందుకు కృతజ్ఞతగా శ్రీ సత్యసాయి బాలవికాస్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ చిన్నారులు మత సమైక్యతను బోధించే సమత సంగీత నృత్య నాటకాన్ని పూజాపుష్పంగా తమ దివ్య పాదారవిందాల దగ్గర సమర్పిస్తున్నారు స్వామి. అందుకోండి, ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: సత్యాన్ని యుగ యుగాలుగా నన్ను ఆశ్రయించిన మానవుల్ని మహనీయుల్ని చేశాను. ఇంతకీ నువ్వెవరు? విస్ఫోటాన్ని అంటే బాంబుని భూన భోంతరాళాలు దద్దరిల్లలా పేలగలను. ఒక్క పేలుడితో వందలాది మంది ప్రాణాలు తీయగలను.
1: ఒక్కరికి ప్రాణాలు పోయగలవా?
0: అది నా ధర్మం కాదు.
1: మొక్క నాటి పెంచి పుష్పించి ఫలించేలా చేసేవారికే దానిని తృంచే అధికారం ఉంటుంది. భగవంతుడు సృష్టిని నాశనం చేసే అధికారం నీకెవరిచ్చారు?
0: నన్నే ప్రశ్నిస్తున్నావా? విస్ఫోటం అంటే భయం లేదా నీకు?
1: సత్యానికి భయం ఉండదు. నన్ను ఆదరించిన గాంధీజీ చేతి కర్రతో మన ఫిరంగుల సైన్యాన్ని దేశం వదిలిపోయేలా తరిమి కొట్టాడు. రాజా హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాల పాలైనా నన్ను నమ్ముకుని చివరకు పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందాడు, యశశ్చంద్రుడయ్యాడు. సత్యాన్ని ఆదరించిన వారందరూ అధోగతి పాలయ్యారని గుర్తుంచుకో.
2: మా అన్నను చూసి నవ్వుతున్నావు, నువ్వెవరు?
3: ధర్మాన్ని నీనాటేమిటి?
2: నేను ఖడ్గాన్ని. మా అన్నలాగే నరమేధం సృష్టించగలను, పీకలుత్తరించగలను.
4: జనం మేధస్సుని మంచి వైపు మరల్చగలవా?
2: నేనెందుకు మరల్చాలి?
4: మరి రక్తదారులు చిందించగలవా? నువ్వు ఖడ్గానివి, చేతనైతే దుర్మార్గాన్ని త్రుంచు, సన్మార్గులకు అండగా నిలబడు, నారీమాల శీల సౌభాగ్యాన్ని కాపాడు. శివాజీ ఖడ్గం చేసిన పని అదే. అంతేగాని సమాజంలో హాహాకారాలు చెలరేపడం, సోదరీమణుల పసుపు కుంకుమలు హరించడమూ కాదు. నీ స్పర్శతో ఒక్క పసిపాప ముఖంలోనైనా చిరునవ్వు చిందింపజేయగలవా?
2: హద్దు మీరుతున్నావు.
4: బెదిరిస్తున్నావా? నన్ను నమ్మిన శ్రీరాముడు శివధనుర్భంగం చేశాడు, వారధి నిర్మించాడు, అసురుల్ని నిర్జించాడు, అజరామరమైన కీర్తి సంపాదించుకున్నాడు, అఖిల భారతావనికి ఆరాధ్య దైవమయ్యాడు. నన్ను నువ్వేం చేయగలవు? నువ్వు దుర్మార్గుల చేతిలో ఆయుధాని. నాకు హాని తలపడితే భగవంతుడే స్వయంగా దిగి వస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. పురాణాలు చదవలేదా?
2: మా అన్నని అలా హేళన చేయకండి, నన్ను ఎదిరించి మాట్లాడకండి. ఇంతకీ సత్యధర్మాలకి తమ్ముళ్ళా మీరు?
5: అవును, నేను శాంతిని. నీకు సిరి సంపదలున్నా అధికారం ఉన్నా అందనాలెక్కినా శాంతి లేదనుకో, నిద్రాహారం లేక అలమటిస్తావు, సంపాదించుకున్నవేవీ అనుభవించలేవు. ఉన్న శాంతిని భంగం చేయగలవు కాని తుపాకీలో తూటావి. శాంతిని సృష్టించగలవా నువ్వు?
2: శాంతిని భంగపరిచేందుకే నేను పుట్టాను.
5: నీలాంటి వాళ్లు నన్నేం చెయ్యలేరు. నేను మహనీయుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాను. వారి బోధనలు విన్నవారి మనస్సులో నిండిపోతాను. అప్పుడేం చేయగలవు?
2: కొంచి ఉండి దెబ్బతీస్తాను, గుండెల్ని చీల్చేస్తాను.
5: గొప్ప పని చేస్తావు. పగిలిన గుండెను అతికించగలవా? ఆ పని చెయ్యలేవు. ముసుగేసుకుని దొంగలా దెబ్బతీయడము ఘనకార్యమేనా? గుండె ఎదురొడ్డిన ఆంధ్రకేసరి గుండెల్ని చీల్చగలిగావా? అల్లూరి కీర్తిని హరించగలిగావా?
2: అంత మాత్రాన నేను బలహీనున్నా?
5: బలవంతుడివా బలహీనుడివా అన్న ప్రశ్న కాదు. నిన్ను ప్రయోగించిన వీరుని ముఖంలో ధర్మ విజయపు ఆనందం తుణికిసలాడాలి. నీ తుపాకీను అమరవీరుల స్మృతి చిహ్నంగా ప్రజలు గౌరవించాలి, పూలమాలలు అలంకరించాలి. ఢిల్లీ ఎప్పుడైనా వెళ్లేవా? ఇండియా గేట్ దగ్గర నిలబడి అమరవీరుల తుపాకీని గౌరవించే ఆ దృశ్యం చూడు. దేశభక్తి పొంగి పొరలుతుంది, శరీరం పులకిస్తుంది, కళ్లలో ఆనంద బాష్పాలు కురుస్తాయి. ముసుగు వీరుల చేతిలో మారణహోమం సృష్టించే నిన్ను ప్రజలు అసహ్యించుకుంటారు. నీది ఓ జీవితమేనా?
4: ఆలోచించుకో ఒక్కసారి.
0: నాకు సలహా ఇస్తున్నారు, మీరెవరు?
4: చూసేవా, నువ్వెంచుకున్న మార్గం నన్ను కూడా గుర్తించలేని స్థితికి నిన్ను దిగజార్చింది.
0: మీరంత గొప్పవారా?
4: మీ అమ్మ నీకు పాలిచ్చి పెంచిందంటే కారణం నేను. నీ తండ్రి నిన్ను గుండెలకు హత్తుకున్నాడంటే కారణం నేను. నీ గురువు విద్యాబుద్ధుల అభిమానంగా చెప్పాడంటే కారణం నేను. అంతెందుకు? ఈ ప్రపంచంలో అందరూ ఆత్మీయతాండ్రాగాలు పంచుకుంటున్నారంటే కారణం నేనే.
0: నీకు పేరు లేదా?
4: పేరులేకేం, విశ్వమంతా అణువణువు నిండిన ప్రేమని.
2: నువ్వు అంత శక్తిమంతుడివా?
4: ఇంకా సందేహిస్తున్నావా? నన్ను నీ గుండెల్లో పెట్టుకో, అందరూ నీవారవుతారు, ఈ లోకమే నీదవుతుంది.
2: నిజమా?
4: అక్షరాలా నిజం. అందరికీ ప్రేమ పంచిన కృష్ణుడు దైవంగా పూజింపబడ్డాడు. దేశాన్ని ప్రేమించిన గాంధీ మహాత్ముడయ్యాడు. దైవాన్ని ప్రేమించిన భక్తులు మహనీయులుగా గుర్తింపబడ్డారు.
1: పూర్వపు కథలెందుకు? ఈనాడే చూడు, అమృతంలాంటి ప్రేమ పంచిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని జగమంతా దైవమని కీర్తించడం లేదా? ఒక్కమారు ఆలోచించు, అమాయకుల అశువులు తీసి నిన్ను ద్వేషిస్తారు తప్ప గౌరవిస్తారా? నీ మారణ హోమానికేం ప్రయోజనం ఉంది? దుఃఖం తప్ప
2: మా ఆశయం సిద్ధిస్తుంది.
1: దుఃఖం నీ ఆశయమా? కల్లోలం నీ ప్రయోజనమా? మారణ హోమం నీ లక్ష్యమా? ఏమిటి నీ ఆశయం? పెడదారి పట్టిన స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మవి. కసాయివాడి కత్తికి నీకు భేదం లేదు.
2: మా అందరికీ నీతులు చెప్తున్నావు, మరి ఈ మహానుభావుడెవరు?
5: నా పేరు అహింస. మనసా వాచా కర్మణా ఎవరిని నొప్పించకపోవడమే నా పని.
2: నువ్వేం సాధించగలవు?
5: నీకు చరిత్ర తెలియనట్టుంది. నేను దారిదొంగ బోయవాణ్ణి వాల్మీకి మహర్షిగా మార్చాను. గజదొంగ అంగుళిమాలుణ్ణి బౌద్ధ సన్యాసిగా మార్చాను. నన్ను ఆచరణలో పెట్టిన సిద్ధార్థుణ్ణి త్యాగమూర్తి బుద్ధుడిగా తీర్చిదిద్ది లోకారాధ్యుడిగా చేశాను.
2: ఈ చరిత్ర వల్ల నాకేం ప్రయోజనం?
5: చరిత్ర చెప్పిన గుణపాఠాలు నేర్చుకోవాలి. నువ్వంటే అందరికీ భయం భీతి పోవాలంటే, నిన్ను నిందించేవారంతా నిన్ను గౌరవించాలంటే నన్ను అనుసరించు. నాకందరూ ఆత్మీయులే, అందరూ మిత్రులే.
2: ఈ చరిత్ర వల్ల నాకేం ప్రయోజనం?
5: చరిత్ర చెప్పిన గుణపాఠాలు నేర్చుకోవాలి. నువ్వంటే అందరికీ భయం భీతి పోవాలంటే, నిన్ను నిందించేవారంతా నిన్ను గౌరవించాలంటే నన్ను అనుసరించు. నాకందరూ ఆత్మీయులే, అందరూ మిత్రులే.
0: మిమ్మల్ని ఆదరిస్తే మాకు ముక్తి లభిస్తుందా?
6: మిమ్మల్ని అనుసరిస్తే మాకు భక్తి కలుగుతుందా?
1: మిమ్మల్ని ఆత్మీయులుగా భావిస్తే శాంతి సౌభాగ్యాలకి కారణమవుతామా మేము? తప్పకుండా. కులాల మతాల ప్రయోజనం కోసం దుర్మార్గాన్ని ఎంచుకున్నారే. చల్లదనమిచ్చే వెన్నెలది ఏ కులం? మనకి ప్రాణమిచ్చే గాలిదే మతం? అలాంటిదే మానవత్వం. అన్నిటికీ ఎత్తైన సత్యం, కులమతాలను మహనీయులెలా ఆదరించారో, ఆనందం పొందారో చరిత్రను చూసి తెలుసుకోండి.

0: మీ రామనామ సంకీర్తన మృదుమధురంగా ఉంది తాన్సేన్.
1: ప్రభువులకు మాన్సింగ్ వందనాలు.
0: చెప్పండి మాన్సింగ్.
1: ఇది విచిత్రమైన వివాదం ప్రభు. ప్రభువుల న్యాయ పరిష్కార పరిజ్ఞానానికి మచ్చత నాకు కాగలదు.
0: అంత సున్నితమైన వివాదమా?
1: జీవుజు మనవి చేయమంటారా?
0: అనుమతినిస్తున్నాను.
1: రహీం, ప్రభువులకు మీ వివాదాన్ని వినిపించండి.
2: సలామాలేకుం జహాపనా. హుజూర్, నా పేరు రహీం. ఈ శ్రీరాము నా ప్రాణమిత్రుడు. మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. మా కుటుంబాలు కూడా చాలా సన్నిహితంగా ఉంటాయి. ఇటీవలే నేను వ్యాపారంలో చాలా నష్టపోయి అప్పులు పాలైపోయాను. విషయం తెలుసుకున్న శ్రీరామ్ తన భార్య నగలన్నీ అమ్మి నా అప్పులు తీర్చాడు. నన్ను రుణ విముక్తిని చేశాడు. అప్పు తీరడంతో శ్రద్ధగా వ్యాపారం చేశాను. వ్యాపారంలో బాగా లాభాలొచ్చాయి. బాధ్యత నెరిగిన వ్యక్తిగా శ్రీరామ్కి అతను ఇచ్చిన సొమ్ము వాపస్ చేద్దామని ధనం తెచ్చాను. కాని ధనం నేను అప్పుగా ఇవ్వలేదని చెప్పి శ్రీరామ్ స్వీకరించడం లేదు హుజూర్. అప్పు తీర్చకపోతే అలా క్షమించడు. అందుకే ధనం స్వీకరించమంటున్నాను హుజూర్.
1: మీ వాదన వినిపించండి శ్రీరామ్.
3: ప్రభు, మా రహీం చెప్పింది అక్షరాలా నిజం. ఆ ధనం నేను అప్పుగా ఇవ్వలేదు, స్నేహధర్మంగా ఇచ్చాను. ఆపదలో ఉన్న మిత్రుణ్ణి ఆదుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడే అపురూపమైన స్నేహం మాది. ఆ ధనాన్ని స్వీకరిస్తే స్నేహాన్ని ప్రతిఫలం ఆశించినట్టే కదా. ధనం స్వీకరించి స్నేహధర్మాన్ని అవమానిస్తే రాము క్షమిస్తాడా ప్రభు?
1: ప్రభు, ఇది వివాదం. ప్రభువులు న్యాయ నిర్ణయం చేయు ప్రార్థన.
0: మాన్సింగ్, మా న్యాయ నిర్ణయ ప్రతిభకు చక్కని పరీక్ష పెట్టారు. శ్రీరామ్, రహీం, మతభేదాలు మర్చిపోయి అమోఘమైన స్నేహధర్మాన్ని మీరు ప్రదర్శించారు. మిమ్మల్ని అభినందిస్తూ ఇద్దరికీ 10,000 వరహాలు బహుమానంగా ప్రకటిస్తున్నాం. శ్రీరామ్, మీకు ఎంతమంది సంతానం?
2: జహాపన, మా శ్రీరామ్కు ఒక్కర్తే కుమార్తె. ఆమెకు వివాహం కూడా నిశ్చయమైంది.
0: రహీం, ఆ వివాహానికి స్నేహధర్మంగా మీ బిడ్డగా భావించి సువర్ణాభరణాలు కానుకగా పంపండి. శ్రీరామ్, ఇది స్నేహధర్మంగా మీరు అంగీకరించక తప్పదు.
3: ఆజ్ఞ హుజూర్.
0: మాన్సింగ్, ఈ మిత్రుల్ని సత్కరించి మతాతీతమైన వీరి మైత్రిని దేశ ప్రజలందరికీ చాటించండి. వీరిలా ఆదర్శంగా ఉండాలని దేశమంతా ప్రచారం చేయండి.
1: తమ న్యాయ నిర్ణయం అద్వితీయం జహాపన. తమ ఆజ్ఞ వెంటనే అమలు చేస్తాం.

0: ఖాన్ భాయ్, భారతీయులంతా మతభేదాలు పాటించకుండా సోదరుల్లా ఎలా మెలుగుతున్నారో చూశారా? నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది.
1: అవును బాపు, ఇది మీ కృషికి పట్టుదలకు నిదర్శనం.
0: అంతా భగవంతుడి దయ ఖాన్ భాయ్.
2: బాపు బాపు, ఒక దుర్వార్త.
0: ఏమిటి జవహర్?
2: నబాకాలిలో హిందూ ముస్లింలు కలహించుకుంటున్నారు.
0: హే రామ్, రామా, నన్ను పరీక్షిస్తున్నావా? హిందూ ముస్లింలు ఇద్దరూ రెండు కళ్ళు నాకు. ఎవరు బాధపడినా నేను సహించలేను. ఖాన్ భాయ్, జవహర్, మీరు తక్షణం వెళ్ళండి. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా మసలాలి. ఆ విధంగా లేకపోతే నేను జీవించి ప్రయోజనం లేదు. ఆ మరణ నిరాహార దీక్ష పాటిస్తూ ప్రాణత్యాగం చేస్తానని వాళ్లకి చెప్పండి.

0: బాపు, మీ మాటను వారికి తెలియజేశాం. వారందరూ తమ తప్పుని క్షమించమని కోరారు బాపు.
1: బాపు, హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటామని వాగ్దానం చేశాం.
2: నాకు చాలా సంతోషంగా ఉంది జవహర్, రాముడు కరుణించాడు.
1: బాపు, మీ ఆశయాలతో ఆశీస్సులతో హిందూ ముస్లింల ఐక్యత చిరకాలం వర్ధిల్లుతుంది.
2: జవహర్, ఇది భగవంతుడి కరుణ. తన ఆశీస్సులందించి హిందూ ముస్లింలే కాదు, అన్ని మతాల వారు విశ్వవ్యాప్తంగా కులమత భేదాలు మరచి ఒకే కుటుంబంలా మసలేలా చేసేందుకు సత్యస్వరూపుడైన ఆ భగవంతుడు అవతరించే ఉంటాడు. వారిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ అవతరణ ఈ పవిత్ర భారతదేశంలోనే జరిగి ఉంటుందని నా విశ్వాసం.

0: మదర్, మీరు ఎంతో మంది అనాథుల్ని ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్నారు కదా.
1: అనాథులకు ఆశ్రయం కల్పిస్తున్నది నేను కాదు, ఆ భగవంతుడు.
0: అయినా చేసింది మీరే కదా.
1: నేను నిమిత్త మాత్రురాల్ని. ఏ దేశంలో పుట్టానో ఈ పవిత్ర భారతావనిలో అడుగుపెట్టాను. దార్జిలింగ్లో ఉన్నప్పుడు నిత్యం పరమ పవిత్రమైన హిమాలయాలను చూసేదాన్ని. ఆ గమనీయ దృశ్యం చూసినప్పుడు మోతీజీల్లోని పేద పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచన కలిగింది. అక్కడితో తృప్తి చెందక కలకత్తాలో అడుగుపెట్టాను. ప్రభు, నాకేదైనా సేవ చేసే భాగ్యం కల్పించమని మనసారా ప్రార్థించాను. వ్యాధితో బాధపడుతూ కొన ఊపిరితో ఉన్న స్త్రీమూర్తిని ప్రభు నా చేతిలో పెట్టాడు. మహాప్రసాదమని స్వీకరించాను. ఆనాటి నుండి దీనజనుల సేవ నా జీవన విధానమైంది. ఆ సేవతో ప్రతి అనాథిని ముఖంలోనూ ఆ ప్రభు చిరునవ్వుతో నాకు దర్శనమిచ్చారు.
0: అనాథులను ఆదరించినప్పుడు వారి మతం గురించి ఆలోచించేవారా?
1: మమత పంచటమే తప్ప మతం గురించి నేను ఆలోచించలేదు. అనాథుల్ని అమ్మగా ఆదరించడమే నా మతం.
0: నోబెల్ శాంతి పురస్కారం అందుకుంటున్నప్పుడు మీకేమనిపించింది?
1: భగవంతుడు ఒక అనాథ బిడ్డని నా చేతికి అందించినట్టు అనిపించింది.
0: మీరు లేకపోతే ఈ అనాథ బిడ్డల్ని ఎవరాదుకునేవారు?
1: నేను లేకపోతే ఆ సేవకి ప్రభు మరొకరు నేర్చుకుంటాడు. ఆ భాగ్యం నాకిచ్చినందుకు ప్రభుకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
0: ఈ సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
1: సందేశాన్నిచ్చేంత పెద్దదాన్ని కాదమ్మా, ప్రభువే చెప్పారు. నన్ను పంపిన నా తండ్రి దీనులను ఆదుకునేందుకు తానే వస్తాడని, ఆ వచ్చినప్పుడు సత్యమనే నామంతో బుట్టతలతో చెదరని చిరునవ్వుతో రక్తవర్ణ పీతాంబరంతో దిగివస్తాడని, వారి దర్శనం కోసం లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తారని, వారందరిలోనూ ఆ దేవుడు సేవాభావాన్ని అంకురింపు చేస్తాడని, దీనజనులకది స్వర్ణయుగం అవుతుందని కూడా చెప్పాడు. ఆ ప్రభు అవతరించే ఉంటాడు. ఆ ప్రభువుకు నా వందనాలు.

0: చూసారా ఎంతమంది మహనీయులు కులమత భేదాల్ని మరిచి ప్రేమను పంచి ఆదర్శ మూర్తులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారో. వారి జీవితాలు ప్రపంచానికి వెలుగుబాటుగా మారాయి. ప్రజల మనస్సుల్లో ఉజ్వల తారల్లా వారు నేటికీ ప్రకాశిస్తున్నారు. ప్రజలంతా వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు.
1: తరతరాల నుండి అన్ని మతాల వారిని మన దేశం కన్న తల్లిలా ఆదరించిందన్నమాట.
2: మాతృప్రేమను అందించిందన్నమాట.
0: ఆత్మబంధువుల్లా ప్రేమించిందన్నమాట. అది ఆనాడు. మరి ఈనాడు కులమత దేశ వర్గ భావాలకు అతీతమైన స్వర్గాన్ని చూపిస్తాను రండి. అక్కడ అందరూ పేద గొప్ప తేడాలను, కులమత భేదాలను, వర్గ వైషమ్యాలను మరిచిపోయి అన్ని దైవనామాలను ముక్త కంఠంతో ఆనంద పారవశ్యంతో గానం చేస్తారు. అది భూతల వైకుంఠం. అదే శ్రీ సత్యసాయి ప్రభు దర్శనమిచ్చే ప్రశాంతి నిలయం. ఇక్కడ ఉన్నది ఒకే మతం, అది ప్రేమ మతం. మా అందరిది ఒకే కులం, అది మానవ కులం. మాటలకందని మా భాష హృదయ భాష. అందరం ఆరాధించే దైవం ఒక్కరే, అతడు సర్వాంతర్యామి. హిందువుని మంచి హిందువుగా, మహమదీయుని మంచి మహమదీయుడిగా, క్రైస్తవుని మంచి క్రైస్తవునిగా తీర్చిదిద్దే ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యధామం. విస్ఫోటాలకి, ఖడ్గాలకి, తూటాలకి వెరగుపడని దివ్యాస్త్రం వారి అమృత ప్రేమ. ఆ ప్రేమకు లొంగని వారు, కట్టుబడిన వారు ఇళ్లలో కనిపించరు. సన్మార్గమును వీడి చరించు వారిని పట్టి కాపాడుటే వ్రతము నాకు అన్న ఆ స్వామి పాదాలను ఆశ్రయించండి. విస్ఫోటాల్ని, ఖడ్గాల్ని, తూటాల్ని వదిలిపెట్టండి. ఈ భూమండలం మానవత్వం తొణికిసలాడే సుందర నందనవనమవుతుంది. శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. జై.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలు.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని ఇవ్వగలవు తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం

0: సాగరం, దుఃఖ సాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
1: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
2: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
0: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
2: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
0: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
1: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
2: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు. అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చిపడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
1: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
0: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
1: అదెలాగా?
0: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
2: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
1: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
0: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
0: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే. నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి. అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
2: అయితే

0: లేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
2: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
0: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
3: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్న వాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్నదాంతో సంతృప్తిగా బతుకుతూ, నీకున్నదానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
2: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
0: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే. మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవు ఆ కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి చల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, దీని మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
2: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
3: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
2: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
0: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
3: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
0: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
2: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
3: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
0: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
3: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చి పడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
2: ఒకటి, ఓర్పు సహనం. వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటిలో ఏదో రాసి ధర్మరాజుకు ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటి తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రి పోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
3: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
0: కష్టమే, కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
4: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు, అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం, శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
0: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
3: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
0: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
2: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
0: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
2: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
0: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
2: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి, బాతుకి, గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకుని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
0: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లికి ఒక కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్లమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూశావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు. అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిందాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
2: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నాంటారా?
0: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే,
1: నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
3: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
4: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్లను చూస్తే మాత్సర్యం.
2: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
1: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
2: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
2: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకొని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
3: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
0: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక. తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో, ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ, ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ, తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం, అందం ప్రకాశించవా. ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక. ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
2: అవును, కానీ ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
4: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
3: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
0: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది?
1: అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
2: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
3: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
2: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
1: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లలో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తితత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టి పట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
0: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైన సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినముకులను గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రగతికి ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నాయి. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు. ఈనాడు అట్టి వినే విధేయతనే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు అంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదటి గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు. రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైన యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చక్కగా మార్చవచ్చు, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కానీ ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి, తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్రవ గర్భ భంజునోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. ఇంతకడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు, నెరుగు కుంభ జాతి కురవీరులపై మృగరాజు ఓలివే నిరుగుచు చెండ ఖండ నికరున్నతి వారం నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: చిన్నవాడు ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. గణరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కారేని. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఈనాడు నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, సరైనటువంటి పుట్టిన దినము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఈనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు? కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల. ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమొట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, మిత్రమైన చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కాని రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు నేను మందలించవచ్చునే కానీ పిల్లలను ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది. భరభావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ బట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మనకి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.

అండి అని ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించాలి. ఈ విధంగా ఒక్కొక్కటి ఒకటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటిది. అయితే ఆనందం ఏం కావాలిగా స్వామి, ఇంతమంది చేసేస్తున్నంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటారు. ఆమె కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకందరికీ టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని మూడు తూర్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ. అనగా దుర్భావం లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానీ ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారింటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనేది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు, స్వామి మీరు పంచగవసింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2.5 బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటినీరు పెట్టింది. ఏమి స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన దాన్ని అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగా చెప్పించేసేటప్పటికీ ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు. భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి, హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది, ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఇక్కడికి అవకాశమే ఉండదు, అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ల ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం

పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అణగే మానవులందున ఇదే విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకంలో కాకుండా చేస్తారు, ఎట్లయినా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. మేము ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడను, ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమని ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వ లేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. మంచి కోసమని పురస్కార పురస్కారం అని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడదక్కర్లేదు. లోపలో కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నోనను వారికి నోనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీనికి నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త అండ్ డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా జడ్డి నాకు పెరిగిపోతూ ఉంటుండాలి. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓమ్నీ ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు, కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు. బాయ్ గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్ప కడపటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకుని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ, నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం. కనుక ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా సంవత్సరం నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలనెలా కూడా 19వ తేదీకంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి. Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕರ ಮಹ್ಮ ಪರಮ ಶಾಂತ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనిటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్నా సంపెంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేటుగా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు.
1: అవును,
2: ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే, ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా, స్వామి విషయాలు దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే, ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది, మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి ఏం చెప్పారంటే, బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా, మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది, బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇది అవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా, పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు, అది చేసి వాళ్ళకి చెప్తావు, కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్ కిందే లెక్క, కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు. ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం, నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు, కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నిటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాల్ని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువల్ని అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్లకి టైం లేక వాళ్లని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళు ఎవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు, వినే వరకు చెప్తారు. విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనూ తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు మారలేదు, అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కాపగించుకున్నా, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కాపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక వెయ్యవంతో రక్షవంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
2: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది, ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమీరో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజానికి నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబ్బుకమని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చెయ్యాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఒరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అది ఏదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
2: స్వామి ఏం చెప్పారంటే పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం,
1: అవును
2: ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
2: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళొస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నా ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదండలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గానీ వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతాం. మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో కానీ, శక్తితో కానీ, టైంతో కానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
2: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినట్టు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతా ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకొని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి, నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకి తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది, వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఇప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
2: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారంకి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా. మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలోని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడి నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. అప్పుడు ఈశ్రమ్మ గారు కూడా మోసేవారట. అందరు అనేవారట, అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి, అదైతే పడట్లేదండి, ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళకి అంతా ట్రీట్మెంట్ ఇవ్వండి, బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి, ఆ తర్వాత పంపించండి, ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
2: అవును,
1: ఆవిడ చేపట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
2: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా, మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులది అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
2: అలాగే
3: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం గాని వాళ్లని తీర్చిదిద్దటం గాని తల్లి బాధ్యత అది, అదైతే మనకందరికీ తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ఆ ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్నగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
5: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి ఎంత పటిష్టమైనవంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తం అవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం. ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
6: ఇంత గొప్పగా కూడా చెప్పాడు ఆవిడ. కానీ ఇప్పటి
2: కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
2: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాల కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
5: అలాగే ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా ఎవరి మనవడినా ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కాని అగౌరవం కాని కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బో అంటారు, ఆ విధంగా. కాని ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహ ధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని అని చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి
5: చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని

స్వామి చెప్పినే మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికి మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

0: ఇంతవరకు మీరు 2017 సంవత్సరం నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష.

ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ

山一处来可丢。本来那大半都让个被开了可丢。本地把啥菜都让被偷了可丢。本地把啥菜都让被偷了可丢。